శ్రోతులకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు 837 కిలోహెడ్స్పై అన్లాక్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెడ్స్పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 7వ రోజు 2026 సంవత్సరం జూన్ 28వ తేదీ ఆదివారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 52 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సూక్తి సుధా.
1: బైబిల్ వాక్యంలో చెప్పినట్టు మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకొనవలెను. ఆజ్ఞ అతిక్రమమే పాపము. మనుషులు దేవుని ఆజ్ఞను మీరటం వలన పాపం చేసి మరణమును పొందుచున్నారు. నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది అని చెప్పబడిన ప్రకారము మనుషులలో చెడు అనేది నరనరా జీర్ణించుకుపోయి ఉంది. రక్తం చెడిపోతే దానిని తీసివేసి మంచి రక్తం ఎక్కించటానికి వీలు పడుతుంది. గుండె జబ్బు ఉంటే గుండెను మార్చవచ్చు, కానీ చెడిపోయిన హృదయాన్ని తీసి మంచి హృదయాన్ని మార్చటం మనుషుల వల్ల కాదు. హృదయాలను పరిశీలించే దేవుడు మాత్రమే నూతన హృదయాన్ని ఇవ్వగలడు. పంది బురదలో పడుకొని ఎంత సుఖమో అని అనుకుంటుందో మనుషులు పాప జీవితంలో కూడా అంతే తృప్తి పడుతూ ఉంటారు, కూడా సుఖంగా ఉన్నామని భావిస్తుంటారు. విచ్చలవిడిగా తిరగటం, దురాశ, దొంగతనం, అబద్ధాలు, మోసము, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, ఇలా ఎన్నో లోకాశలకు లోనై చెడ్డ అలవాట్లతో ఉన్న స్వభావాన్ని మార్చుకొని పశ్చాత్తాపపడి దేవుని యందు విశ్వాసముంచి నూతన స్వభావం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనుషులను సంతోషంగా జీవించాలని ఏర్పరిచిన మార్గంలో ఉంటే మనుషులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవిస్తారు. అలా కాకుండా తాత్కాలిక సుఖం పొందటానికి సాతాను మార్గంలో నడిస్తే దాని అంతం నరకప్రాయమే. నూతన స్వభావం పొందలేము. ఈ లోకాశల నుండి బయటపడాలంటే మనలో దేవుని వాక్యం ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యము సజీవమై బలముగలదై ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించునంత మట్టుకు దూరుసు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధిస్తుందని మనకు బైబిల్ వాక్యం చెబుతూ ఉన్నది. ఈ లోకములో మన జీవన సంబంధమైన ఆశలతో ఉండి వాక్యమును ధ్యానించలేనంతగా అన్నీ సమకూర్చుకునే పనిలో ఉంటే మనము మారాలనుకున్నా మారలేం. మనం మారనంతకాలము మన హృదయము, ఆత్మ దేవునికి దూరంగానే ఉంటుంది. అది మనకు కీర్తన గ్రంథంలో చెప్పినట్టుగా దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చొనక, దేవుని ధ్యానమును వాక్యమును దివారాత్రములు ధ్యానించుచూ ఉన్నవాడు ధన్యుడు. అతడు చేయనదంతయు సఫలమగును. మన హృదయం ఎప్పుడైతే దేవుని వాక్యం మీద లగ్నమై ఉంటుందో అప్పుడు ఈ లోకాశలు మనల్ని ప్రభావితం చేయవు. ఈ లోకాశలన్నీ ఏదేని తోటలోని మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు పండు లాంటిదే. అవి చూడటానికి రమ్యంగా, అందంగా ఉంటాయి. వాటిని తినాలని మనకు ఆశపడుతుంది, కానీ తింటే దేవునికి దూరమై చెడిపోయి నానా బాధలకు గురవుతాం. కాబట్టి ఈ లోకాశలతో కూడిన మన ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి దేవుని పోలికగా సృష్టింపబడిన మనము నూతన నవీన స్వభావాన్ని ధరించుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, అనుదినం పఠించడానికి, అనునిత్యం పాటించడానికి, ప్రకటించడానికి అనేక ఆత్మల భారముతో దేవుని స్వభావాన్ని మనలో కనబరుస్తూ అందరినీ, చిన్నపిల్లలను కూడా నరకము నుండి తప్పించి స్వర్గప్రాప్తి కలుగజేద్దామని తీర్మానం చేసుకుందాం. మారు మనసే మనిషికి మార్గం. జయించువాడు నాతో కూడా నా సింహాసం నందు కూర్చుండనిచ్చెదను అని వాక్యంలో చెప్పినట్టు మరి ఇలాంటి ఎన్నో దేవదేవుని వాగ్దానాలకు మనల్ని మనం సరిపోల్చుకోక లోకంలో కొట్టుకుమిట్లాడుతూ ఉంటే ప్రయోజనమేముంది? బైబిలు నందలి వాగ్దానాలను సొంతం చేసుకోండి. జయించటం అనేది పోరాటానికి లేదా యుద్ధానికి సంబంధించిన విషయం. ఈ లోకంలో పుట్టటమే ఒక యుద్ధభూమిలో అడుగుపెట్టడం. యుద్ధం చేయకుండా ఉండటానికి ఎవరికీ మినహాయింపు ఉండదు. మన హృదయంలో సాతాను తంత్రాలకు చోటు ఇవ్వకుండా, సాతాను చొరబడకుండా, జీవధారలు ప్రవహించే హృదయాన్ని, దయగల ప్రేమ చూపించే హృదయాన్ని కాపాడుకోవటమే మన లక్ష్యం. లోకమును జయించే శక్తిని, ధైర్యాన్ని అనుగ్రహించమని త్వరలో రానయ్యున్న యేసయ్యతో పరలోక ప్రయాణం చేద్దామని ప్రార్థనలో సాగుదాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మనల్ని దీవించునుగాక.
0: సూక్తి సుధ మీరు ఇంతవరకు విన్నారు. సమర్పణ శ్రీమతి ఎస్ఏ జోసఫిన్. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. కొంచెం సేపట్లో ఢిల్లీ నుండి వార్తా ప్రసారం.
2: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై షగున్ చోప్రా. Prime Minister Narendra Modi will hold talks with President of Seychelles, Patrick Hermini, today. Both leaders will review the full spectrum of bilateral cooperation and exchange views on regional and international issues of mutual interest. We have a report.
3: Today, Prime Minister Modi is scheduled to address the National Assembly of Seychelles and interact with members of Indian diaspora. Later, Prime Minister Modi will participate in the National Day celebration at Roche Kemen. The ministry said that a contingent of the Indian Defence Forces, along with 2 Indian Navy ships, will also take part in the celebrations. Prime Minister Narendra Modi is on a 3-day visit to Seychelles to attend the Golden Jubilee celebrations of the National Day of Seychelles as the guest of honor. This visit reaffirms the strong and enduring friendship between India and Seychelles and strengthens the shared commitment of both nations to enhance bilateral ties across all sectors. Akshit Vaidyan, Akashwani News, Delhi.
2: Prime Minister Modi reached Victoria yesterday on a 3-day visit to Seychelles. He was received by President of Seychelles, Dr. Patrick Hermini, at the airport. Prime Minister Narendra Modi will share his thoughts with the people of the country and abroad in the Mann Ki Baat program on Akashwani at 11 a.m. today. It will be the 135th episode of the monthly radio program. The program will be broadcast across the entire Akashwani and Doordarshan network, the AIR news website and the news on AIR mobile app. It will also be live streamed on the YouTube channels of AIR News, DD News, the PMO and the Ministry of Information and Broadcasting. Akashwani will broadcast the program in regional languages immediately after the Hindi broadcast. The Ministry of External Affairs has issued an advisory to Indian citizens undertaking the Kailash Mansarovar Yatra through tours organized by private tour operators. In a statement, the ministry said it is in receipt of several requests for help and assistance from Indian citizens stuck in Nepal while undertaking Kailash Mansarovar Yatra without the required entry permit and visas for China. It said citizens are advised not to commence their journey from India until all required travel documents have been obtained for undertaking the complete journey. Union Ministers of State for Health and Family Welfare Anupriya Patel has said that India had made significant progress in healthcare over the past 12 years and is working toward the broader goal of universal health coverage, ensuring accessible, affordable and quality healthcare for every citizen. Speaking at the 9th edition of the Doctors Day conclave of a private media channel program, Ms. Patel highlighted Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana as one of the world's largest health assurance programs covering around 62 crore people and said it is helping families access treatment with financial protection. Delhi Chief Minister Rekha Gupta warned that coaching centres which fail to comply with mandatory safety norms will no longer be permitted to operate in Delhi. In a video message, Gupta said the Delhi government will soon introduce a robust regulatory law to ensure stricter oversight, greater accountability and enhance student safety. Maharashtra Chief Minister Devendra Fadnavis has ordered the formation of a special investigation team to be headed by Thane Joint Commissioner of Police Punjab Rao Ugle to investigate the Maharashtra Teacher Eligibility Test or TET paper leak case. The move comes after Bhiwandi police foiled a major paper leak a day before the scheduled TET examination by arresting 3 alleged members of the racket. Following the incident, the Maharashtra State Council of Examination postponed today's TET examination. A revised date for the test will be announced later. The death toll in Venezuela's earthquakes has risen to 1,430. The latest figures were released as rescuers continued the search for survivors of the 1-2 punch of 7.2 and 7.5 magnitude earthquakes that devastated the South American nation on Wednesday. Families have reported at least 68,900 people missing. Goa's 14-year-old international master, Ethan Vaz, has become India's 96th chess grandmaster after securing his third and final grandmaster nom at the Sarajevo GM mixed tournament in Bosnia and Herzegovina. In the FIFA World Cup, England defeated Panama 2-0 in their Group L match at New Jersey Stadium in the United States this morning. Jude Bellingham and Harry Kane scored a goal each as England secured the top spot of Group L. And that is the end of this news bulletin. We'll be right back.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. భక్తిరంజని.

వర్షాకాలంలో చెరుకు సాగును ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. చెరుకు సాగులో ఆశించిన మేరకు దిగుబడులు పెరగడం లేదు. అనువైన రకాలతో పాటు అంతర కృషిలో భాగంగా మట్టి ఎగదోయడం, జడచెట్లు కట్టడం వంటి పనుల వల్ల అధిక దిగుబడులను పొందే అవకాశం ఉంటుంది. ప్రధానంగా వర్షాకాలంలో వచ్చే అధిక వర్షాలు, బలమైన గాలుల వలన చెరుకు తోటలు పడిపోయి దిగుబడిని ఇంకా రసనాణ్యతని తగ్గిస్తూ ఉంటాయి. పడిపోయిన చెరుకు తోటల నుండి తయారైన బెల్లం నిల్వకు పనికిరాకుండా పోయి మార్కెట్లో సరైన ధర రాక రైతాంగం ఎంతో నష్టపోతున్నారు. అంతేకాకుండా పడిపోయిన చెరకు తోటలను అడవి పందులు, ఎలుకలు వంటి వాటికి ఆశ్రయంగా మారి తోటలు నాశనం చేస్తూ ఉంటాయి. అలాగే పడిపోయిన చెరకు తోటల్లో చెరకు గడలపై ఉన్న గ్రీవపు మొగ్గలు మొలకెత్తడం లేదా కుళ్లిపోయి చెరకు గడ బరువు రసనాణ్యత తగ్గిపోవటం జరుగుతోంది. అందువల్ల ఏపుగా పెరిగే సమయంలో చెరకు తోటలకు మట్టి ఎగదోయడం, జడచుట్లు చుట్టినట్లయితే ఎలాంటి నష్టం జరగకుండా నివారించుకోవచ్చు. ముందుగా మట్టి ఎగదోయడం గురించి మనం చూసినట్లయితే అధిక వర్షాలకు మట్టి ఎగదోయని తోటలు పడిపోతూ ఉంటాయి. పిలక దశలో వెంటనే మట్టి ఎగదోసిన తోటలు బలంగా ఈదురుగాలులకు నిలదొక్కుంటాయి. తోట వయస్సు 4 నెలలు ఉన్నప్పుడు మొక్కల వరుసల మొదళ్లకు ఎత్తుగా మట్టిని ఎగదోయాలి. 6 నెలల వయసు ఉన్నప్పుడు గడల సంఖ్య స్థిరపడిన తరువాత మొక్కల మొదళ్లకు 2వసారి మట్టిని ఎగదోయాలి. మట్టి ఎగదోయడం వల్ల చెరకు గడలు ఎక్కువగా వచ్చి అధిక దిగుబడినిస్తుంది. వేగంగా వచ్చే తుఫాను గాలులకు చెరకు గడలు పడిపోకుండా ఉండటమే కాకుండా చెరకు నాణ్యత కూడా అభివృద్ధి చెందుతుంది. నిలబడి ఉన్న నీరు ప్రత్యక్షంగా చెరకు గడకు తగలదు. మట్టి ఎగదోయటంతో పాటు జడచుట్టు పద్ధతిని కూడా పంట పెరుగుదలను బట్టి 2 నుండి 3 సార్లు చేసుకోవాలి. ఇక జడచుట్ల విషయానికొస్తే, మొదటి జడచుట్టు చెరకు సుమారు 1.5 మీటర్ల ఎత్తు పెరిగిన తరువాత వేసుకోవాలి. తోట పెరుగుదలను బట్టి డిసెంబర్లో నాటిన తోటలకు మొదటి జడచుట్టు ఆగస్టు 1వ వారంలో, 2వ జడచుట్టు సెప్టెంబర్ 7వ వారంలో, ఎదుగుదలను బట్టి ఆఖరు జడచుట్టు అక్టోబర్ 1వ వారంలో వేసుకోవాలి. జడచుట్టు వేయడం వల్ల పడిపోకుండా ఉండి జడ అల్లిక కూడా క్రమబద్ధంగా ఉండిపోతుంది. చూడటానికి కూడా చెరకు తోటలు కంటికి ఇంపుగా కనిపిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో దగ్గరగా ఉన్న 4-5 దుబ్బలను జడ చుడుతూ ఉంటారు. అయితే జడచుట్లు వేసుకునేటప్పుడు అడుగు భాగాన పక్కన ఉన్న ఆకులను మెలివేసి 5 సెంటీమీటర్ల వ్యాసం గల గడలకు వరుస పొడవున జడచుట్లు వేయాలి. దీనివల్ల మొక్కకు సూర్యరశ్మిని ఉపయోగించుకునే సామర్థ్యం ఇతర పంటలపై వరి, గోధుమ, పప్పుధాన్యాల కంటే 2.5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సాళ్లల్లో గల గడలను వరుసగా కలిపి జడచుట్లు వేసుకుంటే మొక్కలకు చేకూరే లాభం ఎక్కువగా ఉంటుంది. మరి దీనికి తీసుకోవలసిన జాగ్రత్తలు: చెరకు పంటను ఆశించే రసం పీల్చు పురుగులు, తెల్లనల్లి, తెల్లపేను, దీన్నే ఊలి ఎఫిడ్ అని కూడా అంటారు, దూదేకుల పురుగు అంటే పైరిల్ల, పిండినల్లి, పులుసు పురుగు, పసుపు నల్లి ఉధృతి తక్కువగా ఉండటానికి తప్పనిసరిగా చెరకు పైన 8 ఆకులు వదిలి పురుగులు ఆశించిన ఆకులను రెలచి వేయడం లేదా జడ చుట్టుకోవడం వల్ల ఈ పురుగుల ఉధృతి తగ్గుతుంది. అంతేకాకుండా పిండి, నల్లి, పులుసు పురుగు ఎండకు, గానికి బహిర్గతం కావటం వల్ల వాటి ఉధృతి కొంతవరకు తగ్గుతుంది. ఈ జడచుట్టు వేయడం వల్ల గాలి వెలుతురు తగిలి రసం పీల్చి పురుగులు ఆశించే స్థాయి తగ్గటమే కాకుండా పురుగు మందులు పిచికారీ చేయటం సులభమవుతుంది. కొన్ని సందర్భాల్లో రైతులు మోతాదుకు మించి ఎరువులను వాడుకుంటూ ఉంటారు. అలాంటి తోటలు ఏపుగా పెరిగి పడిపోయి తుప్పు తెగులు, దూదేకుల పురుగు ఉధృతి ఎక్కువగా ఆశిస్తుంది. అందువల్ల మొక్కల పెరుగుదలకు అవసరమైన పోషక పదార్థాలను సమానంగా అందించి జడచుట్లు వేసుకుంటే తోటల దిగుబడి పెరగడమే కాకుండా రసనాణ్యత కూడా పెరుగుతుంది. ఉత్తర కోస్తా ప్రాంతాల్లో వర్షాధారపు చెరకు సాగుకు నేలను లోతుదుక్కి చేసి ఎకరానికి 10 టన్నుల చొప్పున బాగా మాగిన పశువుల ఎరువును వేసి కలియదున్నుకోవాలి. ట్రాక్టర్తో నడిపే సబ్ సాయిలర్తో ప్రతి 2 మీటర్ల దూరంలో 1 మీటర్ లోతున చాలు వేసుకుంటే వర్షపు నీరు భూమిలో నిల్వ ఉండి చెరకు పంట నీటి ఎద్దటి పరిస్థితులను తట్టుకుంటుంది. చెరకు ముచ్చెలను 10% సున్నపు ద్రావణంలో 60 నిమిషాల పాటు ముంచి నాటుకోవటం వల్ల చెరకు మొలక శాతం పెరిగి పంటకు నీటి ఎద్దడిని తట్టుకునే శక్తి వస్తుంది. వర్షాధారపు పంటకు ఎకరానికి దుక్కిలో చాళ్లలో 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను వేసుకోవాలి. కలుపు నివారణకు చెరకు ముచ్చెలను చాళ్లల్లో బోదలకు పక్కగా నాటుకోవడం వల్ల అధిక వర్షాలకు బోదల్లో నీళ్లు నిలబడినప్పుడు మొలక నష్టపోకుండా ఉంటుంది. చెరకు ముచ్చెలను నాటిన 3 రోజులలోపు ఎకరానికి 2 కిలోల అట్రజిన్ లేదా 600 గ్రాముల
మెట్రిబ్యూజిన్ 200 లీటర్ల నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ముచ్చెలు నాటిన 3 నుండి 30 రోజుల్లోపు ఎకరానికి 1.5 టన్నుల చెరకు చెత్త కప్పడం వలన నేలలోని తేమను సంరక్షించబడి పీక పురుగు అలాగే కలుపు ఉధృతిని తగ్గిస్తుంది. తేలిక నేలల్లో చెదల సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముచ్చెలను ఇమిడాక్లోప్రిడ్ 600 FS 1 మిల్లీలీటరు నీటికి చొప్పున కలిపిన మందు ద్రావణంలో ముంచి శుద్ది చేసి నాటుకోవాలి. నాటే ముందు చాళల్లో క్లోరాంట్రనిలిప్రోల్ 0.4G గుళికలు ఎకరానికి 9 కిలోలు లేదా పిప్రోనిల్ 0.3G గుళికలు ఎకరానికి 10 కిలోలు చొప్పున వేయటం వల్ల పీక పురుగు, చెదలు, వేరు పురుగుల నుండి పంటను రక్షించుకోవచ్చు. ఫిబ్రవరి మార్చిలో నాటిన తోటల్లో, అంటే సుమారు 120 రోజుల వయస్సు ఉన్న తోటల్లో, చాళ్ల మధ్య మట్టిని పదునైన పార్లతో తవ్వి మొక్క మొదళ్లకు ఎగదోయటం వలన చెరకు పడిపోకుండా ఉండి ఏపుగా ఎదుగటానికి దోహదపడుతుంది. మార్చి మాసంలో నాటిన తోటలకు నీటి వసతిని బట్టి 2వ దఫా నత్రజని మోతాదును తొలకరి వర్షాల తరువాత చెరకు నాటిన 90 రోజులలోపు వేసుకోవాలి. వర్షాభావ పరిస్థితుల్లో ఎరువులు వేయకుండా 25 గ్రాముల యూరియా, 25 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాషు కలిపి పంటపై పిచికారీ చేసుకోవాలి. సూక్ష్మ పోషకాలను లీటర్ నీటికి 0.2 నుండి 0.4% వరకు పిచికారీ చేయటం వల్ల అధిక దిగుబడి పొంది నాణ్యమైన చక్కెర ఉత్పత్తి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వేరుశనగ పంట సాగు గురించి తెలుసుకుందాం. ఉత్తర కోస్తా ప్రాంతాల్లో జూన్ నుండి జులై చివరి వరకు, రాయలసీమ జిల్లాల్లో జులై నుండి ఆగస్టు మొదటి వారం వరకు వేరుశనగ పంట వర్షాధారంగా విత్తుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. వేరుశనగ విత్తుకోవటానికి ముందుగా మంచి రకం విత్తనాన్ని ఎంపిక చేసుకుని విత్తుకోవాలి. వీటిలో అనువైన రకాలు కదిరి మరియు తిరుపతి పరిశోధన స్థానాల నుండి విడుదల చేయబడిన రకాలు ఖరీఫ్ సాగుకు అనుకూలంగా ఉంటాయి. విత్తే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ది చేసుకోవాలి. విత్తన శుద్ది కొరకు 1 కిలో విత్తనానికి 1 మిల్లీలీటర్ ఇమిడాక్లోప్రిడ్ 600 FS మందును 6 మిల్లీలీటర్ల నీటిలో కలిపి పట్టించిన అరగంట తర్వాత 1 గ్రాము టెబ్యుకోనజోల్ 2DS లేదా 3 గ్రాముల మాంకోజెబ్ 75% WP పొడి మందును కలిపి విత్తనాలకు పట్టించి విత్తుకోవాలి. విత్తుకునే ముందు భూసారానికి అనుగుణంగా సూటి ఎరువులైన నత్రజని కొరకు యూరియా, భాస్వరం కొరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఇంకా పొటాష్ కొరకు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను సిఫారసు చేసిన మోతాదులో వేసుకోవాలి. కాండం కుళ్లు వైరస్ తెగులు ఆశించే ప్రాంతాల్లో పొలం చుట్టూ సజ్జ జొన్నతో మేరసాళ్లు 4 నుండి 6 సాళ్లు వేసుకోవాలి. వేరుశనగ విత్తే సమయంలో పొలంలో 1 చదరపు మీటరుకు 33 మొక్కలు ఉండేటట్లుగా చూడాలి. విత్తన పరిమాణంను బట్టి 1 ఎకరానికి 50 నుండి 60 కిలోలు విత్తనాన్ని విత్తుకోవాలి. మంచి విత్తనాలతో పాటు ముడతలు లేని చిన్న సైజు గింజలను కూడా విత్తనంగా వాడుకోవచ్చు. అంతర పంటగా కందిని 7:1 నిష్పత్తిలో, అంటే వేరుశనగ 7 సాళ్లు, కంది 1 సాలు ఈ విధంగా

పెట్టుకున్నట్లయితే మంచి లాభదాయకంగా ఉంటుంది. విత్తిన వెంటనే 48 గంటల లోపల కలుపు నివారణకు పెండిమిథాలిన్ 30% ఈసీ అనే కలుపు నాశిని 1 ఎకరాకు 1 లీటర్ను 200 లీటర్ల నీటికి కలిపి నేలపై పిచికారీ చేయాలి.

పొలం పనులు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం పారదర్శకంగా నిర్వహిస్తోందని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి దోహదపడుతోందని పేర్కొన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే పల్స్ పోలియో కార్యక్రమం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు జరగనుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమం కోసం 38,267 బూతులు ఏర్పాటు చేశారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విశాఖపట్నంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. ఈరోజు పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారులకు రేపు ఎల్లుండి వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ పల్స్ పోలియో కార్యక్రమానికి రాష్ట వైద్యారోగ్య శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట వ్యాప్తంగా అన్ని పోలియో బూతులలో చిన్నారులకు చుక్కలు వేస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో పట్టణ ప్రాంతాలు అధికంగా ఉండటంతో రేపు ఎల్లుండి వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి చుక్కలు వేయటంతో పాటు 1 జూలై అదనంగా మరో రోజు ప్రత్యేక కార్యక్రమం కొనసాగనుందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. తెలంగాణలో ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఓటరు జాబితా సవరణపై హైదరాబాద్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని, ఈ ప్రక్రియను ఎన్నికల సంఘం పూర్తిగా పార్టీలకు అతీతంగా పారదర్శకంగా నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. నకిలీ ఓట్లు తొలగించేందుకే ఈ సమగ్ర సవరణ ప్రక్రియను చేపట్టినట్లు కిషన్ రెడ్డి వివరిస్తూ,
1: ప్రతి ఒక్క భారతీయ పౌరుడు యొక్క హక్కు ఓటు హక్కు నమోదు చేసుకోవడము, ఓటు హక్కు వినియోగించుకోవడం. సరిగ్గా ఎలక్షన్ కమిషన్ ఇదే చేస్తా ఉంది. ఒక్కొక్క దగ్గర 2 ఓట్లు 3 ఓట్లు ఒకే వ్యక్తి దగ్గర ఉంటున్నాయని చెప్తున్నాడు. దాన్ని సరిగ్గా చేయడం కోసమే ఎస్ఐఆర్ మీద ప్రజలలో అపోహలు వచ్చే విధంగా గత కొన్ని రోజులుగా ఏ రకంగా బురద వెళ్తున్నారో మనం చూస్తా ఉన్నాం. మనం స్వచ్ఛందంగా ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజలను చైతన్యం చేయాలి. ఎలక్షన్ కమిషన్ మీద తప్పుడు ఆరోపణలు కాదు, ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయకూడదు. అందరూ మోటివేట్ చేయాలి.
0: ప్రజల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి దోహదపడుతుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన కార్యక్రమంలో 7 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు ఆయన నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఖరీదైన వైద్య చికిత్సల ఖర్చుల ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సహాయ నిధి ద్వారా సకాలంలో ఆర్థిక సహాయం అందుతోందని చెప్పారు. ప్రజల ఆరోగ్యం సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని కేంద్ర

0: మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ కొనసాగుతోంది. రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ నిన్న దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి భక్తుల రద్దీని సమీక్షించిన మంత్రి భక్తుల భద్రత నిఘా కోసం ఏర్పాటు చేసిన 4 అత్యాధునిక డ్రోన్లను ఆవిష్కరించారు. సీసీటీవీలు, డ్రోన్ల ద్వారా దర్గా పరిసరాల్లో నిరంతర నిఘా కొనసాగుతోందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: ఈ నెల 30వ తేదీ వరకు రొట్టెల పండుగ జరుగుతుంది. ఇది రాష్ట్ర పండుగ. ఈసారి దాదాపు 5,003 మంది మున్సిపల్ కార్పొరేషన్ నుంచి స్టాఫ్ అండ్ ఎంప్లాయీస్ ని అపాయింట్ చేశారు. ఈ రోజు భక్తుల సంఖ్య 6-7 లక్షలు ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వారి నమ్మకం ఏదైతే ఇక్కడ కోరికలు తీరిన వారు రొట్టెలు వదులుతారు, కోరుకునే వాళ్ళు మళ్ళీ ఆ రొట్టెని పట్టుకుంటారు. బహుశా ఇది భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇట్లాంటి పండుగ యూనిక్ ఎక్కడా లేదు. ఇటువంటిది దాదాపు 412 సంవత్సరాల పైగా నమ్మకంతో జరుగుతున్నది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ హ్యామ్ తొలిదశలో భాగంగా రాష్ట వ్యాప్తంగా 34 ప్యాకేజీల్లో 441 రహదారుల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 13,006 కోట్ల రూపాయల వ్యయంతో 6,092 కిలోమీటర్ల మేర ఈ రహదారులను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు నల్గొండలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేస్తారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కనగల్ మార్కెట్ యార్డుకు చేరుకుని హ్యామ్ పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని అధికారులు తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నంబూరులో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన పట్టా ప్రదానోత్సవంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ,
2: ఈ టెక్నాలజీలలో సామాజిక అవసరాల కోసం అందిపుచ్చుకోవాలి. గ్లోబల్ టెక్నాలజీ నిర్దేశించే ఆవిష్కర్తలుగా ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపించేలా మన యువతరం యొక్క దృక్పథం, యాటిట్యూడ్ మారాల్సిన అవసరం ఉంది. మన ఆలోచనలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి. ప్రకృతి ఇవాళ మన మీద ప్రభావం చూపుతుంది. నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ ఎవర్ బ్రైట్ ఫ్యూచర్ అనే విషయాన్ని అందరూ అర్థం చేసుకుని పాటించాలి.
0: బహుభాషావేత్త, భారతదేశానికి 9వ ప్రధానమంత్రిగా వ్యవహరించిన పాములపర్తి వెంకట నరసింహారావు పివి నరసింహారావు జయంతి ఈరోజు. ఆయన ప్రధానమంత్రి పదవిని చేపట్టిన దక్షిణ భారతదేశానికి చెందిన తొలి వ్యక్తి తెలుగువారు కావటం కూడా విశేషం. భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలను చేపట్టి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. 1921 జూన్ 28వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని నరసంపేట వద్ద లక్నేపల్లి గ్రామంలో జన్మించిన ఆయన 1957వ సంవత్సరంలో రాజకీయ జీవితం ఆరంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాల్లో ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టిన పివి నరసింహారావు 2004 డిసెంబర్ 23వ తేదీన తుదిశ్వాస విడిచారు. రాజధాని రైతులను పరామర్శించేందుకే వెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడి జరగడాన్ని ఆ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండించారు. ఈ ఘటనపై సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించిన ఆయన, ఈ దాడికి అధికార పార్టీలే కారణమని ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తా తీర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, ఎన్టీఆర్, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక తెలంగాణలో ఈరోజు, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. వారాంతపు సెలవుల దృష్ట్యా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి

0: నిన్న క్యూలైన్లను పరిశీలించారు. అనంతరం ఆయన పాత్రికలతో మాట్లాడుతూ రోజుకు 80,000 మందికి పైగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం పారదర్శకంగా నిర్వహిస్తోందని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య ప్రాతః 11:00 ఆకాశవాణీతః మన్ కీ బాత్ ఇతి కార్యక్రమే స్వీయం మనోగతం ప్రకటయిష్యతి. మాసికస్యాస్య ఆకాశవాణీ కార్యక్రమస్య ఏతత్ 35వ సంస్కరణం భవిష్యతి. ఆకాశవాణ్యాః దూరదర్శనస్య చ సర్వాభిః వాహినీభిః అస్య కార్యక్రమస్య ప్రసారణం భవిష్యతి. అయం హి కార్యక్రమః ఆకాశవాణీ వార్తావిభాగస్య అంతర్జాలపటలె www.newsonair.gov.in ఇత్యత్ర అపి చ న్యూస్ ఆన్ ఏఐఆర్ ఇతి చలదూరభాషీయే తంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. ఆకాశవాణీ దూరదర్శన వార్తా ప్రధానమంత్రి కార్యాలయ సూచనా ప్రసారణ కార్యాలయానాం యూట్యూబ్ వాహినీభిః అపి అస్య కార్యక్రమస్య సాక్షాత్ ప్రసారణం భవిష్యతి. హిందీభాషాయాం ప్రసారణస్య పశ్చాత్ అస్య ప్రసారణం ఆకాశవాణ్యా క్షేత్రీయ భాషాసు అపి భవిష్యతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య సేషెల్స్ దేశస్య రాష్ట్రపతినా ప్యాట్రిక్ హర్మిని ఇత్యనేన సహ వార్తాలాపం కరిష్యతి. ఉభౌ నేతారౌ ద్వైపాక్షిక సహయోగస్య పూర్ణవ్యాప్తేః సమీక్షాం కరిష్యతః తథా చ పరస్పరస్య క్షేత్రీయాంతరాష్ట్రీయ విషయేషు మతానాం ఆదాన ప్రదానం కరిష్యతః. అద్య ప్రధానమంత్రి శ్రీమోదీ సేషెల్స్ దేశస్య రాష్ట్రీయ సభాం సంబోధయిష్యతి. భారతీయ ప్రవాసీ సదస్యైః సహ సంవాదమపి విధాస్యతి. పశ్చాత్ ప్రధానమంత్రి రోష్ క్యామన్ ఇత్యత్ర రాష్ట్రీయ దివస సమారోహే భాగం భజిష్యతి. మంత్రాలయేన ఉక్తం యత్ భారతీయ రక్షాబలానాం ఏకేన దళేన సహ భారతీయ నౌసేనాయాః ద్వాభ్యాం నౌకాభ్యాం సహ శ్రీమోదీ ఉత్సవే భాగం గ్రహీష్యతి. ప్రధానమంత్రి శ్రీమోదీ హ్యః సెషెల్స్ దేశస్య త్రిదివసీయ యాత్రాయాం విక్టోరియా నగరం సంప్రాప్తవాన్. విమానస్థానకే సెషెల్స్ దేశస్య రాష్ట్రపతినా డాక్టర్ ప్యాట్రిక్ హర్మిని ఇత్యనేన తస్య భవ్యం స్వాగతం విహితం. కేంద్రీయ వాణిజ్య ఉద్యోగ మంత్రి పీయూష గోయలః భారతీయ సంవాయ విశేషాన్ భారత్ యూకే వ్యాపక ఆర్థిక వ్యాపార సంధేః సిఈటిఏ ఇత్యస్యాంతర్గతం ఉదయోన్ముఖావసరాన్ సుస్థిర వ్యాపార వృద్ధౌ పరివర్తయితుం యూకే దేశస్య సమకక్షైః సహ సంపర్కం సుదృఢం కర్తుం ప్రార్థయత్. లండన్ నగరే భారత్ యూకే ప్రగతి వ్యాపార పూర్ణ సమ్మేళనే సహభాగినాం నేతృత్వావధౌ మంత్రిణా ఇదముక్తం. దిల్ల్యాః ముఖ్యమంత్రి రేఖా గుప్తావర్యా సావధానం కృతవతీ యత్ యాని కోచింగ్ ఇతి ప్రశిక్షణ కేంద్రాణి అనివార్య సురక్షా మానదండానాం పాలనం న కరిష్యంతి తాని దిల్ల్యాం కార్యం కర్తుం నానుమన్యంతే. ఏకస్మిన్ వీడియో సందేశ శ్రీమతి గుప్తా అవదత్ యత్ దిల్లీ సర్వకారః శీఘ్రమేవ కఠోరం నిరీక్షణం బృహత్తరం ఉత్తరదాయిత్వం ఛాత్రాణాం సురక్షాం చ సునిశ్చేతుం దృఢం వినియామక విధిం ప్రావర్తయిష్యతి. భారత ఋతు విభాగేన అద్య అసమ్, మేఘాలయ, ఉపహిమాలయ, పశ్చిమబంగాళ, సిక్కిం ప్రదేశేషు అత్యధిక వృష్ట్యై రక్తవర్ణీయా సంచేతన ప్రసారితా అస్తి. బిహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కొంకణ్, గోవా, ఒడిషా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, విదర్భ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ ద్వీపేషు అపి ఆగామి దినద్వయోః కృతే విభాగేన సంచేతన ప్రసారితా అస్తి. ఋతు విభాగేన ఖ్యాపితం యత్ స్వః దిల్లీ హర్యానా చండీగఢ్ ఉత్తర

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, శ్లోక విశ్లేషణ సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, ఇంకా సరస వినోదిని సమస్యాపూరణం, నిర్వహణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ. 7:55 ఈ మాసపు పాట. రచనా సంగీతం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, గానం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీమతి సుష్ల శారద, శ్రీ డివి మోహనకృష్ణ. 8:30 విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ పి శ్రీనుబాబు. 8:35 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి వి సరస్వతి, శ్రీమతి వి కృష్ణవేణి గారుల గాత్రయుగళం, పాలపర్తి నాగేశ్వరరావు గారు వైలెన్, కె సద్గురుచరణ్ గారు మృదంగం, బివిఎస్ ప్రసాద్ గారు మోర్సింగ్. 9:35 నమస్తే అమరావతి చిత్రగీతాలు. 10:00 వార్తావాహిని. 10:30 బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ పివి నరసింహారావు, డాక్టర్ వి నాగరాజ్యలక్ష్మి గారి ప్రసంగం, పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా. అనంతరం ముళ్లపూడి వారి రచనలు హాస్యం, డాక్టర్ రావి శారద గారి ప్రసంగం, ముళ్లపూడి వెంకటరమణ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం వినవచ్చు. 10:55 మన్ కీ బాత్. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారమవుతుంది. అనంతరం భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 12:10 ఉభయ కుశలోపరి. శ్రోతలు వాట్సాప్ ద్వారా అందించే అభిప్రాయాలు వినవచ్చు. 12:40 కల్పలత. 1:30 వనితావాణి కార్యక్రమంలో ఉన్నత విద్యారంగంలో మహిళల పాత్ర శ్రీమతి జ్యోతి గారి ప్రసంగం, లలిత గీతం విశేషాలు. 2:30 బొమ్మరిలు పిల్లల కార్యక్రమంలో సెయింట్ యాన్స్ స్కూల్ విజయవాడ అజిత్ సింగ్ నగర్ పిల్లలు సమర్పించే కదంబ కార్యక్రమం. 3:00 కళ్యాణి నాటకం, రచన శ్రీ గొల్లపూడి మారుతీరావు, నిర్వహణ శ్రీ కోకా సంజీవరావు. ఈ కార్యక్రమం విశాఖపట్నం కేంద్రం నుంచి. 4:00 యువలయ. 4:45 లైవ్ విన్యాసం కార్యక్రమంలో ఎం దక్షిణామూర్తి గారి డోలు వాయిద్యం. 5:00 చిత్రతరంగిణి, 5:30 యువవాణి, 6:30 పల్లెసీమల కార్యక్రమంలో గండు శ్రీనివాసరావు బృందం వారిచే భజనావళి. ఇంగ్లండ్లో జరగనున్న భారత్ ఆస్ట్రేలియా మధ్య ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ 2026 మార్చి ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. రేడియో సెట్లలో ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథాతథంగా కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 7:15 పంటసిమల కార్యక్రమంలో తొలకరులో పశువుల్లో వచ్చే వ్యాధులు, డాక్టర్ బి బసవశంకర్రావు గారితో పరిచయం, విత్తన కొనుగోళ్లు, విత్తన శుద్ధి సంభాషణ. 7:45 చిత్రగీతాలు. 8:00

వన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుంచి పునః ప్రసారమవుతుంది. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుంచి, 9:30 చిత్రతరంగిణి, 10:00 రవివాసరీయ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ నుంచి ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ అధ్యకులు ప్యాట్రిక్ హెర్మనీతో చర్చలు జరుపుతారు. గడిచిన 12 ఏళ్లలో భారత్ ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలో జరిగిన గ్రూప్ ఎల్ మొదటి మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-0 తేడాతో పనామాను ఓడించింది. మరో మ్యాచ్లో క్రొయేషియా 2-1తో ఘనాపై విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ అధ్యకులు ప్యాట్రిక్ హెర్మనీతో చర్చలు జరుపుతారు. ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ఈరోజు మోదీ సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు. అనంతరం రోచ్ కెమైన్లో జరిగే జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు 2 భారత నౌకాదళ నౌకలు కూడా పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సీషెల్స్ జాతీయ స్వర్ణోత్సవాల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్ చేరుకున్నారు. భారత్ బ్రిటన్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం కింద లభించే నూతన అవకాశాలను నిరంతర వ్యాపార వృద్ధిగా మార్చుకోవడానికి భారతీయ కంపెనీలు బ్రిటన్లోని తమ భాగస్వామ్య సంస్థలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. లండన్లో జరిగిన భారత్ యుకే వ్యాపార ప్లీనరీ సమావేశానికి ఆయన నాయకత్వం వహించారు. ఇరు దేశాలకు చెందిన పరిశ్రమల ప్రతినిధులు హాజరైన ఈ ప్లీనరీ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను బలోపేతం చేయడానికి సిఈటిఏ ఒక ప్రధాన వేదికగా ఉపయోగపడుతుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. దీర్ఘకాలిక పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలు, ఆవిష్కరణలు భారత్ యుకేల మధ్య పటిష్టమైన ఆర్థిక సహకారాన్ని పెంపొందించడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 30న విశాఖపట్నంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్ కిషోర్, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. రాష్ట్రపతి పర్యటన సజావుగా సాగేందుకు వీలుగా ట్రాఫిక్ మళ్లింపులు,

భద్రతా సిబ్బంది మోహరింపు, నిఘాతో సహా సమగ్ర భద్రతా చర్యలను ఏర్పాటు చేసినట్టు పోలీస్ కమిషనర్ తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANewsHVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. గడిచిన 12 ఏళ్లలో భారత్ ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. ఒక ప్రైవేట్ మీడియా ఛానల్ నిర్వహించిన 9వ డాక్టర్స్ డే కాన్క్లేవ్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె, ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భరోసా కార్యక్రమాల్లో ఒకటైన ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ద్వారా సుమారు 62 కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు. ప్రస్తుతం దేశంలో సుమారు 1,84,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఉన్నాయని, ఇవి రోగులకు ప్రాథమిక చికిత్స అందించే తొలి కేంద్రాలుగా సేవలందిస్తూ గ్రామీణ స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను కల్పిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. వెనుజులాలో సంభవించిన భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 1430కి పెరిగింది. కనీసం 68,900 మంది వరకు కనిపించకుండా పోయినట్టు అధికారులు తెలిపారు. భూకంపాల వల్ల తీవ్రంగా నష్టపోయిన వెనుజులాలోని లా గ్వైరా రాష్ట్రంలో కూలిపోయిన శిథిలాల వద్ద తమ ప్రియమైన వారిని వెతకడానికి ప్రజలు భారీ యంత్రాలు, తాళ్లు, ఇతరత్ర సహాయ సామగ్రితో ప్రయత్నిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ ఆర్థిక వ్యవస్థ అయినా ఎంఎస్ఎంఈ రంగం అందించే సహకారంపైనే ఆధారపడి ఉంటుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎంఎస్ఎంఈ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, భారత్లో ఈ రంగం మొదటితరం పారిశ్రామికవేత్తల వ్యవస్థాపక స్ఫూర్తికి ప్రతీక అని కొనియాడారు. దేశం మొత్తం ఎగుమతుల్లో దాదాపు 50% వాటాను కలిగి ఉంటూనే ఉన్నత ప్రమాణాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్గా ఎదిగే ప్రయాణంలో ఎంఎస్ఎంఈ రంగం అత్యంత బలమైన స్తంభంగా మారిందన్నారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఈ ఉదయం అమెరికాలోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఎల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-0 తేడాతో పనామాను ఓడించింది. జూడ్ బెల్లింగ్హామ్, హ్యారీ కేన్ చెరొక గోల్ చేయడంతో ఇంగ్లాండ్ జట్టు గ్రూప్ ఎల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరిగిన ఇదే గ్రూపుకు చెందిన మరొక మ్యాచ్లో క్రొయేషియా 2-1తో ఘనాపై విజయం సాధించింది. ఈ గ్రూప్లో క్రొయేషియా రన్నరప్గా నిలవగా ఘనా 3వ స్థానాన్ని దక్కించుకుంది. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కొంకణ్, గోవా, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, విదర్భ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 3-4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోని మరికొన్ని ప్రాంతాలకు, అలాగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి అనుకూలమైన పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్టల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్లలో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో తన పేరు మీద ఒక రోడ్డుకు నామకరణం చేయడం పట్ల అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ భారత్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ నామకరణం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆయన, భారత్లో ఒక రహదారికి పేరు పెట్టడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి

0: అమెరికా అధ్యక్షుడిగా నిలిచానని పేర్కొన్నారు. ఈ గుర్తింపుపై హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, ఇది ఇరు దేశాల మధ్య నిరంతరం బలపడుతున్న భాగస్వామ్యానికి నిదర్శనమని కొనియాడారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సెషల్స్ అధ్యకులు పాట్రిక్ హెర్మనీతో చర్చలు జరుపుతారు. గడిచిన 12 ఏళ్లలో భారత్ ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 55వ శ్లోకం.

సహ బ్రహ్మత్వ ప్రాప్తికి యోగ్యుడైన ఆ సాధకుడు భక్తియా జ్ఞానరూపమైన భక్తితో మాం పరమాత్మనైన నన్ను గురించి యావాన్ అనగా సగుణ రూపాలలో ఎన్ని రకాలుగా ఉన్నానో దానిని చ మరియు యహ అస్మి ఉపాధులకు అతీతమైన ఏ శుద్ధ జ్ఞానరూపంతో ఉన్నానో దానిని కూడా తత్వతః యథాతథంగా అభిజానాతి అంటే శాస్త్రాదుల వల్ల తెలుసుకుంటాడు. తతః ఈ తెలుసుకోవడం వల్ల మాం పరమాత్మనైన నన్ను తత్వతః యథార్థ చైతన్య రూపంలో జ్ఞాత్వా సమాధిస్థితి ద్వారా తెలుసుకుని తదనంతరం దానికి వెనువెంటనే విశతే నాలో ప్రవేశించి ఏకీభావాన్ని పొందుతాడు లేదా జ్ఞాత్వా సమాధిస్థితి ద్వారా తెలుసుకుని తత్ శుద్ధ జ్ఞానరూపమైన పరబ్రహ్మను అనంతరం అంతరము లేని విధంగా అంటే భేదం లేని విధంగా విశతే ప్రవేశిస్తున్నాడు.

అర్జున, కర్మఫల త్యాగం ద్వారా జ్ఞాననిష్టాయోగ్యతను సాధించిన సాధకుడు గురువాక్యాల ద్వారానూ శాస్త్రవాక్యాల ద్వారానూ ఈశ్వర స్వరూపుడనైన నా యొక్క సగుణ స్వరూపాలు ఎంత విస్తారంగా ఉన్నాయో వాటిని, వాటన్నిటిలోనూ అనుగతమై అవిచ్ఛిన్నంగా అఖండంగా ఉన్న శుద్ధ చైతన్య స్వరూపాన్ని కూడా యథాతథంగా తెలుసుకోగలుగుతాడు. అలా తెలుసుకున్న దాన్ని బాగా భావన చేయడం వల్ల సమాధిస్థితిలో నా యథార్థ జ్ఞానస్వరూపాన్ని గుర్తించగలుగుతాడు. ఆ గుర్తింపు యొక్క భావనాదారుఢ్యం వల్ల అతడు ఆ వెనువెంటనే నాలోకి ప్రవేశించి జీవించి ఉండగానే నాతో ఏకీభావాన్ని పొందుతాడు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

ఉదయరేఖల కార్యక్రమంలో ఇప్పుడు సరస వినోదిని సమస్య పూరణం, నిర్వహణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ.

శ్రీ కొట్రా వెంకట సత్యనారాయణ గారు ఒంగోలు. ఇలా వైద్యుడే ధన్వంతరి కలిగెడి రోగముల మాన్పు గణ్యుండితడే మలిగెడు స్థితిలో ప్రాణము నిలిపెడు వారలే అమరులు. శ్రీమాన్ పరాశరం శ్రీనివాసాచార్యులు గారు, నరసరావుపేట. కలతను పెట్టక రోగిని విలవిలలాడు తరుణమున విజ్ఞత తోడం తలవక ధనమును ప్రాణము నిలిపెడువారలె అమరులు. శ్రీ వేగరాజ సాయి వరప్రసాద్ గారు, హైదరాబాద్. నీలు వైద్యుడు హరిసమము వెతలు మాపుచు రోగుల నిరతము కర్మఠుడై వలనుగ జీవుల చేతన నిలిపెడువారలె అమరులు. శ్రీ ఆదూరు ఫణీందర్రావు గారు, ఏలూరు. పలు రకముల వ్యాధులతో కలవరపడు పొడమి జనుల కలతలు తీరం విలువగునాయుర్దాయము నిలిపెడువారలె అమరులు. శ్రీ గుండా వెంకట శుభ సహదేవుడి గారు, విజయవాడ. కలిలో హరి వైద్యుడనగా పలు విధములనిడి చికిత్స వచ్చిన రోగిన్ వెలయించు బ్రతుక ప్రాణము నిలిపెడువారలే అమరులు. శ్రీమాన్ అగ్నిహోత్రం హయగ్రీవ రామచంద్రాచార్యులు గారు, కూచిపూడి. ఇలలో అశ్వని దేవత కలిగెడి రుజముల నివారక నిపుణమతులై బలిమిని వైద్యులు ప్రాణము నిలిపెడువారలే అమరులు. నిక్కము సుమతి. శ్రీ తూములూరు శేషయ్య శాస్త్రి గారు, సత్యయోగాశ్రమం, హైదరాబాద్. కలడని ఎందురు దైవము కలతలు తీర్చగా ఎప్పుడును గానగరాడే మలిదశ ఎందున ప్రాణము నిలిపెడువారలే అమరులు. శ్రీ భానుగారు, విశాఖపట్నం. బలుపగు సాధమును గుడిచి చెలువగు స్వాస్థ్యమును బెంచ చింతలు కరువవు సులువుగను జనుల ప్రాణము నిలిపెడువారలే అమరులు. శ్రీమతి ఎక్కంటి పద్మావతి గారు, గుంటూరు. పీలి

అమరులు శ్రీ నడిమింటి మార్కండేయ శర్మ గారు, విశాఖపట్నం. బలమగున ఆహారము తిని విలువగు స్వస్థతను బెంచ వేదన తొలగున్ తెలివిగా జీవుల ప్రాణము నిలిపెడువారలే అమరులు. శ్రీమతి ముక్తేవి మంజరీ మాధురి గారు, మచిలీపట్నం. ఇలా హరియందురు వైద్యుని మలిదశలో నున్న రోగి మంచము వీడన్ పలుమందులనిడి ప్రణము నిలిపెడువారలే అమరులు. శ్రీ పిన్నక నాగేశ్వరరావు గారు, హైదరాబాద్. ఫలమును కోరకనే వైద్యులు శస్త్రచికిత్స చేయదొరకొందురు రోగుల పోయడి ప్రాణములు నిలిపెడువారలే అమరులు. శ్రీ జొన్నలగడ్డ గణపతి శాస్త్రి గారు, కొడాలి. పలు విధమగు రోగాలకు ఇలలో వైద్యుండు తప్ప ఎవ్వరు జనులన్ అలరగజేయరు ప్రాణము నిలిపెడువారలే అమరులు. నిక్కము సుమతి. శ్రీమాన్ నారాయణం.

అమరులు శ్రీ బిఎల్ నరసింహం గారు నరసాపురం. ఇలలో వ్యాధిగ్రస్తుల కలు పెరుగక వైద్యమునరిచి ఆరోగ్యమిడన్ మెలగెడి వైద్యుడు నసువుల నిలిపెడు వారలే అమరులు. శ్రీమతి భాగవతుల పద్మావతి గారు రుస్తుంబాద. అలు పెరుగక వైద్యము నిడి ఇలా రోగగ్రస్తుల వ్యతహీనమునర్పన్ ఇలా వేల్పులు వైద్యులు ఉసురు నిలిపెడు వారలే అమరులు. రేవతి శ్రీనివాస్ గారులు సూరత్తు. కలి కల్మషమింతింతై బలిసెను రోగంబులెన్నో బహుకాలముగన్ వలసిన వైద్యమిడి ఉసురు నిలిపెడు వారలే అమరులు. శ్రీ బి సంపత్ హేమంత్ ప్రతీక్ గారులు విశాఖపట్నం. తలచిన అంతన వైద్యులు వలసిన ఔషధము వాడి ప్రజగా వంగన్ పొలయును వ్యాధులు ప్రాణము నిలిపెడువారులే అమరులు. శ్రీ పన్నాల దుర్గాప్రసాద్ గారు హైదరాబాద్. కలకలలాడెడు నిశువుల కెలకుల వైద్యం బొనర్చి కేళిగ కావన్ ఇలా వైద్యుగొల్తురు అసువుల నిలిపెడువారలే అమరులు. శ్రీ భట్టి ప్రోడ సత్యనారాయణ గారు నరసాపురం. కలకాలము వైద్యమిడుచు ఇలా జనులను కాచుచుండ ఇంపగు వైద్యుల్ తలతురు మది ప్రజ అసువుల నిలిపెడువారలే అమరులు. శ్రీ సత్యనారాయణ బొలిశెట్టి గారు హైదరాబాద్. కలిపించుకొనవసరమున తలచిన తోడన్ నిలచియు తపనను బాపున్ విలవిలలాడెడి ప్రాణము నిలిపెడువారలే అమరులు. శ్రీమంకు శ్రీని గారు కొప్పర్రు. లలి వైద్యో నారాయణులే కలిలో లేకున్న ప్రగతి గానమలరునే విలసిత బుద్ధిన్ ప్రాణము నిలిపెడువారలే అమరులు. నిక్కము సుమతి. శ్రీమంకు సుమతి నాగేంద్ర గారులు కొప్పర్రు. నిలువెత్తు దైవరూపులు తెలియగ సతతము నిరుపమ దీక్షావ్రతులై మలయుచు రోగికి ప్రాణము నిలిపెడువారలే అమరులు. శ్రీమతి సింహాద్రివాణి గారు విజయవాడ. చలుపును వైద్యులు సేవలు కులమతముల భేదమింత కొంచెము లేకన్ తొలగగ బాధలు అసువులు నిలిపెడివారలే అమరులు. శ్రీ పెద్దాడు మల్లికార్జునరావు గారు సత్తుపల్లి. పలు రోగమ్ములతో బాధలు పడువారికి సతతము ధన్వంతరియై మెలకువతో ప్రాణమ్ముల నిలిపెడువారలే అమరులు. శ్రీ మల్లాది నాంచారయ్య గారు బేలాపూర్ నవీ ముంబై.

ఆ మరులు శ్రీమతి బొల్లాప్రగడ కల్పన గారు విజయవాడ. పలుకుచు పేరి మీ తోడను కలిగిన రుజలెల్ల బాపిగాచును వైద్యుల్ విలువగు మనుజుల ప్రాణము నిలిపెడువారలే అమరులు. విడువక వేధించు రోగము కడతేర్చనీయక మనుజులు కాపాడు వైద్యులే. వడల సత్తువన ఉసురు నిలిపెడువారలే అమరులు. శ్రీ కూచుపాటి శ్రీ రామచంద్రమూర్తి గారు యాకమూరు. కలుషితమొప్పని వైద్యులు పలువిధ ఔషధములిచ్చి బాధలు బాపున్ నిలిపిన నిలువని అసువులు నిలిపెడువారలే అమరులు. నిక్కము సుమతి. శ్రీమతి కె గీతాలక్ష్మి గారు, కవలకుంట్ల గ్రామం, కడప జిల్లా.

వైద్యముచేయం విలువగు బాధిత ప్రాణము నిలిపెడు వారలే అమరులు. శ్రీ కామరాజ సుధాకర్ గారు, బెంగళూరు. అలుపది లేకయ వైద్యులు కలకాలము సేవ చేయు గమ్యము తోడన్ విలువగు రోగుల ప్రాణము నిలిపెడు వారలే అమరులు. శ్రీ మొక్కపాటి సీతారాం కుమార్ గారు, చినకంచి. వెలుపల లోపల వడలకు అలవి గలుగుతరి చికిత్స అనిశము దీక్షై చలగి హరిపగిది అసువులు నిలిపెడు వారలే అమరులు. శ్రీలంక సురేంద్ర గారు, గుడివేడ. పిలచిన రోగులకెప్పుడు వలసిన వైద్యము సలుపుచు వణిజుడుగాకన్ నిలచియు వారల ప్రాణము నిలిపెడు వారలే అమరులు. శ్రీమతి పద్మావతి లక్ష్మీ నరసమ్మ గారు, బెంగళూరు. పలువిధ వ్యాధుల కొందరు కలవరమా ప్రసవ బాధ కలిగియురాగా ఇలానిక ప్రాణములే నిలిపెడు వారలే అమరులు. మీనాక్షి శ్రీనివాస్ గారు, హైదరాబాద్. నలువతనకు మారుగా నిల నిలిపెను వైద్యుల జనులకు నేర్పరితనమున్ సలుపగ వైద్యము ప్రాణము నిలిపెడు వారలే అమరులు. శ్రీ పులిపాక వెంకట లక్ష్మీకాంతరావు గారు, భాగ్యనగరం. అలయక సొలయక నిరతము పలు రుగ్మతలను సలుపుచు వైద్యము జనులను ఇలా రోగ విముక్తులుగను నిలిపెడు వారలే అమరులు. శ్రీ ఎలన్రాజు దుర్గాప్రసాదరావు గారు, నెల్లూరు. విలవిల్లాడెడు రోగుల పలువిధముల శాంతపరచి వైద్యము నిడుచున్ ఇలా వైద్యుడే హరి ప్రాణము నిలిపెడు వారలే అమరులు. శ్రీ రాకుమార్ గారు, గోదావరి ఖని. ఫలమాశించని సహృదయ చెలి మొనరెడు ఉచిత వైద్య సేవల తోడన్ పలువిధ రోగుల జీవము నిలిపెడు వారలే అమరులు. డాక్టర్ రాయవరం రఘునందన్ గారు, కువైట్. వలసిన వారల వహమును అలసటనొందక వినుచును అనురతి తోడన్ సలుపుచు సేవను సుస్తము నిలిపెడు వారలే అమరులు. శ్రీ ఉప్పులూరు లక్ష్మీనారాయణ గారు, విజయవాడ. చెలిమిత చిలుకల పలుకులు వలపుగా రోగంబు బాపు వైద్యుడు హరి నిశ్చలమగు నిపుణత ప్రాణము నిలిపెడువారలు అమరులు. శ్రీ కె ఈశ్వరప్ప గారు, ఆలూరు, కర్నూలు జిల్లా. విలువగు ప్రాణముదీసెడి మలపున కాలయముని పని మరలించుటలో తెలివగు వైద్యులు రోగుల నిలిపెడువారలే అమరులు. నిక్కము సుమతి. శ్రీమాన్ దట్టకవి శ్రీనివాసాచార్యులు గారు, వినుకొండ. గిలగిలగొట్టు కొనుచుతాబిలవిలలాడుచును రోగి విలపించుచు వైద్యుల కడకునేగా ప్రాణము నిలిపెడు వారలే అమరులు. శ్రీ మలక నారాయణ రెడ్డి గారు, బాలప్ప గారిపల్లె, శ్రీ సత్యసాయి జిల్లా. ఇలా ప్రతివేల్పుకు వైద్యుడే తలప ధిషణతోడ రుజకు తగిన చికిత్సను సలిపి అకాల మరణమును నిలిపెడువారలే అమరులు. శ్రీ మార్పు జగన్మోహన్ రావు గారు, బిన్నెల మదనాపురం, శ్రీకాకుళం జిల్లా. తొలి

సలలితమౌ ధైర్యవచన చతురత వైద్యం విలలో చేయుచు ప్రాణము నిలిపెడువారలే అమరులు నిక్కము సుమతి. శ్రీమతి పసుపులేటి రజనీదేవి గారు, తిమ్మినేనిపాలెం, ఖమ్మం జిల్లా. తెలవని రీతిగా రోగము కలవర పెట్టుచు మనిషికి కలతను రేపన్, తలవని రీతిగా ప్రాణము నిలిపెడువారలే అమరులు. శ్రీ ఆర్వి రమణమూర్తి గారు, ఖమ్మం.

శ్రీ తోలేటి పార్థసారథి గారు ఉన్నారు. సపరం గుళికలు భస్మము చూర్ణము అలలేహ్యంబులు.

కుమారియన్ వాగ్దేవి గారు నిడదవోలు. తలకున్ గుండెకు గణమందుల వెన్నియో వచ్చే చూడ దుఃఖము వీడన్, ఇలా వానితో వైద్యం విడి నిలిపెడువారలే అమరులు. శ్రీమతి టి మైత్రేయ కుమారి గారు, అమలాపురం.

0: అమరులు నిక్కము సుమతి. శ్రీమతి ఉప్పలపాటి భవానీ ప్రకాష్ గారు, హైదరాబాద్. కలికాలపు ధన్వంతరి ఇలా జనులను కావవచ్చు విజ్జగురూపుం, తలపు నిలిచి ప్రాణములను నిలిపెడు వారలే అమరులు. శ్రీ రాయప్రోడ సూర్యనారాయణ శర్మ గారు, భీమవరం. గిలగిలలాడెడు రోగులై కలకలలాడు ముఖములను క్ష్మా మెల్గగా, వ్యాధులే మాన్పుచు ప్రాణముల నిలిపెడు వారలే అమరులు. నిక్కము సుమతి. శ్రీ లాస్య సమీర కార్తిక్ శ్రీనిచ్చి గారులు, గుంటూరు. లలిత భయరహిత ధైర్యోక్తుల పలుకుచు నిపుడు స్నేహితులయి, చికిత్సన్ సలుపవలె వైద్యుల సువుల నిలిపెడు వారలే అమరులు. నిక్కము సుమతి. ఇట్లే పూరణలు పంపినవారు డాక్టర్ శ్రీపాద రామకృష్ణ గారు, ఏలూరు. శ్రీమతి చావలి విజయ్ గారు, సిడ్నీ ఆస్ట్రేలియా. శ్రీ ఎస్ లక్ష్మీనారాయణ గారు, న్యూఢిల్లీ. కొత్తకాపు గోవిందరెడ్డి గారు, హోసూరు, కర్నూలు జిల్లా. కుమారి హరిత గారు, గండిగుంట, కృష్ణా జిల్లా. అన్నంభట్ల గాయత్రి శిరీష్ గారు, న్యూ నల్లకుంట, హైదరాబాద్. చింతలపాట ఆయిచ్చి గారు, ఏలూరు. శ్రీ భాగవతుల సాయికృష్ణ గారు, యలమంచిలి. శ్రీ నిడమానూరు రవిచంద్రబాబు గారు, చిలకలూరిపేట. శ్రీ టి దిలీప్ గారు, బంటుమిల్లి. శ్రీ పశుమూర్తి భగవంతం గారు, పెదప్రోలు, కృష్ణా జిల్లా. చివరిగా వచ్చే వారానికి సమస్య మరొక్కసారి. పెరిగిన తరుగు మరి పిలుకులేలా, పెరిగిన తరుగు మరి పిలుకులేలా. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని పద్యరచన గావించాలి. సెలవు, నమస్కారం.
1: వినోదిని సమస్య పూరణం మీరింతవరకు విన్నారు. నిర్వహణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ.

ఉదయరేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఈ మాసపు పాట. రచన సంగీతం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, గానం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీమతి శిశ్ల శారద, శ్రీ డివి మోహన కృష్ణ. వినండి వందే మాతరం అందీ మాతరం ఈ మాసపు పాట.

0: గా పాల్గొన్న గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖ సాగర తీరంలో సైకిల్ తొక్కిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దక్షిణ కోస్తా రైల్వే అధికారులు విఎంఆర్డీఏలో ఏర్పాటు చేసిన కార్యాలయంలో ఈ కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్కు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్దికి ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తోందని విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కృషి చేసిన కేంద్ర ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే బోర్డు ఉన్నతాధికారులు, సిబ్బంది అందరికీ ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో క్రీడాకారుల ఎంపిక కోసం విశాఖలోని మధురవాడలో శాఫ్ స్టేడియంలో నిర్వహిస్తున్న ట్రయల్స్ ను రాష్ట్ర క్రీడా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి క్రీడాకారుల ప్రతిభను పరిశీలించడంతో పాటు స్టేడియంలో ఏర్పాటు చేసిన సైక్లింగ్ ట్రాక్పై స్వయంగా సైక్లింగ్ చేశారు. కేంద్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై జాతీయ స్థాయి సమావేశం నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన మత్స్య వ్యాపార పరిశ్రమల శాఖల ప్రతినిధులు పాల్గొన్న ఈ నేషనల్ వర్క్షాప్ను కేంద్ర మంత్రులు రాజీవ్ రంజన్ సింగ్, చిరాగ్ పాస్వాన్, రామ్మోహన్ నాయుడులతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆక్వా ఉత్పత్తుల నాణ్యత పెంచుతామని ఆయన తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖలో సైకిల్పై ప్రయాణించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నెట్ జీరో హెల్దీ క్యాంపస్ కార్యక్రమం ప్రారంభించిన ముఖ్యమంత్రి అనంతరం అక్కడ మొక్కలు నాటారు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణం నుంచి త్రీటౌన్ పోలీస్ స్టేషన్, పోలమాంబ గుడి, వాల్తేర్ బీచ్ రోడ్డు మీదుగా హోటల్కు చేరుకున్నారు. వైద్య విద్య అనేది డిగ్రీతో ముగిసే ప్రక్రియ కాదని, జీవితాంతం నేర్చుకుంటూ సమాజానికి అంకిత భావంతో సేవలందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని రాష్ట గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ అన్నారు. భీమునిపట్టణం మండలం సంగివలసలోని ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో నిర్వహించిన 6వ ఎంబీబీఎస్ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని 188 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, దేశంలో జీవనశైలి వ్యాధులు, అంటువ్యాధులు కాని వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని, ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లపై వైద్యులు అవగాహన కల్పించాలని సూచించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలోని ఎస్ఎంఎస్ విభాగంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. స్టీల్ మెల్ట్ షాప్ విభాగంలో ఉక్కు ద్రవంతో ఉన్న ల్యాండిల్ ఒక్కసారిగా పేలి కరిగిన ద్రవం ఉక్కు కార్మికులపై పడడంతో ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం 10 మంది కార్మికులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాద తీవ్రతపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, సహాయ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగల్పూడి అనిత, వాసంశెట్టి సుభాష్ తదితరులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతుల కుటుంబాలు క్షతగాత్రులను పరామర్శించారు. విద్యా సంస్థలు, పరిశ్రమలు, పరిశోధన సంస్థల మధ్య సమన్వయాన్ని పెంపొందించి ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచస్థాయి జ్ఞాన ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని రాష్ట ఐటీ, ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన DG100X ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, రాష్టంలో 22 ప్రపంచస్థాయి పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వివాదాస్పదంగా నిర్మించిన ఋషికొండలోని పర్యాటక భవన సముదాయాన్ని వినియోగం, తదుపరి కార్యాచరణపై రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామితో కూడిన మంత్రివర్గ ఉపసంఘం భవన సముదాయాన్ని స్వయంగా సందర్శించింది. ఈ రాజప్రాసాదాన్ని కూల్చివేయకుండా ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చేలా హాస్పిటాలిటీ రంగానికి కేటాయించడమే సముచితమైన మార్గమని కమిటీ అభిప్రాయపడింది. ఇప్పటి వరకు విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఆకాశవాణి విశాఖపట్నం ప్రతినిధి శ్రీనుబాబు పతివాడ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. తర్వాతి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి కర్ణాటక సంగీత సభా కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి వి సరస్వతి, శ్రీమతి వి కృష్ణవేణి గారిల గాత్రయుగళం వింటారు. వైలిన్ శ్రీ పాలవర్తి నాగేశ్వరరావు, మృదంగం శ్రీ కె సద్గురుచరణ్, మోర్సింగ్.

కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి వి సరస్వతి, శ్రీమతి వి కృష్ణవేణి గారుల గాత్రయుగళం వింటున్నారు. వయలిన్ శ్రీ పాలపర్తి నాగేశ్వరరావు, మృదంగం శ్రీ కె సద్గురుచరణ్, మోర్సింగ్ శ్రీ బివిఎస్ ప్రసాద్. కార్యక్రమంలో చివరిగా మామవ మీనాక్షి వరాళి రాగం, మిశ్రచాపుతాళం ముత్తుస్వామి దీక్షితుల వారి రచన.

మీరింతవరకు కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి వి సరస్వతి, శ్రీమతి వి కృష్ణవేణి గార్ల గాత్రయుగళం విన్నారు. శ్రీ పాలపర్తి నాగేశ్వరరావు గారు వయలిన్ వాద్యం, శ్రీ కె సద్గురు చరణ్ గారు మృదంగ వాద్యం, శ్రీ బివిఎస్ ప్రసాద్ గారు మోర్సింగ్. ఈనాటి కర్ణాటక సంగీత సభ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. వినబోయే ముందు వాణిజ్య ప్రకటనలు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బీఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
7: ఆ చిహ్నం లేకపోతేనో?
6: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బీఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బీఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
8: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బీఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
9: బీఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
10: జారీ చేయువారు బీఐఎస్ విజయవాడ బ్రాంచ్.
0: కార్యక్రమంలో ముందుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన సిరివెన్నెల చిత్రం నుంచి ఈ పాట, సీతారామ శాస్త్రి రచన.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పెళ్లి పుస్తకం చిత్రం నుంచి ఆరుద్ర రచన.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీతంలో పాడిన 100% లవ్ చిత్రం నుంచి ఈ పాట శ్రీమణి రచన.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట శ్రేయా ఘోషల్ పాడిన ఆనంద్ చిత్రం నుంచి, వేటూరి రచన కెఎం రాధాకృష్ణన్ సంగీతం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసిరకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మక.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECI నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట MLR కార్తికేయన్ పాడిన శ్రీమంతుడు చిత్రం నుంచి, రామజోగయ్య శాస్త్రి రచన, దేవిశ్రీప్రసాద్ సంగీతం.

0: మీరింతవరకు నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వార్తావాహిని వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2వ విడత పద్మ అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రముఖ మలయాళ పాత్రికేయులు పి నారాయణన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్ పద్మవిభూషణ్ అందుకోగా, సినీరంగ ప్రముఖులు మమ్ముట్టి, అల్కా యాజ్ఞిక్తో పాటు ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ పురస్కారాలను అందుకున్న వారిలో సినీ నటులు మాగంటి మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్లు ఉన్నారు. అలాగే వీరితో పాటు సినీ నటులు మాధవన్, క్రికెటర్ రోహిత్ శర్మ, పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ పురస్కారాలను అందుకున్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులను ప్రకటించింది. వీటిలో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి.
1: దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట ప్రభుత్వాలను ఆదేశించారు. ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో బుధవారం నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో ఆయన మాట్లాడారు. సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్టులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అదే సమయంలో టీబీ ముక్త భారత్ కార్యక్రమం పురోగతిని ప్రధానమంత్రి సమీక్షించారు. ముందస్తు గుర్తింపు, పూర్తిస్థాయి చికిత్స, పోషకాహార మద్దతు ద్వారా క్షయవ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాల నియంత్రణ, క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమాల అమలుపై వివరాలను తెలియజేశారు.
2: విఐపీ కల్చర్ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఢిల్లీలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, అధికార వ్యవస్థలు, సాధారణ పౌరుల మధ్య తరచుగా ఏర్పడే దూరాన్ని ఈ పుస్తకం ప్రతిబింబిస్తోందని తెలిపారు. ప్రజా కేంద్రిత పాలన ద్వారా ఈ అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశ గుర్తింపును ఈ పుస్తకం చాటుతుందని, రాజ్యాంగం ప్రతిపాదించిన న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ వంటి విలువలను పునరుద్ఘాటిస్తుందన్నారు. ప్రస్తుత ప్రజాస్వామ్య సవాళ్లను దేశ సుదీర్ఘ ప్రజాస్వామ్య సంప్రదాయాలతో అనుసంధానం చేస్తూ ఈ పుస్తకం పాఠకులకు చారిత్రక దృక్పథంతో పాటు నైతిక అవగాహనను అందిస్తుందని చెప్పారు. ప్రజాస్వామ్య విలువలను మరింత బలోపేతం చేయడానికి ఇలాంటి ఆలోచనలు ఎంతో ముఖ్యమని ఉపరాష్ట్రపతి పేర్కొంటూ,
3: In many ways, the questions raised in this book contribute to the broader national conversation on how democratic institutions can remain responsive and rooted in the spirit of real service. I recall our Honorable Prime Minister Sriman Narendra Modi ji's statement after this decision, which I quote, "Every Indian is special, every Indian is a VIP."
1: బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం ఢిల్లీలో సోమ మంగళవారాల్లో 2 రోజుల పాటు జరిగింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో బ్రిక్స్ కూటమికి చెందిన 11 సభ్యదేశాల భద్రతా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కూటమిలో భారత్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు సభ్యులుగా ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే అంశంపై సదస్సులో విస్తృతంగా చర్చించారు. ఉగ్రవాద నిరోధక చర్యలు, సమాచార కమ్యూనికేషన్ సాంకేతికతల వినియోగంలో భద్రతకు సంబంధించిన బ్రిక్స్ సంయుక్త కార్యాచరణ బృందాల పనితీరును జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షించారు. భారత్ అధ్యక్షతన 4వసారి ఈ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరిగింది. అంతకుముందు 2012, 2016, 2021 సంవత్సరాల్లో కూడా భారత్ ఈ సమావేశానికి ఆతిథ్యమిచ్చింది.
2: వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో సహాయ కార్యదర్శులుగా పనిచేస్తున్న 2024 బ్యాచ్కు చెందిన 183 మంది ఐఏఎస్ శిక్షణార్థులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో మంగళవారం సమావేశమయ్యారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువ సివిల్ సర్వెంట్లు కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. నాగరిక్ దేవోభవ స్ఫూర్తితో అధికారులు విధులు నిర్వహించాలని సూచించారు. దేశ నిర్మాణంలో బలమైన లక్ష్య సాధన, నూతన ఆవిష్కరణలు, పౌర కేంద్రీకృత పాలనకు ప్రాధాన్యం ఇస్తూ అంకిత భావంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు విభాగాలు సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా యువ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.
1: ఢిల్లీలో జరిగిన నార్కో కోఆర్డినేషన్ సెంటర్ ఎన్సీఓఆర్డి 10వ అత్యున్నత స్థాయి సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల ముప్పు దేశ భద్రతకు, సామాజిక స్థిరత్వానికి, ఆర్థిక ప్రయోజనాలకు, యువత భవిష్యత్తుకు ప్రమాదకరమని పేర్కొన్నారు. ఈ సవాల్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు యువతతో పాటు సమాజంలోని అన్ని వర్గాలు ఒకే వేదికపైకి రావాలని ఆయన కోరారు. మాదక ద్రవ్యరహిత భారత నిర్మాణం కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, చట్టాములు సంస్థలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని హోంమంత్రి స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన ప్రచారం స్థిరమైన పురోగతిని సాధిస్తోందని అమిత్ షా తెలియజేస్తూ,
4: ఆజ్ హమారా దేశ్ నార్కోటిక్స్ కే ఖిలాఫ్ లడాయి కే ఐసే నాజుక్ మోడ్ పర్ ఖడా హై, ఆనే వాలే 3 సాల్ తయ్ కర్నే వాలే హై కి నశా హమ్ పర్ విజయ ప్రాప్త్ కరేగా యా హమ్ నశే పర్ విజయ. దేశ్ కే ఆనే వాలే 100 వర్ష కే భవిష్య కే లియే దృఢతా కే సాథ్ జీత్నీ చాహియే ఔర్ హమారే సంయుక్త ప్రయాస్ సే జీత్నీ. ఇస్కే లియే సభీ సర్కారో కో ఏక్ సాథ్ ఏక్ మంచ్ పర్ ఆనా హోగా ఔర్ సభీ సర్కారో మే సభీ విభాగో కో ఏక్ మంచ్ పర్ ఆనా హోగా.
2: పార్లమెంట్ భవనంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన, తిరిగి ఎన్నికైన 10 మంది సభ్యులు రాజ్యసభ సభ్యులుగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ వారితో పదవీ ప్రమాణం చేయించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన సన్న సతీష్ బాబు, విజయ్ చింతకాయల, భాష్యం రామకృష్ణ, జనసేన పార్టీకి చెందిన లింగమనేని రమేష్ ప్రమాణ స్వీకారం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ నుంచి భారతీయ జనతా పార్టీకి చెందిన తై టగక్, ఒడిశా నుంచి దేవశీష్ సమంతరాయ్, తమిళనాడు నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రవీణ్ చక్రవర్తి, గుజరాత్ నుంచి భారతీయ జనతా పార్టీకి చెందిన రాజేష్ పరమానంద్ శుక్లా పదవీ ప్రమాణం చేశారు. అలాగే జార్ఖండ్ నుంచి జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన బైద్యనాథ్ రామ్, స్వతంత్ర సభ్యులు పరిమల్ నాథ్వానీ కూడా రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
1: కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు నూతన గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డికె శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సంయుక్తంగా కొత్త గేట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో నిర్మిస్తున్న ఆనకట్టలు ఆధునిక సాంకేతికతతో రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. 73 సంవత్సరాల క్రితం నిర్మించిన తుంగభద్ర ప్రాజెక్టు ఇప్పటికీ సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపారు. ఆధునిక సాంకేతికతతో కొత్త గేట్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రాజెక్టు భద్రత సామర్థ్యం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. నర్మదా సరోవర్ నదీ జలాలను అనుసంధానం చేసే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశామని, దాని ఫలితంగా గుజరాత్లో నీటి లభ్యత గణనీయంగా పెరిగిందని సిఆర్ పాటిల్ తెలియజేస్తూ,
5: जो केंद्र सरकार की ओर से जो तय होगा, किसी को अन्याय ना हो, जो पानी देना है वो पानी सबको मिले, इस तरह की योजना बने, इसके लिए आज तीनों मुख्यमंत्रियों ने सहमति दी है. माननीय प्रधानमंत्री जिस तरह से देश में सड़क बनाकर सबको जोड़ रहे हैं, इसी तरह पानी की योजना बनाकर भी सबको जो जोड़ना चाहते हैं, इसके अंदर आपने आज कई कदम एक साथ तीनों ने मिलकर आगे बढ़ा है, इससे आप सबको भी पानी मिलेगा.
2: ఓడల రీసైక్లింగ్ రంగంలో భారత్ 2025 సంవత్సరంలో ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలిచింది. ప్రపంచ ఓడల రీసైక్లింగ్ లో భారతదేశ వాటా 2024లో 30% ఉండగా 2025 నాటికి అది 35.4% పెరిగినట్లు ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ది సదస్సు UNCTAD తన తాజా నివేదికలో వెల్లడించినట్లు కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో ఓడల రీసైక్లింగ్ పరిమాణం 2024లో 1.86 మిలియన్ స్థూల టన్నుల నుంచి 2025 నాటికి 2.99 మిలియన్ స్థూల టన్నులకు పెరిగినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇది దాదాపు 60% వృద్ధిని సూచిస్తుందని తెలిపింది. పర్యావరణ అనుకూల విధానాలు, ఆధునిక సాంకేతికత వినియోగం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టిన సంస్కరణల ఫలితంగానే ఈ పురోగతి సాధ్యమైందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
1: భారత సారథ్యంలో నిర్వహించిన 11వ బ్రిక్స్ దేశాల ఇంధన శాఖల మంత్రుల సదస్సు హర్యానాలోని గురుగ్రామ్లో గురువారం విజయవంతంగా ముగిసింది. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో అంతర్జాతీయ ఇంధన రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు, సభ్య దేశాల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్రిక్స్ సభ్య దేశాల ఇంధన మంత్రులు, ఉప మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సదస్సునుద్దేశించి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ, దేశ ఆర్థిక వృద్ధి, సామాజిక ప్రగతి, మానవ అభివృద్ధికి ఇంధన రంగం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఇంధన రంగంలో సహకారాన్ని మరింత విస్తరించేందుకు బ్రిక్స్ దేశాలు కట్టుబడి ఉన్నాయని మంత్రి తెలుపుతూ,
6: guided by the vision of our honorable prime minister and the BRICS chairship theme building for resilience innovation cooperation and sustainability india seeks to strengthen BRICS cooperation towards building energy systems that are resilient future ready technologically advanced environmentally sustainable and people centric india's own energy journey reflects this approach
2: న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఐసీఏఐ నిర్వహించిన ఏఐ ఇన్నోవేషన్ సమిట్ లో కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ శుక్రవారం పాల్గొని ప్రసంగించారు. ఆవిష్కరణలు పారదర్శకత సామర్థ్యానికి కృత్రిమ మేధ కొత్త పునాదిగా మారుతోందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని సాకారం చేయడంలో ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర మంత్రి అన్నారు. పరిపాలన, పరిశ్రమలు, సేవారంగం, విద్య సహా అన్ని రంగాల్లో కృత్రిమ మేధ వినియోగం వేగంగా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. కృత్రిమ మేధ ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులకు దారితీస్తోందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని బాధ్యతాయుతంగా వినియోగిస్తూ ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించడం ద్వారా దేశాభివృద్ధిని మరింత వేగవంతం చేయవచ్చని గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు.
1: అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు వివిధ శాఖల ఆధ్వర్యంలో ర్యాలీలు, ప్రతిజ్ఞా కార్యక్రమాలు చేపట్టారు. ఈగల ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్, వికసిత్ భారత్ కి పెహచాన్ అనే నినాదంతో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. అమరావతిలో నిర్వహించిన రాష్టస్థాయి కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, యువత భవిష్యత్తును కాపాడేందుకు సమాజంలోని అన్ని వర్గాలు భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.
7: రిపోర్ట్సే కాదు, డ్రోన్స్ కెమెరాస్ తో కూడా మేము చెక్ చేసుకుని ఎక్కడ కూడా జీరో కల్టివేషన్ అనేది నిర్ధారించుకున్న తర్వాత సాక్షాత్ నేను అసెంబ్లీలో అనౌన్స్ చేయడం అనేది నిజంగా అదృష్టం కింద భావించాను. ఈ రోజు ఇది ఎంతవరకు అడాప్ట్ అయిందంటే పక్కన తెలంగాణ వాళ్ళు కూడా మన ఇదే ఈగల్ పేరుని కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. మనల్ని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు తమిళనాడులో వేసే పరిస్థితి. ఒరిస్సా గవర్నమెంట్ మీరు ఎలా చేశారు, మాకు పీపీటీ ప్రెసెంట్ చేయండి అంటే రీసెంట్ గా ఆ పీపీటీని కూడా ప్రెసెంట్ చేసే పరిస్థితి.
2: న్యూఢిల్లీలో ట్రేడ్ వాచ్ త్రైమాసిక నివేదిక తాజా సంచికను నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు డాక్టర్ అశోక్ కుమార్ లాహిరి మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశ వాణిజ్యం గత త్రైమాసికంలో 5.4% వృద్ధి సాధించిందని తెలిపారు. గత త్రైమాసికంలో భారత ఎగుమతులు 1.84 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయని పేర్కొన్నారు. అదే సమయంలో దిగుమతులు 6.5% వృద్ధి నమోదు చేసినట్లు తెలిపారు. ప్రపంచ వాణిజ్యంలో భారతదేశ పాత్రను సమగ్రంగా విశ్లేషిస్తూ ఈ నివేదికను రూపొందించినట్లు చెప్పారు. ముఖ్యంగా ఔషధ రంగ వాణిజ్య పనితీరు, ప్రపంచ మార్కెట్లలో భారత ఔషధ పరిశ్రమ పెరుగుతున్న ప్రాధాన్యంపై నివేదికలో ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు.
1: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో ఉన్న ఒక కోచింగ్ సెంటర్లో సోమవారం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 15 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయలు, గాయపడిన ప్రతి ఒక్కరికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేసినట్లు ప్రకటించారు.
2: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరంలో స్వర్ణాల చెరువు వద్ద ప్రసిద్ద రొట్టెల పండుగ శుక్రవారం ప్రారంభమైంది. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. భక్తులు బారా షహీద్ దర్గాను దర్శించుకుని అనంతరం స్వర్ణాల చెరువులో తమ కోరికలకు అనుగుణంగా రొట్టెలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటున్నారు. రొట్టెల పండుగ సందర్భంగా నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బారా షహీద్ కసుమూరు దర్గాలను ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రొట్టెల పండుగకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం షేక్ మస్తాన్వీ, కొండ్రు భరత్ రత్నాకర్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
0: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీతంలో పాడిన రంగస్థలం చిత్రం నుంచి ఈ పాట, చంద్రబోస్ రచన

0: శ్రోతలకు ఒక గమనిక. పోలియోరహిత భారత నిర్మాణంలో భాగంగా ఈరోజు మీ 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి సమీపంలోని పల్స్ పోలియో కేంద్రంలో తప్పనిసరిగా 2 పోలియో చుక్కలు వేయించండి. గమనిక విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
0: కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ఎంఎం కీరవాణి సునీత పాడిన నేనున్నాను చిత్రం నుంచి, చంద్రబోస్ రచన.

0: కార్యక్రమంలో ఇప్పుడు మాధవ పెద్ది పాడిన మాయాబజార్ చిత్రం నుంచి పింగళి రచన.
1: వివాహ భోజనంబు.

లేది లేది ముందు ఎల్ల నాకే విందు దివాక భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి దిందు నాకే ముందు.

0: అప్పలాలు పులిహోర తప్పలాలు మజారే అప్పలాలు పులిహోర తప్పలాలు వస్తారే పాయసాలు ఇవెల్ల నాకే తాలు వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి బిందు ఒక్కొక్క నాకే ముందు.
1: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు, డాక్టర్ వి నాగరాజలక్ష్మి గారి ప్రసంగం వినండి.
2: నేనొక చైతన్యోర్మిని, నిస్థుల ప్రగతి సకలమును, ఇది నా సంతత కర్మ, మరే హక్కులు లేవు నాకు. ఈ నిద్రాణ నిసీధి మహిత జాగృతి పుంజముగా వెలుగుటయే నా తపస్సు, వెలిగించుట నా ప్రతిజ్ఞ. బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగు వెలుగు, శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వాతంత్ర్య రజతోత్సవ సందర్భంగా 1972 ఆగస్టు 15 అర్ధరాత్రి 12 గంటలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభాభవనంలో తమ సందేశాన్ని ఈ కవితాగీతంలో ఆలపించారు. స్వతంత్ర భారతదేశంలో పలువురు ఆంధ్ర నాయకమణులు జాతీయ స్థాయిలో అత్యున్నత స్థానాలను అలంకరించి ప్రతిభావంతంగా తమ పాత్రను నిర్వర్తించారు. భారత ప్రధానమంత్రి పదవి వరించిన అపూర్వ గౌరవం ఆంధ్ర నాయకులు శ్రీ పివి నరసింహారావు గారికి దక్కటం తెలుగు ప్రజలకు అత్యంత ప్రమోదకరం. శ్రీ నరసింహారావు గారు 1921 జూన్ 28 వరంగల్ జిల్లా నర్సంపేట తాలూకా లక్నేపల్లి గ్రామంలో మాతామహుల ఇంట జన్మించారు. రుక్మాబాయమ్మ సీతారామారావు గార్లు తల్లిదండ్రులు. కరీంనగర్ జిల్లా వంగర వారి స్వగ్రామం. బాల్యం నుండి వారికి గణితం, విజ్ఞాన శాస్త్రం, చరిత్ర, భాష, సాహిత్యం, సంగీతం, క్రీడలలో అభినివేశం ఏర్పడింది. నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి ఎల్ఎల్బి పరీక్షలో సర్వప్రథములుగా ఉత్తీర్ణులై స్వర్ణపతకం సాధించారు. అనంతరం హైదరాబాదులో న్యాయవాద వృత్తిని చేపట్టి అనతి కాలంలోనే కీర్తి ప్రతిష్టలను ఆర్జించారు. 1952 గోల్కొండ సమీపంలో ఏర్పాటు చేయబడిన జాతీయ కాంగ్రెస్ మహాసభను విజయవంతం చేయటంలో పివి గారు ఎంతో కృషి చేశారు. ఆ క్రమంలో జాతీయ కాంగ్రెస్ సిద్ధాంతాలు, విధానాల గురించి ఆంగ్లంలో లఘు గ్రంథం రచించారు. అప్పటి నుండి ప్రజాసేవా రంగంలో, సాహిత్య, సాంస్కృతిక సేవా సంస్థల కార్యకలాపాలలో క్రియాశీలకమైన పాత్రను వహిస్తూ వచ్చారు. ఖాదీ గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి ఉద్యమంతో వారికి సాన్నిహిత్యం ఏర్పడింది. 1953 ఆచార్య వినోబాభావే ప్రారంభించిన భూదానోద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. తాము స్వయంగా తమ భూమిని ఉద్యమానికి సమర్పించారు. 57 కాంగ్రెస్ పక్షాన పోటీ చేసి కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గం శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. నాటి నుండి వారి రాజకీయ ప్రస్థానం ఊపందుకున్నది. వరుసగా 3 పర్యాయాలు అక్కడి నుండే శాసనసభ్యులుగా వారు ఎన్నికయ్యారు. దేవదాయ, వైద్య, ఆరోగ్య శాఖలను నిర్వహించి అభ్యుదయకరమైన సంస్కరణలను చేపట్టారు. వివిధ శాసనసభా ఉపసంఘాలలో సభ్యులుగా తమ నిస్వార్థమైన సేవలను అందించారు. తెలుగు

శ్రీ పివి నరసింహారావు గారు 1971 సెప్టెంబర్ 28 విజయదశమి నాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని అలంకరించి విజయపథంలో ముందంజ వేశారు. 1972 మార్చి 20 ఎన్నికల్లో గెలుపొంది పదవికి వన్నె తెచ్చారు. తమ మంత్రివర్గంలో వెనుకబడిన తరగతులు, బలహీన వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పించారు. ఆయనకు ముందుగాని ఆ తరువాత కానీ ఏ ముఖ్యమంత్రి సాహసించని భూ సంస్కరణల చట్టాన్ని ప్రవేశపెట్టడానికి కృషి చేశారు. అనంతరం 1977, 1984 పార్లమెంటుకు ఎన్నికై జాతీయ రాజకీయాలలో చురుకుగా పాల్గొన్నారు. ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ మంత్రివర్గంలో విదేశాంగ శాఖను నిర్వహించారు. తమ అసమాన రాజనీతిజ్ఞత, బహుముఖ ప్రతిభా పాటవాలతో అంతర్జాతీయ దౌత్య సందర్భాలలో ప్రపంచవ్యాప్తంగా తమ సంస్కరణల ద్వారా కీర్తి ప్రతిష్టలను సంపాదించారు. అనంతరం రాజీవ్ గాంధీ మంత్రివర్గంలోనూ రక్షణ శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖలను కూడా సమర్థంగా నిర్వహించారు. ఆ సందర్భంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన గౌరవం వారికి దక్కింది. ఆ చట్టం ఆమోదింపబడిన తరువాత బలహీన వర్గాలు, మహిళల విద్యాభివృద్ధి, సాంకేతిక విద్య, వృత్తి విద్యతో పాటు భారతీయ సాంస్కృతిక పరిరక్షణ వంటి ప్రధాన అంశాలతో పివి గారు అపారమైన సేవలను మనకు అందించారు. 1991 జూన్ 21 శ్రీ పివి గారు 10వ భారత ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం కావించారు. తమ పదవీకాలాన్ని ప్రతిభావంతంగా పూర్తి కావించుకున్న ప్రప్రథమ ఆంధ్ర నాయకులుగా శ్రీ నరసింహారావు గారు చరిత్రలో నూతనాధ్యాయాన్ని సృష్టించారు. అది ఒక ప్రత్యేక చారిత్రక ఘట్టం. ఆ కాలంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఆత్మవిశ్వాసంతో, దృఢ సంకల్పంతో, సంయమనంతో సమస్యల పరిష్కారానికి కృషి చేసిన అపార రాజనీతిజ్ఞులుగా శ్రీ నరసింహారావు గారు మన ముందు సాక్షాత్కరిస్తారు. ఆనాడు దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకొని సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా ప్రపంచ దేశాల ముందు భారతదేశం యొక్క ఉనికిని కాపాడిన ఘనత శ్రీ పివి గారిది. వారి నేతృత్వంలో భారతదేశం అభివృద్ధి పథంలో పయనించింది. షెడ్యూల్డ్ జాతులు, తరగతుల ప్రజలకు కేటాయింపబడిన ఉద్యోగాలలో వారినే భర్తీ చేయడానికి ప్రత్యేక ఉద్యమం చేపట్టారు. వ్యవసాయ రంగాన్ని విస్తరింపచేశారు. హరిత విప్లవానికి శ్రీకారం చుట్టారు. పంచాయతీరాజ్ వ్యవస్థకు నూతన జవసత్వాలను కలిగించారు. ఇది వారి రాజకీయ చాణుక్య ప్రతిభకు తార్కాణం. వారి బహుముఖీనమైన ప్రజ్ఞలలో ఇది ఒక కోణం. శ్రీ పివి నరసింహారావు గారు బహుభాషావేత్త, సాహిత్యవేత్త, సాహిత్య స్రష్ట, విమర్శకులు కూడా. వారికి బాల్యం నుండి సాహిత్య రంగంలో వివిధ ప్రక్రియలలో అభిరుచి, అభినివేశం ఉన్నాయి. విద్యార్థి దశలోనే ద్విపదలు, వృత్తాలు, గీతాలు రచించారు. నాగపూర్ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడే మరాఠీ భాషా సాహిత్యాలను అధ్యయనం చేసి మరాఠీ పత్రికల్లో అనేక వ్యాసాలు రచించారు. 1948 తమ సన్నిహితులైన శ్రీ పాములపర్తి సదాశివరావు గారితో కలిసి కాకతీయ పత్రికను స్థాపించారు. ఆ వారపత్రికలో విరివిగా వ్యాసాలు, వ్యాఖ్యలు, కవితలు, విమర్శలు వెలువరించారు. మహాకవి గ్రే ఎలిజీని తెలుగులోనికి అనువదించారు. గ్యాదర్స్ పెటల్స్ పేరుతో ఆంగ్లంలో కొన్ని భావగీతాలు రచించారు. వీరు రచించిన ఆర్తగీతికలు, ద్విపదలు ప్రసిద్ధికెక్కాయి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, సంస్కృతం, మరాఠీ భాషల్లో మంచి పరిజ్ఞానం కలిగిన పండితులు. మరాఠీలో హరినారాయణ్ ఆప్టే రచించిన పన్ లక్షాత్ కోన్ ఘోతో నవలను అబలా విజయం పేరుతో తెలుగులోనికి అనువదించారు. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి వేయి పడగలు నవలను సహస్రఫణ్గా హిందీలోనికి అనువదించారు. ఈ అనువాదానికి
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం.

పురస్కారం లభించింది. తెలుగులో వీరు రచించిన కథలు కాకతీయ తదితర పత్రికల్లో ప్రచురింపబడినాయి. రామవ్వ అనే కథ, మంగయ్య అదృష్టం అనే నవలిక మాత్రమే లభ్యమవుతున్నాయి. వీరి రచనల్లో పేర్కొనదగినది ది ఇన్సైడర్. ఇది పివి గారి ఆత్మకథతో కూడినది. అంతేకాదు, మహాదేవ వర్మ హిందీ రచనలకు ఒక ప్రామాణికమైన పరిశీలనా వ్యాసాన్ని హిందీలో రచించి విమర్శనా రంగంలో కూడా వారి విశిష్టతను చాటుకున్నారు పివి గారు. విశ్వనాథ సత్యనారాయణ గారి షష్ఠీపూర్తి సభ కరీంనగర్లో ఏర్పాటు చేయబడినప్పుడు ఆ సభలో విశ్వనాథ నవలల్లోని ఇతివృత్తాన్ని హేతువాద దృష్టితో విమర్శించారు పివి గారు. అయితే విశ్వనాథ పట్ల వారికి ఎలాంటి విరోధమూ లేదు. అపారమైన గౌరవాదరాలతో ఆ తరువాత విశ్వనాథను రాష్ట్ర ఆస్థాన కవిగా నియమించారు. కొన్ని ధార్మిక సభలలో పివి గారు చేసిన సంస్కృత ప్రసంగాలు శ్రోతలను ఆనందాశ్చర్యాలకు లోను చేసేవి. అంతేకాదు, వారు గొప్ప ప్రకృతి సౌందర్యోపాసకులు కూడా. 1992 జూన్ 10వ తేదీన 114 దేశాల అధినేతలు పాల్గొన్న ధరిత్రి శిఖరాగ్ర సమావేశం ప్లీనరీ సదస్సులో వారికి లభించిన 8 నిమిషాల సమయంలోనే పలు అంతర్జాతీయ సమస్యలను స్పృశిస్తూ, వాటికి పరిష్కారాలను సూచిస్తూ, భూమాతను ప్రస్తుతించే పలు శ్లోకాలు పద్యాలు ఉట్టంకించి తమ ప్రసంగాన్ని రక్తికట్టించారు. వాటిలో ఒకటి, అంబరచుంబిత శిఖరాలు నీ వక్షోజాలకు సరిపోలు, తుంగ తరంగ సాగరము నీ కటి ఆభరణముగా అలరారు, మొక్కేనమ్మా భూమాత నా కాల త్రొక్కితిని కరుణించు. ఇది వారి ప్రకృతి ఆరాధనకు ఒక ముఖ్యమైన ఉదాహరణ. శ్రీ పివి గారు తెలుగు భాష పట్ల వల్లమాలిన అభిమానం కలిగినవారు. వేషభాషల్లో తెలుగుదనం మూర్తిభవించిన మహనీయులు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా జ్ఞాన సరస్వతీ క్షేత్రమైన బాసరలో మొట్టమొదటి ఉత్తర్వులను వెలువరించారు. కళాశాల స్థాయిలో తెలుగును బోధనా భాషగా నిలపడానికి శాసనసభలోనూ మండలిలోనూ పట్టుదలతో కృషి చేశారు. శాస్త్ర పరిజ్ఞానం, పారిభాషిక పదజాలం తెలుగులో లేవు అనే ఆక్షేపణలను తొలగించడానికి పాఠ్యపుస్తకాల ప్రచురణకు తెలుగు అకాడమీని ఏర్పాటు చేశారు. తెలుగును అధికార భాషగా చేయడానికి వారు చేసిన కృషి శ్లాఘనీయం. ఈ విషయంపై శాసనసభలో వారు చేసిన ప్రసంగం, వెలువరించిన శ్వేతపత్రం పండిత పరిశోధకులకు అబ్బురం కలిగించింది. వారి పాండిత్యానికి, సునిశిత ప్రజ్ఞకు, బహుముఖ విజ్ఞానానికి అది ఒక తార్కాణం. అంతేకాదు, విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని కంప్యూటర్ను కూడా భారతీయ భాషల్లో ఉపయోగించే విధానానికి శ్రీకారం చుట్టి వారు తమ కృషిని ఆ రంగంలో కూడా ప్రకటించారు. రాజకీయవేత్తగా కార్యకలాపాలు నిర్వర్తిస్తూనే దేశ సాహిత్యాన్ని ప్రపంచానికి అందజేసిన సాహితీ చిద్విలాసమూర్తి శ్రీ పివి గారు. న్యాయశాఖ మంత్రిగా ఉన్న కాలంలో అనువాద విభాగం ఏర్పాటైంది. అప్పటికే భారత రాజ్యాంగాన్ని భారత సంవిధానం పేరుతో తెలుగులోనికి వారు అనువదించారు. ఒక శాస్త్రంగా, కళగా అభివృద్ధి చేసి అంతరించిపోకుండా భావితరాలకు అందించాలని సూచించారు. పివి గారి వృత్తి రాజకీయం, ప్రవృత్తి భాషా సాహిత్యాలు. అంతేకాదు, వారు ఒక వేదాంతి, సత్వగుణ సంపన్నులు, రాజనీతి దురంధరులు, నిత్య నిరంతర చైతన్యశీలి, గొప్ప విద్యావేత్త, ఆధునిక భారతావనికి ఆశాజ్యోతి, ఆంధ్రుడు గర్వించదగిన మహామనీషి, భారతదేశం యొక్క ప్రతిష్టాత్మకమైన
భారతరత్న గౌరవాన్ని వారికి ప్రదానం చేసి గౌరవించుకోవటం

0: ఒక గొప్ప సన్నివేశం. ఆయన ప్రగతి సూత్రవేత్త, జ్ఞానయోగి, శ్రేష్ఠ మానసుడు, అనుష్ఠాన వేదాంతి, స్థిర సమాధి చిత్త చిన్మయుండు అని శ్రీ నండూరి రామకృష్ణమాచార్యులు గారు చేసిన ప్రశంస సార్థకము, సమంజసము. శ్రీ పివి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, సామాజిక, సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ, సేవారంగాలలో అసమాన కృషి వలురు. మహోజ్వల చరిత్రను సొంతం చేసుకున్న తెలుగు తల్లి ముద్దుబిడ్డ, మూర్తీభవించిన వారి విరాట్ వ్యక్తిత్వం అనన్య సామాన్యం.
1: మీరింతవరకు పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ పివి నరసింహారావు, డాక్టర్ వి నాగరాజ్యలక్ష్మి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ముళ్లపూడి వెంకటరమణ గారి జయంతి సందర్భంగా ముళ్లపూడి వారి రచనలు హాస్యం, డాక్టర్ రావి శారద గారి ప్రసంగం వినండి.
2: ముళ్లపూడి వెంకటరమణ గారి పేరు వినగానే వారి బహుముఖీన కార్యకలాపాలు తలపుకు వస్తాయి. జర్నలిస్టుగా, రచయితగా, సినిమాలకు నిర్మాతగా ఇలా అన్నింటా తానై ఉన్నాడు. సాధారణంగా రచయితలు సాహితీ రూపాల్లో ఏదో ఒక రూపంలో ప్రాచుర్యం పొందుతారు. కాని రమణగారు కథలు, నవలలు, వ్యాసాలు, పురాణాలు, స్క్రీన్ ప్లే, చివరకు హాస్యంలో కూడా విరివిగా రచనలు చేయడమే కాక అప్పారావు, బుడుగు వంటి పాత్రల సృష్టికర్త. సినిమా పరిశ్రమలో సైతం కథారచయితగా, డైలాగ్ రైటర్గా చాలా తెలుగు సినిమాలకు నిర్మాతగా ఉన్నారు. ఆణిముత్యాల వంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అందించారు. 28 జూన్ 1931న రమణ మధ్యతరగతి సాంప్రదాయ కుటుంబంలో జన్మించారు. వీరి బాల్యం రాజమండ్రి దగ్గరలోని ధవళేశ్వరం అనే చిన్న గ్రామంలో గడిచింది. ముళ్లపూడి 9వ సంవత్సరంలో తండ్రి మరణించే వరకు చాలా ఆనందంగా నడిచింది వారి కుటుంబం. తరువాత అవకాశాల కోసం మద్రాసు వెళ్లారు. కుటుంబ పోషణ బాధ్యత తల్లి ఆదిలక్ష్మి స్వీకరించారు. మద్రాసులో చదువుకునే రోజుల్లోనే బాపు స్నేహం కుదిరింది. అప్పుడే వ్రాయటం ఆరంభించారు. ముళ్లపూడి తొలి కథ అమ్మ మాట వినకపోతే. ఈ కథను రేడియో అన్నయ్య న్యాయపతి రాఘవరావు గారు బాలలో ప్రచురించారు. అప్పుడు వారి వయస్సు 14 సంవత్సరాలు. ఆ కథకు బాపు బొమ్మలు వేశారు. వీరి ఇరువురి బహుకాల మైత్రికి నాంది అది. 5th ఫారంలో ఉన్నప్పుడే డిబేట్లోనూ, వ్యాసరచన పోటీల్లో పాల్గొనేవారు. లెక్కల్లో మేటి, పద్యాలు అల్లడం హాబీ. అసలు పేరు వెంకట్రావు. ఆ పేరుతో రాసిన బాలశతకం పద్యాలు బాలలో ప్రచురితమయ్యాయి. ఆ ఉత్సాహంతో ఉభయభాను అనే వ్రాతపత్రిక ఆరంభించి ఎడిటర్ అయిపోయారు. ఎస్ఎస్ఎల్సీతో చదువుకు స్వస్తి చెప్పి కనపడిన ప్రతీ పుస్తకం చదివి సంపాదించిన జ్ఞానమే ముందుకు నడిపించింది. ఎస్ఎస్ఎల్సీ తర్వాత రేడియో ఇంజనీరింగ్ చేశారు. ఆంధ్రపత్రికలో 1953లో రిపోర్టర్గా చేరకముందు వివిధ రకాల ఉద్యోగాలు చేశారు. ఆంధ్రపత్రికలో పనిచేస్తున్న నండూరు రామ్మోహన్ రావు, పిలకా గణపతి శాస్త్రి, సూరంపూడి సీతారాం మొదలగు ప్రముఖులతో పరిచయం ఏర్పడింది. ముందుగా దినపత్రికలో చేరి తరువాత వారపత్రికకు మారారు. ఇక్కడ పనిచేస్తున్నప్పుడే పిల్లలకు బుడుగు కథలు రాశారు. ముళ్లపూడివారి పాత్రలన్నింటిలోకి ఎక్కువ ప్రాచుర్యం పొందింది బుడుగు పాత్ర. ఆంధ్రపత్రికలో 1956 నుండి 1957 వరకు సీరియల్గా ప్రచురించారు. అప్పట్లో తన పేరు కూడా వేసుకోలేదు. చివరికి అందరి బలవంతంపై వ్రాసినవాడు ఫలానా, బొమ్మలు వేసినవాడు ఫలానా అని ఆఖరి సంచికలో వేశారు. బుడుగు రమణ చిన్ననాటి ముద్దు పేరు. తన పుస్తకానికి తొలుత బుడుగు చిచ్చుల పిడుగు అని పేరు పెట్టారు. ఈ రచనకు స్ఫూర్తి డెనిస్ దిమెనేస్ అంటారు. బుడుగు స్వరూప స్వభావాలు, వాడి భాష, ఆలోచన సరళి తెలుగు నాట నాటుకుపోయాయి. బుడుగుది విశాల ప్రపంచం. వాడి దృష్టి పడని విషయం లేదు. వాడికి అన్నీ కావాలి. నా చిన్నతనంలో నన్ను బుడుగు అని పిలిచేవారు. నా చిన్నప్పటి జ్ఞాపకాలు, పెద్దయ్యాక ఎదురైన అనుభవాలు కలిపితే బుడుగు అయింది. నా బాల్యాన్ని దృష్టిలో పెట్టుకుని భాషతో తమాషా చేశాను. నా చిన్ననాటి అనుభవాలను గురించి వ్రాయవచ్చని

రాసిన అరౌండ్ ద వరల్డ్ ఇన్ 80 డేస్ ను 80 రోజుల్లో భూప్రదక్షిణంగా, రెండవది PT-109 రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన యథార్థగాథ. ఈ రెండింటినీ ఇంగ్లీష్ నుండి తర్జుమా చేశారు. అనువాదంలా అనిపించకుండా చక్కటి తెలుగులో రాయగలగడం రమణగారి నేర్పు. అలా చేయగలగడానికి విస్తృతంగా చదివే అలవాటుతో పాటు ఇంగ్లీష్ బాగా రావడమే కాక అక్కడి పలుకుబడి బాగా తెలిసి ఉండాలి. దాన్ని మనం ఎలా మలుచుకోవాలో తెలుసుకోవాలి. ఇక హాస్యానికి వస్తే, ఆంధ్రపత్రికలో ఉద్యోగం మానేసిన తర్వాత రకరకాల జోక్స్ సేకరించి వర్గీకరించి ఆకర్షణీయమైన శీర్షికలు పెట్టి లైన్ డ్రాయింగులు చేర్చి విదేశాల్లో వలె తెలుగు పుస్తకం తీసుకువచ్చే బాధ్యత రమణగారికి అప్పగించారు. ఆ పుస్తకానికి తాను సంకలనకర్తనని, జోక్స్ తన సొంతం కాదని ముందే చెప్పారు. ఆ పుస్తకం అపూర్వ ఆదరణ పొందింది. జోక్స్ చెప్పే తీరు ఇది అనే ప్రామాణికతను సంతరించుకుంది. అప్పారావు గురించి చెప్పకుండా రమణగారి హాస్యం గురించి మాట్లాడలేం. అప్పారావుని పరిచయం చేస్తూ, మహావిష్ణువు ప్రత్యక్షమై, వత్సా, నీ భక్తికి మెచ్చితిని, వరము కోరుము అంటే భక్తుడు లేచి, వరాల మాట దేవుడెరుగ్గాని, ముందో 5 రూపీస్ ఉంటే ఇవ్వండి చెప్తా, మళ్లీ ఈసారి మీరు ప్రత్యక్షం అయినప్పుడు ఇచ్చేస్తాలేండి, బాబ్బాబు అర్జెంట్, లేదనకండి అన్నాడు హడావిడిగా. అతడే మన అప్పారావు. అప్పులు చేస్తూ ఉంటాడు సర్వాంతర్యామి. రమణగారి జోక్సు ఎంత సింపుల్గా ఉంటాయంటే, పల్లెటూరు వచ్చిన ఒక పెద్ద మనిషి, ఏమోయ్ హనుమాన్లు, మీ ఊళ్ళో పెద్దవాళ్లెవరన్నా పుట్టారా అని అడుగుతాడు. సమాధానం, లేదండి, చిన్న చిన్న పిల్లలే పుడుతున్నారు. అలాగే సర్వర్తో ఒకడు, ఏమిటయ్యా ఈ ఇడ్లీలు రోజురోజుకి చిక్కిపోతున్నాయి. దానికి సర్వరు, అబ్బే మీకు ఊరికే అలా అనిపిస్తోంది, హోటల్ ఈ మధ్య పెద్దదైపోతోంది కదండి, అందుకని ఇడ్లీలు చిన్నవైనట్లు కనిపిస్తున్నాయి అంతే. లేటు వయసులో వివాహమోజుతో 90 ఏళ్ల లక్షాధికారి 9వ మనుం మీద మనసైంది. కంటికి నదిరైన బాలవితంతువు కనపడింది. పురోహితుడిని పిలిపించాడు. యాజులుగారు, ఆ పిల్లం చేసుకుంటే బాగుండుననిపిస్తుంది, వయస్సు కాస్త తగ్గించి 50 ఏళ్లని చెప్పి చూస్తే ఒప్పుకోదంటారా అంటాడు. అయ్యా, మీరు లక్షాధిపతులు కనుక తప్పక ఒప్పుకుంటుంది, ఉన్న 90కి ఇంకో 4 కలిపి చెబితే మంచిది, వెంటనే ఒప్పేసుకుని రేపే ముహూర్తం పెట్టమంటుంది. ఇలా సున్నితమైన ఆలోచనలు కలిగించే చిన్న చిన్న జోక్సు రమణగారివి. వడ్డీ వ్యాపారస్తుడి దగ్గరికి ఉద్యోగం కొరకు వచ్చాడు ఒక గుమస్తా. 112 రూపాయల మీద అప్పు ఇచ్చాం అనుకోండి, 600, 7 నెలలకి ఎంతవుతుంది లెక్క కట్టండి చూద్దాం అన్నాడా యజమాని. చిత్తం, అప్పు పుచ్చుకునేవాడు చదువుకున్నవాడా చదువుకోనివాడా, అది చెప్తే దాన్ని బట్టి, లెక్క చేయక్కర్లేదు, ఇవాళే పనిలో చేరండి అన్నాడు యజమాని తృప్తిగా. ఒక మనిషిని అంచనా వేయడం తెలుపుతుందిది. ఒక ఇంట్లో పని మనిషి మళ్లీ ట్రే పడేసి 4 కప్పులు సాసర్లు పగలగొట్టి బిక్కమొహం పెట్టింది. ఇల్లాలు, నీ జీతం 10 రూపాయలైతే నువ్వు పగలగొట్టే గాజు సామాన్లు 25 రూపాయలు, ఎలాగే నీతో, ఈ నష్టం ఎలా రాబట్టుకోవాలి? దానికి పని మనిషి, పోనీ నా జీతం 50కి పెంచండమ్మా, అందులోంచి పట్టుకుందురుగాని, దీనిని గడుసుదనమందామా, తెలివితే ఎట్లందామా. ఇక లింకన్ ప్రభుత్వంలో ఒకసారి మంత్రి పదవి ఒకటి ఖాళీ అయింది. సెనేటర్స్లో చాలామంది తమ తమ అర్హతలను ఉదహరిస్తూ మెమరాండాలు తీసుకొచ్చారు. వారందర్నీ కూర్చోబెట్టి కథ చెప్పాడు లింకన్. అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఒక మంత్రి. రాజు మంత్రి ఒకనాడు వ్యాహ్యాలికి బయలుదేరుతూ ఉండగా ఒక చాకలి ఎదురుపడి, ప్రభువారు ఆట్టే దూరం వెళ్లొద్దండి, ఎందుకంటే వర్షం వస్తుంది అన్నట్టు మంత్రిగారిని సలహా అడగ్గా, అదేం లేదు పదండి వెళదాం అన్నాడట. రాజు మంత్రి అలా కాసేపు వెళ్లగానే వర్షం ప్రారంభమైంది. ఇద్దరూ నిలువ నీడలేని ఎక్కడో చెట్టు కింద చిక్కుపడి తడిశారట. మర్నాడు ఆ చాకలికి కబురు చేసి, నీకు వర్షం పడుతుందని ముందుగా ఎలా తెలిసింది అని ప్రశ్నించారట. రాజుగారు, దానికేముందండి, మా గాడిదనడిగితే చెబుతుంది అన్నాడట చాకలి. గాడిద ఎలా చెబుతుందయ్యా అంటే, ఆకాశం వైపు మోరెత్తి చూసి తిరిగి దించేటప్పుడు చెవులు టపటపలాడిస్తే వాన వచ్చేటట్లు, ఊరికే దించేసి ఊరుకుంటే వర్షం రానట్టు అని భాష్యం చెప్పాడట చాకలి. గాడిదకు తెలిసిన పాటి తెలియకపోయిందే అని మంత్రి మీద ఒకటే చిరాకుపడి రాజుగారు మంత్రిస్థానే గాడిదను నియమించుకున్నారు. తర్వాతేమైంది అన్నారు అభ్యర్థులందరూ కుతూహలంగా. తర్వాత ఇంకేముంది, అప్పటినుంచి ప్రతి గాడిద తనకి మంత్రి పదవి ఇప్పించమని అడగడం పరిపాటైపోయింది అన్నాడు లింకన్. ఎంత సున్నితంగా వారికి వాతపెట్టారో కదా. ముళ్లపూడి వారి ఆత్మకథ గురించి చెప్పుకోకపోతే

0: అసంపూర్తిగా మిగులుతుంది ఈ సంభాషణ. పేరు కూడా ప్రత్యేకతను సంతరించుకుంది. మూడు భాగాల్లో వెలువడిన ఈ ఆత్మకథలో మొదటిదానికి కోతికొమ్మచ్చి, రెండవది ఇంకోతికొమ్మచ్చి, మూడవది ముచ్చటగా ముక్కోతికొమ్మచ్చి. ఈ సంపుటాలు పాఠకులనే కాక సమీక్షకులను సైతం మెప్పించాయి. జీవన పోరాటంలో ఎన్ని కష్టాలెదురైనా నవ్వుతూ బతకాలంటూ ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని నూరిపోసిన వ్యక్తిత్వ వికాస పాఠ్యపుస్తకంగా పలువురు కొనియాడారు. తెలుగునాట ఆనాటి మహానుభావులతో వ్యక్తిత్వ అనుభవాలను వెలువరించిన జ్ఞాపకాల అల్లికగా, తెలుగు పలుకుబళ్లను, భాషా ప్రయోగాలను వెదజల్లిన చమత్కార మంజరిగా రకరకాలుగా వర్ణించారు ఈ సంపుటాలను. మొదటి భాగం రమణ పత్రికా రంగాన్ని విడవడంతో పూర్తవుతుంది. తర్వాత నిరుద్యోగ విజయాలు, సినీరంగ ప్రకాశం, తొలిదశలో ఎదురైన ఇబ్బందులు, సినీ రచయితగా నిలగొత్తుకోవటం, సినీ నిర్మాతగా ఎదగడం వివరించారు.
1: ముళ్లపూడి వెంకటరమణ గారి జయంతి సందర్భంగా మీరింతవరకు ముళ్లపూడి వారి రచనలు హాస్యం డాక్టర్ రావి శారద గారి ప్రసంగం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొంచెం సేపట్లో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారమవుతుంది.

దేశం కొన్ని మైలురాళ్లను సాధించింది. అవి ప్రతి పౌరుడికి గర్వకారణాలు. ఈ విజయాలు దేశభద్రత, స్వావలంబనకు సంబంధించినవి. కోల్కత్తాలో జరిగిన ఒక నావికాదళ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం నాకు ఇటీవల లభించింది. అక్కడ ఐఎన్ఎస్ దోనాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై నౌకల్ని భారత నావికాదళంలోకి చేర్చారు. ఈ నౌకల రూపకల్పన నుండి తయారీదాకా ప్రతి పని స్వదేశీయులే చేశారు. మిత్రులారా, దేశం విమానయాన రంగంలో ఒక పెద్ద విజయాన్ని జూన్ నెలలోనే సాధించింది. స్వదేశీ తయారీ విమానం C-295. ఈ విమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలాంటి 40 విమానాల్ని భారతదేశంలోనే తయారు చేస్తున్నారు. ఇది MSME ఏరోస్పేస్ రంగానికి ఒక కొత్త బలాన్ని ఇస్తోంది. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. ఆత్మనిర్భర్ భారత్ కోసం సంకల్పం కూడా ఎంతో బలపడుతున్నది. ఈ నెలలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ని కూడా విజయవంతంగా పరీక్షించింది. దీన్ని DRDO ప్రయోగశాలలు, భారతీయ పారిశ్రామిక భాగస్వామ్య సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అంటే ఈరోజు మన భారతదేశం సముద్రం నుంచి ఆకాశం దాకా మరింత సురక్షితంగా, స్వావలంబన కలిగిన దేశంగా మారుతోంది. మిత్రులారా, భారతదేశ ప్రయత్నాల్లో యావత్ ప్రపంచం పాలుపంచుకున్న మరో కార్యక్రమం కూడా జూన్లోనే జరిగింది. ఆ కార్యక్రమమే అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈసారి ప్రపంచవ్యాప్తంగా 2500కు పైగా ప్రదేశాల్లో వివిధ యోగా కార్యక్రమాలు జరిగాయి. మన దేశంలోని వివిధ ప్రదేశాల్లో జరిగిన యోగా కార్యక్రమాల్లో కోట్లాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ నెలలో అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో ప్రత్యేకమైంది. భారతదేశం 102 స్వర్ణ పతకాలతో మొత్తం 114 పతకాల్ని గెలుచుకుంది. ఈ ఛాంపియన్షిప్లో పతకాల పట్టికలో మన భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది. మిత్రులారా, ఈ ఛాంపియన్షిప్లో విజేతలైన క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మిత్రులారా, ఏ దేశానికైనా ప్రజలే ఆత్మ. ఆ దేశ ప్రజలు ఒక సంకల్పం తీసుకున్నప్పుడు ఏ శక్తి వారిని ఆ లక్ష్యం నుంచి నిరోధించలేదు. దేశ నిర్మాణంలో ప్రజాభాగస్వామ్యం అనే ఈ శక్తి భారతదేశానికి ఒక గొప్ప ఆస్తి. ఈ ప్రజాభాగస్వామ్యం ఎన్నోసార్లు మన అనుభవంలోకి వస్తున్నది. మిత్రులారా, పశ్చిమాసియాలో నెలకొని యుద్ధ పరిస్థితి దృష్ట్యా నేను దేశ ప్రజలకు కొన్ని విజ్ఞప్తులు చేశాను. సాధ్యమైనంత వరకు కొంతకాలం పాటు బంగారం కొనడం మానేయాలి అని కోరాను. ప్రజలు విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్లటం మానుకోవాలి అని సూచించాను. కార్ పూలింగ్ను ప్రోత్సహించాలి అని కూడా నేను విజ్ఞప్తి చేశాను ప్రజలందరితో. రైతులు రసాయన రహిత వ్యవసాయాన్ని అవలంబించాలని, తమ పొలాల్ని కాపాడుకోవాలని, సాధ్యమైనంత మేరకు సహజ ఎరువుల్ని మాత్రమే ఉపయోగించాలి అని నేను కోరాను. మిత్రులారా, నా విజ్ఞప్తికి మద్దతివ్వటమే కాదు, అన్ని విధాలుగా సహకరించిన దేశంలోని ప్రతి పౌరునికి నేను ఎంతో ఎంతో కృతజ్ఞుణ్ణి. చాలా కుటుంబాలు తమ అనుభవాల్ని పంచుకుంటూ నాకు సందేశాలు పంపాయి. ఈసారి తమ ఇంట్లో వివాహాలకు బంగారం కొనకూడదు అని చాలా కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. అవసరమైతే వాళ్లు పాత బంగారాన్ని పునర్వినియోగం చేసి కొత్త ఆభరణాల్ని తయారు చేస్తారు. ఈసారి విదేశీ ప్రయాణాల్ని తాము ఎలా వాయిదా వేసుకున్నామో కూడా చాలామంది సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మిత్రులారా, కారు పూలింగ్ గురించి కూడా ప్రజలు అనేక అనుభవాల్ని పంచుకున్నారు. ప్రతిరోజు తమ సొంత వాహనాల్లో ఒకే దిశలో ప్రయాణించేవారు ఇప్పుడు కలిసి ప్రయాణించేస్తున్నారు. వీలైనప్పుడల్లా ప్రజలు బస్సులు మెట్రోలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల పెట్రోలు డీజిలు ఆదా అవుతున్నాయి. అదేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో
సహజ ఎరువుల

వినియోగం కూడా ఎంతో పెరిగినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మిత్రులారా, భారతీయులందరూ ఈ ప్రపంచ సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ ప్రజాభాగస్వామ్య శక్తి మనల్ని బలోపేతం చేసి విజయం సాధించేలా చేస్తుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, మన దేశంలో పుట్టినరోజులు, పెళ్లిళ్ళు కేవలం కుటుంబ వేడుకలు మాత్రమే కాకుండా యావత్ సమాజానికి ఉత్సవాలు కూడా. ప్రతి కుటుంబం తమ సంతోషాన్ని పక్కవారితో పంచుకోవాలి అని కోరుకుంటుంది. అతిథులకు బహుమతులు కూడా ఇస్తాం కదా. మిత్రులారా, మహారాష్ట్రలోని నాందేళ్లో ఒక కుటుంబం తమ సంతోషాన్ని పంచుకోవటానికి చేసిన పని ఒక అద్భుతంగా మనకు ఆదర్శంగా దర్శనమిస్తోంది. అది పేట్కర్ కుటుంబం నాందేళ్లోని బహదూర్పురా గ్రామంలో నివసిస్తుంది. సంతోషాన్ని పంచుకోవాలి అంటే కష్టకాలంలో ఊరి ప్రజలకు అండగా నిలిచే కానుకను ఇవ్వాలి అని ఆ కుటుంబం నిర్ణయించుకుంది. తమ ఇంట్లో జరిగిన ఒక పెళ్లి సందర్భంగా ఆ కుటుంబం గ్రామంలోని సుమారు 3,500 మందికి ప్రమాద బీమాను ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరికి 100,000 రూపాయల బీమా కవరేజీ అందించారు. ఈ నిర్ణయం, ఈ చొరవ వెనుక ఉన్న భావన ఎంత హృద్యంగా ఉంది. ప్రమాదం జరిగిన తరువాత కొన్ని కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడటం, కష్టాల్ని ఎదుర్కోవటాన్ని ఆ కుటుంబం చూసింది. అలాంటి సమయంలో చిన్న సహాయం కూడా గొప్ప అండగా నిలుస్తుంది కదా. మిత్రులారా, ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100,000,000 కుటుంబాలకు భద్రతా కవచాన్ని అందిస్తోంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో, అంటే సంవత్సరానికి కేవలం 20 రూపాయల ప్రీమియంతో మాత్రమే 2,00,000 రూపాయల దాకా ప్రమాద బీమా లభిస్తుంది. ఇప్పటిదాకా 58 కోట్లకు పైగా ప్రజలు ఈ పథకంలో చేరారు. వీళ్లలో దాదాపు 28 కోట్ల మంది మన మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెలు, మహిళలు. ఆ తల్లులందరికీ నా నమస్కారాలు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు ఇప్పటిదాకా 3,700 కోట్ల రూపాయలకు పైగా సహాయాన్ని అందుకున్నాయి. మిత్రులారా, ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా యోజన PMJJBY ఇది కూడా చాలా ముఖ్యమైంది. ఈ పథకం ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు విషాదకరంగా మనకు దూరమైన సందర్భంలో వారి కుటుంబానికి 2,00,000 రూపాయల బీమా కవరేజీ అందిస్తుంది. దీని వార్షిక ప్రీమియం కేవలం 436 రూపాయలు మాత్రమే, అంటే రోజుకు కేవలం 1.5 రూపాయలు మాత్రమే. ఇప్పటిదాకా 27 కోట్ల మందికి పైగా ఈ పథకంలో చేరారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా దాదాపు 11,00,000 కుటుంబాలు దాదాపు 22,000 కోట్ల రూపాయల సహాయాన్ని అందుకున్నాయి. ఈ గణాంకాలు చాలా ముఖ్యమైనవి. ఈ గణాంకాల వెనుక తమ సొంత గాథలతో కూడిన 100,000,000 కుటుంబాలు ఉన్నాయి. ఒకచోట ఒక తల్లి తన పిల్లల చదువుల్ని కొనసాగించేందుకు సహాయం పొందింది. ఇంకోచోట ఇంకో భార్య ఇంటి బాధ్యతల్ని నిర్వహించటంలో సహకారం పొందింది. మిత్రులారా, కొన్నిసార్లు ఒక చిన్న మొత్తంతో, ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత ఆరంభమవుతుంది. ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పుకు దారితీస్తుంది. మీరందరూ ఈ పథకాల గురించిన సమాచారాన్ని మీ కుటుంబాలతో పంచుకోవాలి అన్నది నా కోరిక. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్లో మనం ఇప్పుడు 1,000 ఏళ్ల పురాతనమైన మానవ సమాజంలో 1,000 సంవత్సరాలుగా లోతుగా పాతుకుపోయిన ఒక అంశాన్ని గురించి ముచ్చటించుకుందాం. ఈ అంశం మూఢనమ్మకానికి సంబంధించింది. మూఢనమ్మకం అంటే తరచుగా కేవలం ఒక అపోహ. అపోహగా మాత్రమే ఉండదు, కొన్నిసార్లు ఆ అపోహ భయాన్ని సృష్టించవచ్చు కూడా. భయం మనసును ఆవరిస్తే ఒక వ్యక్తి నిజాన్ని చూడటం మానేస్తాడు. మూఢనమ్మకంలో కూరుకుపోయిన ప్రజలు తరికించకుండా

నిజాన్ని తెలుసుకోకుండా చాలా హాని కలిగించే నిర్ణయాలు తీసుకోవడం కూడా ఆరంభించవచ్చు. అదే సమయంలో సమాజంలో విజ్ఞాన శాస్త్రం, అనుభవం, తర్కం ఆధారంగా ఆ నమ్మకాల్ని సవాల్ చేసేవారు కూడా ఉన్నారు. మూఢనమ్మకం నుంచి విశ్వాసానికి సాగే ఈ ప్రయాణం అంత సులభం కాదు మిత్రులారా. ఈరోజు నేను అలాంటి ఒక విజయవంతమైన ప్రయాణాన్ని గురించి మీతో చెప్పాలి అనుకుంటున్నాను. మిత్రులారా, అస్సాంలో ఒక పక్షి కనిపిస్తుంది. ఆ పక్షి పేరు హర్గిలా. హర్గిలా ఒక అరుదైన పక్షి. ప్రకృతిని శుభ్రంగా ఉంచటంలో ఈ హర్గిలా అనే పక్షి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే చాలా కాలం పాటు అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ హర్గిలా పక్షిని అశుభంగా భావించేవారు. ప్రజలు తమ చుట్టూ దీన్ని చూడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. కొన్నిసార్లు హర్గిలాలు గూళ్ళు కట్టుకునే చెట్లను కూడా నరికేశారు. ఒక్కసారి ఊహించండి మిత్రులారా, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచే హర్గిలా పక్షే ప్రజల అనవసరపు భయానికి బలైపోయింది. ఈ సమయంలో జీవశాస్త్రవేత్త పూర్ణిమాదేవి బర్మన్ దీన్ని చూశారు. ప్రజల మనస్సుల్లో పాతుకుపోయిన అపోహల్ని దూరం చేయాలి అని గట్టిగా సంకల్పించుకున్నారు. మహిళలతో మాట్లాడారు. ఆ పక్షి గూర్చి శాస్త్రీయంగా వివరించారు. క్రమంగా మహిళలు కూడా ఈ ఉద్యమంలో చేరడం ఆరంభించారు. ఒక పెద్ద మార్పు మొదలైంది మిత్రులారా. ఒకప్పుడు అశుభమైనదిగా భావించి తరిమివేసిన ఆ పక్షి ఇప్పుడు ఆ గ్రామాలకు ఒక గుర్తింపుగా మారింది. హరిగిలాను కాపాడటానికి వేలాది మంది గ్రామీణ మహిళలు ముందుకొచ్చారు. ఈరోజు ఆ మహిళల్ని హరిగిలా సైన్యం అని పిలుస్తున్నారెంతో గౌరవంగా. ఈ మహిళలు సమాజంతో పోరాడారు. సమాజానికి అవగాహన కల్పించారు. మూఢనమ్మకాల్ని దూరం చేసేందుకు రేయింబవళ్లు శ్రమించారు. సరైన సమాచారం వ్యాప్తి చెందినప్పుడు తరతరాలుగా పాతుకుపోయిన ఆలోచన విధానం కూడా మారుతుంది అని నిరూపణే ఈ సంఘటన. మిత్రులారా, నేనెప్పుడూ చెబుతూ ఉంటాను, ఎవరైతే క్రీడాంశాల్లో ఉత్సాహంగా పాల్గొంటారో వారు అన్ని రంగాల్లోనూ ముందుంటారు అని. ఈరోజు దేశంలో ఇలా రకరకాల ఆటలు, క్రీడాంశాల్లో పాల్గొంటూ అభివృద్ధి చెందుతూ ఉన్న యువత సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తోంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది యువత ఈ క్రీడారంగాన్ని వృత్తిగా ఎంచుకుంటున్న సంగతి మనం స్పష్టంగా చూస్తున్నాం. నాగాలాండ్లో రెండు చాలా ఆసక్తిదాయకమైన అంశాలు నా దృష్టికొచ్చాయి. వాటిలో మొదటిది నాగాలాండ్ బేబీ లీగ్. బేబీ లీగ్ ఈ పేరు వింటే ఇది చాలా చిన్నపిల్లల కోసం ఉండే ఒక సాధారణ లీగ్ అనిపించవచ్చు, కానీ అది నిజం కాదు. ఇది 5 ఏళ్ల నుంచి 10-12 ఏళ్ల వయస్సున్న చిన్ని పువ్వుల్లాంటి చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఒక అసాధారణమైన లీగ్. ఫుట్బాల్ ఆడే పిల్లల వేగం, ప్రతిభలకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది. అంతేకాదు, వారిని గుర్తించేలా చేస్తుంది. నాగాలాండ్లో వీలైనంతమంది ఎక్కువ మంది పిల్లల్ని ఫుట్బాల్తో అనుసంధానించేందుకు ఈ నాగాలాండ్ బేబీ లీగ్ ఆరంభించబడింది. 5 నుంచి 12 ఏళ్ల మధ్య వయస్సున్న అబ్బాయిలు, అమ్మాయిలు ఇందులో పాల్గొంటున్నారు. ఈ లీగ్ ఇప్పుడు 3 ఏళ్లు పూర్చేసుకుంది. పిల్లల మనసుల మీద ఇది చాలా సానుకూల ప్రభావాన్ని చూపింది. మిత్రులారా, నాగాలాండ్లోనే మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. దాని పేరు నాగాలాండ్ ఉమెన్ ఫుట్సెల్ లీగ్. బహుశా ఫుట్సెల్ అనే పేరు మీకు కొత్తగా ఉంది కదూ. ఫుట్సెల్ని ఇండోర్ ఫుట్బాల్ అని కూడా అంటారు. ఒక జట్టులో కేవలం 5 ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. దీని ఆటస్థలం కూడా ఫుట్బాల్ మైదానం కంటే చాలా చిన్నగా ఉంటుంది. ఈ ఫుట్సెల్లో ప్రత్యేకత ఏమిటంటే ఇది ఆడుతున్న క్రీడాకారులు నిర్ణయాలు తీసుకోవటంలో చాలా వేగంగా ఉండాలి. అంటే సాంకేతికత, నైపుణ్యాల్ని ఉత్తమంగా అప్పటికప్పుడు ఉపయోగించుకుంటూ ఆడాలి. నాగాలాండ్ మహిళల ఫుట్సెల్ లీగ్ మన అమ్మాయిలకి వారి ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక గొప్ప అవకాశం. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన నాగాలాండ్ ప్రజల్ని

నేనెంతగానో అభినందిస్తున్నాను. ఇలాంటి ప్రయత్నాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా స్ఫూర్తినిస్తాయి కదా. అందుకని ఇతరులు కూడా ప్రయత్నం చేయాలి అని నా కోరిక. మిత్రులారా, ఇది సాంకేతిక యుగం. ప్రతిరోజు కొత్త పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఏఐ ఆవిష్కరణలు కొత్త కొత్తగా ఆవిర్భవిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఒక కీలకమైన ప్రశ్న, మనం మన సృజనాత్మకతను ఎలా కాపాడుకోవాలి? కొత్త సాంకేతికతతో మనల్ని మనం అనుసంధానించుకుంటూనే మన మూలాల్ని కాపాడుకుంటూ ఎలా ముందుకు నడవాలి? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు అద్భుతమైన సమాధానం ఇస్తోంది నలంద విశ్వవిద్యాలయం. మన వేల సంవత్సరాల పురాతన నలంద విశ్వవిద్యాలయం ఇప్పుడు భారత భవిష్యత్తును ఒక కొత్త అవతారంలో తీర్చిదిద్దుతోంది. 2 ఏళ్ల క్రితం నలంద విశ్వవిద్యాలయం కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించే అవకాశం నాకు లభించింది. నలంద విశ్వవిద్యాలయం మన ప్రాచీన సంప్రదాయమైన శాస్త్రార్థ అనే సంప్రదాయానికి మళ్లీ ప్రాణం పోసింది. శాస్త్రార్థం అనేది కేవలం ఒకరి అభిప్రాయాల్ని వ్యక్తపరిచే మాధ్యమం మాత్రమే కాదు, అది ఒక చర్చ, ఒక సంప్రదింపుల క్రమబద్ధమైన ప్రక్రియ, తర్కంతో సాగే అభిప్రాయ వ్యక్తీకరణ, వాస్తవాలతో వ్యక్తపరచటం అనేది ఈ శాస్త్రార్థంలో చాలా ముఖ్యం. దీనిలో తప్పక ప్రావీణ్యం సంపాదించాలి. శాస్త్రార్థ ప్రక్రియలో ఇతరుల అభిప్రాయాల్ని ఓపికగా వినాలి, అర్థం చేసుకోవాలి. అదే మనకు నేర్పుతుంది ఈ ప్రక్రియ. నలంద విశ్వవిద్యాలయం శాస్త్రార్థ అనే ఈ ప్రాచీన సంప్రదాయాన్ని పునరుద్ధరించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. విశ్వవిద్యాలయం దీన్ని తమ స్నాతకోత్సవంలో కూడా భాగంగా చేసింది. ఇందులో పాల్గొన్న విద్యార్థుల్లో దాదాపు సగం మంది ఇతర దేశాలకు చెందినవారే. ఒక ప్రాచీన సంప్రదాయాన్ని ఆధునిక కాలంతో అనుసంధానించే ఈ ప్రయత్నం ఎంతో ప్రశంసనీయం కదా. ఈ విషయంలో నేను నలంద యూనివర్సిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, యువతను వారి వారి మూలాలతో అనుసంధానం చేస్తూనే నూతన సాంకేతికతలకు సిద్ధం చేయటం అనేది ఒక అద్భుత ప్రయత్నం. ఇప్పుడు ఆ మంచి ప్రయత్నమే జరుగుతోంది ఢిల్లీలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో. ఈ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ విషయాలుగా బీటెక్ కోర్సు ఆరంభమైంది. ఆధునిక సాంకేతికతను భారతదేశ సాంప్రదాయిక జ్ఞానంతో అనుసంధానించే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది భారతీయ భాషల కోసం కొత్త ఏఐ సాధనాలను అభివృద్ధి చేసేందుకు సహాయంగా ఉంటుంది. మన ప్రాచీన గ్రంథాల్ని, తాళపత్రాల్ని డిజిటల్గా భద్రపరిచే కృషి కూడా ఊపందుకుంటుంది. ఈ రంగంలో కృషి చేస్తోన్న కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి నా శుభాకాంక్షలు. మిత్రులారా, నేడు మన భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, మన సంగీతం, మన ఆధ్యాత్మికతల్ని నేర్చుకుంటూ స్వీకరిస్తున్నారు కూడా. భారతదేశానికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది కరేబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశం. అక్కడ భారతీయుల సంఖ్య సుమారు 100, బహుశా అంతకంటే తక్కువే కావచ్చు. అయినప్పటికీ డొమినికన్ రిపబ్లిక్లో భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోంది. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు వ్యక్తులు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందాన్ని బ్రహ్మకమల్ డొమినికానా అని పిలుస్తారు. ఈ బ్రహ్మకమల్ డొమినికానా బృందంలోని సభ్యులందరూ కలిసి వేద సాహిత్యాన్ని అధ్యయనం చేస్తారు. వేద మంత్రాల్ని ఉచ్చరించటం కూడా నేర్చుకుంటున్నారు. వారికి ఎలాంటి అధికారిక శిక్షణ అందలేదు, కానీ ఆడియో రికార్డింగ్లు వినటం ద్వారా వేద మంత్రాల్ని ఎలా సరిగ్గా ఉచ్చరించాలో నేర్చుకుని దాన్ని పాటిస్తున్నారు కూడా. ఈరోజు వారు అనేక మంత్రాల్ని చక్కగా జపించగలుగుతున్నారు కూడా. వీటిల్లో పురుష సూక్తం, స్త్రీ సూక్తం, శ్రీరుద్రం, దుర్గా సూక్తం, దేవి

మహాత్మ్యం ఇవన్నీ ఉన్నాయి. భారతదేశానికి ఎంతో దూరంగా నివసిస్తూ కూడా మన సంప్రదాయాల్ని నేర్చుకోవటానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఎంత స్ఫూర్తిదాయక మిత్రులారా. బ్రహ్మకమల్ డొమినికానా సభ్యులందరి ప్రయత్నాలకు నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్న వారందరినీ నేను ప్రశంసిస్తున్నాను మనస్ఫూర్తిగా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మేఘాలయ మేఘాలకు అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి. మేఘాలయ రాష్ట్రాన్ని సందర్శించిన ఎవరైనా అక్కడి ప్రజల ఆప్యాయతను చాలా కాలం పాటు గుర్తుంచుకుంటారు. కానీ మేఘాలయకు మరొక ప్రత్యేక లక్షణం ఉంది. దాని గురించి నేనీరోజు మన్ కీ బాత్లో మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అదే మేఘాలయలో ఉన్న రూట్ బ్రిడ్జ్. మార్గం చూపించే రూట్ కాదు మిత్రులారా, ఇది చెట్ల వేర్ల రూట్. ఈ వేర్ల వంతెనల కథ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఈ వంతెనలు కొన్ని రోజుల్లోనో కొన్ని ఏళ్లలోనో నిర్మితం కావు. అవి అభివృద్ధి చెందటానికి దశాబ్దాలు పట్టొచ్చు. రబ్బరు చెట్ల వేర్లు క్రమంగా వాగుల్ని దాటుతూ వంతెనల రూపం పొందుతాయి. కాలక్రమేణా ఆ వేర్లు ఒక బలమైన వంతెనలుగా ఏర్పడతాయి. ఈ వంతెనలకు మరో ప్రత్యేక లక్షణం కూడా ఉంది. అవి సజీవ వంతెనలు. కాలం గడిచే కొద్దీ అవి మరింత బలపడతాయి. అవి మేఘాలయ ప్రజల సృజనాత్మకతను స్పష్టంగా ప్రతిబింబిస్తూ ఉంటాయి. సంవత్సరాల ఓర్పును, ప్రకృతి పట్ల ప్రగాఢమైన గౌరవాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రకృతి సహకారంతో మానవులు ఎలాంటి అద్భుతమైన విషయాల్ని సృష్టించగలరో ఈ మేఘాలయలోని సజీవ వంతెనలు నిరూపిస్తూ ఉన్నాయి. అవి మన దేశానికి, ఈ భూమికి ఒక గొప్ప వారసత్వ సంపద. మేఘాలయ వేర్ల వంతెనల్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల నెట్వర్క్లో ఉంచేందుకు మన దేశం ఇప్పుడు దరఖాస్తు చేసింది. మిత్రులారా, వాతావరణ మార్పుల కారణంగా ఈ వేర్ల వంతెనలు అనేక సవాళ్లు కూడా ఎదుర్కొంటూ ఉన్నాయి. అలాంటి సమయంలో మేఘాలయ ప్రజలు ఈ సహజ వారసత్వాన్ని పరిరక్షించే బాధ్యతను ఎంత పవిత్రంగా స్వీకరించారో. గతంలో ఇలాంటి వంతెనల సంఖ్య నిర్ధారించేందుకు కూడా చాలా కష్టంగా ఉండేది. కానీ స్థానిక ప్రజలందరూ ముందుకు వచ్చి స్వయంగా లెక్కించటం ఆరంభించారు. ఈ వంతెనల నిర్వహణ బాధ్యతను సమూహాలుగా చేపట్టారు కూడా. ఇప్పుడు స్థానిక ప్రజలు 120కి పైగా వేర్ల వంతెనల్ని సంరక్షిస్తున్నారు. కొన్ని బృందాలు ప్రతి ఏటా ఈ వంతెనల పరిస్థితిని తనిఖీ చేస్తాయి. కొందరు చుట్టుపక్కల ప్రాంతాన్ని బలోపేతం చేసేందుకు నర్సరీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా వాటి సంరక్షణ కోసం ఒక సంపూర్ణ జీవావరణ వ్యవస్థే రూపొందింది. మీరు గమనించే ఉంటారు, ఈ సంవత్సరం హైలీవార్ గారికి పద్మ పురస్కారం లభించింది. హైలీవార్ గారు తన జీవితంలోని 50 ఏళ్లకు పైగా ఈ వేర్ల వంతెనల సంరక్షణ కోసమే అంకితం చేశారు. వారి అంకితభావం మనందరికీ స్ఫూర్తిదాయకం. మిత్రులారా, మీరు ఎప్పుడైనా మేఘాలయ వెళ్ళి ఈ వేర్ల వంతెనల్ని గనుక చూసి ఉంటే దయచేసి వాటి ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవటం మర్చిపోకండి. ఈ ఫోటోలు మేఘాలయ విశిష్ట వారసత్వాన్ని గురించి తెలుసుకోవటానికి అందరికీ ప్రేరణగా నిలుస్తాయి కదా. నా ప్రియమైన దేశవాసులారా, మన గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి, మన నగరాలు అందంగా కనిపించాలి అని మనమందరం కోరుకుంటాం. కానీ మన చుట్టూ పేరుకుపోయే చెత్తను ఎవరు శుభ్రం చేయాలి? ఈ విషయాన్ని మాత్రం అరుదుగా ఆలోచిస్తాం. చాలామంది ఇది మరొకరి బాధ్యత, వారే శుభ్రం చేస్తారు అనుకుంటారు. కానీ మనలో కొందరు తమ ఆలోచనలతో ఆచరణతో మనకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్లోని రాజగఢ్ జిల్లా బ్యావరాకు చెందిన కొందరు సోదరీమణుల గురించి తెలుసుకునే అవకాశం నాకు దొరికింది. వాళ్ళు తమ చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల్ని తొలగించాలి అని గట్టిగా సంకల్పించారు. వేరే వాళ్ళెవరైనా మార్పు తీసుకొస్తారేమో అని ఎదురూ చూడలేదు, ఆశించలేదు కూడా.
వాళ్లే స్వయంగా నగరం

0: పలుమూలలు తిరిగారు. ప్లాస్టిక్ వ్యర్థాల్ని, ఖాళీ సీసాల్ని సేకరించటం ఆరంభించారు. క్రమంగా ఈ ప్రయత్నం పురోగమించింది. ఆ తర్వాత ఆ ప్లాస్టిక్ని ఎకోబ్రిక్స్గా మార్చటం ఆరంభించారు. ఈరోజు ఈ ఎకోబ్రిక్స్ బహిరంగ ప్రదేశాల్ని సుందరంగా మలచేందుకు ఉపయోగిస్తున్నారు. రాజ్గఢ్లో గత కొన్ని నెలల్లో వందలాది కిలోల ప్లాస్టిక్ని రీసైకిల్ చేసి మెరుగైన ఉపయోగంలోకి తెచ్చారు. ఇంకో మాటగా చెప్పాలి అంటే, ఒకప్పుడు నగరాన్ని కలుషితం చేసిన ప్లాస్టికే ఇప్పుడు నగర సౌందర్యానికి దోహదపడేలా చేశారు అక్కడి సోదరీమణులు. పేవరా సోదరీమణులందరికీ, ఈ ప్రచారంలో పాల్గొన్న సహచరులకు నేను నా అభినందనలు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశప్రజలారా, ఒక చాలా ప్రత్యేకమైన అంశం మీద దృష్టి కేంద్రీకరించాలి అని సూచిస్తూ చాలామంది నాకు లేఖలు రాశారు. అది గణేష్ ఉత్సవానికి సంబంధించిన అంశం. గణేష్ ఉత్సవానికి ఇంకా చాలా సమయం ఉండొచ్చు, కానీ ఈ అంశం మీద ఇప్పుడే మనం దృష్టి కేంద్రీకరించాలి అని వారి కోరిక. వాస్తవానికి గణేష్ విగ్రహాల తయారీ పని చాలా ముందుగానే ఆరంభమవుతుంది. విగ్రహాలు తయారు చేసేవారు, విగ్రహాల వ్యాపారంలో నిమగ్నమై ఉన్నవారు ఇప్పటినుంచే ఎంతో చురుగ్గా ఉంటారు ఆ పనిలో. అందువల్ల మీ అందరికీ నాదో విజ్ఞప్తి, దయచేసి మీ ఇల్లు, మీ సమాజం లేదా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన గణపతి బప్పా విగ్రహం మన దేశపు మట్టితో మన తయారీదారులు అంటే స్థానిక కళాకారులు రూపొందించినవే అని నిర్ధారించుకోండి. గణేష్ విగ్రహాలు తయారు చేసేవారు మట్టి విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలి అని నేను కోరుతున్నాను. అలాగే విగ్రహాలు కొనుగోలు చేసేవారు కూడా ఆ విగ్రహం దేంతో తయారు చేయబడింది, ఏ దేశంలో తయారు చేశారో బాగా తనిఖీ చేయాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాల్ని నివారించాలి. మిత్రులారా, పూజ చేసిన తర్వాత మట్టి విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోతాయని మీకు తెలుసు. ఈ మట్టి విగ్రహాలు మన నదుల్ని, చెరువుల్ని, పర్యావరణాన్ని కాపాడుతాయి. దీనివల్ల మన విశ్వాసం చెక్కు చెదరకుండా ఉంటుంది. ప్రకృతి పట్ల మన బాధ్యత కూడా నెరవేరుతుంది. మనం స్థానిక కళాకారుల నుంచి విగ్రహాలు కొనుగోలు చేసినప్పుడు స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుంటాం కూడా. ఈసారి గణేష్ ఉత్సవంలోనూ, ఇలాంటి ప్రతి పండుగలోనూ మనం ఇలాంటి అంశాల మీద లోతైన దృష్టి పెట్టాలి. మిత్రులారా, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి చర్యలు ఆచరణ రూపంలో మీరు తీసుకువస్తారు అని నా ప్రగాఢ విశ్వాసం. మిత్రులారా, మన దేశపు గొప్ప బలం మన ప్రజల్లోనే ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్న చిన్న చిన్న ప్రయత్నాలు, పెద్ద ప్రయత్నాలు మనకెంతో స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాయి. మనసులో దృఢ సంకల్పం, సమాజ సహకారం ఉంటే ఎలాంటి పెద్ద మార్పైనా సాధ్యం అని నిరూపిస్తున్నాయి ఈ ప్రయత్నాలు. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల గురించి నాకు తెలియచేస్తూ ఉండండి. మీ ఆలోచనలు, మీ సూచనలు నాకు పంపుతూ ఉండండి. బహుశా మీ సమీపంలోని ఒక చిన్న చొరవ అంటే అతి చిన్న ప్రయత్నం కూడా యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలవచ్చు. మనం వచ్చే నెలలో మళ్లీ కలుసుకుందాం. మన దేశ ప్రజలు చేస్తోన్న కొన్ని కొత్త ప్రయత్నాల గురించి చర్చించుకుందాం. అప్పటిదాకా మీరు, మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి. మరో ముఖ్య విషయం, నీటి సంరక్షణ అనేది తప్పనిసరి. మనం వర్షంలోని ప్రతి నీటి చుక్కను ఆదా చేయాలి. వర్షాన్ని పట్టుకోండి, క్యాచ్ ది రెయిన్, ఈ ప్రచారం ఏమాత్రం సడలడానికి వీల్లేదు. మీరు అనుమతించకూడదు అసలు. నా ప్రత్యేక అభ్యర్థన ఏమిటి అంటే, మనం అందరం కలిసి వర్షపు నీటి ప్రతి చుక్కను ఆదా చేద్దాం. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: మరింతవరకు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం వింటారు.

0: మరి ఈ వారం కార్యక్రమాల మీద శ్రోతలు వారి అభిప్రాయాల్ని 0 8 6 2 4 8 8 1 2 ఈ నంబర్కి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాల్ని వాట్సాప్ చేసి పంపించండి. మరి ఈరోజు ఈ వారం రోజుల కార్యక్రమాల మీద ఎవరెవరు ఏం మెసేజెస్ పంపించారో చూసేద్దాం. మరి మొదటి మెసేజ్ చూద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయకోశలో పరి సమర్పిస్తున్న నిర్వాహకులకు నమస్కారాలు అంటూ ఈరోజు ఉదయం వినిపించిన భక్తిరంజని మంచి భక్తి గీతాలు వినిపించారు, బాగున్నాయి. అలాగే ఈ ఉదయం సూక్తిశుద్ధ భావం చాలా విలువైన సమాచారాన్ని అందించారు. భగవద్గీత పారాయణం ప్రతిరోజు విని తరిస్తున్నాం. అలాగే 10 గంటలకు వార్తావాహిని ఇందులో సమాచారాన్ని మంచిగా అందించారు అంటూ 10:30 మన దేశ మాజీ ప్రధాని బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ పివి నరసింహారావు గారి గురించి ప్రసంగం బాగుంది, విన్నాను, ప్రసారం చేసిన విజయవాడ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను అంటూ అనంతరం ప్రసారమైన ముళ్ళపూడి వెంకటరమణ గారి విశేషాలు, వారి రచనలు, తదితర అంశాలు ఈ కార్యక్రమంలో వినిపించారు. ఈ కార్యక్రమం కూడా ఎంతగానో విశేషంగా ఆకట్టుకుంది మమ్మల్ని అంటూ

0: ఈ ఆదివారం నుంచి కార్యక్రమాలు విన్న ఆనందం కలిగింది. వినిపించిన మా అభిమాన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి అభినందనలు అంటూ దోర్నాల బాలరాజు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి. ఇంకా వీరే ఏమంటున్నారంటే, ప్రతిరోజు మీరు వినిపిస్తున్న చిత్ర తరంగిణి, అలాగే నమస్తే అమరావతి, అలాగే గుర్తుకొస్తున్నాయి ఇలాంటి మంచి కార్యక్రమాలతో మీ వ్యాఖ్యానాన్ని జోడిస్తే ఆ పాటకు మరింత వన్నె వస్తుంది అంటూ ఒక కుండకు మనం ఎలా రూపురేఖలు దిద్ది అలా అందంగా తయారు చేస్తామో పాటకు కూడా భావం తెలియచేస్తే అంటూ తదితర అంశాలు కూడా వివరిస్తే కార్యక్రమం రక్తి కడుతుంది అంటూ వీరే పంపించారు హైదరాబాద్ వనస్థలిపురం నుండి.
1: మరి నెక్స్ట్ ఎవరు మెసేజ్ పంపించారో చూద్దాం. ఉభయ కుశలోపరికి అభినందనలు అంటూ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్ ఈ మెసేజ్ని పంపించారు. తర్వాత ఉభయ కుశలోపరి శ్రోతల అభిప్రాయ మాలిక అంటూ తూర్పుగోదావరి జిల్లా అనత్పర్తి నుంచి ద్వారంపూడి సత్తిరెడ్డి ఈ సందేశాన్ని పంపించారు. ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో మేఘాలయ రాష్ట్రంలో రబ్బరు చెట్లు వేర్లతో తయారు చేయబడిన వంతెనల గురించి వివరించడం విన్నాను. ఎంతో అద్భుతమైన విషయం. అలాగే మధ్యాహ్నం 1:30 వచ్చే వనితావాణిలో విశేషాలు కార్యక్రమాలు వినిపిస్తున్నారు. 3 గంటలకు హిందీ పాటలు మిస్ అవుతున్నాం, శంఖంలో పోసి తీర్థం అంటారు. అలాగే రేడియో సెట్లో వింటేనే ఏ కార్యక్రమం అయినా మాకు తృప్తి అని అంటూ సత్తిరెడ్డి గారు ఈ మెసేజ్ని పంపించారు. తర్వాత
0: కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని పంపిస్తున్నారు మెసేజ్. పసిడి పంటల కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించవలసింది, అలాగే హిందీ పాటలు వినిపించకండి అంటూ వారి అభిప్రాయం తెలియజేస్తారు.
1: వినిపించినవి వినిపించకండి అంటున్నారు. మరి నెక్స్ట్ ఇంకెవరు పంపించారో చూద్దాం. యువలయ దయచేసి గంట పాటు ప్రసారం చేయండి అనే ఈ మెసేజ్ పంపించారంటే కే లక్ష్మీనారాయణ రాశారు. ఇంకెవరు పంపించారు, ఇంగ్లీష్లో పంపించారు. ఇట్ ఈస్ లైక్ టు సే దట్ ఆన్ 25th December 1978 ఏంటో నాకు ఈ మెసేజ్ అయితే అర్థం కాలేదండి, మీరేం పంపించాలని అంటున్నారో అది పంపించండి. ఓంకార్ నాథ శర్మ గారు ఖమ్మం నుంచి క్లియర్గా పంపించండి మెసేజ్ని. తర్వాత పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రాస్తున్నారు ఏమంటే, ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరి నిర్వాహకులకు మా నమస్కారం అన్న, నమస్తే అండి. ఈరోజు ఉదయం ప్రసారం చేసిన భక్తిరంజని కార్యక్రమం చాలా బాగుంది. అలాగే మీరు ప్రతిరోజు సాయంత్రం 4 గంటలు ప్రసారం చేస్తున్న యువలయ క్విజ్ కార్యక్రమం చాలా బాగుంటుంది. మీరు అడిగే జీకే క్వశ్చన్లు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. అయితే యువలయ కార్యక్రమం సమయం పెంచి గంటసేపు ప్రసారం చేస్తే చాలా బాగుంటుంది అని మా మనవి అని అంటున్నారు. ఓకే అండి, ఈ విషయాన్ని మా అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్తాం. తర్వాత పసిడి పంటలు కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించండి అంటూ రాస్తున్నారు పి గోపాలకృష్ణ హనుమాన్ నగర్ నుంచి. ఇంకా ఈ సందేశాన్ని ఎవరు పంపించారో చూడండి.
0: రఘువీర్ సింగ్ సుగుణభాయి రాధ మున్నా ఏలూరు నుంచి మెసేజ్ చేశారు. ఉభయ కుశలోపరి శ్రోతల అభిప్రాయాలు అంటూ, సోమవారం సూక్తి సుధలో పరోపకారం గురించి చక్కటి సమాచారం అందించిన శ్రీ బాలకృష్ణ గారికి నమస్తే అంటూ, భక్తిరంజని కార్యక్రమంలో చంద్రశేఖర అష్టకం నాథియా కలాం విని భక్తి పారవస్యం చెందాము. ఉదయరేఖలు కార్యక్రమంలో వినియోగదర్శిని శీర్షికన వివిధ చట్టాలు వాటి పరిశీలన గురించి అందించిన సమాచారం ఉపయుక్తకరంగా ఉంది. నిర్వహించిన వారికి నమస్తే అంటూ, కర్ణాటక సంగీత కార్యక్రమంలో సరస్వతి గారి గానం మాకు వీణులు విందు చేసింది. కార్యక్రమంలో చక్కటి కీర్తనలు ఎన్నుకున్నారు, వారికి ధన్యవాదాలు. మధ్యాహ్నం ప్రసారమైన కార్మికుల కార్యక్రమంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో బొమ్మలు తయారు చేయడంలో నా అనుభవం అంటూ, శ్రీ రజనీకుమార్ గారితో పరిచయం విలువైన సమాధానాలను రాబట్టారు. ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. పరిచయకర్త మంచి ప్రశ్నలు వేశారు. ముఖ్యంగా స్వామి వివేకానంద, అంబేద్కర్, మహాత్మా గాంధీ గారి బొమ్మలు తయారు చేస్తారని, ఇటువంటివి ఎన్నో తమ కళను గురించి తెలియచేశారు. ధన్యవాదాలు అంటూ, స్ఫూర్తి కథానిక విన్నాము, మంచి స్ఫూర్తిదాయకంగా ఉంది. రచించిన నాగలక్ష్మి గారికి ధన్యవాదాలు. ఇక సాయంత్రం ప్రసారమైన రంగస్థలి గరుడాద్రి నాటకం నుండి రంగస్థల పద్యాలు మాకు వీణులు విందు చేశాయి. గానం చేసిన కళాకారులకు మా కళాభివందనాలు అందిస్తున్నాము. రాత్రి ప్రసారం అయిన నాటిక మంచి సందేశాన్ని అందజేసింది. పాల్గొన్న కళాకారులు వారి వారి పాత్రలకు

0: పూర్తిగా న్యాయం చేకూర్చి నటించారు, వారందరికీ ధన్యవాదాలు అంటూ మంగళవారం కాలమహిమ గురించి శ్రీ ఆళ్వార్ గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి, వారికి నమస్తే. ఇక భక్తిరంజని కార్యక్రమంలో దశావతార స్తుతి విని తరించాము. కర్ణాటక సంగీత కార్యక్రమంలో పూసపాటి సుజన గారి సాక్సోఫోన్ వాదనం మాకు వీణులు విందు చేసింది. కార్యక్రమంలో శ్రీ త్యాగరాజ కీర్తన మాకు మరీ మరీ నచ్చింది, ధన్యవాదాలు అంటూ బుధవారం శ్రీ టిఎస్ దక్షిణామూర్తి గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి. కర్ణాటక సంగీత కార్యక్రమంలో దుర్గాభవాని గారి వయలిన్ వాదనం మాకు నచ్చింది, చక్కటి కీర్తనలు ఎన్నుకున్నారు, ధన్యవాదాలు అంటూ ఈరోజు ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో వినిపించిన భక్తి గీతాలు విని తరించాము. సరస వినోదిని సమస్య పూరణ కార్యక్రమంలో చక్కటి పూరణలు పంపిన కవులకు నిర్వహించిన శ్రీ పైడిపాటి ఉమానాథ శర్మ గారికి నమస్కారాలు అందించగలరు అంటూ మీరు రాశారు.
1: ఓకే అండి, మరి ఈ సందేశం ఎవరు పంపించారో చూద్దాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి మీకు కూడా. ఉభయ కుశలపరి కార్యక్రమం నిర్వాహకులకు మా నమస్కారం అంటున్నారు. గత వారం కార్యక్రమం చాలా బాగుంది, కాకపోతే సమయం సరిపోవడం లేదు, దయచేసి సమయం పెంచండి. ఈరోజు మన్ కీ బాత్ మనసులో మాట ప్రధానమంత్రి గారి ప్రసంగం హిందీలో అలాగే ఆంగ్లంలో విన్నాం, తెలుగులో కూడా విన్నాం. ఒకటి ఒకే సందేశం ఇచ్చారు, ధన్యవాదాలు. ఈరోజు ఉదయం సరస్సు వినోదిని సమస్య పూర్ణం చాలా బాగుంది, పైడిపాటి ఉమానాథ శర్మ గారికి ధన్యవాదాలు. అలాగే జాతీయ వార్తా విభాగం వారు ఫకీరప్ప గారితో పరిచయ కార్యక్రమం చాలా బాగుంది, అలవాటు కాకుండా సన్మార్గంలో నడవాలని తెలిపారు. 1:30 వనితవాణి స్త్రీల కార్యక్రమంలో మాదక ద్రవ్యాల వినియోగ దినోత్సవం సందర్భంగా చక్కటి కార్యక్రమం అందించారు. అనంతరం విశేషాలు కార్యక్రమంలో ఎన్నో తెలియని విషయాలు నేర్చుకున్నాం, ధన్యవాదాలు అని అన్నారు. ఇక టీన్ టైంలో హిందీ పాటలు యువల ఎక్విజ్ కార్యక్రమాలు చాలా బాగున్నాయి, ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా ఇంకా వారి కుటుంబ సభ్యులు ఈ సందేశాన్ని పంపించారు. తర్వాత ఈరోజు కల్పలతలో పాటలు మిస్ అయ్యా, మీ కార్యక్రమం వేరే ఏంటండి, వేరే టైంలో వినిపించవచ్చు కదా అంటూ రాస్తున్నారు. చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్, అయితే మన్ కీ బాత్ కార్యక్రమం ఉన్నప్పుడు మనకి కల్పలత కార్యక్రమం అయితే వినిపించే అవకాశం ఉండదండి. ఈ మెసేజ్ ఎవరు పంపించారో చూద్దాం.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి నమస్కారం అంటూ జగన్ సంజీవ్ నగర్ నంద్యాల నుంచి మెసేజ్ చేశారు. ఆదివారం ఓ కాశీవాసి రావయ్య నాటకం విన్నాము, ప్రస్తుత సమాజానికి అద్దం పట్టే విధంగా ఉంది. మంగళవారం ఉదయరేఖల కార్యక్రమంలో జి పద్మ గారు యోగా గురించి చెప్పారు. ఇందులో వృద్ధాప్యంలో వచ్చేటటువంటి ఆస్టియోఫోరోసిస్ గురించి ఎన్నో తెలియని విషయాలు చెప్పారు, వీరికి ప్రత్యేక ధన్యవాదాలు. శుక్రవారం రాత్రి వాల్మీకి హరికథ విన్నాను, చాలా బాగుంది. మడమల రాంబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక గురువారం ఉదయరేఖలు కార్యక్రమంలో సరోజ పెళ్లి కథానిక విన్నాను, చాలా హాస్యభరితంగా ఉంది, ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు.
1: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత ఉభయ కుశలపరికి స్వాగతం అంటున్నారు. స్వాగతం అండి, మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను వింటున్నాం, చాలా విలువైనవిగా, చాలా మంచి కార్యక్రమాలు బాగుంటున్నాయి. అలాగే రాబోయే అతిథి సమయాన్ని తగ్గించకుండా శ్రోతలతో పాటు మీరు కోరిన పాటలు కూడా వినిపిస్తారని కోరుతున్నారు. పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ. ఓకే అండి, మీరు పంపిస్తూ ఉండండి పాటల్ని, మేము ప్రసారం అయితే చేస్తాము. ఇక హాయ్ శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి, ఉభయ కుశలపరికి నమస్కారం. మన ఆకాశవాణిలో సూక్తిసుధా, సుమతి శతకపద్యం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వంటి కార్యక్రమాలు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. లలిత గీతాలు బాగున్నాయి. యువలయలో సినిమా పాటలు మాని మెదడుకు మేతగా ప్రశ్నలే ఒక గంటసేపు ప్రసారం చేయ ప్రార్థన. కథానికలు బాగున్నాయి, ధన్యవాదాలు అంటూ తణుకు నుంచి లలిత కుమారి ఈ సందేశాన్ని పంపించారు. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం.
0: మన కేంద్రం నుంచి ప్రతిరోజు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయి. ఉదయం దేశభక్తి గీతాలు, సూక్తి సుధలో సూక్తులు చాలా బాగుంటున్నాయి. భక్తిరంజన్లో భక్తి గీతాలు బాగున్నాయి. ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, శ్లోక విశ్లేషణ, పద్యతోరణం, సరస వినోదిని కార్యక్రమాలు చాలా బాగున్నాయి. ఈరోజు మన్ కీ బాత్ హిందీ తెలుగు భాషల్లో విన్నాను, చాలా బాగుంది. టీన్ టైంలో హిందీ పాటలు అద్భుతంగా ఉంటున్నాయి. యువలయ క్విజ్ కార్యక్రమం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్ రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్ వీరందరూ మెసేజ్ చేశారు.
1: ఓకే అండి. తర్వాత పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు మరో మెసేజ్ని పంపించారు. మీరు ప్రసారం చేస్తున్న స్ఫూర్తి కథానిక చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. అలాగే కార్మికుల కార్యక్రమంలో మీరు ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు కూడా మమ్మల్ని ఎంతో ఆకట్టుకుంటున్నాయి. మేము కూడా చేనేత కార్మికులం. కార్మికుల కార్యక్రమంలో చేనేత కార్మికుల జీవన విధానం గురించి ప్రసారం చేస్తే ఒక కార్యక్రమం బాగుంటుంది అంటూ సూచిస్తున్నారు. ఓకే అండి. తర్వాత ఆకాశవాణి వారికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. పోయిన వారం మీరు ప్రసారం చేసిన జీవన్ లహరిలో రఘువీర్ సింగ్ గారితో పరిచయం బాగుంది, పాత విషయాలు గుర్తు చేశారు, ధన్యవాదాలు అంటూ ఆకాశవాణి శ్రోతలతో చర్చా కార్యక్రమాలు ఏర్పాటు చేయగలరని మా మనవి అని కోరుతున్నారు గుంటూరు నుంచి గోపాల్ గారు. ఇంకెవరు పంపించారు, మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలన్నీ బాగుంటున్నాయి అంటూ డాక్టర్ శ్రీకుమార్ పెరుమాళ్ళు శ్రీవాణి ఢిల్లీ నుంచి రాస్తున్నారు. ఈరోజు ఉదయం ప్రసారం చేసిన సమస్య పూర్ణం చాలా బాగుంది, యువలయ కార్యక్రమం వ్యవధి పెంచండి అని కూడా కోరుతున్నారు. ఓకే అండి, ఆలోచిద్దాం మరి ఈ విషయాన్ని అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్తాము. ఇంకెవరు పంపించారో చూద్దాం.
0: ఉభయ కుశలోపరి కార్యక్రమానికి నమస్కారం అండి అంటూ, నమస్కారం అండి. ఈరోజు ప్రధానమంత్రి గారి మన్ కీ బాత్ కార్యక్రమం చాలా బాగుంది, అలాగే ప్రతిరోజు ప్రసారమయ్యే కార్యక్రమాలు వింటాము. రైతే రాజు అన్నారు కదా, ప్రతిరోజు 1 గంట 10 నిమిషాలకు ప్రసారమయ్యే పసిడి పంటల కార్యక్రమం పునః ప్రసారం చేయండి అంటూ ధూళిపాల నుండి చాందప్ప జానీబేగం షాహిద్ మెసేజ్ చేశారు.
1: ఓకే, తర్వాత గౌరవనీయులైన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి అభినందనలు అన్నారు. ఉభయ కుశలోపరి వారికి శుభాభినందనలు, శుభ మధ్యాహ్నం అన్నారు. శుభ మధ్యాహ్నం అండి. జూన్ 27వ తేదీ శనివారం ఉదయం వందే మాత్రం సూక్తి సుధనాకు ఎంతో నచ్చాయి. అలాగే భక్తిరంజన్ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నాం, భక్తి పారవస్యంలో మునిగిపోయాం. తదుపరి అన్నమాచార్య కీర్తన విన్నాం, మరియు 7:30 సుమతి శతకం నుంచి ధారావాహికలో పద్యపఠనం విన్నాం. వినిపించిన శ్రీ చుండూరి మాణిక్యాలరావు గారికి ఎంతో ఓపికతో చక్కటి పద్యం, దాని భావం గురించి చక్కగా వివరించారు. వారికి మా అభినందనలు. ప్రసారం చేసిన విజయవాడ కేంద్రం వారికి ధన్యవాదాలు. అలాగే అదే రోజు రాత్రి 9:30 ఫిల్మీ గానే హిందీ పాటలు విన్నాం, చాలా చక్కగా ఉన్నాయి, మాకెంతో నచ్చాయంటున్నారు. ఇక ఈరోజు ఉదయం సూక్తి సుధలో బైబిల్ సూక్తులు చక్కగా వివరించారు, మేడం గారికి ధన్యవాదాలు అంటున్నారు. అలాగే భక్తిరంజన్లో సూర్యస్తుతి సన్నతి గీతాలు విన్నాం, మాకు నచ్చాయి అని అంటున్నారు. పైడిపాటి ఉమానాథ శర్మ గారి సమస్య పూర్ణం సరస్సు వినోదిని కార్యక్రమం చక్కగా వివరించారు, వారికి మా అభినందనలు, ధన్యవాదాలు. ప్రసారం చేసిన విజయవాడ కేంద్రం వారికి అభినందన మందారమాల అంటూ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోల్ శివదాసరెడ్డి, తిరుపతమ్మ వెంకట సంజీవరెడ్డి, రిషికేశవరెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులైతే ఈ మెసేజ్ని పంపించారు. తర్వాత ఇంకెవరు పంపించారో చూద్దాం.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరికి నమస్కారాలు అంటూ, నమస్కారం అండి మీకు కూడా. గత సోమవారం రాత్రి 8 గంటలకు పునఃప్రసారంగా మొదట అంతర్భాగం అన్న నాటిక పేరును చెప్పారు. తర్వాత ఆంజనేయుడు పెళ్ళి అనే నాటికను పునఃప్రసారం చేశారు, చాలా బాగుంది. గత బుధవారం సూక్తి సుధలో శ్రీ తూములూరు దక్షిణామూర్తి శాస్త్రి గారి శ్రీరామ గాంధీ మహాత్ముల విశిష్టతల గుణాలను చక్కగా తెలిపారు. నాటి ఉదయ సమీరాలలో బాలల హక్కుల పరిరక్షణ గురించి డాక్టర్ రావెల సాంబశివరావు గారి ప్రసంగాన్ని ఎక్కువ గ్యాప్ లేకుండా పునఃప్రసారం చేశారండి. గమనించ కోరిక, మర్నాడు ఉదయ సమీరాలలో ఆచార్య ఎన్ గోపి గారి నానీల కవితా ప్రక్రియను గురించి శ్రీ గణేష్ కుమార్ గారి ప్రసంగాన్ని ప్రసారం చేశారు. అయితే గోపి గారి జయంతి సందర్భంగా చెప్పారు. ఆ రోజు నేను గోపి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలిపానండి. ప్రసంగకర్త కూడా గోపి గారి జయంతి సందర్భంగా అని పలికారు. ఈ విషయంలో పోయిన ఏడాది కూడా ఇలాగే జరిగింది, అప్పుడు కూడా నేను ఉభయ కుశలోపరికి వ్రాసాను, గమనించ కోరిక అంటూ నిన్న సూక్తి సుధలో శ్రీ రాయప్రోలు జగదీశ చంద్ర శర్మ గారి వినయానికి విధేయతకు గల భేదాన్ని చక్కగా తెలిపారు. గత గురువారం డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు తాళ్లపాక చిన్నన్నన్ గురించి చక్కగా వివరించారు. ఆ రాత్రి పునఃప్రసారమైన భూతగీత సంగీత రూపకం విశిష్టంగా ఉందండి. నేడు సరస వినోదిని సమస్యాపూర్ణం బాగానే ఉంది, కానీ నాదొక సలహా అంటూ కొంతకాలం వరకు ఐక్యరాజ్య సమితి వారు నిర్ణయించిన దినోత్సవాల పరంగా పూరణలను రాయండి అని అడగకండి. అందులో కవిత్వం వినపడట్లేదు, చమత్కారంగా పూరించడానికి వీలైన సమస్యలను అడగండి అంటూ

0: అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు అంటూ డాక్టర్ రాముడుకు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్యా, సమీర, కార్తీక, శ్రీనిత్య హైదరాబాద్ నుంచి మెసేజ్ చేశారు. ఇంకా వీరే ఏం చెప్తున్నారంటే, ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయకుశలోపరికి నమస్కారాలు. ఈ పూట బహుముఖ ప్రతిభాశాలి శ్రీ పివి ముళ్ళపూడి వారి హాస్య రచనలపై ప్రసంగాలు పునఃప్రసారాలు అయినప్పటికీ ఆహ్లాదకర శారదా రాజ్యలక్ష్మి మయూములై ఉన్నాయండి. ఇదివరకు ప్రతి గురువారం ఉదయం వేద పఠనం ప్రసారం చేస్తూ ఉండేవారు. ఆ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభించే కోరిక. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు.
1: ఓకే తండ్రి, ఇక ఈ సందేశాన్ని ఎవరు పంపించారో చూద్దాం. 27వ తేదీ శనివారం సాయంత్రం 4:45 ప్రసారమైన నాగేంద్రమ్మ బృందం వారు పాడిన జానపద గేయాలు చాలా చాలా బాగున్నాయి. చక్కటి జానపద గేయాలను ప్రసారం చేసిన మీకు ఈ జానపద గేయాలను పాడిన నాగేంద్రమ్మ బృందం వారికి నా ధన్యవాదాలు. ఈరోజు ఉదయం ప్రసారమైన సరస్సు వినోదని సంవత్సర పూరణం చాలా బాగుంది. ఇందులో కవులు పంపిన పూరణలు పైడిపాటి ఉమానాథ శర్మ గారు చక్కగా చదివారు, వారికి నా ధన్యవాదాలు అంటూ ఇంకేం రాస్తున్నారంటే, యువలయ చాలా బాగుంది, క్విజ్ ప్రశ్నలు మెదడుకు మేత పెడుతున్నాయంటూ రాస్తున్నారు. రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాసి పంపించారు. మరి ఇది ఈ వారం కార్యక్రమాల మీద శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలిపిన అభిప్రాయాల కార్యక్రమం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోందని, ప్రజలు మన సంగీతం ఆధ్యాత్మికతలు స్వీకరిస్తున్నారని ప్రధానమంత్రి మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో ప్రస్తావించారు. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత క్షీణించింది. ఐసీసీ మహిళల T20 వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు లండన్లో జరిగే చివరి గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. భారతదేశం సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. స్వదేశీ తయారీ విమానం C-295 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడం మన MSME ఏరోస్పేస్ రంగానికి కొత్త బలాన్ని ఇస్తోందని ప్రశంసించారు. ఇలాంటి 40 విమానాలను భారతదేశంలోనే తయారు చేస్తున్నారని, దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ కోసం సంకల్పం కూడా బలపడుతోందన్నారు. అలాగే DRDO స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ ను కూడా విజయవంతంగా పరీక్షించడం పట్ల నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం 135వ సంచిక ఈ ఉదయం ఆకాశవాణిలో ప్రసారమైంది.
1: C-295 ये विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40

0: వర్ణ పతకాలతో సహా మొత్తం 114 పతకాలు గెలుచుకుని పతకాల పట్టికలో భారతదేశం మొదటి స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు.
1: విశ్వ యోగాసన్ చాంపియన్షిప్ కి బి బడి చర్చా హుయి. ఇస్మే భారత్ నే కుల్ 114 పదక్ జీతే. ఇన్మే 102 గోల్డ్ మెడల్ బి షామిల్ హై. భారత్ ఇస్ చాంపియన్షిప్ కి పదక్ తాలికా మే పెహలే స్థాన్ పర్ రహా.
0: ప్రభుత్వం అందిస్తోన్న భద్రతా కవచాన్ని దేశ ప్రజలందరూ వినియోగించుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో 2 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా లభిస్తుందన్నారు. అలాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద సంవత్సరానికి 436 రూపాయలు చెల్లిస్తే 2 లక్షల రూపాయల బీమా కవరేజీని ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఒక చిన్న మొత్తంతో ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత లభిస్తుందని ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ ప్రసంగంలో తెలిపారు.
2: ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కే తహత్ కేవల్ 1 సాల్ కే 20 రూపాయే కా ప్రీమియం, ఉస్ పర్ 2 లాఖ్ రూపాయే తక్ కా దుర్ఘటనా బీమా మిల్తా హై. ఉసీ ప్రకార్ సే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన భీ ఉత్నీ హీ అహమ్ హై. యే యోజన వ్యక్తి కీ దుఃఖద్ మృత్యు హోనే పర్ ఉస్కే పరివార్ కో 2 లాఖ్ రూపాయే కా బీమా కవర్ దేతీ హై. మేరా ఆప్ సభీ సే ఆగ్రహ హై కి అప్నే పరివార్ మే ఇన్ యోజనాఓ కీ జానకారీ జరూర్.
0: భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోందని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, సంగీతం, ఆధ్యాత్మికతలు నేర్చుకుంటూ స్వీకరిస్తున్నారని ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో ప్రస్తావించారు. భారతదేశానికి 1000 కిలోమీటర్ల దూరంలో కరేబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశంలో సుమారు 100 మంది మాత్రమే భారతీయులు నివసిస్తున్నప్పటికీ భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోందన్నారు. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు బ్రహ్మకమల్ డొమినికానా అనే పేరుతో బృందంగా ఏర్పడ్డారని, ఆడియో రికార్డింగుల ఆధారంగా వేద మంత్రాల సరైన ఉచ్చారణ నేర్చుకుని అనేక మంత్రాలను చాలా చక్కగా జపిస్తున్నారని ప్రధానమంత్రి గర్వంగా చెప్పారు.
1: कैरिबियन सागर में डोमिनिकन रिपब्लिक नाम का एक देश है, वहाँ भारतीयों की संख्या करीब 100 है. भारतीय संस्कृति और अध्यात्म से जुड़ा एक बहुत अच्छा प्रयास वहाँ हो रहा है. वहाँ स्पेनिश बोलने वाले कुछ लोगों ने एक टीम बनाई है. इस टीम का नाम है ब्रह्म कमल डोमिनिकाना. टीम के सदस्य मिलकर वैदिक साहित्य का अध्ययन करते हैं. हमारी परंपराओं को सीखने का उनका ये प्रयास बहुत प्रेरक है.
0: భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్న వారందరినీ ప్రధానమంత్రి మన్ కీ బాత్ వేదికగా ప్రశంసించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత క్షీణించింది. గత కొన్ని గంటలుగా ఇరుపక్షాలు పరస్పర సైనిక దాడులకు దిగాయి. డ్రోన్తో ఒక వాణిజ్య చమురు ట్యాంకర్పై ఇరాన్ దాడికి పాల్పడిందని ఆరోపించిన అమెరికా అందుకు ప్రతిచర్యగా హర్మోజ్ జలసంధి సమీపంలోని 10 ఇరాన్ సైనిక లక్ష్యాలపై వైమానిక దాడులు చేసినట్టు ప్రకటించింది. నిఘా మౌలిక సదుపాయాలు, సమాచార వ్యవస్థలు, వైమానిక రక్షణ కేంద్రాలు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, మైన్లు అమర్చే వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇరాన్ ఇలాగే ఉల్లంఘనలకు పాల్పడితే మరింత తీవ్రమైన సైనిక చర్య ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ కొన్ని గంటల వ్యవధిలోనే కువైట్, బహ్రెయిన్లలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. కువైట్లోని అలీ అల్ సలేం ఎయిర్బేస్, బహ్రెయిన్లోని యుఎస్ 5th ఫ్లీట్కు చెందిన కీలక అమెరికా స్థావరాలపై తాము దాడులు చేసినట్టు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్స్ ప్రకటించింది. దూసుకొస్తున్న ముప్పును తమ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయని కువైట్ అధికారులు ధృవీకరించగా, బహ్రెయిన్ ఎయిర్ రైడ్ సైరన్లను మోగించి నివాసితులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా సూచించింది. ప్రాథమిక నివేదికల ప్రకారం అమెరికా వైపు

0: ఎటువంటి ప్రాణనష్టము జరగలేదని తెలుస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు సీషెల్స్ అధ్యకులు ఫ్యాట్రిక్ హెర్మినీతో చర్చలు జరుపుతారు. ఇరు దేశాది నేతలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ఈరోజు మోదీ సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు. అనంతరం రోజ్ కమైన్లో జరిగే జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు రెండు భారత నౌకాదళ నౌకలు కూడా పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు లండన్లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగే చివరి గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ ఆస్టేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత జట్టు ఆడిన 4 మ్యాచ్లలో 3 విజయం సాధించి ప్రస్తుతం గ్రూప్ ఏ పట్టికలో 2వ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు ఆడిన 4 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి పట్టికలో అగ్రస్థానంలో ఉంది. సెమీఫైనల్లో తమ స్థానాన్ని ఖాయం చేసుకోవడం కోసం ఆస్ట్రేలియాపై విజయం సాధించడమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోందని, ప్రజలు మన సంగీతం ఆధ్యాత్మికతలు స్వీకరిస్తున్నారని ప్రధానమంత్రి మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో ప్రస్తావించారు. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత క్షీణించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కల్పలత తెలుగు చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా జర్నీ చిత్రం నుంచి అనురాధ శ్రీరామ్ పాడారు సాహితీ సాహిత్యం.

కార్యక్రమంలో తర్వాత అందమైన అనుభవం చిత్రం నుండి ఎస్పై బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. గీత రచన ఆత్రేయ. ఈ పాటను కోరుతున్న వారు ఎద్దుమైలారం నుండి డి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ.

ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులేవి లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు తారారాది.

కడలకు పందిళ్ళు వీళ్ళు వీడేనో నేటి మొనగాడు చెలిమికెప్పుడు బతకాడు చెడుకెప్పుడు పగవాడు వీళ్ళ వయసు నూరేడు నూరేళ్లకు కుర్రాడు ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు అడు

మూసి ఉన్న వాకిళ్ళు తెరచినప్పుడే తిరునాళ్ళు. ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దు లేదు లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు.

రీతులు చెప్తే ముసలాడు నిన్న మొన్నటి కుర్రాడు పదులిపోయి ఆనాటి పూజులు మరవే ముందున్న రోజులు చేసే పాత సంకెళ్ళు మనుషుల్ని మన్న నేస్తాలు మనసులి మన కోవెళ్ళు ఎవ్రీబడీ మనుషులి మన నేర్పారు మనసులి మన కోవెళ్ళు మనకు మనమే దేవుళ్ళు మార్చిరాయి శాస్త్రాలు పాటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులేవి లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రారీ

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: కల్పలత కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత కన్యాకుమారి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాటను కోరుతున్నవారు ప్రణీత్ గౌడ్, శివకృష్ణ గౌడ్, గోపికానగర్ నుంచి. గీతరచన వేటూరి.

రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాంశి, గీతిక, ప్రణీత్, వెంకన్న వీరందరూ కోరుతున్నారు. గృహప్రవేశం చిత్రం నుండి పి సుశీల పాడిన పాట, సాహిత్యం గోపి.

అమరావతి నుంచి సైదాబి కోరుతున్నారు. తోటలో పిల్ల కోటలో రాణి చిత్రం నుంచి పిబి శ్రీనివాస్, ఎస్ జానకి పాడిన పాట, ఎస్పి కోదండపాణి సంగీతం, వేటూరి సాహిత్యం.

కార్యక్రమంలో తర్వాత కలియుగ కర్ణుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటకి సాహిత్యం వేటూరి సుందరరామూర్తి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనుగుర్తి గ్రామం నుండి బొమ్మదన లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, శివకోటి శేఖర్, గంగాధర శ్రీనివాస్, ఉన్నా వెంకటేశం, కార్తీక్, యాడాల అమరేందర్, ఈశ్వర్ వీరందరి కోరికపై ఈ పాట.

సరసాలు సరగాలలో విడియాలు. సంసారంలో సరసాలు

కల్పలత కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ముద్దమద్నారం సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. వేటూరి సాహిత్యానికి కోరుకున్న శ్రోతలు ఆర్ రఘువీర్ సింగ్, సుగుణభాయి, రాధ, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలాసింగ్ వీరందరి కోరికపై ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత గుండమ్మ కథ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట వినబోతున్నారు. పింగళి సాహిత్యానికి ఈ పాటను కోరుతున్న వారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్. వీరందరి కోరికపై ఈ పాట.

0: మీరు ఇంతవరకు కల్పలత కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటల కార్యక్రమం విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.
0: ఆకాశవాణి సమయం 1:20 కావస్తోంది. కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. స్వదేశీ సాంకేతికతతో దేశ రక్షణ రంగం మరింత బలోపేతమవుతోందని మన్ కీ బాత్ కార్యక్రమంలో ఉద్ఘాటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. క్యాచ్ ది రెయిన్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పోలియోరహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించిన మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి. విద్యార్థులు, యువత ప్రతిరోజు క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలని పేర్కొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఇక వివరాలు. స్వదేశీ సాంకేతికతతో దేశ రక్షణ రంగం సామర్థ్యం మరింత బలోపేతమవుతుందని, ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యం సాకారమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచికలో ప్రధానమంత్రి ఈరోజు పలు విషయాలపై ప్రసంగించారు. దేశం రక్షణ రంగంలో సాధిస్తున్న విజయాలను ప్రస్తావించారు. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఐఎన్ఎస్ దునాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రాయ్ నౌకలను భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం గర్వకారణమని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా కింద తయారైన C-295 విమానం తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిందని తెలిపారు. ఈ విజయాలు ఆత్మనిర్భర్ భారత్కు మరింత బలం చేకూరుస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: జూన్ కే మహీనే మే హీ ఏవియేషన్ సెక్టర్ మే భీ దేశ్ నే ఏక్ బడీ సఫలతా పాయీ. C-295 ये विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे एमएसएमई और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है, रोजगार के अवसर बढ़ रहे हैं और आत्मनिर्भर भारत का संकल्प भी मजबूत हो रहा है.
0: సామాజిక భద్రతా పథకాలు కోట్లాది కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాల ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో వివరించారు. ప్రధానమంత్రి సురక్ష బీమా పథకం ద్వారా 2 లక్షల ప్రమాద బీమా అందుతోందని, ఈ పథకంలో ఇప్పటి వరకు 58 కోట్ల మందికి పైగా చేరారని తెలిపారు. అలాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకంలో 27 కోట్లకు పైగా కుటుంబాలు చేరాయని చెప్పారు. ప్రతి కుటుంబం ఈ పథకాల గురించి తెలుసుకుని ప్రయోజనం పొందాలని ప్రధానమంత్రి సూచిస్తూ,
1: సర్కార్ దేశ్ కే కరోడో పరివారో తక్ సురక్షా కా కవచ్ పహుంచా రహీ హై. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కే తహత్ కేవల్ 20 రూపాయే కే సాలానా ప్రీమియం యానీ కేవల్ 1 సాల్ కే 20 రూపాయే కా ప్రీమియం. ఉసీ ప్రకార్ సే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన భీ ఉత్నీ హీ అహమ్ హై. యే యోజన వ్యక్తి కీ దుఃఖద్ మృత్యు హోనే పర్ ఉస్కే పరివార్ కో 2 లాఖ్ రూపాయే కా బీమా కవర్ దేతీ హై కి అప్నే పరివార్ మే ఇన్ యోజనాఓ కీ జానకారీ జరూర్ సాజా కరే.
0: దేశ ప్రజలు వ్యక్తిగత, కుటుంబ అవసరాలతో పాటు నీటి సంరక్షణకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను నీటి సంరక్షణపై మరింత చైతన్యంగా ఉండాలని మన్ కీ బాత్ కార్యక్రమంలో కోరారు. ప్రతి వర్షపు నీటి బొట్టును సంరక్షించుకోవడం అత్యంత అవసరమని, క్యాచ్ ది రెయిన్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. వర్షపు నీటిని వృధా చేయకుండా దాన్ని భవిష్యత్తు కోసం భద్రపరచడం ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గణేష్ ఉత్సవాల్లో పర్యావరణ హిత విగ్రహాలకు ప్రజలు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పిలుపునిచ్చారు. గణేష్ విగ్రహాల తయారీ పనులు ప్రారంభమవుతున్నాయని, ఈ సందర్భంగా ప్రతిష్ఠించే విగ్రహాలు మట్టితో తయారైనవిగా ఉండేలా చూడాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నివారించాలని కోరారు. మట్టి విగ్రహాలు సహజంగా నీటిలో కలిసిపోవడంతో నదులు, కాలువలు పర్యావరణ సంరక్షణకు దోహదపడతాయని చెప్పారు. స్థానిక కళాకారుల నుంచి విగ్రహాలు కొనుగోలు చేయడం ద్వారా వోకల్ ఫర్ లోకల్ సంకల్పం మరింత బలపడుతుందని ప్రధానమంత్రి తెలుపుతూ,
1: ఆప్ ప్రయాస్ కరే కి ఆప్కే ఘర్, సొసైటీ యా ఆస్పాస్ కి జగహో పర్ గణపతి బప్పా కి జో మూర్తి స్థాపిత హో వో హమారే దేశ్ కి మిట్టీ సే బనీ హో, వో హమారే అప్నే కుమ్హారో ఔర్ స్థానీయ కళాకారో కే హాతో తయార్ హుయీ హో. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సే బనీ మూర్తియా బిల్కుల్ నా ఖరీదే, స్థానీయ కారీగరో సే మూర్తి ఖరీదతే హై, హమ్ వోకల్ ఫర్ లోకల్ కే సంకల్ప్ కో మజబూత్ కర్తే హై.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో లక్ష మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. పోలవరం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కలెక్టర్లు కె దినేష్ కుమార్, టి నిశాంతి పల్స్ పోలియో బూతులను ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ ప్రతి ఐదేళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. తిరుపతి జిల్లా ఎంఆర్పల్లి ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, శాసనసభ్యులు ఆరాని శ్రీనివాసులు పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీ సత్యసాయి జిల్లా యనుమలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి కోరారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
2: 5 సంవత్సరాల లోపల పిల్లలందరికీ కూడా పోలియో వ్యాధిని పడకుండా ముందస్తుగా వ్యాధి నివారణలో భాగంగా పల్స్ పోలియో చుక్కల్ని పిల్లలకు వేయడం జరుగుతూ ఉంటుంది. ఇవాళ, రేపు, ఎల్లుండి ఇవాళ మొత్తం కూడా పోలియో కేంద్రంలో వేయడం, రేపు ఎల్లుండి ఇంటింటికి వచ్చి ఏ ఒక్క వ్యక్తి మిస్ అవ్వకుండా టోటల్ కమ్యూనిటీ మొత్తాన్ని కూడా మనం ఇమ్యునైజ్ చేయడం ద్వారా ఇక్కడ ఎవరు కూడా ఈ పోలియో వ్యాధిని పడకుండా ఉండేందుకోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలి. చాలా వరకు దీన్ని నిర్మూలించగలిగాం మనం.
0: రాష్ట ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ కిచెన్ల ద్వారా విద్యార్థులకు మెరుగైన శుభ్రమైన భోజనం అందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళలు, పేదలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రధాన వంటవాళ్లు, సహాయకులు, డ్రైవర్ల వంటి వారికి స్మార్ట్ కిచెన్ల ద్వారా వేలాది ఉద్యోగ అవకాశాలు అందుతున్నాయని చెప్పారు. పేదలకు ఉపాధి కల్పించడం, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత ప్రతిరోజు క్రీడల్లో చురుకుగా పాల్గొనాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. విజయనగరం

0: కోట వద్ద జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపిక్ పరుగులో క్రీడాకారులతో కలిసి మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, క్రీడలు ఆరోగ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని, క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అనేక చర్యలు చేపడుతోందని మంత్రి వివరించారు. పార్వతీపురం నియోజకవర్గంలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ సర్ ప్రక్రియను పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. బెలగాం పోలింగ్ బూత్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న ఇంటింటి సర్వేను ఆయన ప్రత్యక్షంగా తనిఖీ చేసి బూత్ లెవెల్ అధికారులు, బీఎల్ఓలతో మాట్లాడి ఓటరు వివరాల నమోదు ప్రక్రియను సమీక్షించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణను పూర్తిగా నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ప్రతి ఓటర్ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. చిత్తూరులో నిర్వహించిన భారత మామిడి రక్షణ అవగాహన శిబిరంలో భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు పివిఎన్ మాధవ్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా మామిడి రైతు పంటకు గిట్టుబాటు ధర, ఎగుమతి అవకాశాలు, విలువ ఆధారిత ఉత్పత్తులు, శాస్త్రీయ సాగు విధానాలు, పంట సంరక్షణ, వ్యాధుల నివారణ వంటి అంశాలపై నిపుణులు రైతులతో కలిసి చర్చించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వదేశీ సాంకేతికతతో దేశ రక్షణ రంగం మరింత బలోపేతమవుతుందని మన్ కీ బాత్ కార్యక్రమంలో ఉద్ఘాటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. క్యాచ్ ది రెయిన్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పోలియోరహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించిన మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి. విద్యార్థులు, యువత ప్రతిరోజు క్రీడల్లో చురుకుగా పాల్గొనాలని పేర్కొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి.
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ATM లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే BC వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి KYC అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ KYC అప్డేట్ చేసుకోవచ్చు.
3: RBI అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను BLO ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి BLOకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ BLO బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
7: ఆ చిహ్నం లేకపోతేనో?
6: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.

టీచర్ ట్రైనింగ్ సంస్థలు అన్నీ ఉన్నత విద్యా పరిధిలోకి వస్తాయని చెప్పవచ్చు. అంటే డిగ్రీ, ఆ పైన విద్యను అభ్యసించే అన్ని కోర్సులు ఉన్నత విద్య క్రిందకే వస్తాయి. ఉన్నత విద్యా రంగంలో మహిళల పాత్రను చర్చించే ముందు మన దేశంలో ఉన్నత విద్య పూర్వాపరాలను గురించి కొంచెం తెలుసుకుందాం. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నుంచే భారతదేశంలో ఉన్నత విద్య మూలాలు ఉన్నట్లుగా పరిశోధనలు తెలుపుతున్నాయి. ప్రపంచ స్థాయిలోనే ఉన్నత విద్యను అందించిన పురాతనమైన విశ్వవిద్యాలయం నలంద మన భారతదేశానికే తలమానికం. ఆ తర్వాత బ్రిటిషు కాలంలో వారి విద్యా విధానాలు మన దేశంలో వెళ్లూనుకున్నాయి. 1883 నుండి స్వాతంత్ర్యం వచ్చే వరకు కూడా కళాశాలల సంఖ్య, చదువును అభ్యసించేవారి సంఖ్య కూడా చాలా తక్కువేనని చెప్పవచ్చు. ఆ తర్వాత కాలం నుండి ఉన్నత విద్య గణనీయంగా మన దేశంలో పెరిగిందని చెప్పుకోవచ్చు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశం ఉన్నత విద్యాపరంగా 3వ స్థానంలో ఉన్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. అమెరికా, చైనా దేశాల తర్వాతి స్థానంలో మన దేశమున్నది. స్వాతంత్రానంతరం భారతదేశంలో అనేక కళాశాలలు, విశ్వవిద్యాలయాలు రాష్ట్రాల స్థాయిలోనూ కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనూ నెలకొల్పటం జరిగింది. 11వ ప్రణాళిక కాలంలో అంటే 2007-12 ప్రకారం యూజీసీ నివేదికననుసరించి 2002లో 265 ఉన్నత విద్యా సంస్థలుంటే అవి 211కు 567కు పెరిగాయి. ఈ పెరుగుదల మన దేశం ఉన్నత విద్యకు ఇచ్చిన ప్రాముఖ్యతకు అద్దం పడుతుంది. మన దేశంలో ఉన్నత విద్య యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పర్యవేక్షణలో అందించబడుతుంది. స్త్రీ విద్య అనేది మన దేశంలో బ్రిటిష్ కాలం నుండి ప్రాముఖ్యతను సంతరించుకున్నది. మొట్టమొదట ఈ స్త్రీ విద్య ప్రాథమిక విద్యకే పరిమితమైంది. అంతేకాదు, అది కూడా కేవలం సంపన్న వర్గాలకు చెందిన బాలికలు చదువుకునేవారు. 1882లో 0.2% ఉన్న స్త్రీ విద్య 1947 నాటికి కేవలం 6% మాత్రమే ఉంది. దశాబ్దాల తరబడి ఉన్నత విద్య స్త్రీలకు అందలేదు. దీన్ని గమనించి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ 1948-49లలో ఒక నివేదికను రూపొందిస్తూ స్త్రీ విద్యకు సంబంధించి అనుసరించాల్సిన మార్గదర్శకాలను ప్రభుత్వానికి అందచేయటం జరిగింది. అయినప్పటికీ మహిళలలో అక్షరాస్యత కేవలం 8.9% మాత్రమే పెరగటం జరిగింది. దీనితో 1958లో భారత ప్రభుత్వం ఒక జాతీయ కమిటీని ఏర్పరిచింది. ఈ కమిటీ మహిళా విద్యను పెంపొందించడానికి అనేక మార్గదర్శకాలను రూపొందించింది. వీటన్నిటినీ ప్రభుత్వం ఆమోదించింది. ఎప్పుడైతే ఉన్నత విద్యను అభ్యసించటానికి మహిళలు ముందుకొచ్చారో అప్పుడే ఉన్నత విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. కొన్ని ఉన్నత విద్యా సంస్థల్లో మగవారి కంటే ఆడవారి సంఖ్య అధికంగా ఉండడం మనం గమనిస్తున్నాం. అంతేకాక వివక్షను ఎదుర్కొంటూ అన్ని స్థాయిల్లోనూ మగవారి కంటే ఎక్కువ సీట్లు సంపాదించడం ఈ మధ్యకాలంలో పరిపాటయ్యింది. దేశ జనాభాలో సగంగా ఉన్న మహిళలు అనాదిగా నిరాదరణకు గురవుతూనే ఉన్నారు. ఉన్నత విద్యారంగం మినహాయింపు కాదు. ఒక దేశం సర్వతోముఖాభివృద్ది సాధించాలంటే విద్యారంగం అభివృద్ది చెందాలి. ఈ రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అయినప్పటికీ మన దేశంలో స్త్రీ విద్య గురించి 2 వాదనలున్నాయి. ఒకటి, స్త్రీలకు విద్య కేవలము వారు మంచి గృహిణులు, మంచి తల్లులుగా మలచుకునేంతవరకే చాలనే అభిప్రాయం పడే సనాతనులు. స్త్రీల జీవిత విధానం వేరని, వారికి ఉన్నత విద్య అనవసరమని, డబ్బు కాలము రెండూ వృధా అని భావించేవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. మన దేశంలో గ్రామాలలో నివసించేవారు చాలామంది అభిప్రాయం ఇప్పటికీ ఇదే. మరి ఆధునికుల అభిప్రాయం దీనికి భిన్నంగా ఉంది. తమను తాము నిరూపించుకోవాలి అంటే ఉన్నత విద్య అవసరమనే వారు కూడా ఉన్నారు. పట్టణాల్లో ఈ పరిస్థితిని మనం చూడవచ్చు. సిద్ధాంతపరంగా చూస్తే స్త్రీ పురుషులు ఇరువురికీ ఉన్నత విద్య అవసరమే. కాని వ్యావహారికంగా చూస్తే స్త్రీలకు ఉన్నత విద్య అత్యంత ఆవశ్యకము. ఈ సందర్భంగా మన ప్రథమ రాష్టపతి డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ గారిని మనం స్మరించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన స్త్రీ విద్యను ప్రోత్సహిస్తూ అవకాశాలను మొదటిగా స్త్రీలకే అందించాలని అభిప్రాయపడ్డారు. ఉన్నత విద్య 2 రకాలుగా ఉపయోగపడుతుంది. వ్యక్తిగతంగా అయితే స్త్రీ అభివృద్దికి ఆమె జీవితం సుసంపన్నంగా, కుటుంబ పరంగా ఉన్నదికి తోడ్పడుతుంది. సమాజపరంగానైతే సమాజంలో ఉండే

0: సమస్యలను అర్థం చేసుకోగలుగుతుంది. బాల్య వివాహాలు, వివక్ష, ఆరోగ్యం, పిల్లల పెరుగుదల వంటి సామాజిక అంశాలపై అవగాహనతో మంచి సమాజాన్ని రూపొందించగలదు. ఉద్యోగాల వలన దేశ శ్రేయస్సు కోసం పాటుపడగలదు. యూజీసీ నివేదిక ప్రకారం 2010-11 ఉన్నత విద్యకు నమోదు చేసుకున్న స్త్రీల సంఖ్య 70.49 లక్షలు. అంతేగాక అన్ని రంగాల్లో స్త్రీలు నమోదు కావడం ఉదావహం. స్త్రీ విద్య అభివృద్దికి దోహదపడే అంశాలను మనం కూలంకషంగా చెప్పుకోవలసినటువంటి అవసరం ఉంది. ఉన్నత విద్యారంగంలో స్త్రీలు ఎక్కువగా ప్రవేశించాలంటే సమాజంలో అనుకూల పరిస్థితులు ఉండాలి. మగవారితో పోలిస్తే స్త్రీలకు వారి ధ్యేయాలలో గట్టిగా విజయం చేకూర్చాలనే పట్టుదల ఉంటుంది. దాన్ని ఉన్నత విద్య ప్రేరణనిస్తుందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇచ్చిన పనిని నెరవేర్చే ప్రతిభ ఆడవారిలో చాలా ఎక్కువగానే ఉంటుంది. ప్రతిభ ఆధారంగా వారిని ఎంపిక చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఉపకార వేతనాలను సక్రమంగా అందజేయడం ద్వారా ఉన్నత విద్యను కొనసాగించే అవకాశం మహిళలకు ఎక్కువగా ఏర్పరచాలి. వసతి గృహ సదుపాయాలను కూడా ఎక్కువగా ఏర్పరచాలి. విద్యతో పాటు ఉద్యోగావకాశాలను సైతం కళాశాలలు, విశ్వవిద్యాలయాలు కల్పించాలి. కుటుంబ పరంగా స్త్రీ ఉన్నత విద్యను కుటుంబ సభ్యులందరూ కూడాను ప్రోత్సహించాలి. సమాన వేతనాలను, ఉద్యోగావకాశాలను అన్నిటినీ కూడాను అందించగలగాలి. ఏది ఏమైనప్పటికీ మన దేశంలో కొన్ని వర్గాలలో స్త్రీలు ఉన్నత విద్యలో ఒకడుగు వెనకున్నారనే పరిశోధనలు తెలుపుతూ ఉన్నాయి. అంతేకాకుండా స్త్రీ ఉపాధ్యాయులను, లెక్చరర్లను బోధనాపరమైనటువంటి అంశాలలో స్త్రీలకు ఎక్కువగా అవకాశం గనక ఇచ్చినట్లయితే ఉన్నత విద్యలో స్త్రీల యొక్క నమోదు, వారి యొక్క కంటిన్యూషన్ బాగా ఉంటుందని చెప్పవచ్చు. వీటిలన్నింటినీ కూడాను ఎక్కువగా ఉండాలి అనంటే కొన్ని సదుపాయాలని రాష్ట ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, అంతేకాకుండా ప్రైవేటులో ఉన్నటువంటి కళాశాలలు కూడాను పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది. వారిలో స్కాలర్షిప్లు అందరికీ కూడా, ముఖ్యంగా నిరుపేద మహిళలకు వారి యొక్క చదువుకు, అభ్యున్నతికి తోడ్పడాలి అనంటే వారిని గుర్తించి వారి యొక్క చదువును ఎంకరేజ్ చేసే విధంగా ప్రణాళికలను సిద్దం చేసుకోవాలి. తరువాత ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడాను ఈ అభివృద్దికి బాగా దోహదపడుతుందని చెప్పవచ్చు. సమాజపరంగా గ్రామ స్థాయిలో ఉండేటువంటి ప్రజలు స్త్రీ విద్యను ప్రోత్సహించడం చాలా తక్కువగా చూస్తున్నాము. కాబట్టి కుటుంబపరమైనటువంటి కౌన్సిలింగ్ గనక ఇవ్వగలిగినట్లయితే కుటుంబ సభ్యులందరూ కూడా వారి యొక్క అభ్యున్నతికి స్త్రీ విద్య ద్వారా పాటుపడవచ్చు అని చెప్పవచ్చు. అంతేకాకుండా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, చాలా దూరంలో ఉన్నటువంటి కళాశాలలు, అంటే ఉన్నత విద్యను అభ్యసించాలి అంటే యూనివర్సిటీలు ఇవన్నీ కూడా చాలా దూరంలో ఉంటాయి. కాబట్టి వీరందరినీ కూడా అక్కడ వరకు తీసుకువెళ్లేటువంటి ప్రయాణ సాధనాలు కూడా కావాలి. అంతేకాకుండా ఎక్కడో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో నివసించి వాళ్లు చదువును అభ్యసించాలి అనంటే వారికి హాస్టల్ ఫెసిలిటీస్ ను కూడా బాగా అందించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అంతేకాకుండా నాణ్యతా ప్రమాణాలను కూడా ఇంక్రీజ్ చేసేటువంటి అంశాలను ప్రభుత్వము, తర్వాత కళాశాలల యాజమాన్యాలు ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ గనక చేయగలిగినప్పుడు ఉన్నత విద్యలో స్త్రీల యొక్క పాత్ర చాలా ఎక్కువవుతుంది. ఎప్పుడైతే స్త్రీలు ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాలలో గనక స్థిరపడినట్లయితే కుటుంబ పరంగా కాని, దేశపరంగా కాని వారి యొక్క అభివృద్ది చాలా బాగా ఉంటుందని మనం చెప్పవచ్చు.
1: మీరింతవరకు ఉన్నత విద్యారంగంలో మహిళల పాత్ర గురించి శ్రీమతి జ్యోతి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

కార్యక్రమంలో ఇప్పుడు రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం ఎలా, దీని గురించిన విశేషాలు వింటారు. రోగ నిరోధక శక్తి అనేది శరీరంలోని అత్యంత ముఖ్యమైన ప్రక్రియలలో ఒకటి. ఇది వ్యాధులను దరిచేరకుండా ఉంచడానికి తోడ్పడుతుంది. ఉదాహరణకు జలుబు, ఫ్లూ, ఇంకా అనేక రకాల వైరస్లు మన దరిచేరకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తి అనేది చాలా ఎక్కువగా ఉండాలి. ఆహారమే అనేక రోగాలకు ఔషధం. ఆహారాన్ని కనుక సరిగ్గా తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తవు. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ అనేది సక్రమంగా పనిచేయనట్లయితే శరీరంలోకి బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్లు ప్రవేశించి అవి ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. శరీరానికి కావలసిన శక్తిని అందించడానికి వ్యాధి నిరోధక వ్యవస్థ ఆరోగ్యంగా బలంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఇమ్యూన్ సిస్టమ్ శక్తిని కోల్పోవడం వల్ల అనారోగ్య సమస్యలనేవి మొదలవుతాయి. అందుకోసమే రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడం అనేది చాలా అవసరం. ఇక రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాల గురించి ఉత్తమమైన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా వంటగదిలోనే సులభంగా లభిస్తాయి. అందువల్ల రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని ప్రత్యేకంగా కొనుగోలు చేయవలసిన అవసరమే లేదు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా నల్ల మిరియాలు. నల్ల మిరియాలు రుచి కోసమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. ఘాటుగా ఉండేటటువంటి నల్ల మిరియాలను రోజూ కనుక భోజనంలో తీసుకుంటే అనేక లాభాలున్నాయి. ఇవి సహజంగా రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇందులో సహజంగా విటమిన్ సి అధికంగా ఉంటుంది. మిరియాలలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు వెల్లుల్లి గురించి తెలుసుకుందాం. వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో వెల్లుల్లి కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. వెల్లుల్లిలో జింక్, సల్ఫర్, సెలీనియం, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీవైరల్ వంటి గుణాలు కూడా ఉంటాయి. వీటి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా జీర్ణాశయంలో పుళ్ళు, క్యాన్సర్కు కారణమయ్యే బ్యాక్టీరియాను వెల్లుల్లి బాగా ఎదుర్కొంటుంది. కాబట్టి రోజుకి ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బను తినడం వల్ల జలుబు మరియు దగ్గును దరిచేరనివ్వదని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక అల్లం గురించి తెలుసుకుందాం. మనం నిత్యం ఏదో ఒక వంటకంలో అల్లాన్ని ఉపయోగిస్తూ ఉంటాము. అల్లం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అల్లం మన శరీరానికి రోగ నిరోధక శక్తిని అందిస్తుంది. అందుకే అల్లాన్ని మన రోజువారీ వంటలో తప్పక వాడటం చాలా మంచిదని, దానివల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక తరువాత నిమ్మ. అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి విటమిన్ సి అనేది చాలా అవసరం. వైరస్, బ్యాక్టీరియా నుంచి కాపాడటానికి ఈ విటమిన్ సి చాలా బాగా ఉపయోగపడుతుంది. సాధారణ జలుబును దూరంగా ఉంచడానికి నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది. ఇది యాంటీ ఫంగల్ మరియు క్రిమినాశకంగా నిమ్మ బాగా పనిచేస్తుంది. నిమ్మకాయలో అధికంగా లభించే విటమిన్ సి వలన రోగ నిరోధక శక్తి ఎంతగానో వృద్ధి చెందుతుంది. ఇప్పుడు పసుపు. పసుపుని మనం వంటకాల్లోనే కాకుండా దెబ్బలకు కూడా రాస్తూ ఉంటాము. యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను పసుపు కలిగి ఉంటుంది. పసుపు వ్యాధి కలిగించే బ్యాక్టీరియా మరియు వైరస్లకు వ్యతిరేకంగా శరీరం యొక్క సహజ రక్షణను నిర్మించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు తేనె గురించి తెలుసుకుందాం. తేనె కలిగి ఉన్న మంచితనాన్ని ఎంత వివరించినా కూడా తక్కువే. ఆయుర్వేదం ప్రకారం తేనెలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. వ్యాధులను తగ్గించడమే కాకుండా మన శరీరంలోకి అనేక సూక్ష్మక్రిములను నాశనం చేసే శక్తి తేనెకి ఉంది. తేనెలో హైడ్రోజన్ పెరాక్సైడ్ మరియు పుప్పొడి ఉంటాయి. ఇవి క్రిమినాశక మందులుగా తయారయ్యి కాలానుగుణంగా వచ్చే అనేక రకాల అలర్జీల నుండి ఉపశమనం పొందడానికి తోడ్పడతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇవే కాకుండా తాజా పళ్ళు,
కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు, దుంపలు, పాల ఉత్పత్తుల్లో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా దొరుకుతాయి. అలాగే శారీరక వ్యాయామం, యోగా ఇవి మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. బొప్పాయి, జామ, యాపిల్, ద్రాక్ష, మామిడితో పాటు అనేక రకాల పళ్లలో బీటా కెరోటిన్, విటమిన్ బి, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇక నారింజ, నిమ్మ, బత్తాయి, బెర్రీ తదితర సిట్రస్ జాతి పళ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఆయా కాలాల్లో పండే అన్ని కూరగాయల్లోనూ, సుగంధ ద్రవ్యాల్లోనూ రోగ నిరోధక శక్తిని పెంపొందించే పలు రకాలైనటువంటి సూక్ష్మ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభ్యమవుతాయి. కొన్ని పోషకాల లోపం వల్ల

0: వ్యాధుల ప్రభావం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని పోషకాలు మోతాదుకు మించి ఉన్నా కూడా వ్యాధుల బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి అన్ని పోషకాలు సరైన మోతాదులో ఉండేలా సమతుల ఆహారం తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు. సమతులంగా ఉండేలా చూసుకుంటే మనలో రోగ నిరోధక వ్యవస్థ శక్తివంతంగా తయారవుతుంది. అప్పుడే మన శరీరంపై దాడి చేసే వైరస్ బ్యాక్టీరియా లాంటి వేటినైనా సరే ఎదుర్కొనేటటువంటి శక్తి మనలో ఉంటుంది. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని చిట్కాలు వింటారు. మహిళలు నిద్రలేచింది మొదలు ఉరుకుల పరుగులతోనే రోజు మొదలవుతుంది. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అందించడం, ఇంకా వారికి కావలసిన సదుపాయాలు చూడటం, ఇలా ప్రతి పనిలో కూడా చాలా హడావుడిగా ఉంటూ ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి ఈ హడావుడిలో భాగంగా చేతి నుండి కొన్ని వస్తువులు కింద పడిపోతూ ఉంటాయి. అయితే ఎక్కువగా దానిలో ఇబ్బంది కలిగించేది నూనె. నూనె కింద పడితే శుభ్రం చేయడం చాలా కష్టం. మరి దీన్ని సులభంగా శుభ్రం చేయడానికి ఒక చిట్కా. నూనె నేల మీద పడిన వెంటనే గోధుమ పిండిని కానీ బియ్యపిండిని కానీ తీసుకుని నూనె పడిన చోట శుభ్రంగా వెయ్యాలి. 5 నిమిషాల తర్వాత పిండిని దగ్గరగా తీసేయాలి. పిండి నూనెను పీల్చుకుంటుంది. దానివల్ల నేల జిడ్డు లేకుండా శుభ్రమవుతుంది. చిట్కా విన్నారు కదా? ఇప్పుడు మరొక చిట్కా. వేపుళ్ళంటే ఇష్టపడని వాళ్లు ఎవ్వరూ ఉండరు. పిల్లలే కాదు, పెద్దవాళ్లు కూడా వేపుళ్ళు ఇష్టంగా తింటారు. అందులో బంగాళాదుంప వేపుడు, బెండకాయ వేపుడంటే పిల్లలు ఆ రోజు పేచి పెట్టకుండా అన్నం తినేస్తారు. అయితే బెండకాయ వేపుడు చేసేటప్పుడు జిగురు వస్తోందని లేదా బెండకాయ గింజలు బయటికి వస్తున్నాయని లేకపోతే కూర ముద్దగా అయిపోతుందని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈ బెండకాయ గింజలు బయటికి రాకుండా ఉండాలి అంటే ఈ చిట్కా పాటించండి. బెండకాయలను ముక్కలుగా తరిగి మూకుళ్ళో వేసిన వెంటనే చిటికెడు పసుపు కూడా వేసి వేయించండి. ఈ పసుపు వేయడం వల్ల బెండకాయ గింజలు బయటికి రావడం అంటూ ఉండదు. కూర అద్భుతంగా ఉంటుంది, పిల్లలిష్టంగా తినేస్తారు. మరొక చిట్కా. ఇప్పుడు కొంతమంది ఆడపిల్లలకి చూసినట్లయితే మొహం మీద మొటిమలు ఏర్పడి అవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ మొటిమలు తగ్గించుకోవడానికి ఇప్పుడు ఒక చిట్కా. ఒక గిన్నె తీసుకుని దానిలో కొంచెం కొబ్బరి నూనెను తీసుకోండి. దానిలో కొద్దిగా పసుపు అలాగే కలబంద గుజ్జును కూడా కలిపి మొటిమల మీద రాయండి. ఇలా రోజు ఒక వారం పాటు చేసినట్లయితే మొటిమలు మెల్లగా తగ్గుతాయి. చిట్కాలు విన్నారు కదా?
1: కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వింటారు.

0: दुनिया के पहले खिलाड़ी बन गए हैं। आज अंतिम मुकाबले में अर्जेंटीना ने जॉर्डन को 3-1 से हराया। इसके साथ ही विश्व कप में उनके गोलों की संख्या 19 हो गई है। और अब बात मौसम की। मौसम विभाग ने आज असम, मेघालय, पश्चिम बंगाल के तराई वाले क्षेत्रों और सिक्किम में तेज वर्षा का रेड अलर्ट जारी किया है। अगले दो दिनों के दौरान बिहार, छत्तीसगढ़, ओडिशा, कर्नाटक, कोंकण, गोवा, तमिलनाडु, तेलंगाना, विदर्भ, लक्षद्वीप और अंडमान निकोबार द्वीप समूह में भी तेज वर्षा की संभावना है। अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा कि स्वदेशी रक्षा उत्पादन पर ध्यान केंद्रित करते हुए भारत समुद्र से लेकर आकाश तक अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है। उन्होंने देश में निर्मित C-295 विमान की पहली उड़ान को बड़ी उपलब्धि बताया। आकाशवाणी से मन की बात कार्यक्रम में श्री मोदी ने सोने की खरीदारी से बचने, विदेश यात्रा न करने और कार पूलिंग को बढ़ावा देने की उनकी अपील का समर्थन करने के लिए देशवासियों का आभार व्यक्त किया। भारत और सेशल्स ने विक्टोरिया में प्रतिनिधिमंडल स्तर की वार्ता के बाद स्वास्थ्य, कृषि, वित्त और अंतरिक्ष सहित कई क्षेत्रों में समझौतों पर हस्ताक्षर किए। सरकार ने लोगों से सभी आवश्यक यात्रा दस्तावेजों के बिना कैलाश मानसरोवर यात्रा नहीं करने को कहा। और लंदन में महिला T20 विश्व कप में भारत अंतिम ग्रुप मैच में ऑस्ट्रेलिया से खेलेगा। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం బొమ్మరిల్లు కార్యక్రమం వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: గుడ్ మార్నింగ్ పిల్లలు.
4: గుడ్ మార్నింగ్
5: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
6: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
7: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
8: BIS నమ్మకం.

0: బొమ్మరిల్లు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి బొమ్మరిల్లు కార్యక్రమంలో సెయింట్ ఆన్స్ స్కూల్ బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.
1: ముందుగా కనువిప్పు నాటిక విందాం. ఇందులో టి చైతన్ చంద్ర, పి తనిష్, ఎం రాఘవేంద్ర, బి అభిజిత్ కుమార్, ఎన్ వంశీ, ఎస్కే తన్వీర్, ఎస్కే అశ్వక్, ఏ రేవంత్, జె శ్రీలక్ష్మి, టి నిత్యశ్రీ, పి గ్రేసీ, ఎస్ శృతి, డి యమున, ఇ సాయివర్షిత, సిహెచ్ హేమశ్రీలత, కె శ్రీలేఖ, ఎన్ భార్గవి.
2: మహామంత్రి, మాకు ఒక మంచి ఆలోచన వచ్చినది.
3: ఏమి ఆ మంచి ఆలోచన మహారాజా?
2: మన రాజ్యమున అస్సలు ముసలివారే ఉండకూడదు. అందరూ యవ్వనులే ఉండవలెను.
3: ఇది అసాధ్యం మహారాజా. పుట్టిన ప్రతి మనిషి వయస్సు మీరిన పిదప వృద్ధులు కాక తప్పదు.
2: కానిమ్ము, వృద్ధులు కారాదని మేమనలేదే. 60 సంవత్సరముల నుండి వృద్ధులైన వారిని ప్రతి ఇంటి నుంచి బహిష్కరించి ఇక్కడికి తూర్పు వైపున 100 యోజనముల దూరంలో దండకారణ్య ప్రాంతంలో గల లోయలో వదిలి రావలను. ఇది మా ఆజ్ఞగా చెప్పండి.
3: ఇందుకు ప్రజలెవ్వరూ ఒప్పుకోరు మహారాజా. అయినను తమరు ఇట్టి నిర్ణయము తీసుకొనుటకు గల కారణమేమి ప్రభు?
2: వృద్ధుల వల్ల

0: రాజా, నేను మీ కోశాధికారి ధనుంజయుడిని. తమరెందుకో పిలిపించారట?
1: ముందుగా సేనాపతి, మీకు నేనొక క్లిష్టమైన అతి ముఖ్యమైన బాధ్యతను అప్పగించుచున్నాను. సక్రమముగా నిర్వర్తించవలెను.
2: మహారాజా, ఆజ్ఞాపించండి. మీరెంతటి కష్టతరమైన బాధ్యతను అప్పగించినా దానిని ఎంతో సునాయాసంగా నిర్వర్తించగల సమర్థుడు ఈ సేనాపతి రణధీర్. తక్షణమే ఆజ్ఞ ఇవ్వండి ప్రభు.
1: రణధీర్, మీరు కొంతమంది రహస్య గూఢచారులను నియమించి ప్రతి గృహములోనూ వృద్ధులు లేరని నిర్ధారించవలెను. ఒకవేళ వృద్ధులు ఉన్నచో?
2: తెలుసు మహారాజా, ఒకవేళ ఉన్నచో వారిని తక్షణమే లోయలో వదిలి రావాలను మంత్రివర్యులు ముందే చెప్పి ఉన్నారు ప్రభు.
1: బాలా సేనాపతి, అంతే. మీరు మరి ఒక ముఖ్య విషయం గమనించవలసి ఉంది.
2: ఏమది ప్రభు?
1: ఈ వృద్ధుల పరిశీలన నిరంతరం కొనసాగుతూనే ఉండవలెను. అంతేకాకుండా ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహించవలెను. కొందరు తల్లిదండ్రుల మీది మమకారంతో మా ఆజ్ఞను ఉల్లంఘించి ప్రయత్నించవచ్చును.
2: సందేహము వలదు మహారాజా. మీరు ఈ రణధీర్కు అప్పగించిన పనిని సక్రమముగా నిర్వర్తించగలడు.
1: ఇక మీరు వెళ్లి ఆ పని మీద ఉండండి. కోశాధికారి ధనుంజయ్, మీరు సేనాపతి నిర్ధారించిన ప్రతి ఇంటి యజమానికి 100 బంగారు నాణములు బహుమతిగా అందజేయండి.
0: అటులనే మహాప్రభు. మహారాజా, ఒక చిన్న మనవి. ప్రతి ఇంటికి 100 బంగారు నాణములు ఇచ్చినచో మన ఖజానా మొత్తం కొద్ది రోజులలోనే ఖాళీ అగును. మీరు ఈ విషయమై మరొక్కసారి ఆలోచించండి ప్రభు.
1: మా మాటినే వ్యతిరేకించుచుంటిరా?
0: క్షమించండి మహారాజా, మీకు ఎదురు చెప్పుటలేదు. ముందు రాచకార్యములకు ధనము కొరత ఏర్పడునని గుర్తు చేసి తిని ప్రభు.
1: అయినను పర్వాలేదు, మా నిర్ణయము మారదు. ఇక మీరు వెళ్లి రండి.
0: మీ ఆజ్ఞ సరిసావహించదను ప్రభు.
3: కామాక్షి, కామాక్షి, రాజుగారి ప్రకటన విన్నావా?
4: ఆ, విన్నాను మీనాక్షి. వృద్ధులు ఏ ఇంటా ఉండరాదటగా. వృద్ధులు అంటే ఆడ మగ.
5: ఆడైనా మగైనా 60 ఏళ్ళు నిండిన వారట కామాక్షి. అవునా మీనాక్షి?
3: ఓహో, నువ్వు ఇక్కడే ఉన్నావా అండాళ్ళు?
5: నేనే కాదు, అదిగో గాయత్రి కూడా ఇక్కడే ఉంది.
6: అయినా ఇంట్లో పెద్దవాళ్ళు లేకుండా ఎలా ఉంటారు? నువ్వు చెప్పు సరస్వతి.
7: ఎందుకున్నరే గాయత్రి, నువ్వున్నావుగా, నీకెవరూ లేరుగా, నీ పని హాయే.
6: ఆ, ఏమి హాయిలే సరస్వతి. ఉండి ఉంటే మాకు వచ్చేవి 100 బంగారు నాణాలు.
7: అమ్మయ్యా, మాకైతే మంచి పని జరిగింది. మా మామగారు ఎలాగూ పోయారు, మా అత్తగారిని కూడా త్వరగా సాగనంపి మేము బంగారు నాణాలు తెచ్చుకుంటాం.
5: మహాలక్ష్మి, సంబరపడకు. అత్తామావలుంటే ఉండే ఉపయోగాలు మీకేం తెలుసు. వాళ్ళుంటే మనవళ్ళు మనవరాళ్ల మీద ప్రేమతో వాళ్ళ పనులన్నీ వాళ్లే చేస్తారు. మనం బయటికెళ్తే ఇంటికి కాపలా ఉంటారు. అవునా కాదా సీతాదేవి? నీకు అత్తగారు మామగారు ఇంట్లోనే ఉన్నారుగా, చెప్పు మరి.
8: అవుననుకో ఆదిలక్ష్మి, అత్తగారేమో అంట్లు బట్టలు వంట అన్నీ ఆవిడే చూసుకుంటారు. మామగారేమో బయట బజార్ పనులన్నీ చక్కబెట్టుకొస్తారు. కానీ వాళ్ళ చాదస్తం మనం భరించాలే అనుకో.
7: చాలే ఆపండి, పెద్దవాళ్ళను భరించడం ఎలాగైనా కష్టమే. ఆ గొనుగుళ్ళు సనుగుళ్ళు అస్సలు భరించలేం బాబు. వాళ్ళుంటే హాయిగా స్వేచ్ఛగా ఉండలేము. ప్రతి దానికి వంకలు పెడతారు, ప్రతి పనికి తప్పులు పడతారు, పిల్లల్ని గారాభం చేసి చెడగొడతారు.
5: ఎలాగైతేనేం పార్వతి, ఇప్పుడు మనకి బంగారు నాణాలు సంపాదించి పెడుతున్నారుగా. సరే సరే, రాజుభటులొస్తున్నారు, పదండి పదండి.
8: చూడపోతే అందరివి దేవతల పేర్లే, కాని బుద్ధులేమో ఇవి. విన్నారుగా?
9: నారాయణ, నన్నిప్పుడెక్కడికి తీసుకెళ్తున్నావు?
7: రాజాజ్ఞ ప్రకారం నిన్ను లోయలో పడేయడానికి తీసుకెళ్తున్నాను. నీకు బాధగా లేదా నాన్నా? ఎందుకు నవ్వుతున్నావు?
9: నాకేదో గుర్తుకొస్తోంది, అందుకే నవ్వుతున్నాను.
7: అదేమిటో చెప్పు నాన్నా. కన్న తండ్రిని చంపుకోలేక నేను చాలా బాధపడుతుంటే నీకది నవ్వులాటగా ఉందా నాన్నా?
9: అలా అయితే విను, రేపు వయస్సు మీరాక నీ పరిస్థితి మీ రాజుగారి పరిస్థితి ఇంతే కదా అని

0: వచ్చింది.
1: అవును, నువ్వు చెప్పింది నిజమే నాన్న, మరేం చేయను.
0: నేనొక ఉపాయం చెప్తాను విను. నీవు ఎలాగూ రాజుగారి ఆంతరంగికుడివే కదా, కాబట్టి నేను చెప్పినట్లు చేయి.
1: నారాయణ, ఆంతరంగికుడు అయి ఉండి ఆలస్యమా? రాత్రంతయు మీ గురించే యోచిస్తున్నాను ప్రభు. మా గురించా? ఎందులకు? మీకును వయస్సు మీరుచున్నది కదా. ముందు ముందు మీరిచ్చిన ఆజ్ఞ ప్రకారము మీకును ప్రమాదం రానున్నది. దానిని ఎట్లు పరిష్కరించవలెను అని చింతించుచున్నాను మహారాజా.
2: అసంభవం, అట్లు జరుగుటకు వీలు లేదు. మహామంత్రి మేధావులైన గొప్ప గొప్ప జ్ఞానులను పిలిపించి ఈ సమస్యకు పరిష్కారం తెలియజేయమని ఆజ్ఞాపించండి.
3: అటులనే మహారాజా. మహారాజా, మీ సమస్యకు పరిష్కారం చూపగలవారు వీరే.
4: నా పేరు చిదానంద స్వామి.
2: నమస్కారం స్వామి.
4: నిరంతరం హిమాలయాలలో తపస్సు చేసుకుని చుందుము. మీ సమస్యకు అతి కష్టతరమైన ఉపాయము కలదు, అది సామాన్యులకు అసాధ్యము ప్రభు.
2: అటులైనా మేమే స్వయముగా వెళ్లి సాధించుకొందుము.
4: ఉత్తరము వైపు కొన్ని మైళ్లు ప్రయాణం చేసి కొండలు ఎడారులు దాటిన తరువాత జీవముఖి అను జలపాతము కలదు. ఆ నీటిలో సూర్యాస్తమయం లోపు శిరస్సు పైన కొన వెంట్రుకలన్నీ తడియునట్లు 3 మార్లు మాత్రమే మునగవలెను. నీటిలో మునుగునప్పుడు ఏమాత్రము గాలి పీల్చకుండా ముక్కు మూసుకొనవలెను. ఆ పిదప్ప 3 దోసిళ్ళు నీళ్లు 3 గుటకలలోనే సేవించవలెను. అట్లు ఆచరించిన వృద్ధాప్యము దరిచేరదు.
2: ధన్యుణ్ణి మునీంద్ర. విన్నారుగా మహామంత్రి, తక్షణమే ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి.
3: అటులనే మహారాజా.
1: నాన్న, నిన్ను నేను ఇన్నాళ్ళు ఎంతో జాగ్రత్తగా దాచి ఉంచినాను, కాని నేను రాజు వెంట వెళ్ళవలసి వచ్చింది. మిమ్మల్ని ఏమి చేయవలెనో తెలియటలేదు.
0: చింతించుకు నాయనా, దీనికి నేనొక ఉపాయం చెప్పెదను. ఒక పెద్ద పెట్టెను తయారు చేయించి దానిలోకి గాలి వచ్చినట్లు రంధ్రములు పెట్టించి నన్ను అందులో పరుండ పెట్టి నీవు ప్రయాణించు. ఎడ్ల బండిలో ఆ పెట్టెను ఉంచుము.
5: అప్పుడే మనం బయలుదేరి 1 వారం రోజులు దాటుచున్నది. సేనాపతి, మన వద్ద ఉన్న ఆహార పదార్థములు నీరు కూడా అయిపోయినవి.
4: అవును పల్లవా.
1: నాన్న, మన ఇప్పుడు ఎడారిలో ఉన్నాం, మన వద్ద ఉన్న నీరు అయిపోయినది. ఏమి చేయాలో తెలియక మహారాజు కూడా చింతించుచున్నారు.
0: దిగులు పడుకు, నేను చెప్పినట్లు చేయి. ఈ ఎద్దుబండికి కట్టినా ఒక ఎద్దును తాడు విప్పి వదిలిపెట్టుము. అది భూమి మీద ఎక్కడ నీరు ఊరుతుందో పసిగట్టగలదు. అది కాలితో గీరిన ప్రదేశంలో మీరు తవ్వితే తప్పక నీరు దొరుకుతుంది.
1: అట్టిలనే నాన్నగారు. మిత్రులారా, ఇక్కడ తవ్వండి.
5: ఆహా, అద్భుతం. నారాయణ, నువ్వు చెప్పినట్లే ఇచ్చటా నీరు ఉబికి ఉబికి వచ్చుచున్నది.
1: నాన్నగారు, మీరు చెప్పినట్లు చేశాము, మీరు కూడా దాహం తీర్చుకొనుడు.
0: సరే నాయనా, ఇదిగో నేనిస్తున్న ఈ విత్తనాలు ఏ వైపు నీరు ప్రవహిస్తోందో ఆ ప్రాంతంలో పాతిపెట్టు.
1: సరే, అటులనే నాన్నగారు.
3: మహారాజా, ముని చెప్పిన కొండ ఇదే. దీనికి ఆవల వైపున జీవముఖి జలపాతం కలదు.
1: నాన్న, ఇచ్చట చాలా జలపాతములు కలవు, ఏది జీవముఖినో తెలియటలేదు.
0: ఇది చాలా సులభం నాయనా. ప్రవహిస్తున్న నీటిలో నుంచి ఒక చేపను తీయుము. అది చనిపోతుంది కదా, దానిని అన్ని జలపాతముల్లోనూ ముంచుము. అది తిరిగి ఏ జలపాతంలో బ్రతుకుతుందో అదే జీవముఖి.
1: సరే నాన్నగారు.
5: నారాయణ, చనిపోయిన చేపతో ఏమి చేయుచున్నావు?
1: మీకొక విచిత్రము చూపించేదను చూడండి.
5: అరే, చేప బతికిందే.
2: ఇదే జీవముఖి జలపాతం అన్నమాట. మనం వచ్చిన పని పూర్తి అయినది, తిరుగు ప్రయాణానికి సిద్ధం కండి.
5: మహామంత్రి, మనం వెళ్ళవలసిన దారి ఎవ్వరూ గుర్తించలేకున్నారు.
2: కంగారు పడకుండా అందరూ నలువైపులా పరికించండి.
1: నాన్నగారు, ఎవ్వరూ తిరిగి వెళ్ళుటకు దారి గుర్తించలేకున్నారు.
0: నారాయణ, నారాయణ, ఏదైనా ఒక ఎత్తైన రాయిపైకి ఎక్కి చూడు. నువ్వు నాటిన విత్తనాలు ఆ చుట్టుపక్కల ప్రాంతమంతయు పాదుగా పాకి ఉండును. దానిని బట్టి మార్గము గమనించుము.
1: మహామంత్రి, నేను మార్గము గుర్తించాను.
2: అటులైనా అందరూ నారాయణునే అనుసరించుము.
5: నారాయణ, మనం వచ్చినప్పుడు దారిలో ఈ చెట్లు లేవు కదా.
1: మనం

0: వచ్చినప్పుడు దారి గుర్తించుటకు వీలుగా ఈ విత్తనములను నేనే నాటి తిని.
1: అబ్బా, ఇవి పుచ్చకాయలు.
2: తిరుగు ప్రయాణంలో అందరికీ ఆకలి దప్పులు నారాయణ వల్లే తీరినే అన్నమాట. నారాయణ, ప్రయాణంలో వచ్చిన సమస్యలకు పరిష్కారం మీకెట్లు తోచినది?
0: మహారాజా, మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నాను. మా తండ్రిని లోయలో పడవేయవలసిన మీ ఆజ్ఞ ఉల్లంఘించినాను. ఆయన సలహా ప్రకారం ఆయన్ని మన వెంట తెచ్చినాను. ప్రయాణంలో జరిగిన సంఘటనలన్నింటికీ సలహాలు మా నాన్నగారే సూచించినారు. అందువల్లనే మనం విజయవంతంగా తిరిగి రాగలిగాము. మీకును వృద్ధాప్యం వచ్చినన్న ఆలోచన కూడా ఆయనే చెప్పారు. ఇందుకు మీరు విధించే ఏ శిక్షకైనా నేను సిద్ధము.
2: మహామంత్రి, ఇతడు చేసిన మేలు ముందు ఇతడు చేసిన నేరం శిక్షింపదగినది కాదని నాకు తోచుచున్నది. మీరేమందురు?
3: మీ ఆలోచన సరైనదే ప్రభు. ఏ ఇంట్లోనైనా వృద్ధులు అండగా ఉండాలి. వారి అనుభవముల ద్వారా మన జీవితాలకు మార్గదర్శకులు అవుతారు. అందుకే పెద్దల మాట చెద్దన్నం మూట అంటారు.
2: అవును మహామంత్రి, మీరన్నది అక్షరాల నిజం. నేను చేసిన అపరాధమునకు ప్రాయశ్చిత్తముగా ఈ నాటి నుండి రాజ్యంలోని వృద్ధులందరి పోషణాభారం నేనే భరిస్తానని రేపు సభాముఖంగా ప్రజలందరికీ ప్రకటించనున్నాను. సేనాపతి, మీరు కోశాధికారి ఇచ్చే 100 బంగారు నాణములు వృద్ధుల సకల సదుపాయములకు మాత్రమే వెచ్చించేలా నిరంతరం పర్యవేక్షణ చేయవలెను.
4: చిత్తం ప్రభు, మీరు చెప్పినట్లే చేయుదును.
0: మహామంత్రి, ఇప్పటికైనా రాజుగారికి కనువిప్పు కలిగింది. రాజ్యానికి మేలు జరిగింది. నేటి యవ్వనులే రేపటి వృద్ధులు అని రాజుగారు గ్రహించారు. అంతే చాలు.
3: అవును నారాయణ, ఇక నుంచి మన రాజ్యము సుఖ సంతోషాలతో సిరి సంపదలతో తులతూగలదు.
5: ముందు తరాల వారికి ఉమ్మడి కుటుంబాల ప్రాముఖ్యత ఈ నాటకం ద్వారా తెలియజేశాం. నాటిక విన్నారు కదా, ఇప్పుడు ఒక పాట విందాం. పాడేవారు టి నమ్రతాసాయ్, జె శ్రీలక్ష్మి, ఎస్ శృతి, ఎన్ భార్గవి, ఇ సాయివర్షిత, సిహెచ్ హేమశ్రీలత, ఎస్ స్వాతి, ఏ శ్రీవల్లి, జి గ్లోరీ, డి యమున, పి గ్రేసీ.

0: ఇప్పుడు కేలికితా చెల్లాయి చెప్పే వింతలు విశేషాలు విందాం.
1: ప్రపంచ వీరుడు అలెగ్జాండర్ కళ్ళు విచిత్రంగా ఉండేవట. ఒకటి నీలం రంగులోను మరొకటి గోధుమ రంగులోను మెరిసేవట. మనకి కంటిన్యూస్ గా 2 వారాలు నిద్ర లేకపోతే చనిపోతామట. కోహినూరు వజ్రం మొట్టమొదట గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని ఓ వజ్రాల గనిలో దొరికిందట. చైనా రాజధాని బీజింగ్ నగరంలో గింగ్ కోబిలోబా అనే చెట్టు ఉంది. దాని వయసు 500 సంవత్సరాలు. ఈ చెట్టును బ్లెస్సింగ్ ట్రీ అని పిలుస్తారు. రబ్బర్ కనుక్కోవడానికి ముందు పెన్సిల్ గీతలను రాతలను చెరపడానికి బ్రెడ్ ను ఉపయోగించేవారట. మొట్టమొదటిసారిగా బహుమాస్ లో సముద్రం లోపల పోస్ట్ ఆఫీసును ప్రారంభించారు.
0: ఇప్పుడు ఒక చిన్న కథ విందాం.
2: నాగయ్య వీరయ్య అనే ఇద్దరు ఇరుగు పొరుగు ఇళ్ళవాళ్ళు. ఒకరోజు వీరయ్య ఇంటికి ఓ అతిథి వచ్చాడు. ఆ రోజు రాత్రి పక్కింటి నాగయ్య ఇంట్లోంచి వచ్చే చప్పుళ్ళకి అతిథికి అస్సలు నిద్దరే పట్టలేదు. తెల్లారాక అతిథి వీరయ్యను అడిగితే ఆ నాగయ్య రోజు అంతే రాత్రిపూట నిద్రపోకుండా ఇల్లు సర్దుతాడు. తలుపులు కిటికీలు దబేల్ దబేల్ మని శబ్దాలు చేస్తూ వేస్తాడు. తన కాపలా కుక్కల్ని మురిగేలా ఉసుగొల్పుతాడు. ఇంట్లో వాళ్ళని అందరికి వినబడేలా గట్టిగా అరిచి పిలుస్తాడు. తాను చేస్తున్న పనుల వల్ల ఇరుగు పొరుగుకి ఇబ్బంది కలుగుతోందని తెలిసే నాగయ్య కావాలనే అలా చేస్తాడు. అతడికి అందులోనే ఆనందముంది అని వీరయ్య అతిథికి చెప్పాడు. అప్పుడు అతిథి నాగయ్య ఇంటికి వెళ్ళి, మీలాంటి గొప్పవాళ్ళుండటం ఈ ఊళ్ళో వాళ్ళు చేసుకున్న పుణ్యం అన్నాడు. నేను అంత గొప్ప పని ఏం చేశాను అన్నాడు నాగయ్య. రోజు తెల్లవార్లు నిద్రపోకుండా మెలకుగా ఉండి దొంగల బడద లేకుండా ఊరిని రక్షిస్తున్నారంటే మీరు గొప్పవారు కాదా? మరి అదే మా ఊళ్ళో అయితే రోజు ఒక దొంగతనమైనా జరుగుతుంది అన్నాడు అతిథి. అయ్యో, అందరినీ ఇబ్బంది పెడుతున్నాను అనుకొని సంబరపడుతుంటే నా వల్ల 4 మంచి జరుగుతోందా అని మనసులోనే అనుకున్నాడు నాగయ్య. దొంగవాడికి తేలు కుట్టినట్టయింది. అంతే, ఆ రోజు నుంచి రాత్రిళ్ళు నాగయ్య ఇంటి నుంచి ఏ చప్పుళ్ళు అరుపులు అస్సలు వినిపించలేదు.
0: జీ గ్లోరీ చెప్పిన కథ విన్నారు కదా. ఇప్పుడు కొన్ని జోకులు విందాం.
3: నాన్న, అతివృష్టి అనావృష్టి అంటే ఏంటి నాన్న?
4: మీ అమ్మ షాపింగ్ బిల్లు అతివృష్టి, మీ ప్రోగ్రెస్ రిపోర్టులో మార్పులు అనావృష్టి. ఒరే వెంగళప్ప, తాడు నీళ్లు పట్టుకెళ్తున్నావు, ఎక్కడికి రా?
3: అమ్మగారు ఫ్యాన్ కట్టేసి లైట్ ఆర్పమన్నారండి, అందుకే తీసుకెళ్తున్నాను.
4: ఎరా రవి, నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ నాకు చూపించలేదేంట్రా?
3: నీకు ఆందోళన కలిగించే విషయాలేమి డాక్టర్ చెప్పొద్దన్నారు కదా, అందుకే చూపించలేదు నాన్న.
4: గోపి, రాజుగారు 7 చేపల కథ చెప్పాను కదా, ఎలా ఉంది?
3: బాగుంది గాని నాన్న. రాజుగారు అడవికి వెళ్లి జంతువులను వేటాడి తేకుండా చేపలు వేటాడి తెచ్చారేంటి? ఏరా రవి, రేపు మీ నాయనమ్మ బర్త్డే కదా, నువ్వేం గిఫ్ట్ ఇస్తున్నావు?
4: ఫుట్బాల్.
3: అదేంటి, మీ నాయనమ్మ ఫుట్బాల్ ఆడలేదు కదా?
4: మరి ఆవిడ నా బర్త్డేకి భగవద్గీత ఎందుకు ఇచ్చింది? నారు పోసిన వాడే నీరు పోస్తాడు, ఇలాంటి సామెత ఇంకోటి చెప్పరా రాము?
3: పాఠం చెప్పిన వాళ్ళే పరీక్ష రాయాలి. నాన్న, నాతో అబద్ధం ఎందుకు చెప్పావు?
4: నేనేం చెప్పానురా?
3: నన్న చెల్లాయి ఏంజల్ అని చెప్పావు కదా.
4: అవును చెప్పాను.
3: మరి నేను దాన్ని బాల్కనీలో నుంచి తోసేస్తే అది ఎగరలేదేంటి?
0: జోకులు విన్నారు కదా. చెప్పిన వారు టి సూర్య, సి కృష్ణ చైతన్య. ఇప్పుడు ఒక జానపద గీతం విందాం.
5: పల్లెలు లేపి

0: జానపద గీతం విన్నారు కదా. ఇప్పుడు కే ఫదీలా చెల్లాయి, ఝాన్సీ రాణి ఏకపాత్ర విందాం.
1: తల్లి, భారత జనైత్రి ఈ ఆంగ్లేయుల నిరంకుశత్వాన్ని చూచుచు ఊరకుంటివా. సర్వ సంఘ పరిత్యాగులైన దేశ భక్తులను దేశద్రోహులుగా చిత్రించి చిత్రహింసల పాలు చేయుచుండా బొమ్మ వలె కిమ్మనకుంటివా. రాజ్యకాంక్షతో రాజకీయ కుయుక్తులతో స్వార్థ చింతనతో అన్యం పుణ్య మెరుగని స్వతంత్ర రాజ్య సంస్థానములను కబళించుచుండగా కన్నెత్తి కాంచకుంటివే. పవిత్ర చరిత్రవే తుకారాం పురంధర దాసాది భక్త కవి సంతాన మాతృకవే. ఒరేత్తుచ్చుడా రోజెస్, నా భారత జాతిని బానిస జాతి అంటావురా నీచుడా. ఈ పవిత్ర జాతిలో పుట్టిన ప్రతి పసిబిడ్డకు సత్యం ధర్మం న్యాయం త్యాగం శౌచం పంచ ప్రాణాలురా. ఈ పవిత్ర జాతిపై మారణ కర్మలు చేయ తలపెట్టినచో ప్రతి రక్తపు బొట్టు ప్రళయ రుద్రుణ్ణి సృష్టిస్తుందిరా. అప్పుడు సంఘటిత భరత జాతి హస్తాలలో మీరు మాడి మస్సైపోతారురా, మస్సై నొస్సైపోతారురా. ఒరీ ఫాల్గన్ పౌరుషమున్నచో మా మరాఠా పఠాన్ వీరులలో ఒక్కరంటే ఒక్కరిని ఎదిరించి చూడరా. ప్రతి వీరుడు శత సహస్ర రూపధారి అయితే మీ ఫిరంగులు గాలిలోకి ఎగిరిపోగలవు. ఒరిస్ట్ వాట్టు, మీ కల్లాబొల్లి మాటలతో మా జాతి దయా దాక్షిణ్యములతో ఇక్కడ చోటు చేసుకొని మాపైనే అధికారము చెలాయింతురా. ఈ ఝాన్సీ లక్ష్మి తలపెట్టిన స్వాతంత్ర్య మహోద్యమము ప్రపంచ నేల నాలుగు చెరగుల జయ జయ ధ్వానాలు వినిపింపక మానవు. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దుహతి పావక అను ఈ గీతా సూక్తి అమరవాణిగా ప్రతిధ్వనించుగాక. స్వరాజ్యం నా జన్మ హక్కు అను మంత్రం జపించుచు నా కొన ఊపిరి ఉన్నంత వరకు ఈ ఆంగ్లేయులతో పోరాడుదును. వీరులారా మరాఠా సూరులారా విజృంభించుడు, విజయమో వీర స్వర్గమో తేల్చుకొనుడు. హర హర మహాదేవ శంభో శంకర.
0: ఇప్పుడు కొన్ని పొడుపు కథలు విందాం.
2: అయ్యకు అందవు అమ్మకు అందుతాయి, ఏంటవి?
3: పెదవులు, అరచేతిలో 60 నక్షత్రాలు, ఏంటది?
2: జల్లెడా, అవ్వ చీరకు పుట్టెడు చిల్లులు, ఏంటది?
3: పాము పుట్ట, కొప్పుంది గాని జుట్టు లేదు, కళ్ళున్నాయి గాని చూపు లేదు.

0: తెల్ల కోటు తొడుక్కున్న ఎర్ర ముక్కు.
1: ఆకాశవాణి

0: బొమ్మరిల్లు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ప్రకటించిన కార్యక్రమం వింటారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: రచన శ్రీ మూటుకూరి సత్యనారాయణరావు, నిర్వహణ శ్రీ బందా కనకలింగేశ్వరరావు, సంగీతం శ్రీ ఊలూరి వెంకటేశ్వర్లు, గాయని గాయకులు శ్రీ ఎన్సిబి జగన్నాథాచార్యులు, శ్రీ ఊలూరి వెంకటేశ్వర్లు. ఇందులో అనార్కలి ఎస్ గోపాలరత్నం, రాణి ఇంజమూడి లక్ష్మి, సోఫియా శ్రీమతి ఎం నాగరత్నమ్మ, అక్బర్ శ్రీ ఎన్విఆర్ సాంబశివరావు, సలీం శ్రీ ఏబి ఆనంద్, టాన్సేన్ శ్రీ బంద, అబ్దుల్ ఫజల్ శ్రీ సి రామ్మోహన్ రావు, మాన్సింగ్ శ్రీ కె లక్ష్మీ నర్సయ్య, వార్తాహరుడు శ్రీ నందూర్ సుబ్బారావు పాల్గొన్నారు. వినండి అనార్కలి నాటకం.

0: కౌన్సిల్జీ షాజాడా సలీం తమ పాఠశాల దర్శించడానికి వస్తున్నారు అన్నారు కళి. ఈనాడు షహజాదా సలీం మన పాఠశాల దర్శించ వస్తున్నారు. షహజాదా వారి వద్ద ప్రదర్శనమివ్వాలి. జాగ్రత్త వేసి.
1: ఏం చేస్తానో గురూజీ?
0: పర్వాలేదు, కళాభిరుచి గల వారికి మనస్సులోంచి ఉత్సాహం ముసుగు తీసుకుని వస్తుందన్నమా. ఆ బలంతో ఆ ఆవేశంతో అపూర్వమైన ప్రదర్శనం చేస్తారు కళాకారులు కాదారుని.
1: అవును, మన అన్నారు అలాగే చేస్తుంది. నృత్యం చేసేటప్పుడు కాలు జారుతుందేమో గురుజీ.
0: బేటి, భయము లేదు. జహాపన రసికుడు, కళోపాసికి 1000 మంది ప్రేక్షక సమూహము కన్నా ఒక్క రసిక హృదయమే ప్రోత్సాహమిస్తుంది. రామ్సేన్జీ సరదాగా సలీం.

0: వేచిస్తున్నాడు.
1: సలాం సలాం షహజాదా సలీం వారికి.
2: వాలేకుమ్ సలాం.
1: షహజాదా వారి శుభాగమనం చేత మా పాఠశాల పునీతమైంది. ప్రభువుల ఆశ్రయము చేత భారతదేశమున కళాభిరుచి విస్తరించినది.
2: దానికేమి, నాగరిక దేశం అనిపించుకోవటానికి కళాశాసనమే ముఖ్యమైంది. ఏ దేశమున కళ జీర్ణించినదో ఆ దేశమున మానవత్వము కూడా నశించినట్లే. మీలాంటి వారి వల్లనే సార్వభౌమ ప్రభుత్వానికి అజరామరమైన కీర్తి వస్తుంది.
1: చిత్తం చిత్తం. ఉపక్రమింప నా ప్రభు.
2: మంచిది.
1: అనర్కలి గజ్జకటమ్మ ప్రారంభించు.

Hey, hey, hey.

Oh, my God.

మందారమునే మరునుకున్నయది కన్నజాడును స్వాగతము సగిరి మందారమునే మరునుకున్నయది కన్నజాడును స్వాగతము సగిరి సేవాలి చెడు బిగ్గుతుంది నది రావు రావు.

0: ఈమె ఎవరు కాల్సింది?
1: ఈమె జీవిత చరిత్ర చాలా జాలికరమైనది. పసితనంలోని మాతాపితలు ఈమెను ఈ జగన్మాత ఒడిలో వేసిపోయినా పోషించలేని నిరుపేదల చేతిలో ఎట్లో ఈ వయస్సునకు వచ్చింది. ఈమె శరీరపు పొందిక నాట్యకళకు ఒక అపూర్వ సందేశం ఇస్తుందని బిడ్డలా తెచ్చుకుని నేర్పుతున్నాను ప్రభు.
0: మహాశయ, విరియపోచిన దానిమ్మ ఎందరి శోకను చూచి ఔదార్యం చూపించలేక అరసికులు నిరాదరణ చేస్తారు. మీరు ఈమె జీవితానికి చేసిన మహోపకారాన్ని ప్రశంసిస్తున్నాను.
1: చెప్తా.
0: పేరు?

0: అన్నారు. కానీ మీరు పెట్టినారా? లేదు, ఆమె చెప్పుకున్నది.
1: ఏమి నీ అదృష్టం అన్నారు?
2: సాదాగా వారికి తారవసంలో తెలవైంది.
3: ఈమె తన విశ్రాంతి కాలంలో జనాలలోనికి రావచ్చును. పరమానాయే వ్రాసి ఇచ్చేదను.
0: నాకు ప్రియములై ప్రియతమములైన దానిమ్మ మొగ్గలు నన్ను నా హృదయమును సంపూర్ణముగా ఆక్రమించుకోవటానికేమో మోహనమైన మానవాకృతి రాశి అనార్కలి అయి నాట్యము చేస్తూ ఎదురు వచ్చినది. ఆ నడుములోని వంపు, ఆ నున్నని భుజముల పక్కగా సుడి తిరిగి వచ్చిన పొంగు నన్ను ఆహరించినది. ఆ నృత్యములో ఎంత పారవశ్యము! అమాయకములు ముగ్ధములునైన ఆ కళ్ళలోకి ఉబికి వచ్చే యవ్వనపు కైపు నాపై మత్తు చదివినది.
2: ప్రభు, గాయకులు తాన్సేంజి దయచేసినారు.
3: రమ్మను. తాన్సేంజి
4: జహాపన,
3: ఆమెకు నాట్యకళాభ్యాసం అంతా పూర్తి అయినదా?
4: చాలా భాగమైపోయినది. హస్తభేదాలు, భూభేదాలు, దీవాభేదాలు అన్నీ నేర్చినది జహాపన.
3: ఏదైనా భావమునిచ్చి అభినయించు మనతో స్వతంత్రముగా అభినయించగలరా?
4: అది ఇప్పుడు చెప్పుతున్నాను.
3: చురుకైనదే.
4: ఒక్క వారంలో అంతా అభ్యసించగలరు.
3: నాట్యం అభ్యసించినతో చాలా చిక్కులు ఉన్నవి.
4: ఏమి ప్రభు?
3: బహిరంగముగా దర్బారులో పురుషుల మధ్య ప్రదర్శించవలేను కదా.
4: నిర్బంధమేమున్నది?
3: ఆమె దాస్యముచే జీవిస్తూ ఉంటే అన్ని నిర్బంధాలే రావచ్చు.
2: కాంతేంజీ కొరకు పాదుషా వారి తలవైనది.
4: జహాపన, సెలవు
3: మహతి. ఏమీ లేదు.

0: ఇదిగో పాలు
1: అనర్కలి. ఈ నడచి వచ్చుటకు కూడా ఇవి ఏమి నాట్యపు పుణ్యమాలను అపేక్షిస్తున్నావా అనర్?
0: చేపలా

0: అది నడకలే, నాట్యం కాదు. పాలు చల్లారిపోవు.
1: చల్లారిన హృదయాలు వేడి పాలు త్రాగి ఉత్సాహం పొందుతాయి. హృదయమే వేడిగా ఉంటే చల్లారినా భయం లేదు. అనార్కలి, ఈ పాలంలో ఏం కలుపుతున్నా?
0: పాల సుగంధి చక్కెర
1: కాదు. నిన్నటి నుంచి ఈ పానీయానికి ఏదో క్రొత్త రుచి, క్రొత్త ఉత్సాహం కలిగించి ఏదో స్వభావం కలిగింది కాదా?
0: నాకెన్నో తెలియదు ప్రభు.
1: తెలియకుండానే కరిగిపోతాయి కొన్ని. ప్రపాతపు గాలి తొందరలు పువ్వు కన్య నాట్యం చేసుకుంటూ పారవశ్యాన్ని అనుభవిస్తూ ఉంటుంది. కాని దానిలోని సుగంధమంతా ఆ గాలి తరంగాల్లో కలిసిపోతున్నదని దానికి తెలియనే తెలియదు.
0: జాపన, ఆ పువ్వు కన్య ఎంత పుణ్యం చేసుకున్నదో కదా.
1: పుణ్యమనగా?
0: ఏదో గొప్ప తపస్సు.
1: కాదు కాదు, గొప్ప పుణ్యం అంటే ఉత్కృష్టమైన ప్రేమ, నిర్వ్యాజ నిర్మలమైన ప్రేమ అని. అలాంటి ప్రేమ సృష్టిలో ఒకరి హృదయంపై నుండి ఇంకొకరి హృదయముపై పడినప్పుడు అపూర్వ సౌందర్య రచనలు విరిసిపోతాయి. దాన్నే పుణ్యమని, ప్రేమ అని అంటారు.
0: అది ఎప్పుడు ఎవరిపై పొడును ఎవరు చెప్తారు? ఏక జాతి, ఏక గౌరవము, ఏకైక సాంప్రదాయము ఎన్ని కలియవది ప్రభు. దాసిని ప్రభు, దాసిని.
1: దాసి అని, చక్రవర్తి అని, ఇవి సమాజంలో అంతరాలు. ప్రేమమూర్తి అయిన సర్వేశ్వరుని అభిప్రాయాలు కావు అనర్కలి. ఇటు చూడు అనర్కలి, నీ చూపుల కాంతి పారినంత వరకు ఈ ఆరామం సజీవంగా కనిపిస్తుంది. నీవు నా దగ్గర నుంచి పోతే నేనేమైపోతానో అనర్కలి.
0: అదేమి ప్రభు, నీ కొరకే ఈ దాసి, నీకు సేవ చేయటమే వచ్చినది కదా.
1: అది కాదు అనర్కలి. అనార్, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అనార్, వక్షస్థలం ఉదిటేట్టు నిశ్చయించిన నీ ఊర్పు గాలి ఎంత వెడిగా ఉంది. ఏం ప్రేమించడం లేదా అనార్?
0: వ్యాపన, నేనే చెప్పలేకుండా ఉన్నాను. ఈ పువ్వులు నాలో శక్తిని వింత పెట్టి నన్ను ముందుకు తోస్తున్నాయి. ఈ గాలి నా చెవిలో ఒకే ధ్వనిగా నీవు దాసికి కావు అంటున్నాను. ఎంత అపచారం జాపన.
1: నువ్వు నాకు కావాలనా? దానిమ్మలు పూసినట్లున్న ఉద్యానవనం లాంటి నీ శరీరంలో చుట్టుకుపోయి అమృత కలశం లాంటి నీ హృదయంలో మధుర రసమును ఊర్పుల కాకకు ఆవిరి అయిపోకుండా ఒక్క బొట్టు కూడా మిగుల్చకుండా నేను త్రాగివేయాలనిపిస్తుంది.
0: నేనొక్కటి కోరుతాను.
1: వేయి కోరుకుదము.
0: ప్రియా, నేటి నుండి భారత సింహ పీఠికపై నీ భౌతిక దేహం మాత్రమే ఉంచి అనార్కలి హృదయ పీఠికపై నీ ప్రేమమూర్తి సదా నివసింపవాలి.
1: అంతేకాదు అనా, ఈ సలీం ఈ క్షణము నుండి అనార్కలి అసర సుధారసం త్రాగే జీవిస్తాడు. అనార్కలి కలలోని కాంతి కిరణాలు చల్లుకొని అలంకరించుకుంటాడు. అనార్కలి బాహుబంధంలోని సుగంధ ధూమాల పైపులు నిదురిస్తాడు. నడిస్తేనే నాట్యాలు ఒలిపించే చిగుళ్ళ లాంటి అనార్ పాదాలు కందకుండా తన చేతులను పరిచి నడిపించుకుంటాడు అనా.
0: అలా అనకూడదు ప్రభు.

0: ఏది?
1: ఒక్కసారి
0: అయ్యి అలా
1: దాంట్లండి.
0: మహాశయ్, సార్వభౌమునకు అనర్కళి నాట్య ప్రశస్తి తెలియవచ్చి నన్ను పిలిపించినారు.
1: అంతేనా?
0: ఈ రాత్రి 9 గంటలకు దర్బారులు ఆమె నాట్య ప్రదర్శనానికి అనుజ్ఞయింది. ఏమమ్మా?
1: ఏమి విధిగా చేయవదినా?
0: చెప్తా.
1: నాట్యము నేర్పి విధి
0: ఏమి?
1: ఏమీ లేదు.
0: ప్రభువులకు ఆనందము కలిగించడకే కదా నేను.
1: అంత మాత్రమున సురకర చేయకూడదు.

0: తాన్సేన్ జీ
1: జహాపన,
0: మానవ లోకానికంతకు ఒక మనుష్యులకే కాదు పశుపక్ష్యాదులకు కూడా ఆనందం కలిగించే నృత్యగానాలు నీవు అభ్యాసం చేసి

ప్రపంచమంతటిలో విఖ్యాతుడవై భారతదేశానికి కీర్తి తెచ్చావు. నీ వలన మా సార్వభౌమత్వానికి ఇనుమడించిన గౌరవం కలిగింది. ఈ కళాభిరుచిని దేశంలోని నలుమూలలలోనికి ప్రాచిస్తున్నావని విని చాలా సంతోషమైనది. సాంతయ్యి, నీ శిష్యురాలు అపూర్వంగా నృత్యగానాలు నేర్చినదని విని ఆమె ప్రదర్శనానికి ప్రత్యేక సావకాశం కలిగింపదరిచి ఈ సమావేశం నిర్ణయించాము. సార్వభౌమ, ఈ కళలు పరిపక్వమై పారముట్టిన జీవితం జన్మ జరాదుఃఖాలు నశించిపోయి అఖండ బ్రహ్మానంద తేజస్సులో అంతర్లీనమైపోతుంది. ఏ దేశంలో ఇలాంటి కళలు పరమోత్కృష్టములని భావింపబడతావో అక్కడ సాంఘిక రాజకీయ విద్వేషాలకు తావు లేకుండా జాతీయ జీవిత నాగరిక సభ్యత ప్రతిష్ఠితమవుతుంది. ఆ మహాభాగ్యం కళాపోషకులైన అక్బర్ సార్వభౌముల ఏడుబడి కింద భారతదేశం నేడు పొందుతోంది. ఉపక్రమించు నా ప్రభువా.

జీరీ జర

మధుర్ గో

0: ಅದೇವಿ ಅನಕ್ಕಡಿ ಸಲೀಮ್ ಯುವರಾಜ್ ಓಡಿದು.
1: ಅಬುಲ್
0: ಫಜಲ್ ಜಹಾಬ್ನ ಇದು ಪರಪಾಟಿ కానీ
2: శరణి
0: తాము విశ్రాంతి భవనానికి దయచేయండి, మనవి చేస్తాను. షహజాదా సలీం వారు కూడా విశ్రమించారు. తాను తెంజి తమరు వెళ్ళండి. దర్వాన్ ఈమెను ఒక ప్రత్యేక మందిరములకు చేర్చి కనిపెట్టి ఉండు. రాజా మాన్సింగ్ తొందరపడకండి,
2: చాలా అనుచితమైన కార్యం జరిగింది. కుమారుని ఒళ్ళో ఇంత ధైర్యంగా ఒరిగింది.
3: ముసల్మానం తెలియ అపమానం.
0: అవును దిలే ఖాన్జీ, ఇది అమానుషం, అకృత్యం, ఎవరు కాదండి.
2: క్షత్రియుడైన వానికి తల తిరిగేటంత పరాభవం జరిగింది. శరదాతాను మందలించక నెత్తిలెక్కించుకుంటాడా ప్రభు?
0: క్షమించాలి మాన్సింగ్జీ, దిలేర్ ఖాన్జీ మీరు తొందరపడకండి.
3: ముఖం
0: మీరు శాంతించినట్లు చెప్పగలరు.
2: నేను శాంతించాలి. వాణిఫల పెట్టుకుని సైత కళాడు నీచ ప్రదర్శనాలకు మా మేల పిలువాలి. క్షత్రియ జాతితో తులతూక గల గౌరవం తెచ్చుకున్నారని సంబంధం చేసినందులకు ఇంత నిజత్వం నేను ప్రేమ పదాలను. క్షత్రియ జాతి గర్భిత మస్తకంపై అభిమాన కిరీటం అవమాన కళంక కష్మలానికి తావీయదు. ఈ దర్బార్తో నాకు పని తీరిపోయింది.
0: రాజు సాహబ్, ఆ విషయమై చక్రవర్తితో చెప్పి ఒక నిర్ణయం
3: చేద్దాం. బదలాలేనా కాదా?
0: హిందూ ముసల్మానులందరి గౌరవాలను తృణీకరించి అనార్కలి చేసిన పరాభవానికి కఠినమైన శిక్ష నిర్ణయింపబడుతుంది. ఈనాడు తెల్లవారే వరకు అంతా తేలిపోతుంది. మీరేమి చింతించకండి.
4: ఎంత చక్కనిది ఈ దాడిమ మొక. అరుణారుణ కంపులు వెరసల్లుతుంది. ప్రకృతిలోని సౌందర్యాన్నంతా గుర్తకున్నాయి. ఈ గులాబీలతో ఈ అనార్కలిని అలంకరించి పూజిస్తాను. ఎవరు? సోఫియా, నిజం చెప్పి, భయం లేదు.
5: నగరిలో నుంచి తెల్లవారేసరికి దానిమ్మలను బహిష్కృతం చేయమన్నారు చక్రవర్తి.
4: నగరిలో నుంచి బహిష్కృతం చేయమన్నారు?
5: పట్టుమే చేయమన్నారు.
4: అనగా?
5: ప్రభు, చక్రవర్తి సేవకులందరికీ ఒక కఠోరమైన శాసనం చేశారు. తెల్లవారే లోపల దానిమ్మ చెట్లు పూలు కాయలు ఫలించి ఉన్నా సరే ఒక్కసారిగా చిప్పలు కాల్చి వేసి భస్మం చేయమన్నారు ప్రభు.
4: సరే, నీవు కఠోర శాసనం సంకుచితమైన రాజరికపు వాతావరణంలోని వేడి చక్రవర్తి మానవత్వము ఆవిరి అయి ఎగిరిపోయినప్పుడు శాసన రూపమైన పైశాచిక శక్తులు విజృంభించి ఇట్టి కఠోర శాసనాలు చేయక మరించేస్తారు.
6: వజీర్ అబుల్ ఫజల్.
4: వజీర్జీ, చక్రవర్తి తన కఠోర శాసనాలను తనకై శిరసు ఉంచుకున్న పాలితులపైన కాక ఈశ్వరుని తిరుహాసం లాంటి రమణీయమైన ఫలపుష్పాదులపై కూడా సాగించుతున్నట కాదా? ఎంత వెరితనము! అక్బర్ చక్రవర్తి మేధా సంపన్నత పైన అసమాన ప్రతిభ పైన నాకు అప్రతిమానమైన గౌరవం కలదు. కానీ సృష్టి అతడితో ఆగిపోలేదు. సృష్టికర్త మనకి ఇచ్చిన ఈ శక్తులతో అతనిని సాధింపలేదు. అది పరిహాసకరం. అది మానవుని అల్పత్వానికి చింతం. అతని తిరుహాసం సింధులాడు ఈ ప్రశాంత మధురమును శిరీష కోమల రమణీయములు అయిన సృష్టిపై కట్టి తరుట కథాయి కార్యం.
0: జహాపన, మనవి చేయుటకు అవకాశం ఇవ్వలేదు.
4: మంచిది, కూర్చోండి.
0: నేను కేవలము చక్రవర్తి సందేశహారినివనే రాలి, సహృదయముతో విషయం సమక్షమున చర్చించటకు కూడా వచ్చి. జహాపన, అప్పుడప్పుడే సృష్టి తొంగి చూస్తున్న నాటి మీ బాల్యావస్థలు ఎత్తుకొని లాలించి విద్యా శిక్షణలనిచ్చి రాజతంత్రమును బోధించి నా శిక్షాఫల రూపమైన సార్వభౌమమూర్తితో మీరు భావి భారతమును ఆదర్శంగా పాలించట చూడవలనని ఆకాంక్ష పడినాను. తమ వయస్సు కన్నా త్రిగుణీకృతమైన

0: అందుకే అది మొఘల్ రాజవంశ చిహ్నముగా అంకితమైంది.
1: అయినా
0: ప్రభువులు సామ్రాజ్య లాంఛితమైన పతాకాన్ని గాని రాజచిహ్నాన్ని గాని గౌరవించడం కర్తవ్యంగా భావిస్తారు కదా. ఎట్టి విషమ స్థితిలోనైనా అన్య భావానికి దాసులై వాటిని అగౌరవం చేయరు.
1: సామ్రాజ్య భావముల కన్నా మహోన్నతాదర్శాలను ఉపాధ్యాయం చేసుకునేవారు దేనికి ప్రాధాన్యం ఇవ్వలేను, దేనిని గౌరవించవలె?
0: తమ అభిప్రాయం
1: యథార్థమునే వచిస్తాను. నా హృదయ సామ్రాజ్య వైభవ లాంఛితమై నా ప్రేమ రస తరంగ లహరీ విహార నౌకను దాడిమ ప్రసవ సుందరి అనార్కలీని గౌరవించడం
0: అది బానిస జాతి పువ్వు గదో జహాపన. దానికి గులాబీతో సహచరులు కూడా
1: బానిస పుష్ప సామ్రాజ్యానికి అధినేత అయిన గులాబీ తన ఔదార్యంతో దాడిమమును తెచ్చుకునే సంస్కారం తెచ్చుకోలేదా?
0: సంస్కారం అన్న అంత తేలికయా జహాపన? మానవుడెప్పుడు ఒక సంప్రదాయానికి బద్ధుడు. పరంపరాగతములైన సాంప్రదాయ సిద్ధాంతాలు వాని శరీరంలో ప్రవేశించి రక్తాణువుల్లో బలమైన స్థానాన్ని ఆక్రమించుకుంటాయి. అట్టి సాంప్రదాయాన్ని విచ్ఛేదం చేద్దామనుకునే సామ్రాజ్యాలలో గొప్ప విప్లవాలు చెలరేగవచ్చు. ప్రజాభిప్రాయములు మన్నింపవలసి ఉంటుంది.
1: ఏమి ప్రజలకు నా వివాహంతో ఏం పని? నేనేమి ప్రజలకు బానిసనా? సామ్రాజ్య కాంక్షానిబద్ధ వైభవుడైన మా తండ్రి ప్రజాభిప్రాయములకు బానిసయవు కాదు. నేను స్వేచ్ఛాజీవి, నాకు సామ్రాజ్యం ఒక లెక్క కాదు. నేను ప్రజలకు బానిసను కాను. నాకు ప్రేమయే జీవన, ప్రేమయే స్వర్గం, ప్రేమయే మోక్షం. నేను అనార్కలిని ప్రేమించాను, ఆమెను వివాహం ఆడి తీరుతాను. నా ప్రయత్నంలో సామ్రాజ్యాలు సైన్యాలు గాలి పింజలలో ఎగిరిపోతాయి. వజర్తి, ఈ సంగతి మా తండ్రికి నివేదించండి. నా ప్రయత్నాన్ని రత్నమయ స్వరణ కిరీటం మళ్లించలేదు. ఇది నా నిశ్చయం, తిరుగులేదు, ఇక చర్చించటకు తావులేదు.
0: పరమేశ్వరుడు మీ హృదయానికి శాంతి నసంగు
1: అవసరమైనతో

0: బోలు
1: జహాపన
0: సామ్రాజ్య స్థాపనోద్దేశంలో మానవత్వం కూడా మరుగున పడిపోవలసిందేనా? ఈ నిష్ఠుర విధానానికి అంతం లేదా అబులు?
1: జహాపన ప్రజానీకం యొక్క క్షేమాన్ని సాధించడం కోసం చేసే ప్రయత్నం మానవత్వానికి దూరమవుతుందా? మీరు మిచిల్ అందు చక్రవర్తి స్వార్థ త్యాగమే ప్రతిబింబింపబడుతుంది. దానికై అవలంబించే శిక్షాక్రమం నిష్ఠురత్వం అనిపించుకుంది జహాపన.
0: అందులకే కదా జాతి మత సాంప్రదాయాలను తోసిరాదని, భావి భారత క్షేమానికి హిందూ మహమ్మదీయ సఖ్యానికి అంబర్ కుమారిని వివాహమాడాను.
1: అక్బర్ చక్రవర్తి ప్రణాళికను ఆమోదింపని వారెవరు? మూఢ విశ్వాసం గల ఏ మౌల్వీలు, సనాతనులైన ఏ హిందువులో తప్ప తదితరులు మీ సంస్కారాన్ని హర్షింపలేదా?
0: అవును, అట్లే సలీం అనార్కలీల వివాహం కూడా సాంఘిక సంస్కారంగా ఏల భావింపరాదు.
1: భావింపవచ్చు, కానీ ఆత్మగౌరవావేశపురులైన రసపుత్ర వీరులు, ముఘల్ సర్దారులు దానికి వ్యతిరేకులు.
0: ఏమి?
1: భావి భారత సింహాసనానికి బానిసకులుగా వారసుడు అని.
0: యదార్థం మొఘల్ జాతి నానాటికి నిర్వీర్యమైపోవునేమో.
1: రాకుమారుడు ఆమెను నిష్కల్మషంగా ప్రేమించాడు. ఆమె ప్రేమను చూరగొనే ప్రయత్నాల్లో సామ్రాజ్యాన్ని తృణప్రాయంగా ఎంచే వైఖరి స్పష్టపరిచినాడు.
0: నా తదనంతరం ఈ అవకాశాన్ని పురస్కరించుకుని రసపుత్రులు సింహాసనమాక్రమంటారా?
1: అది సంభవమే జహాపన. మనము చేతులారా తెచ్చిపెట్టుకున్నామని చింతించవలసి వస్తుంది.
0: రాకుమారుడు ఒక బానిస విలాసంలో మునిగి తీరే వాంఛ వల్ల

0: మొఘలులకు భారతదేశంలో తావు లేకుండా పోవలసిందేనా?
1: కావున
0: కావున మనము ఈ వివాహమును అడ్డుకొనవలే, ఎట్లయినను ఆపవలే. ఇందులకు మిశ్రుల విధానాన్ని అవలంబించాలి.
1: రాచరికపు జన్మ వలన వారికి వారి సంతతికి కూడా ప్రేమ దయా దాక్షిణ్యాదులు దూరమైపోవలసి వస్తాయి కదా.
0: ఆ మాత్రమే మా సౌఖ్యం. ప్రవేశపెట్టము. ఆ నీవు పోయి ద్వారము ముందు పహరా చేయి. అనార్కలి, నిన్నెందుకు పిలిపించానో తెలియనా? నీవు దర్బారులో చూపిన అసభ్యవర్తనం మాకు ఆగ్రహం కలిగించింది. సమర్థించుకోగలవా?
2: చెప్పలేకుండా ఉన్నాను ప్రభు. చెప్పదలిచిన ఎవరో నా కంఠనాళాన్ని ఉలిమివేస్తున్నట్లవుతుంది.
0: నీవు ఉన్మత్తురాలివి కాకపోతే యువరాజైన సదీంపైన అలా పడిపోతావా?
2: నాకేమీ తెలియలేదు ప్రభు.
0: నీవు అలా పడిపోవడం పిచ్చితనం కాదు.
2: అవును, ఈ మహాప్రపంచంలో ఎందుకు పసితనంలో నా తల్లిదండ్రులు వదిలిపోయినారు? ఈ ప్రకృతి అంతా ఎందుకు నన్ను పోషించిందో ప్రభు. నిన్న మొన్నటి వరకు నాకు నాన్న వారు ఎవరూ లేరు. అది ఏ సృష్టి సందేశమో కాదు. రాకుమారుని తొలిసారి దర్శించినప్పుడు నాలుగు రక్తవాహితలని పొంకులెత్తి నా కళ్ళ ఎదుట ఒక చోటి మెరిసిపోయింది. ఒక మాటకి నా చైతన్యాన్ని అణచివేసి బలవత్తర ఆకర్షణతో లోకొని నన్ను వారి పాదాల కింద పడవేసి నేను ప్రయత్నంగా శిరస్సు వంచుకున్నా. కన్నింటితో వారి పాదాలు కడిగి ఆత్మార్పణం చేసుకున్నాను ప్రభు. అప్పటి నుంచి నేనేమి చేస్తున్నాను నాకేమీ తెలియటం లేదు ప్రభు. నాకేమీ తెలియటం లేదు. ఇది నా అపరాధమే అయితే ఏ శిక్ష వేసినా సిద్ధంగానే ఉన్నాను ప్రభు, సిద్ధంగానే ఉన్నాను.
0: నీవు సలేము రాకుమారుణ్ణి ప్రేమించటానికి వీల్లేదు.
2: ప్రేమ అనగా?
0: ప్రేమ అనగా అనగా రాకుమారుని సాంగత్యాన్ని వాంఛించటం.
2: నేను వారి సాంగత్యాన్ని అభ్యసించటం లేదు జహాపన.
0: అది కాదు, వారిని నీవు ఆశించుట.
2: వారి కడ నాకు నిరాశలు లేవు, కేవలం ఆ మూర్తి దర్శనమే.
0: దానినే వలదని శాసిస్తున్నాను. దానినే ప్రేమ అంటాను.
2: దర్శనం కూడా వీల్లేదు. తేజోరాశి అయిన వారి మూర్తి మరుగైనప్పుడు లోకమే పాడైనట్టు తోస్తుంది ప్రభు. సూర్యుడు లేడిగా అనిపిస్తుంది. సృష్టి వ్యాపారం ఆగిపోయినట్లవుతుంది. వాంఛించుటలేదు. పేదనై తొమ్మిదినట్లు చించుటలేదు. కేవలం రాకుమారుని దర్శన భాగ్యం ఒక్కటే. కేవలం రాకుమారుని దర్శన భాగ్యం ఒక్కటే ప్రభు. ఇది ఒక్కటే, ఇది ఒక్కటే అపేక్షించాను ప్రభు.
0: వీలులేదు. నీ రాకుమారుని దర్శనాపేక్ష మృత్యుదేవుని ఆహ్వానించుకోటం.
1: నీవు రాకుమారుని అపేక్షించటం రాకుమారులకు వారి రాజ్యానికి క్షేమం కదమా? నీవు నిశ్చలంగా రాకుమారుని ప్రేమించావని ఎరుగుదు. నిశ్చల ప్రేమ స్వార్థాన్ని అపేక్షింప. నీ ప్రేమ నిష్కలంకమై నిర్మలమై స్వార్థరహితమై సత్యమే ఎదుటు. నీవు వాంఛించే ఏ కార్యం వారికి శ్రేయస్సు కాదు, ఆ వాంఛని మళ్లించుకుని నీ స్వార్థత్యాగాన్ని ప్రకటించాల్సి ఉంది. కావున నీవు రాజకుమారుని దర్శన వాంఛ కూడా నిర్మూలనం చేసుకోవాలి. ఇది చక్రవర్తి సామ్రాజ్య ప్రజల తీవ్రమైన కోరిక.
2: ప్రభు, ప్రభు, నీకు ఎదురాడలేదు, నీపై అవిధేయత చేయటం లేదు.

0: నీ ముందు మాట్లాడటానికి ఈకంటే మణికిపోయి ఊపిరాడటం లేదు ప్రభు. రాకుమారుడు నాకు లేడా, రాకుమారుడు నాకు లేడా? అయ్యో, ఈ హృదయం అంతా ఈ భూమిపై పరచుకొని పోతుంది. ఒక్కమారు ఈ అనార్తలి ప్రేమమయ జీవితం మీదుగా ఆ సుకుమారమైన పవిత్ర పాదాలతో నడిచిపోమనండి ప్రభు, నడిచిపోమ్మనండి. జాపన, నేను రాకుమారిని చూడకుండా ఉండలేను, అది నాకు అసాధ్యమైన పని. సమనిశితమైన ఖడ్గంతో ఈ కంఠాన్ని తుంచివేసి మాకు ఉపకారం చేయండి ప్రభు, మాకు ఉపకారం చేయండి. అంతే అంతే నేను కోరేది ప్రభు. ప్రభు
1: అమ్మా, ఈ ముష్కరమైన సామ్రాజ్యపు వినుప కిరీటం కింద తలయొద్దిన మహాపాపంలో నా మేధస్సు కలుషితమై కఠిన శిలాఖండమై నిర్జీవమై నీకు నిలువ నీడ లేకుండా చేసింది. నన్ను క్షమించు. ఎవరక్కడ? ఈమెను ఆ అవతలకి తీసుకుని పొండు. అవును, ఒక వంక అఖిల భారత సామ్రాజ్య లాంఛనమైన ఈ కిరీటం, వేరొక వంక అమాయక ప్రేమ స్వరూపిందుకు ఈ అనార్థన. రాజనీతి తంత్రజ్ఞుడైన అబుల్, ప్రకృతి సుషమా సుకుమారమైన స్వర్గీయ కవితా గీతికలు ఉపాసించే అబుల్, అబుల్ కిరీటం శిరస్సున లేని అక్బరు అనార్కలి సలీమ వివాహాన్ని అంగీకరించడానికే ప్రయత్నిస్తాడు అబుల్. జహాపర, కవి అయిన అబుల్ దాన్ని గానం చేస్తాడు.
2: జహాపర కౌన్ హై? మే రాజా మాన్సింగ్ హూ.
1: మాన్సింగ్ కూర్చో.
2: జహాపన, లాహోర్ అంతా గగ్గోలుగా ఉంది.
1: ఏ విషయం?
2: షహజాదా సలీం బానిస కూతుర్ని పరిణయం ఆడుతారని నగరమంతా ఒక్కటే అల్లరిగా ఉంది. రాజపుత్రులందరికీ చాలా కోపంగా ఉంది. క్షత్రియ వీరసింహులకు బానిస జాతి సంతానం క్రింద తలలోకుటకు అంగీకారం లేదు.
1: పవిత్ర ప్రేమతో కల్పించుకునే వారి హృదయ సంబంధాన్ని ఎలా త్రెంచమా?
2: రాజకీయంగా అలా పనికిరాదు. భిన్న జాతుల పౌరుష జీవనానికి ఇది అవమానం.
1: వారిని అవమానింపవలనని ఎవరంటున్నారు?
2: కర్తవ్యము
1: ఏమియును లేదు. నీవు వెళ్ళి ఎక్కడ ఈ తిరుగుబాటు జరుగునో అక్కడ నీ ప్రజ్ఞా బలదర్పాలతో ఎదుర్కొని
2: సార్వభౌముని రెండవ రాజధాని లాహోర్లో ఇంతటి ప్రజాందోళనము సంతృప్తి పరపకుండా ఉండవచ్చునా?
1: అనచిపేదాల మాన్సింగ్, నీ సార్వభౌముడు శాసిస్తున్నాడు.
2: ఖేదాలను జహాపన, క్షమింపుడు ఖేదాలు. ఎవరు అంగీకరించినను మానినను క్షత్రియ జాతి మాత్రం అంగీకరింపదాలు. ఉగ్గుపాలతో పెట్టిన క్షాత్ర రస ప్రధాన జీవనులకు క్షత్రియ సూరతిఖామణులు రణరంగంలో దురికి మృత్యుదేవి కరాల దంతాత్మలలో వీరవిహారం చేస్తూ సర్వార్పణం చేయగలరు, కాని అవమాన పరాజితులు కావటాన్ని భరింపదాలు. యోగ్యతకు సమరస భావానికి ముగ్ధుడనై హిందూ ముసల్మానుల శాశ్వత సఖ్యం కోసం తనగులాడే మీ చేయూతగా ఉండడానికి మా సోదరి అంబర్ రాకుమార్ని భార్యగా ఎలుపొమ్మనిచ్చా. ఈ సంస్కరణ ఎందరెందరో సుక్షత్రియుల కంటకింపైపోయింది. క్షత్రియలోక మూర్ధన్యుడైన మా చిత్తూరు ప్రభు రామ ప్రతాప్ సింహ్ మొఘల్ సామ్రాట్టునకు సామంతుడుగా ఉన్నదానికనే కదా నేటికీ కందమూలాలు తింటూ తన పవిత్ర దేహాన్ని అడవి కల్పించుకున్నాడు.
1: సైన్యాధిపతి
2: ప్రభు, నాకి సర్వ సైన్యాధిపతిత్వంతో పని లేదు. ఒక క్షత్రియ జాతి అనే సమస్త భారతీయ సభ్యజాతులకు తలవంపుగా భారత సామ్రాజ్య సింహాసనం మీద బానిస కూతురు కనుసన్నలతో పాలించు చక్రవర్తి శాసనాలను ధర్మానాలను శిరోధార్యమని తలచి నా వంటి ఆత్మాభిమానం గలవాడు సేవించలేడు ప్రభు. క్షమించండి.

0: రాజధర్మము నిర్వర్తించే ఈ హృదయంలో దయాప్రేమలకు స్థానం లేదు. ఎవరక్కడ
1: లఘు,
0: తెల్లవారక పూర్వమే అనార్కలీని సజీవ సమాధి చేయించు.
2: జహాపన, జహాపన, మనసారా ప్రేమించినందుకు మరణదండన మా జహాపన. అట్లయినచు భావి పరిణామాన్ని శంకించకుండా పరమశుడై ప్రేమించిన సహజాగా సలించేమి శిక్ష? ఆమె అపరాధము కన్నను రాకుమారుని అపరాధమే ఎన్నో విధములు అధికతరమైనది. క్షమించి పుత్రవాత్సల్యం అతనిని శిక్షించకుండా మీకు అడ్డము వచ్చాడు. అసహాయ గదాయని ఇంత పని చేశారు కదా ప్రభు, ఒక్క మాట మనవి చేయకుండా ఉండలేదు. మీ సామ్రాజ్యంలో ఆమెకు రక్షణ లేకుంటే ఇట్టి ఘోర సాంఘిక నియమాలు మృత్యు క్రీడలు లేని ఏ దూర దేశాలకు పంపించి వేయలేకపోయినా ఇంత అన్యాయం చేస్తారా?
0: గురుజీ, నేను తొందరపడ్డాను. దారుణమైన శాసనం చేశాను. కరుణార్ద్రమైన నా హృదయాన్ని ఈ రాజకీయ లోహ కవాటాలు నిర్బంధించి పైకు ఉంది.
3: Thank you.

0: అన్నారు. నా బిడ్డ, ఈ దీనగాయకుణ్ణి ఒక్కడిని శూన్య ప్రపంచంలో వదిలివేసి స్వర్గధామం చేరుకున్నావా? నీలోని కళాప్రావీణ్యమే నీకు మృత్యప్రాయమైపోయిందా? ఈ జీవితమంతా ఇక నిర్వేదంతో నీ మృత్యు వేదనలనే పాడుకునవలె నా బిడ్డ, బిడ్డ. అప్పుడే ఏనాడో ఏ చెట్టు క్రిందో నీ దిక్కులేని జీవితం రాలిపోతే ఏమయ్యేదానివో బిడ్డ? నా చేతులారా తెచ్చి పెంచి సర్వ జగన్మోహనమైన నృత్యగాన కళలను అలంకరించుకొని తుడకు క్రూర వ్యాఘ్రములకు బలి చేశాను. సూర్యుడిలోని జ్యోతిస్తూ పోయి సృష్టికాల అంధకారమైపోయి
1: అనా అనా, ఇక నీవు నాకు లేవు అనా, నీవులను విడిచిపెట్టేవా? నేనే నిన్ను విడిచిపెట్టాను. ఆకాశ సీమల నుంచి అవతరించిన నీవు అనంత ప్రేమతో కరగ్రహణం ఆశిస్తే అందుకోలేక అసాసుడినైన నిర్భాగ్యుని అనా. నేను నిర్భాగ్యుని. నువ్వు మరణింపలేదు. ఈ సరి నేను చిత్రం ఒక చేశాడు, చేయించాడు. ఈ పాషాణశీలు ఊపిరాలక మృత్యును ఆహ్వానించుకుంటూ దీర్ఘ నిద్రపోయినావా అనా? నేను పరిగెత్తి
2: కడుపుకుంటాను. చక్రవర్తి శాసనం.
1: శాసనం నిత్యవరి పైన రా శాసనం. ఈ కఠోర శాసనాలకి అమృతమూర్తి అయిన నా అనర్హుడి బలి అయిపోయింది. నీ దాహం తనాలి. ఈ శాసనాలు ఈ నిర్బంధపు పరమానాడు. ఇక అనర్హుడిని చేరలి. అనర్హుడి అప్పుడే నీ సామ్రాజ్యపు సరిహద్దులను దాటిపోయింది. అయ్యో అమ్మాయి శక్తి అపలయైన అనార్పై ఎంత ముష్కరపు శాసనం. అసహాయ ప్రాణి కదా ఆయన్ని చెలాయించిన నీ చిత్ర కథా కళాపములు ఆమె కృంగిపోయి పడిన వేదన ధూమములో నుండి అగ్ని ప్రజ్వరిల్లి వికృత నినాదాలతో మీపై మీ సామ్రాజ్యముపై శపక్తులుద్ఘోషిస్తోందిరా. ఇది తరతరములా తగలగలదు. మొఘల్ రాజవంశాల్లో మానవత్వమే లభిస్తోంది. ఇక బంగారు కట్టెపై రత్నమయ కిరీటం పెట్టుకుని మీ చక్రవర్తి సామ్రాజ్యాన్ని గుండెల్లో దాచుకొని గాఢ నిద్రపోవాలి. ఈ స్త్రీ జీవ శివలో బ్రతికే ఉంటాడు. అలా అలా అలా

మీరింతవరకు అనార్కలి నాటకం విన్నారు. రచన శ్రీ బూటుగూరి సత్యనారాయణరావు, నిర్వహణ శ్రీ బందా కనకలింగేశ్వరరావు, సంగీతం శ్రీ ఓలెటి వెంకటేశ్వర్లు, కాయనీ గాయకులు శ్రీ ఎన్సీబీ జగన్నాథాచార్యులు, శ్రీ ఓలెటి వెంకటేశ్వర్లు. ఇందులో అనార్కలి ఎస్ గోపాలరత్నం, రాణి మింజిమూరి లక్ష్మి, సోఫియా శ్రీమతి ఎం నాగరత్నమ్మ, అక్బర్ శ్రీ ఎన్బిఆర్ సాంబశివరావు, సలీం శ్రీ ఏబి ఆనంద్, తాన్సేన్ శ్రీ బందా, అబ్దుల్ ఫజల్ శ్రీ సి రామ్మోహన్ రావు, మాన్సింగ్ శ్రీ కె లక్ష్మీ నరసయ్య, వార్తాహరుడు శ్రీ నండూరి సుబ్బారావు పాల్గొన్నారు. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి హైదరాబాద్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 4:03.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. యువలయ నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలు తెలిస్తే మెసేజ్ చేయాలనిపిస్తే 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఆన్లైన్కి వచ్చేస్తే మాట్లాడేసుకుందాం.

ఈరోజు యువలయలో నేను అడగబోతున్నాను మొట్టమొదటి ప్రశ్న. ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని దేనిని పిలుస్తారు? ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అని దేనిని పిలుస్తారు తెలిస్తే 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి మీకోసం, ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అని దేనిని పిలుస్తారు? ఇది ప్రశ్న.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పనిదినాలలో సమర్పించగలరు.
2: ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని దేనిని పిలుస్తారు అని అడిగాను, ఆన్సర్లు వచ్చేసే చూసేద్దాం. శేషాద్రి నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు షేక్ హబీబుల్లా, నర్తు ఆములూరు అల్లర్ మండలం నుంచి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ పంపించారు శ్యామ్ నెల్లూరు నుంచి. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఆర్ఎన్విఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ సౌమ్య, వీరందరూ పంపించారు లక్కవరం ఏలూరు జిల్లా నుంచి. అయితే నేను అడిగాను ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అని దేనిని పిలుస్తారు అని అడిగాను, దానికి ఆన్సర్ పంపించండి. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో భారతి కిషోర్ అనంతపురం నుంచి, సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా విజయవాడ నుంచి దుర్గాంబ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి ఆర్ శ్రీనివాస్, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, అంగర్ కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి, కరెక్ట్ ఆన్సర్. బిట్రా వీరమోహన్ రావు, నిర్మలాదేవి, రాజవోల్ గ్రామం నుంచి, రాంగ్ ఆన్సర్ రండి ఒకసారి చెక్ చేసుకోండి. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు పెమ్మరాజు లలితా కుమారి తణుకు నుంచి. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని, కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కరెక్ట్ ఆన్సర్. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, కరెక్ట్ ఆన్సర్. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుండి సత్యనారాయణ భట్టి ప్రోలు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేటపాలెం దగ్గర రామానగర్ బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ, కరెక్ట్ ఆన్సర్. అడవి జ్వాల దేవులపల్లి హనుమంత్, ఓకే దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా పొద్దుటూరు కడప జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. రాజర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి, కరెక్ట్ ఆన్సర్. మహేంద్ర తెనాల నుంచి, మీ ఆన్సర్ నాకు అర్థం కాలేదండి. నేను అడిగాను ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని దేనిని పిలుస్తారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు పాలెం పొలయ్య, ఆలగడ్డ నంద్యాల జిల్లా, హుబ్బిల్ల వెంకటేశ్వర్లు, లక్ష్మీ, నరేంద్ర రెడ్డి, రామకృష్ణయ్య, మస్తాన్ బాషా, కార్పెంటర్ బుచ్చరెడ్డిపాలెం నుంచి, ముంతా పెద్దన్న గురుకుంట్ల నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, కరెక్ట్ ఆన్సర్తో ఆకురాతి రామకృష్ణ, రాజలక్ష్మి, చిన్న మిరియం, ఓకే పంపించారు మీ పేర్లకి ఆన్సర్కి కొంచెం వేరియేషన్ ఉండేలా మెసేజ్ చేస్తే చదవడానికి తేలిగ్గా ఉంటుంది. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు మన్మధురావు, శోభరాణి, ఉదయవంశీ, హారిక, రాజవోలు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం, సరోజిని, మాయ, కె శ్రీనివాస్, కృష్ణానగర్ గుంటూరు నుంచి పీర్జాదిగూడెం నుంచి శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ కొల్లాపూర్, నాగర్ కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. లతా, సుహాస్, హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి, ఎస్పీ సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. నమస్తే అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు రఘువీర్ సింగ్, సుగుణభాయి, రాధ, మున్నా ఏలూరు నుంచి. మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు, పెద్దమస్తానరావు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంచిర్యాల నుంచి చంద్రముగుళి పద్మరాణి, అక్షర కృప కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ క్వశ్చన్ అడుగుతున్నారు. ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని దేనిని పిలుస్తారు? ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని దేనిని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ పంపించారు చిలకమరి, నరసింహాచార్యులు, విద్యుత్ నగర్, భయల్, హైదరాబాద్ నుంచి. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుండి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్, నాగార్జున, లక్ష్మి, వడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి. నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, కుంచి రామ్మూర్తి, కుంచివానిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు మంగళగిరి నుంచి ఆదిశేష్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి శ్రీరామ్దాస్ అంజాచారి, బ్రహ్మచారి, చిలకమరి ఉపేంద్రాచారి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్. కల్బకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీవైష్ణవ్ కరెక్ట్ ఆన్సర్. దంపూరు బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, ఇనమడుగు నుండి సౌదామిని, వసుంధర, తుమ్మా పద్మావతి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోస్. దాసిరిపాలెం నుండి శివదాసరెడ్డి, తిరుపతమ్మ, ఇంకా వారి కుటుంబ సభ్యులు. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి ఉన్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, వెల్లుల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి దుర్గాంబ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు వరగంటి బదరి విశాల. మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్మలి, ఫాతిమా

కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం కూనపరెడ్డి రమేష్ బాబు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో కొనుకొల్ల రమేష్, రామోజీ, శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ. ఓకే, గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో శ్రీతేజ, సాయి చరణ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఉప్పల్ నుంచి. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం, శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. నమస్తే అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం వడలి గ్రామం నుండి మోక్షశ్రీ, నందు. కరెక్ట్ ఆన్సర్తో ఆర్ఎన్విఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపట్టి సత్యనారాయణ, లక్ష్మీ, సౌమ్య, ఎడ్లపల్లి లీలామహాలక్ష్మి, గీతిక, సిరి, గాహ్న, స్నిగ్ధ, లక్కవరం, ఏలూరు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తో సర్విశెట్టి సుబ్బరామయ్య, చీరాల నుంచి. నాకు అందిన మెసేజెస్ మొత్తం చదివేశాను. ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని దేనిని పిలుస్తారు అని అడిగాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మోదుగు చెట్టు. కొంతమంది ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అనేది బ్యూటియా మోనోస్పెర్మా అనే శాస్త్రీయ నామం కలిగిన ఒక అందమైన ఆకురాల్చే చెట్టు. అయితే ఈ శాస్త్రీయ నామం కూడా చెప్పేశారు, వాళ్ళని కూడా కరెక్ట్ ఆన్సర్గానే చెప్పాను. దీనిని పలాష్, మోదుగా, అడవి జ్వాల అని కూడా పిలుస్తారు. ఇవి కూడా మెన్షన్ చేశారు, కంగ్రాచ్యులేషన్స్. ఇంకా ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆకులు రాలిన తర్వాత ఈ చెట్టు నిండుగా ప్రకాశవంతమైన నారింజ, ఎరుపు రంగు పూలతో నిండి ఉంటుంది. ఇది కూడా కొంతమంది మెన్షన్ చేశారు. ఇంకా ఏంటంటే దూరం నుండి అడవిలో మంటలు అంటుకున్నట్లుగా కనిపిస్తుంది, అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఇది కూడా కొంతమంది మెసేజ్ చేశారు. ఇంకా మెసేజెస్ వస్తున్నాయి, చూసేద్దాం. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, సియోన, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, అవ్య, బ్రహ్మయ్య. కరెక్ట్ ఆన్సర్ పంపించారు డాక్టర్ శ్రీనివాస్, శ్యామల, గజ్వేల్ నుంచి. ఇంకా ఈ ప్రశ్నకి సమాధానం ఎవరూ పంపించొద్దు, ఎందుకంటే మాట్లాడేసుకున్నాం కాబట్టి. ఇక ఈరోజు యువలయలో రెండవ ప్రశ్న, లైబ్రరీ అనే పదం ఏ భాష నుండి పుట్టింది లేదా ఏ భాష నుండి వచ్చింది? లైబ్రరీ అనే పదం ఏ భాష నుండి వచ్చింది? తెలిస్తే 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. లైబ్రరీ అనే పదం ఏ భాష నుండి పుట్టింది?

లైబ్రరీ అనే పదం ఏ భాష నుండి పుట్టింది అని అడిగాను. చాలా చాలా మెసేజెస్ వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామం తెలగలపాలె నుండి వెంకటేశ్వర్లు, రెడ్డి, జ్యోతి, తులసి, కౌశిక్. కరెక్ట్ ఆన్సర్తో భాస్కరుని సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్, శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ ఆన్సర్, సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్, శ్రీవాణి ఢిల్లీ నుంచి కరెక్ట్ ఆన్సర్, పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్, పెమ్మరాజు లలిత కుమారి తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్, పండా లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్, ఆకురాతి రామకృష్ణ రాజ్యలక్ష్మి చినమిరం నుంచి కరెక్ట్ ఆన్సర్, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుండి ఊర్మిళ సతీష్ రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు మహేంద్ర తెనాల్ నుంచి. గుడ్ ఈవినింగ్ అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేష్ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో బి శివకుమార్ ముదిరాజ్ వీసీ కాలనీ నంద్యాల నుంచి, అంగర్ కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి కరెక్ట్ ఆన్సర్, సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబ్హాని కరెక్ట్ ఆన్సర్, ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి కందికాయపల్లె గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్, గుంటూరు నుండి మల్లాది పాల్ చక్రవర్తి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని కరెక్ట్ ఆన్సర్, భారతి కిషోర్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇంకా ఎస్పి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి, మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు, పెద్దమస్తానరావు కరెక్ట్ ఆన్సర్ పంపించారు గుడ్ ఈవినింగ్ అంటూ. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్సి, పాండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య, భవ్య వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అగైన్ కరెక్ట్ ఆన్సర్.

హలో, దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం, తెలంగాణ నుంచి. మంచిర్యాల నుంచి చంద్రమొగుళి పద్మరాణి అక్షరకృప. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు, కరెక్ట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్, కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ వచ్చింది రాచర్ల సుబ్రహ్మణ్యం, సరిపల్లె, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. వేటపాలెం దగ్గర రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత, కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎం రామ్మోహన్ రావు, సత్యవతి శ్రీనివాసరావు, సూర్యతేజ, ఇరుసుమండ, అంబేద్కర్, కోనసీమ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ సౌమ్య, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతిక, సిరి, గాహ్న, స్నిగ్ధ, లక్కవర, ఏలూరు జిల్లా నుంచి. లతా సుహాస్ హోస్కోట్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. కె శ్రీనివాస్ కృష్ణానగర్ గుంటూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, కరెక్ట్ ఆన్సర్. పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, కరెక్ట్ ఆన్సర్. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుండి భట్టిప్రోలు సత్యనారాయణ, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం వడలి గ్రామం నుండి మోక్షశ్రీ, నందు, నాగూర్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్వల్లి ఫాతిమా, కరెక్ట్ ఆన్సర్. ఓకే, రాంగ్ ఆన్సర్ పంపించారు, ఒకసారి చెక్ చేసుకోండి. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సరోజిని, మాయ, ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఎం కొండరెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కె బ్రహ్మానందరావు ప్రసాదంపాడు నుంచి, కరెక్ట్ ఆన్సర్. గుండుగొలను కొనుకళ్ళ రమేష్, రామోజీ, ముకుందాచార్యులు, ముకుందాచార్యులు, ఓకే, శ్రీనివాస్ బాబు, వీరందరూ పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. కరెక్ట్ ఆన్సర్తో వెలివర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవినగర్, కార్ఖానా, సికింద్రాబాద్, తెలంగాణ. గుడ్ ఈవినింగ్ అంటూ యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి ఆర్ శ్రీనివాస్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఒంగోలు నుంచి హనుమంతు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో కుంచి రామ్మూర్తి, కుంచివన్పేట నుంచి. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి, కరెక్ట్ ఆన్సర్. చిలకమర్రి నరసింహాచార్యులు విద్యుత్నగర్ హైదరాబాద్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో ఏ రాధాకృష్ణమూర్తి, లక్ష్మీ కామేశ్వరి, పూర్ణచంద్ర, మానస, లలిత, గుంటూరు నుంచి. శ్రీనివాస సామల గజ్వేల్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి దుర్గాంబ, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. రఘువీర్ సింగ్ సుగుణభాయ్ రాధమున్న ఏలూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అండి, ఎస్బీఐ కాలనీ నుంచి విజయ శేఖర్, ఒకసారి చెక్ చేసుకోండి. దంపూర్ బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, ఇనమడుగు నుండి సౌదామిని, వసుంధర, తుమ్మ, పద్మావతి, కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, వెల్లుల్ల నుంచి, కరెక్ట్ ఆన్సర్. సర్విశెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గోపాల్ ఆచారి, అక్కయమ్మ, శ్యామలరాణి, ప్రకాష్ రాజ్, తమిళనాడు దొడ్డేపల్లి నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, కరెక్ట్ ఆన్సర్. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ, ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో ఉప్పల్ నుంచి శ్రీతేజ, సాయి చరణ్. కరెక్ట్ ఆన్సర్తో ప్రణవి, ప్రణుతి, ఆర్కేపురం న్యూఢిల్లీ నుంచి. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా దగధర్తి మండలం చెన్నూరు నుంచి వనం, శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. సుచరిత నాగప్రసన్న ఒంగోలు నుంచి, కరెక్ట్ ఆన్సర్. మీ నుంచి వచ్చిన మెసేజెస్ అన్నీ చదివేశాను. లైబ్రరీ అనే పదం ఏ భాష నుండి పుట్టింది అని అడిగాను. లాటిన్ భాష నుండి వచ్చింది లైబ్రరీ. ఈ పదం లాటిన్ పదమైన లిబర్ అనే పదం నుండి ఉద్భవించింది. దీనికి పుస్తకం అని కూడా అర్థం.
అక్షరాల ఇది పుస్తకాలను భద్రపరిచే స్థలాన్ని సూచిస్తుంది. అదన్నమాట సంగతి. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకో ప్రశ్న, పిఎం ఉషా పథకం దేనికి సంబంధించింది? పిఎం ఉషా పథకం దేనికి సంబంధించింది తెలిస్తే 866-248-8812 నంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, పిఎం ఉషా పథకం దేనికి సంబంధించింది?

పిఎం ఉషా పథకం దేనికి సంబంధించింది అని అడిగాను, ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కుంకలమర్రు గ్రామం తెలగలపాల నుండి వెంకటేశ్వర్లు, రెడ్డి, జ్యోతి, తులసి, కౌశిక్. కరెక్ట్ ఆన్సర్తో భాస్కరుని సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఇంకా ఎవరు విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, చెబ్రోల్ రామకృష్ణయ్య, సుభాషిణి ఇనమడుగు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో ఎం కొండరెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద. కరెక్ట్ ఆన్సర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు హనుమంతు ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మి, సౌమ్య, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతిక, సిరీస్, గాహ్న, స్నిగ్ధ. కరెక్ట్ ఆన్సర్ పంపించారు వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుండి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివశరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో అంగర్ కళాధార్ కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి, శేషాద్రి నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో మంచిర్యాల నుంచి చంద్రమౌళి పద్మరాణి, అక్షర కృప, శ్యామ్ నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం దగ్గర రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే మహేంద్ర తినాల నుంచి. కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయా, ఇంకా బిట్రా, వీరమోహన్ రావు, నిర్మలాదేవి, రాజవోలు గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఎం శ్రీనివాసరావు, సూర్యతేజ, మను, రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు మీ పేరు షేక్ మహబూబ్ సుభాని కొత్తపేట నుంచి. కరెక్ట్ ఆన్సర్తో సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఆత్మకూరు నుంచి ఆదిశేష్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, కె శ్రీనివాస్, కృష్ణానగర్ గుంటూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. నమస్తే అంటూ పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం వడలి గ్రామం నుండి మోక్షశ్రీ, నందు, నాగూర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, ప్రవీణ. కరెక్ట్ ఆన్సర్. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, కందికాయపల్లె గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తోనే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, గణేష్ నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో అనంతపురం నుంచి భారతి కిషోర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కే బ్రహ్మానందరావు ప్రసాదంపాడు నుంచి. ఇంకా ఎవరంటే యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగప్రసన్న, సుచరిత, ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజోలి మండలం వీవర్స్ కాలనీ నుండి మోదుగుండు రాజేష్, చరణ్, సాహిత్య, సౌమ్య, అంజలి, సరళ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. బి శివకుమార్ ముదిరాజ్, విసి కాలనీ నంద్యాల నుంచి. మహమ్మద్ ఇనాయతుల్లా, అష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే తంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, ఇనమడుగు నుంచి. సౌదామిని వసుంధర, తుమ్మ పద్మావతి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరు దుర్గాంబ విజయవాడ నుంచి. హైదరాబాద్ నుంచి చిలకమరి నరసింహాచార్యులు, విద్యుత్ నగర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బలివర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవి నగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఈ రాధాకృష్ణ, లక్ష్మి, మానస, వాసు, లలిత గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కాదర్ వీరేష్, రాజు.

మండలం జోగులాంబ గద్వాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఉప్పల్ నుంచి శ్రీతేజ సాయిచరణ్ కరెక్ట్ ఆన్సర్. గుంటూరు జిల్లా దాసరపాలెం నుండి శివదాసరెడ్డి తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రీనివాస శ్యామల గజ్వేల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. మార్కపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వెళ్ళి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనన్ శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఆన్సర్ ఏంటంటే, అసలు క్వశ్చన్ ఏంటంటే, పిఎం ఉషా పథకం దేనికి సంబంధించింది అని అడిగాను. ఉన్నత విద్యకు సంబంధించింది. పిఎం ఉషా ప్రధానమంత్రి ఉచ్చతారు శిక్షా అభియాన్, ఇది కూడా కొంతమంది మెన్షన్ చేశారు, అనేది భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖ వారు 2023 జూన్ నెలలో ప్రారంభించిన ఒక కేంద్ర ప్రాయోజిత పథకం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలలో నాణ్యత, మౌలిక సదుపాయాలు, సమానత్వం, ఇంకా విద్యా సంస్థల శ్రేష్టతను మెరుగుపరచడం. ఇది కూడా చాలామంది మెన్షన్ చేశారు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. రేపటి యువలయలో కలుసుకుందాం. మీ అందరి కోసం ఈ పాట.

0: యువలే కార్యక్రమం ఇంతటితో సమాప్తం. లయ విన్యాసం వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO

0: 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నాన్నా, నాకు 3,000 ఇవ్వండి.
2: ఎందుకురా?
1: నా పాకెట్ మనీ.
2: అరే, ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
1: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హానండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
2: అరే వా, నాకు కూడా నేర్పించి నీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు.
1: మరి మీ మొబైల్ ఇవ్వండి.
2: ఇదిగో,
3: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
4: అన్ని లావాదేవీలు ఇప్పటిక సులభం.
5: ఈనాటి లయ విన్యాసం కార్యక్రమంలో శ్రీ ఎం దక్షిణామూర్తి గారి ఢోలు వాయిద్యం వింటారు. తిస్రజాతి తాళం, తిస్రజాతి త్రిపుట తాళం.

మీరింతవరకు లైవ్ విన్యాసం కార్యక్రమంలో శ్రీ ఎం దక్షిణామూర్తి గారి ఢోలు వాయిద్యం విన్నారు. తిస్ర జాతి త్రిపుట తాళం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం హిందీ చలనచిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పర్దేశ్ ఈ చిత్రానికి కుమార్ సాను ఆలపించిన గీతం.

0: హిందీ చలనచిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత బాబీ ఈ చిత్రానికి శైలేందర్ సింగ్, లతా మంగేష్కర్ ఆలపించిన గీతం.
1: హర్

కార్యక్రమంలో చివరిగా ఆషికీ 2 ఈ చిత్రానికి పాలక్ అర్జిత్ సింగ్ బృందం ఆలపించిన గీతం.

0: నమస్కారం శ్రోతలందరికీ, ఉత్సాహభరితమైన యువవాణి కార్యక్రమానికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? మనం జూన్ నెల చివరిలో ఉన్నాం. ఈరోజు అనగా జూన్ 28వ తేదీకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో మొదటిది మరియు అత్యంత ముఖ్యమైనది, మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున పల్స్ పోలియో కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది చిన్నారులకు ఈ పోలియో చుక్కలు వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 5 ఏళ్లలోపు పిల్లలందరికీ ఈ పోలియో చుక్కలు వేయించడం మన అందరి బాధ్యత. సామాజిక బాధ్యత కలిగిన యువతగా మీ ఇళ్లల్లో లేదా మీ వీధుల్లో ఉన్న చిన్నారుల తల్లిదండ్రులకు దీనిపై అవగాహన కల్పించండి. పోలియో మహమ్మారిని శాశ్వతంగా పాంద్రోల్లాలంటే ప్రతి చిన్నారికి ఈ చుక్కలు వేయించడం ఎంతో అవసరం. గతంలో చుక్కలు వేయించినప్పటికీ ఈరోజు మళ్ళీ వేయించుకోవచ్చు. మన చుట్టుపక్కల ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలలో, రైల్వే స్టేషన్స్, బస్టాండ్ బూత్ వద్ద కూడా డ్రాప్స్ బూత్ సాధారణంగా ఉంటాయి. మన దేశం ముందుకు వెళ్ళాలి అంటే ఆరోగ్యాన్ని సరిగ్గా ఉంచుకోవాలి. 2 చుక్కలు ప్రాణాలకు రక్ష అన్న నినాదాన్ని ప్రతి సంవత్సరం నిజం చేద్దాం.
1: రాహుల్ నంబయ్యర్ పాడిన పాట చల్ మోహన్ రంగ చిత్రం నుండి వింటారు.

0: పాట విన్నారు కదా, తిరిగి స్వాగతం. మరి ఈరోజుకి ఉన్న మరో ముఖ్యమైన ప్రత్యేకత గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈరోజు జాతీయ లాజిస్టిక్స్ దినోత్సవం. మనం ఇంట్లో కూర్చొని ఏదైనా వస్తువు ఆర్డర్ చేసినప్పుడు అది మన చేతికి సురక్షితంగా చేరుతుందంటే దానికి కారణం ఈ లాజిస్టిక్స్ రంగమే. వ్యవసాయ ఉత్పత్తుల దగ్గర నుండి టెక్నాలజీ వస్తువుల వరకు ప్రతిదీ దేశవ్యాప్తంగా రవాణా కావడంలో ఈ వ్యవస్థ పాత్ర చాలా కీలకం. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందడంలో రవాణా మరియు లాజిస్టిక్స్ రంగం వెన్నెముక లాంటిది. ఒకప్పుడు ఈ రంగం అంటే కేవలం లారీలు, గూడ్స్ రైళ్లు మాత్రమే అనుకునేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఇందులో సప్లై చైన్ మేనేజ్మెంట్, డేటా అనలిటిక్స్, శాటిలైట్ ట్రాకింగ్ లాంటి ఎన్నో ఆధునిక సాంకేతికతలు వచ్చాయి. నేటి యువతకు ఈ రంగంలో ఎన్నో అద్భుతమైన ఉపాధి అవకాశాలు కూడా ఉన్నాయి. సరైన నైపుణ్యాలు పెంచుకుంటే ఇందులో ఒక మంచి కెరియర్ కూడా నిర్మించుకోవచ్చు. కేవలం వస్తువులే కాకుండా అత్యవసర సమయాల్లో ప్రాణాలను నిలబెట్టే మందులు మరియు వైద్య పరికరాలను కూడా ఒక చోటు నుండి మరో చోటకి వేగంగా చేరవేయడంలో లాజిస్టిక్స్ పాత్ర మరువలేనిది. మన దేశంలో ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్న ఎక్స్ప్రెస్ రైల్వే కారిడార్ల వల్ల రవాణా వ్యవస్థ మరింత వేగవంతంగా మారుతోంది. స్థానికంగా తయారయ్యే వస్తువులు ప్రపంచ దేశాలకు ఎగుమతి కావాలన్నా లాజిస్టిక్స్ రంగమే ఆధారం. మనదైన అందరి జీవితాన్ని ఇంత సులభంతరం చేస్తున్న ఈ రంగానికి ఒక ప్రత్యేక దినోత్సవం ఉండటం సంతోషదగ్గ విషయం. మరి ఈ విషయం గురించి కాస్త ఆలోచించండి. ఇప్పుడు మీకోసం మరో పాట.
1: చిగుడు చిగుడుగా, చిగుడు చిగుడుగా.

ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూడవ అంశం జాతీయ భీమా అవగాహన దినోత్సవం. దీనిని కూడా ఈరోజు జరుపుకుంటారు. మనలో చాలామంది యువత ఇన్సూరెన్స్ అనేది కేవలం వయసు పైబడిన వాళ్ళకే అవసరం అని అనుకుంటారు. కానీ అది నిజం కాదండి. చిన్న వయసులోనే హెల్త్ ఇన్సూరెన్స్ లేదా లైఫ్ ఇన్సూరెన్స్ పట్ల అవగాహన పెంచుకోవడం ద్వారా మన భవిష్యత్తును, మన కుటుంబాన్ని ఆర్థికంగా సురక్షితంగా చేసుకోవచ్చు. ప్రస్తుత రోజుల్లో వైద్య ఖర్చులు చాలా వేగంగా పెరిగిపోతున్నాయి. ఏదైనా అనుకోని అనారోగ్యం వస్తే మన కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటుంది. అందుకే యువత ఉద్యోగంలో చేరిన వెంటనే తమ మొదటి అడుగు ఒక మంచి ఆరోగ్య బీమాను తీసుకోవాలి. తక్కువ వయసులో తీసుకుంటే ప్రీమియం కూడా చాలా తక్కువ ఉంటుంది. ఈ రోజుల్లో ఆన్లైన్ ద్వారానే బీమా పాలసీల గురించి తెలుసుకొని సులభంగా తీసుకునే అవకాశం కూడా ఉంది. కేవలం ఆరోగ్యానికే కాదు, మనం వాడే బైక్ లేదా కార్ లాంటి వస్తువులకు కూడా ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి. అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు ఇది చట్టపరంగా కూడా మనల్ని కాపాడుతుంది. బీమా అనేది ఒక ఖర్చు కాదు, అది మన కుటుంబ భవిష్యత్తుకు వేసే ఒక భద్రతా కవచమని గుర్తించండి.

0: ప్రేమలో పడ్డాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండు వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు.

శ్రోతలకు మళ్ళీ స్వాగతం. ప్రస్తుతం వర్షాకాలం వచ్చేసింది కాబట్టి మన ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఇది. వర్షాకాలంలో అనవసరంగా తడవకుండా ఉండటం, ఎల్లప్పుడూ కాచి చల్లార్చిన నీటిని తాగడం, అలాగే వీధి ఆహారాలకు కొద్ది దూరంగా ఉండటం ఎంతో మంచిది. యువత ఎప్పుడు ఆరోగ్యంగా చురుకుగా ఉంటేనే కదా అనుకున్న లక్ష్యాలు సాధించగలిగేది. అలాగే మన చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకూడదు, అలా చూసుకొని వాటిని వెంటనే వంపేయండి. ఎందుకంటే ఇటువంటి నీరులోనే డెంగ్యూ లాంటి ప్రమాదకరమైన జబ్బులు సృష్టించే దోమలు పుడతాయి. ఇలా చేస్తే మలేరియా లాంటి వ్యాధులను కూడా అరికట్టవచ్చు. ముఖ్యంగా మన ఇళ్లలో ఉండే పాత టైర్లు, కొబ్బరి చిప్పలు లేదా పూలకొండిలో వర్షపు నీరు చేరకుండా చూసుకోవాలి. దోమల నివారణకు ఇది చాలా ముఖ్యం. వర్షాకాలం వల్ల బయటకు వెళ్ళి వ్యాయామం చేయడం కుదరకపోతే ఇంట్లోనే యోగా లేదా చిన్నపాటి వ్యాయామాలు చేస్తూ ఫిట్నెస్ కాపాడుకోవాలి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చర్మం మరియు జుట్టు సమస్యలు కూడా వస్తుంటాయి, కాబట్టి వ్యక్తిగత శుభ్రత చాలా అవసరం. బయట వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా ఏదైనా తినిపించడం సహజం, కానీ ఇంట్లో వండుకున్న తాజా ఆహారం మాత్రమే తినండి. ఒకవేళ చిన్నపాటి జలుబు లేదా జ్వరం వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించండి. పారిశుద్ధ్యం విషయంలో యువత ముందుండి తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి, ఇతరులకు ఆదర్శంగా నిలవాలి. మరి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారని ఆశిస్తూ మీకోసం ఈ పాట.

మీరు విన్నారు మణిశంకర్ వరప్రసాద్ గారు చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ శ్వేతమోహన్ పాడిన పాట. కార్యక్రమం చివరి ఘట్టానికి చేరుకున్నాం. ముగించే ముందు నేటి యువతకు అత్యంత అవసరమైన ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే సైబర్ భద్రత మరియు సోషల్ మీడియాలో జాగ్రత్తల గురించి. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ మరియు ఇంటర్నెట్ లేని యువత దాదాపు అసలు ఎవరూ లేరనుకోండి. ప్రతిరోజు ఎన్నో గంటల సమయం సోషల్ మీడియాలో గడుపుతూ ఉంటాం. అయితే సోషల్ మీడియాలో ఎంత జాగ్రత్తగా ఉండాలో మీకు తెలుసా? మీరు షేర్ చేసే ప్రతి ఫోటో వీడియో క్లౌడ్ స్టోరేజ్లోకి వెళ్లడంతో అది అందరికీ యాక్సెస్ అయ్యేటట్టు మారుతుంది. పొరపాటున మీ ఫోటో ప్రైవేట్ చేసి పెట్టినా కూడా మీ ఫొటోస్ లేదా వీడియోస్ కేవలం మీరు అనుకున్న వారికే చేరుతున్నది, వేరే ఎవరూ చూడట్లేదని అనుకోకండి. ఎందుకంటే వాటిల్ని కూడా హ్యాక్ చేసే టెక్నాలజీ మనకి ఈ రోజుల్లో సులభంగా జరుగుతుంది. మన వ్యక్తిగత వివరాలు మరియు ఫోటోలను షేర్ చేయడం ద్వారా కొన్నిసార్లు తీవ్రమైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. తెలియని నంబర్స్ నుంచి వచ్చే లింక్స్ని ట్యాప్ చేయకండి. ఓటీపీ లేదా ఆఫర్ మెసేజెస్ వస్తే వాటిని వేరే వారికి చెప్పడం కానీ వాటికి రెస్పాండ్ కానీ అవ్వకండి. ఇంటర్నెట్ మన జ్ఞానాన్ని పెంచు

0: మార్చుకోవడానికి వాడండి, మోసపోవడానికి కాదు.
1: అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట యానిమల్ చిత్రం నుండి వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం మరికొద్ది క్షణాల్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: కొద్దివేళ్ల పార్టీ కావాలంటే
1: ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం.
0: ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.
1: ఏది నీ కార్డు పిన్? నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను.
2: ఆర్బిఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచి చేయండి.
1: బై గర్ల్స్,
0: ఎక్కడికి వెళ్తున్నావు?
1: వినలేదా? నో షేరింగ్.
2: ఆర్బిఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. రక్షణ విమానయాన రంగాల్లో దేశం స్వావలంబన సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. రాష్ట వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య చివరి టీ ట్వంటీ క్రికెట్

0: మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ఫలితంగా రాష్టంలో రానున్న 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణం కేంద్రం తెలిపింది. ఇక వార్తల వివరాలు. రక్షణ విమానయాన రంగాల్లో స్వావలంబన సాధించే దిశగా భారత్ ఇప్పటికే అనేక మైలురాళ్లను చేరుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచికలో ప్రధానమంత్రి ఈరోజు పలు విషయాలపై మాట్లాడారు. డీఆర్డీఓ దేశీయంగా అభివృద్ది చేసిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ ను విజయవంతంగా పరీక్షించిందన్నారు. ఇటీవల నావికాదళంలోకి ప్రవేశించిన 3 యుద్ధనౌకలు పూర్తి స్వదేశీ సాంకేతికతతో తయారయ్యాయని పేర్కొన్నారు. దేశీయంగా తయారైన తొలి C-295 విమానం కార్యకలాపాలు ప్రారంభం దేశ సాంకేతిక స్వావలంబనకు నిదర్శనమన్నారు. C-295 విమానంతో పాటు మరో 40 విమానాలు దేశంలో తయారవుతున్నాయని, దీనివలన దేశీయ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు కూడా బలోపేతమవుతాయని తెలిపారు. దీనివల్ల వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఆత్మ నిర్భర్ భారత్ సంకల్పం మరింత బలపడుతుందని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ,
1: ఏవియేషన్ సెక్టర్ మే దేశ్ నే ఏక్ బడీ సఫలతా పాయి. C-295 యే విమాన్ మేడ్ ఇన్ ఇండియా హై ఔర్ C-295 విమాన్ నే అప్నీ పెహ్లీ ఉడాన్ పూరి కీ హై ఔర్ ఏసే 40 విమాన్ భారత్ మే హీ బనాయే జా రహే హై. ఇస్సే MSME ఔర్ ఏరోస్పేస్ సెక్టర్ కో నయీ శక్తి మిల్ రహీ హై. आज समुद्र से लेकर आकाश तक हमारा भारत अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है.
0: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో తన పిలుపు మేరకు పొదుపు చర్యలు పాటించిన దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచికలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, బంగారం కొనుగోళ్లను తగ్గించడంతో పాటు ఇతర పొదుపు చర్యలను ప్రజలు చేపట్టారని అన్నారు. ప్రపంచస్థాయి సంక్షోభాన్ని భారతీయులు కలిసికట్టుగా ఎదుర్కొంటున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. వర్షపు నీటిని పొదుపు చేయాలనే సంకల్పంతో క్యాచ్ ది రెయిన్ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకువెళ్లాలని నరేంద్ర మోదీ కోరారు. రానున్న గణేష్ చతుర్థి ఉత్సవాల కోసం ప్రజలు కేవలం మట్టి వినాయక విగ్రహాలనే కొనుగోలు చేయాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను పూర్తిగా దూరం పెట్టాలని ప్రధానమంత్రి సూచిస్తూ,
1: గణపతి బప్పాకి జో మూర్తి స్థాపిత హో వో హమారే దేశ్ కి మిట్టి సే బనీ. జో లోగ్ గణేష్ జీ కి మూర్తియా బనాతే హై ఉన్సే భీ మేరా ఆగ్రహ కి వే మిట్టి కి మూర్తియో కో ప్రాథమికతా దే ఔర్ జో లోగ్ మూర్తియా ఖరీదతే హై వే భీ యహ జరూర్ దేఖే కి గణపతి బప్పా కి మూర్తి కిస్ సే బనీ హై ఔర్ కిస్ దేశ్ మే తయార్ హుయీ హై. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సే బనీ మూర్తియా బిల్కుల్ న ఖరీదే. జబ్ హమ్ స్థానీయ కారీగరో సే మూర్తి ఖరీదతే హై హమ్ వోకల్ ఫర్ లోకల్ కే సంకల్ప్ కో మజబూత్ కర్తే హై.
0: రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిన్నారులకు ఈరోజు పోలియో చుక్కలు వేశారు. జాతీయ ఇమ్యూనైజేషన్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల టీకాలను నిర్ణీత సమయానికి వేయించాలని తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పల్స్ పోలియో కార్యక్రమం అమలుకు చేసిన ఏర్పాట్లను కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో నేటి నుంచి 3 రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా 5 ఏళ్లలోపు వయసు ఉన్న సుమారు 49,20,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలోని తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని అధిగమించేందుకు చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ముఖ్యమంత్రి లేఖ రాశారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ PDPS అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ పరిణామాలతో మ్యాంగో పల్ప్ ఎగుమతులు నిలిచిపోవటం, పరిశ్రమలు కొనుగోళ్లు నిలిపివేయడంతో మార్కెట్లో తోతాపురి ధరలు పడిపోయాయని లేఖలో పేర్కొన్నారు. మామిడి రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 281 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి ఆ లేఖలో కోరారు. అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వ

0: విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి రాష్టపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్ఏ కోరి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ జూలై 1వ తేదీన నిర్వహించే విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్టపతి పాల్గొంటారని అన్నారు. జాతీయ విద్యా విధానం మార్గదర్శకాలను 100% అమలు చేసిన తొలి విశ్వవిద్యాలయంగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారని, 1200 మందికి పైగా విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నారని తెలియజేశారు. మాజీ ప్రధానమంత్రి దివంగత పివి నరసింహారావు 105వ జయంతి సందర్భంగా పలువురు నివాళులర్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం వేదికగా నివాళులర్పించారు. దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. రాజనీతిజ్ఞుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన పివి నరసింహారావు తెలుగువారు కావటం మనందరికీ గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశంలో ఏ ఒక్కరూ పోలియో బారిన పడకుండా ఆరోగ్యకరమైన జీవనం సాగించడానికి పల్స్ పోలియో కార్యక్రమం దోహదపడుతుందని రాష్ట మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఈ రోజు సాలూరు పట్టణంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 5ఏళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణలో తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి ప్రభుత్వ కార్యక్రమానికి సహకారం అందించాలని కోరారు. భారత్ ఐర్లాండ్ల జట్ల మధ్య చివరి టీ20 క్రికెట్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన ఐర్లాండ్ జట్టు 1 ఓవర్లో 13 పరుగులు చేసింది. శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్లో ఐర్లాండ్ జట్టు 34 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్లో 1-0తో ముందంజలో నిలిచింది. వాతావరణం. ఉపరితల ఆవర్తనం ద్రోణి ఫలితంగా రాష్ట్రంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణం కేంద్రం తెలిపింది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని, ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. ఈదురుగాలులకు గంటలకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రక్షణ విమానయాన రంగాల్లో దేశం స్వావలంబన సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. రాష్ట వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య చివరి టీ20 క్రికెట్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి ఢిల్లీ చేయమంటే లేదా ఇంటర్నెట్ ఎవరికి ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
2: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
1: ఆర్బీఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
3: ప్యార్

సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యపాదయత్ యత్ స్వదేశీ రక్షోత్పాదనే సవిశేషం బలం విధాయ భారతం సముద్రతః ఆకాశపర్యంతం ఉత్తరోత్తరం సురక్షితం ఆత్మనిర్భరం చ భవతి. ఆకాశవాణ్యాః మన్ కీ బాత్ కార్యక్రమే ప్రధానమంత్రిణా మోదినా దేశస్య నాగరికాణాం ప్రతి కార్తజ్ఞభావం జ్ఞాపితం. యతో హి జనైః స్వర్ణక్రయణం విదేశయాత్రా చ కించిత్ కాలం యావత్ స్థగితా. సెషల్స్ దేశస్య విక్టోరియా నగరే ఆయోజితాయాః ప్రతి

0: ఈనాటి పల్లె సిమ్ములు కార్యక్రమంలో శ్రీ గండు శ్రీనివాసరావు బృందం సమర్పించిన భజనలు వింటారు.
1: గణేష్ మహారాజ్ కీ
2: జై,
1: దంబోదర్ మహారాజ్ కీ
2: జై,
1: రామ భక్త హనుమాన్ కీ
2: జై,
1: సీతారామ లక్ష్మణ సమేత

మీరింతవరకు శ్రీ గండు శ్రీనివాసరావు బృందం సమర్పించిన భజనలు విన్నారు. ఈనాటి భజనవళి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వ్యవసాయ సూచనలు వింటారు.
1: జొన్న పంట సాగు గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో జొన్న పంట ఖరీఫ్లో 34.5

సెప్టెంబర్ నెలలో, రబీ పంటకైతే అక్టోబర్ నెలలో, ఆలస్యంగా రబీ పంటకైతే కనుక నవంబర్ నెలలో, వేసవి పంటగా చూస్తే జనవరి నెలలో విత్తుకోవటానికి అనువైన సమయంగా చెప్పుకోవచ్చు. ఈ జొన్న పంటకు నల్లరేగడి అలాగే తేలికైన ఎర్రనేలలు అనుకూలమైనవి. ఎకరాకు 3 నుండి 4 కిలోలు విత్తనాలు అవసరమవుతాయి. కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదా క్యాప్టన్ లేదా 1.5 గ్రాముల టెబ్యూకొనజాల్ 2% మందును కలిపి విత్తన శుద్ధి చేయాలి. మొవ్వు ఈగ నివారణకు 1 కిలో విత్తనానికి 3 గ్రాములు థయోమిథాక్సా మందును కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, వరుసలో మొక్కల మధ్య 12 నుండి 15 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. ఎకరాకు 58,000 నుండి 72,000 మొక్కలు ఉండేటట్టు చూసుకోవాలి. విత్తనం మొలకెత్తిన 8 నుండి 14 రోజుల మధ్యలో ఒత్తుగా ఉన్న చోట మొక్కలను తీసివేయాలి. పశువుల ఎరువు ఎకరానికి 4 టన్నులు వేసి ఆఖరి దుక్కులో కలియదున్నాలి. ఎకరాకు నీటిపారుదల పంటకైతే కనుక 32 నుండి 40 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్. వర్షాధార పంటకైతే కనుక 24 నుండి 32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్ నిచ్చే ఎరువుల్ని వేసుకోవాలి. నత్రజని ఎరువును 2 సమదఫాలుగా విత్తేటప్పుడు అలాగే మోకాలు ఎత్తు పైరు పెరిగినప్పుడు వేసుకోవాలి. భాస్వరం పొటాష్ ఎరువులు విత్తే సమయంలో వేసుకోవాలి. ఈ పంటలో నీటి యాజమాన్యం గురించి చూసినట్లయితే ఖరీఫ్లో జొన్నకు నీరు కట్టాల్సిన అవసరం లేదు. నల్లరేగడి నేలల్లో రబీ జొన్నకు పూత అలాగే గింజ పాలు పోసుకునే సమయంలో అవసరమైన నీటిని పెట్టుకోవాలి. పైరుకు తేలిక నేలల్లో వారానికి ఒకసారి, నల్లరేగడి నేలల్లో అయితే 15 రోజులకొకసారి తడి ఇచ్చుకోవాలి. ఖరీఫ్లో అయితే జొన్న పంటకు కంది పంటను 2:1 నిష్పత్తిలో అంతర పంటగా వేసుకోవచ్చు. ఇక కలుపు నివారణ అంతర కృషి విషయం చూసినట్లయితే విత్తిన 30 రోజులకు గుంటక లేదా దంతితో అంతర కృషి చేయడం వలన పొలంలో తేమ నిలిచి మొక్కలు బాగా పెరుగుతాయి. విత్తిన 2 వారాలలోపుగా ఒత్తు మొక్కలను తీసివేయాలి. కలుపును నివారించేందుకు అట్రజిన్ 50% పొడిమందుని ఎకరాకు 800 గ్రాముల చొప్పున 250 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా 2వ రోజు లోపల తడి నేలపై పిచికారీ చేయాలి. జొన్న మల్లె మొలకెత్తిన తర్వాత లీటర్ నీటికి 50 గ్రాములు అమ్మోనియం సల్ఫేట్ను గాని 200 గ్రాములు యూరియాను గాని కలిపి మల్లెపై పిచికారీ చేసి నివారించుకోవచ్చు. లేదా 4D సోడియం సాల్ట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినా కూడా మల్లెను నివారించుకోవచ్చు. జొన్న విత్తిన 35 నుండి 40 రోజులకు జొన్న మల్లె మొలకెత్తుంది. కంకి కింద వరుసలో ఉన్న గింజలు ఆకుపచ్చ రంగు నుండి తెల్లగా మారి గింజలో ఉన్న పాలు ఎండిపోయి పిండిగా మారినప్పుడు గింజ కింద భాగంలో నల్లటి చార ఏర్పడిన తర్వాత పంటను కోసుకోవాల్సి ఉంటుంది. ఇక సస్యరక్షణ గురించి తెలుసుకున్నట్లయితే ముందుగా కత్తెర పురుగు విషయం గురించి మనం చూద్దాం. ఈ మధ్యకాలంలో కత్తెర పురుగు మొక్కజొన్నతో పాటు జొన్న పంటను కూడా ఆశించడం జరుగుతోంది. దీని నివారణకు 20 నుండి 30 రోజుల దశల్లో 5% వేపగింజల కషాయాన్ని లేదా అజాడిరక్టిన్ 1500 PPM అనే మందులను 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల మందును కలిపి పిచికారీ చేయాలి. 40 నుండి 50 రోజుల దశలో ఉన్న పంటకు విషపు ఎర లేదా స్పైనోసాడ్ అను మందును లీటర్ నీటికి 0.3 మిల్లీలీటరు లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 18.5% SC లీటర్ నీటికి 0.3 మిల్లీలీటరు కలిపి 10 నుండి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. విషపు ఎరను తయారు చేసుకునే విధానం 10 కిలోల తవుడు, దాంతోపాటు 2 కిలోల బెల్లం 2 నుండి 3 లీటర్ల నీటిలో 24 గంటలు నానబెట్టి దీనికి 1 లీటరు మోనోక్రోటోఫాస్ మందును 30 నిమిషాల ముందు కలుపుకోవాలి. తర్వాత మొవ్వు తొలుచు ఈగ గురించి మనం చూసినట్లయితే పురుగు ఆశించిన మొవ్వు ఎండిపోయి చనిపోతుంది. మొవ్వును లాగినప్పుడు సులువుగా వచ్చేస్తుంది. అది కుళ్లిపోయి వాసన కలిగి ఉంటుంది. పిలకలు అధికంగా వస్తాయి. మొలకెత్తిన 30 రోజుల వరకు మాత్రమే ఈ పురుగు ఆశిస్తుంది. దీని నివారణకు ఖరీఫ్లో అయితే జొన్నని 15 జూలై లోపే విత్తాలి. ఆలస్యంగా విత్తనం వేసినట్లయితే విత్తన మోతాదును పెంచి మొవ్వయ్యిగ బారిన పడిన మొక్కలను తీసివేయాలి. కార్బోప్యూరాల్ 3G గుళికలను మీటరు సాళ్లకు 2 గ్రాములు వంతున విత్తేటప్పుడు సాళ్లలో వేయాలి. లేదా సైపర్మిత్రిన్ 1 మిల్లీలీటరు లేదా లాండా సైహాలోట్రిన్ 5 SC 2 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి మొక్క మొలచిన
7 నుండి 14 అలాగే 21 రోజుల్లో పిచికారీ

0: చేయాలి. మొక్కకు 5 వారాల వయస్సు వచ్చే వరకు ఈ పురుగు ఆశిస్తుంది. కాండం తొలచు పురుగు గురించి చూసినట్లయితే ఈ పురుగు పైరును 30 రోజుల తర్వాత నుండి పంట కోసే వరకు ఆశిస్తుంది. గుండ్రని వరుస రంధ్రాలు ఆకులపై ఏర్పడతాయి. మొవ్వు చనిపోయి తెల్ల కంకి ఏర్పడుతుంది. కాండాన్ని చీల్చి చూస్తే ఎర్రని కణజాలం కనబడుతుంది. కంకి మొవ్వులో నుండి బయటకు రాదు. దీని నివారణకు క్లోరాంట్రినిలిప్రోల్ 0.3 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా విత్తిన 35 నుండి 40 రోజుల్లోపు ఎకరాకు 4 కిలోల కార్బోవ్యూరాల్ గుళికలను కాండపు సుడుల్లో వేసుకోవాలి. తర్వాత కంకినల్లి గురించి చూసినట్లయితే పిల్ల పెద్ద పురుగులు గింజలు పాలు పోసుకునే దశలో రసం పీల్చడం వలన ఆశించిన గింజలు నొక్కులుగా మారి కంకిలో తక్కువ మంచి గింజలు ఉంటాయి. గింజల మీద ఎరుపు మచ్చలు ఏర్పడి అవి క్రమంగా నల్లగా మారతాయి. గింజలు గట్టిపడిన తర్వాత ఈ పురుగు ఆశించదు. దీని నివారణకు తొలిదశలోనే కంకినల్లిని గుర్తించి సైపర్మెట్రిన్ 0.5 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత పేనుబంక. దీని నివారణకు మిథైల్ డెమటాన్ లేదా డైమిథోయేట్ లేదా మలాథియాన్ 5% మందుల్లో ఏదో ఒకదానిని తీసుకుని 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ వంతున కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే తెగుళ్ల విషయం చూసినట్లయితే గింజ బూజు తెగులు, ఇది గింజలపై బూజు లక్షణాలు వర్షాకాలంలో అధికంగా కనిపిస్తాయి. పూత గింజ గట్టిపడే సమయంలో వర్షాలు పడితే నష్టం అధికంగా ఉంటుంది. గింజలపై పెరిగే శిలీంధ్ర రకాన్ని బట్టి వాటిపై గులాబీ లేదా నల్లబూజు పెరుగుదల గమనించుకోవచ్చు. అలాంటి గింజలు నూర్పిడి సమయంలో దెబ్బతింటాయి. దీని నివారణకు గింజ కింద భాగంలో నల్లని చార ఏర్పడినప్పుడు కంకులను కోసుకోవాలి. 10 లీటర్ల నీటికి 20 గ్రాముల క్యాప్టాన్తో పాటు 2 గ్రాముల అరియోఫంగిన్ను గాని లేదా లీటరు నీటికి 0.5 మిల్లీలీటర్లు ప్రొపికొనజాలు గాని కలిపి గింజ ఏర్పడే దశలో ఒకసారి, గింజ గట్టిపడే దశలో మరొకసారి పిచికారీ చేసుకోవాలి. పంట కోతను ఆలస్యం చేయకూడదు. తర్వాత బంక కారు తెగులు. ఈ తెగులు మొక్కలు పుష్పించే దశలో ఆకాశం మేఘావృతమై చల్లని తేమతో కూడిన వాతావరణం ఈ తెగులు వ్యాప్తికి అనుకూలంగా ఉంటుంది. తెగులు సోకిన కంకుల నుండి తెల్లని లేదా గులాబీ రంగులతో కూడిన తియ్యటి జిగురు వంటి ద్రవం కారటం గమనించుకోవచ్చు. దీని నివారణకు 3 గ్రాముల క్యాప్టాన్ లేదా థైరం లేదా థయోమిథాక్సాన్ కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేయాలి. లీటర్ నీటికి మాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా బెన్లేట్ 1 గ్రాము లేదా ప్రొపికొనజాల్ 0.5 మిల్లీలీటరు కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పూత దశలో చల్లాలి. తర్వాత నల్ల కాండం కుళ్ళు తెగులు. ఈ తెగులు సోకిన మొక్కలు లేత మొక్కల్లో నేల దగ్గర ఉన్న కాండం రంగు కోల్పోయి కృశించి మొక్కలు వాడి ఎండిపోతాయి. తెగులు ఆశించిన మొక్కల్లో తాళుగింజలతో కంకులు త్వరగా పక్వానికి వస్తాయి. కాండం లోపల డొల్లగా మారి విరిగి పడిపోతాయి. దీని నివారణకు కార్బండిజన్ కాప్టాన్ లేదా థయోమిథాక్సాన్ 3 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. పుష్పించే దశ ముందు పంట నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. తెగులు తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి. సస్యరక్షణలో మంచి ఫలితాలు పొందాలంటే 1 ఎకరాకు 200 లీటర్లు నీటితో సిఫార్సు చేయబడిన మోతాదులో క్రిమినాశక శిలీంధ్రనాశక మందులను కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేయవలసి ఉంటుంది. ఈ విధమైన సస్యరక్షణ చర్యలను చేపట్టినట్లయితే రైతు సోదరులు జొన్న పంటను మంచి దిగుబడి చేసుకోవచ్చు.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు. రాత్రి 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. రాత్రి 7:15 పంట సీమలు. వ్యవసాయదారుల కార్యక్రమంలో తొలకరిలో పశువులలో వచ్చే వ్యాధులు ఈ అంశంపై ప్రకాశం జిల్లా నాగుల ఉప్పలపాడులోని వెటర్నరీ హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బి బసవశంకర్రావు గారితో పరిచయ కార్యక్రమం. అనంతరం విత్తన కొనుగోళ్లు విత్తన శుద్ధి సంభాషణ వింటారు. రాత్రి 7:45 చిత్ర తరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమం. రాత్రి 8:00 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే. 8:40 దేశభక్తి గీతం. 8:45 సమాచార సంధ్య. హిందీలో వార్తా ప్రసారం. 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:15 స్పాట్ లైట్. 9:30 చిత్ర తరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమం. రాత్రి 10:00 రవివాసరియ అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రాత్రి 11:10 రేపటి ప్రసార కార్యక్రమాల వివరాలు అనంతరం ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. శ్రోతలకి ఒక ప్రకటన. లేబర్ వెల్ఫేర్ కమిషనర్ వారు ఇలా తెలియజేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని బీడి, లైమ్ స్టోన్, డోలమైట్, ఐరన్, మాంగనీస్ గనులు, క్రోమ్, మైకామైన్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలు 2026-27 సంవత్సరానికి గాను ఆన్లైన్లో స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీలు 1వ తరగతి నుండి 10వ తరగతి చదివేవారు 31 ఆగస్టు 2026లోపు, 11వ తరగతి నుండి ప్రొఫెషనల్ డిగ్రీ చదివేవారు 31 అక్టోబర్ 2026లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు మరియు కళాశాలల్లో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహకారానికి అర్హులని తెలియజేస్తున్నారు. మరిన్ని వివరాలకై నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ http://scholarship.gov.in అనే వెబ్సైట్ని సంప్రదించవచ్చు. ప్రకటన విన్నారు.
2: గాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
3: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇంగ్లండ్లో జరుగుతున్న ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్పు 2026 ఆటపై వ్యాఖ్యానాన్ని వింటున్నారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. వార్తల అనంతరం క్రికెట్ వ్యాఖ్యానాన్ని డిఆర్ఎం రేడియో సెట్లలోనూ వినవచ్చు. అదేవిధంగా మా రోజువారీ కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఏఆర్ యాప్లో యథావిధిగా ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన సమానత్వంతో కూడుకున్న పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. కరాచీలో ఇటీవల జరిగిన సంఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఖండించింది. మన దేశం ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ 135వ సంచికలో చెప్పారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వాతావరణంలో మార్పులను ఎదుర్కొనేందుకు తీసుకునే చర్యలు నిష్పాక్షికంగా బాధ్యతాయుతంగా సమానత్వంతో కూడి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అన్నారు. సీషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగంలో ఇదే వాతావరణ న్యాయం సారాంశమని ప్రధానమంత్రి అన్నారు. అభివృద్ది మరింత సమగ్రంగా ఉండే ప్రపంచాన్ని అలాగే అంతర్జాతీయ సంస్థలు సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించాలే ఉండే వాతావరణాన్ని సీషల్స్ భారత్ 2 కోరుకుంటున్నాయని కూడా ఈ సందర్భంగా ప్రధానమంత్రి చెప్పారు.
1: It is a special honor to stand before you as the first Indian Prime Minister to address this National Assembly. I thank you, Madam Speaker, for your warm words. I also thank President Armeni and the people of Seychelles for honoring me with the guardian of the Blue Horizon earlier today. It will encourage all those who are making sustained efforts for environment conservation. I bring with me the warm greetings and best wishes.
0: సీషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన మొదటి భారతీయ ప్రధానమంత్రిగా అందరి ముందు నిలబడ్డం తనకు దక్కిన ప్రత్యేక గౌరవమని ఆయన అన్నారు. అంతకుముందు సీషల్స్ యొక్క అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్తో తనను గౌరవించినందుకు కూడా సీషల్స్ అధ్యక్షుడు అక్కడి ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. హిందూ మహాసముద్రంపై భారత్ దార్శనికతలో సీషల్స్కు ఒక ప్రత్యేక స్థానం ఉందని, ఆ నమ్మకం మునుపటి కంటే ఇప్పుడు మరింత బలంగా ఉందని మోదీ అన్నారు. హిందూ మహాసముద్రం భారత్ను సీషల్స్ను వేరు చేయడం లేదని, బదులుగా రెండు దేశాలను అనుసంధానిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు మ్యాప్ చూసినప్పుడు సీషల్స్ను హిందూ మహాసముద్రంలోని కేవలం ఒక దీవుల సమూహంగా చూడవచ్చునని, కానీ భారత్ మాత్రం దాని సరిహద్దుల కంటే చాలా విస్తృతమైన పరిధులున్న ఒక దేశంగా సీషల్స్ను చూస్తుందని మోదీ చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్దిలో నాయకత్వానికి గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీషల్స్ దేశపు అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్ ఈరోజు లభించింది. సీషల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రధానమంత్రి మోదీకి ప్రదానం చేశారు. మోదీ పర్యావరణ నాయకత్వాన్ని, అభివృద్ది చెందుతున్న దేశాల ప్రయోజనాలను ముందుకు తీసుకువెళ్లడంలో ఆయన చేసిన కృషిని, బ్లూ ఎకానమీ ప్రచారం, వాతావరణ చర్యలు, సముద్ర వనరుల సుస్థిర నిర్వహణ, అలాగే చిన్న ద్వీప అభివృద్ది చెందుతున్న దేశాల అభివృద్ది మొదలైన వాటికి గుర్తింపుగా ఈ విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ విశిష్ట గౌరవాన్ని అందచేయడం ఇది మొదటిసారి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మాకే నామ్, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ వంటి కార్యక్రమాలతో సహా పచ్చని భూగోళం కోసం ప్రధానమంత్రి చూపిస్తున్న సుదీర్ఘమైన నిబద్ధతను ఈ పురస్కారం గుర్తిస్తోంది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ది రంగాల్లో నాయకత్వానికి గాను ప్రధానమంత్రికి ఈ అత్యున్నత పురస్కారం లభించడం పట్ల లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు అభినందనలు తెలియజేశారు. గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్ అనే పేరు గల ఈ అవార్డును సీషల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీ ప్రదానం చేసిన అనంతరం మంత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, డాక్టర్ జితేంద్ర సింగ్ ఇతరులు కూడా ప్రధానమంత్రి మోదీకి తమ అభినందనలు తెలియజేశారు. పాకిస్తాన్లోని కరాచీలో ఇటీవల జరిగిన ఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఈరోజు తోసిపుచ్చింది. ఇవి నిరాధారమైనవని పేర్కొంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇందుకు సంబంధించిన మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఇతరులపై వేలెత్తి చూపడం మానేసి పాకిస్తాన్ తన అంతర్గత పరిస్థితులను సమీక్షించుకోవాలని, తన భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధాన సాధనంగా వాడుకునే తన ప్రవృత్తిని పాకిస్తాన్ వదులుకోవాలని విదేశాంగ ప్రతినిధి స్పష్టం చేశారు. మన దేశం ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తూ ఎన్నో అద్భుతమైన విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు మన్ కీ బాత్ 135వ సంచికలో ఆయన ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి వివిధ అంశాలపై ప్రసంగించారు. స్వదేశీ తయారీ విమానం C-295 విజయవంతంగా తొలి ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు.
1: C-295 ये विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है. आज समुद्र से लेकर आकाश तक हमारा भारत अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है.
0: शारीरिक मानसिक विकासानिकि क्रीडलु ఎంతగా

0: ఎంతగానో ఉపయోగపడతాయని, యువతరం క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. నాగాలాండ్ బేబీ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్ గురించి, నాగాలాండ్ విమెన్స్ ఫుట్బాల్ లీగ్ గురించి ఆయన మన్ కీ బాత్ లో ప్రస్తావించారు.
1: देश में अधिक युवा खेलों को कैरियर के रूप में अपना रहे हैं. नागालैंड के दो ऐसे प्रयासों के बारे में जानकारी मिली है. पहला प्रयास है नागालैंड बेबी लीग, जो उनके रफ्तार को और प्रतिभा के लिए उनको प्रेरित करती है. नागालैंड की विमेन फुटसल लीग हमारी बेटियों को अपनी प्रतिभा दिखाने का अच्छा अवसर दे रही है.
0: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బీమా పథకాలను ప్రజలంది పుచ్చుకుని ప్రయోజనాలు పొందాలని కూడా ప్రధానమంత్రి చెప్పారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దేశం ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతాయని, గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తను స్వీయ క్రమశిక్షణతో శుభ్రం చేయాలని ఆయన చెప్పారు. మధ్యప్రదేశ్లోని రాజగఢ్ జిల్లా బ్యావురాకు చెందిన మహిళలు ప్లాస్టిక్ వ్యర్థాలతో ఈకోబ్రిక్స్ తయారు చేయడాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు.
1: मध्य प्रदेश के राजगढ़ जिले के ब्यावरा की कुछ बहनों के बारे में जानने का अवसर मिला. उन्होंने अपने आसपास फैले प्लास्टिक कचरे को हटाने का संकल्प लिया. उस प्लास्टिक को इको ब्रिक्स में बदला जाने लगा. आज इन्हीं इको ब्रिक्स का उपयोग सार्वजनिक स्थानों को सुंदर बनाने में किया जा रहा है. मैं ब्यावरा की सभी बहनों और इस अभियान से जुड़े साथियों को बधाई देता हूँ.
0: 2047 వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో గ్రామాలే కీలక పాత్ర పోషిస్తాయని వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళనం ఉద్దేశించి ప్రసంగించిన చౌహాన్, గ్రామీణ కార్మికులకు జీవనోపాధి భద్రత కల్పిస్తూనే గ్రామీణాభివృద్దిని వేగవంతం చేయడానికి వికసిత్ భారత్ గ్రామీణ యోజన కింద రాష్ట్రాల వాటాతో కలిసి 151,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించామని చెప్పారు. తృణమూల స్థాయి పాలనను మరింత బలోపేతం చేయడానికి, గ్రామీణ సమాజాలను సాధికారం చేయడానికి పంచాయతీలకు గణనీయమైన ఆర్థిక సహాయం అందుతూనే ఉంటుందని ఆయన చెప్పారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద 10 కోట్లకు పైగా మహిళలను స్వయం సహాయక సంఘాలతో అనుసంధానం చేశామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా రిస్క్ ఆధారిత నిబంధనల అమలుకు సంబంధించిన అంతర్గత ఆడిట్ల నిర్వహణ కోసం సమగ్ర డిజిటల్ ప్లాట్ఫామ్ అయిన రూరల్ ఇంటర్నల్ ఆడిట్ పోర్టల్ను మంత్రి ప్రారంభించారు. యూరప్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాడ్పుల తీవ్రత కొనసాగుతోంది. ఫ్రాన్స్, జర్మనీ, చెక్ రిపబ్లిక్తో సహా పలు దేశాలు గత 2 రోజుల్లో కొత్తగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు చేశాయి. తీవ్రమైన వడగాడ్పుల కారణంగా తమ దేశం అతలాకుతలమవడంతో ఇప్పటి వరకు 1,000 మరణాలు సంభవించినట్లు ఫ్రాన్స్ ఆరోగ్య అధికారులు చెప్పారు. ఈ 1,000 మరణాల్లో 85% మంది వృద్ధులే కావడం గమనార్హం. రెడ్ హీట్ అలర్ట్ ఉన్న ప్రాంతాల్లో అనేక చోట్ల ప్రభావితమయ్యాయని ఫ్రాన్స్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలియజేసింది. అదేవిధంగా జర్మనీ, చెక్ రిపబ్లిక్లో కూడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటి నమోదవుతున్నాయి. జర్మనీలో నిన్నెన్నడూ లేని విధంగా గరిష్టంగా 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో దావాగ్నులు ప్రారంభమయ్యాయి. విశేషాలు మరొకసారి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన, సమానత్వంతో కూడుకున్న పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కరాచీలో ఇటీవల జరిగిన సంఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఖండించింది. మన దేశం ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగంలో పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి పంటసీములు కార్యక్రమంలో తొలకరలో పశువుల్లో వచ్చే వ్యాధులు ఈ అంశం గురించి డాక్టర్ బి బసవశంకర్రావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: బసవశంకర్రావు గారు నమస్కారం అండి.
2: నమస్కారం.
1: మీరు ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నాగులుప్పలపాడు మండలంలోని వెటర్నరీ హాస్పిటల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు కదండి.
2: అవును మేడం.
1: తొలకరి అనేసరికి మనకి పశువుల్లో చాలా రకాలైనటువంటి వ్యాధుల్ని మనం గమనిస్తూ ఉంటాం.

0: దీనికి ప్రభుత్వం వారు కూడా కొన్ని రకాల టీకాలని ముందుగానే ఇప్పిస్తూ ఉంటారు కదండి, ఈ వ్యాధుల నుంచి పశువుల్ని రక్షించడానికి.
1: అవును మేడం,
0: అవి కూడా ఉచితంగా వేస్తూ ఉంటారు ఈ టీకాలు అనేవి కూడా.
1: అవును మేడం.
0: అసలు ఈ తొలకరిలో పశువుల్లో సహజంగా ఏ వ్యాధులు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయండి?
1: తొలకరి అనగానే మనకి జూన్ మొదటి వారం లేదా రెండో వారం నుంచి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. సో దీని దృష్టిలో పెట్టుగానే ప్రభుత్వ వారు ముందస్తు చర్యగా ప్రతి సంవత్సరం మే నెలాఖరు కానీ జూన్ మొదటి వారంలో కొన్ని రకాల టీకాలని ఇప్పిస్తారు పశువుల్లో. వాటిలో ముఖ్యంగా గొంతు వాపు వ్యాధి, ఇది ముఖ్యంగా పెద్ద పశువుల్లో వస్తుంది ఈ వ్యాధి. ఈ వ్యాధి నల్ల పశువులు ఎక్కువగా వస్తుంది మేడం. గొంతువాపు వ్యాధి తెల్ల పశువులు అరుదుగా వస్తుంది అనమాట. ఇది చాలా ప్రాణాంతకమైన వ్యాధి, పైగా అంటువ్యాధి. ఈ వ్యాధి ముఖ్యంగా 6 నెలల వయసు ఉన్న పశువుల నుంచి మొదటి లేక 2 ఈతల వయసు వచ్చే వరకు ఈ వ్యాధి సోకుతుంది అనమాట. ప్యాచురల్లా మెల్ట్ సెడా అనే బ్యాక్టీరియా నుంచి ఈ వ్యాధి సోకుతుంది. ముఖ్యంగా 3 సంవత్సరాల వయసు ఉన్న వరకు వాటికి మాత్రమే ఈ పశువుల్లో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. అంతకన్నా ఎక్కువ వయసు ఉన్న పశువుల్లో చాలా అరుదుగా సంభవిస్తుంది, నల్ల పశువుల్లో మాత్రమే ఎక్కువగా ఈ వ్యాధి సోకుతుంది. దీనిని మనకి గొంతు వాపు వ్యాధి అంటారు. మనకి వైద్య పరిభాషలో అయితే ఈ వ్యాధిని మనకి హెమరేజిక్ సెప్టిసిమియా అని చెప్పేసి పిలుస్తారు మేడం.
0: మరి వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయండి?
1: ఈ వ్యాధి సోకిన పశువులు తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉంటాయి, 104 నుంచి 105 డిగ్రీల సెంటీగ్రేడ్ వల్ల. అదేవిధంగా గొంతు వాసి ఉంటుంది, శ్వాస తీసుకోవడం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. దానితో పాటు పశువు మేత తీసుకోవద్దు, అదేవిధంగా నీళ్లు కూడా తాగలేని పరిస్థితి ఉంటుంది. గొంతు కింద వాసి ఉంటుంది, అదేవిధంగా ఆ మెడ ప్రాంతంలో కూడా వాసి ఉండటం వల్ల ఆ పశువు నడవలేని స్థితిలో కూడా ఉంటుంది.
0: మరి దీన్ని ఎలా గుర్తించాలి మనం?
1: మనము ఈ వ్యాధి ఏదైతే వ్యాధి లక్షణాలు ఉన్నాయో ఆ వ్యాధి లక్షణాలను బట్టి ప్రాథమికంగా మనం అంచనాకు రావచ్చు. అదే కాకుండా వ్యాధి సోకిన పశువు యొక్క శరీరం నుంచి రక్తం సేకరించి సమీపంలో ఉన్న వ్యాధి నిర్ధారణ కేంద్రంలో కానీ మనం కానీ పరీక్ష చేయించినట్లయితే ఈ ప్యాచురల్లా మల్టీసిడా అనే బ్యాక్టీరియాని మనం గుర్తించవచ్చు, తద్వారా మనం వ్యాధి నిర్ధారణకి రావచ్చు.
0: మరి దీనికి చికిత్స ఏంటంటారు?
1: గొంతు వాపు వ్యాధి అనేది చాలా ప్రాణాంతకమైన వ్యాధి. ఈ వ్యాధి సోకిన పశువులు దాదాపు మరణం సంభవిస్తాయి కాబట్టి వ్యాధి సోకిన కొద్ది గంటల్లోనే దగ్గరలో ఉన్న పశు వైద్యుని సంప్రదించి దానికి సంబంధించిన యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ కానీ అదేవిధంగా మేత నీళ్లు త్రాగలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనకి సెలైన్ ద్వారా కానీ మనం ఆహారం కానీ అందించినట్లయితే కొంతవరకు మనం ఈ యొక్క ప్రాణాపాయ స్థితి నుంచి మనం కాపాడుకోవచ్చు పశువుల్ని.
0: మరి అసలు ఈ వ్యాధి రాకుండా నివారణ అంటే ఏమైనా ఉంటుందంటారా?
1: ఖచ్చితంగా ఉంటుంది. అందుకని మనం తొలకరలో వర్షాలు పడే ముందు ముఖ్యంగా మే 2వ వారం లేక 3వ వారంలో కానీ మనం ఈ యొక్క వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం ఏదైతే ఉందో 6 నెలల వయసు ఉన్న పశువుల దగ్గర నుంచి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉన్న పశువుల వయసు వరకు కూడా మనం అన్నిటికీ కూడా క్రమం తప్పకుండా ఆయా వయసును బట్టి 2.5 మిల్లీలీటర్ నుంచి 5 మిల్లీలీటర్ల ఏదైతే వ్యాధి నిరోధక టీకాని మనం చర్మం ద్వారా కానీ ఇప్పించినట్లయితే ప్రతి సంవత్సరం అంటే వర్షాలు పడే ముందు ఏదైతే తొలకరి వర్షాలు పడే ముందు కానీ క్రమం తప్పకుండా కానీ పశువులు కానీ టీకాలు వేస్తే ఈ వ్యాధి నుంచి మనం పశువులను కాపాడుకోవచ్చు.
0: ఇంకొకటి జబ్బవాపు వ్యాధి అని చెప్పారు కదండి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, అది ఏ పశువులకు వస్తుంది, వాటిని ఎలా నివారించాలి?
1: రెండవది జబ్బవాపు వ్యాధి, ఇది కూడా తొలకరిలో వర్షాలు పడిన తర్వాత మనకి వచ్చే ప్రాణాంతకమైన వ్యాధుల్లో జబ్బవాపు వ్యాధి. జబ్బవాపు వ్యాధిని వైద్య పరిభాషలో దీన్ని బ్లాక్ వాటర్ అని అంటారు అన్నమాట. ఇది ముఖ్యంగా క్లాస్ట్రిడియం చెవై అనే ఒక బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సోకుతుంది మేడం. అయితే ఈ వ్యాధి దాదాపుగా ఏదైతే మనం ఇంతక మనం గొంతు వాపు వ్యాధి గురించి మాట్లాడుకున్నామో అదే రకమైన పశువుల్లో ఇది కూడా సంభవిస్తుంది. వయసు కూడా ముఖ్యంగా 6 నెలల వయసు నుంచి 3 నుంచి 4 సంవత్సరాలు ఏదైతే యుక్త వయసులో ఉన్న పశువులు మాత్రం ఇది కూడా వచ్చే అవకాశం ఉంది. కాకపోతే గొంతు వాపు వ్యాధి నల్ల పశువులు వస్తుంది, ఈ జబ్బు వాపు వ్యాధి అనేది తెల్ల పశువులు ఎక్కువ వస్తుంది. నల్ల పశువులు ఈ వ్యాధి కొంచెం అరుదుగా వస్తుంది అన్నమాట.
0: ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుందండి?
1: ఈ వ్యాధి వ్యాప్తి అనేది వ్యాధి కారకం ఇంతకు మనం అనుకున్నట్టు క్లాస్ట్రిడియం చెవై అనే ఒక బ్యాక్టీరియా వల్ల కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారము, అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాలలో గాలిలో తేమ, ఏదైతే హ్యూమిడిటీ అంటారని, గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క వ్యాధి సోకే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
0: ఈ లక్షణాలు ఎలా ఉంటాయండి వ్యాధి వచ్చినప్పుడు?
1: ఈ జబ్బవాపు వ్యాధితో బాధపడుతున్న పశువులు అన్ని కూడా మనం లక్షణాలు గమనించినట్లయితే తీవ్రమైన జ్వరం ఉంటుంది, గొంతువాపులాగే 104 నుంచి 105 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు జ్వరం ఉంటుంది. అదేవిధంగా మెడ కండరాలు, తొడకండరాలు, అదేవిధంగా జబ్బ వెన్ను మనం ఏదైతే వీపు మీద ఉన్న కండరాలు బాగా వాచి ఉంటాం. ఈ రోగకారక క్రిములు ఆయా కండరాలు ప్రవేశించి కండరాలు నశింపజేసి తద్వారా ఆ యొక్క కండరాల్లో ఉండే

0: గ్యాస్ను ఉత్పత్తి చేస్తామట. గ్యాస్ ఉత్పత్తి చేసినప్పుడు మనం గాను ఆ యొక్క పశువుల మీద ఎక్కడైతే వాపు ఉందో అక్కడ శరీరం మీద కానీ మనం కానీ చేయి వేసి కానీ మనం పరిశీలించినట్లయితే కరకరం అనే సౌండ్స్ వస్తాయన్నమాట, ఒక శబ్దం వస్తాయి. దాన్ని మనం వైద్య పరిభాషలో క్రిపిటేటింగ్ సౌండ్స్ అంటారు అన్నమాట. సో ఈ విధంగామైన లక్షణాలు కనపడతాయి. మేత మేయదు, నీళ్లు తాగదు, తద్వారా మనకు పాల ఉత్పత్తి తగ్గిపోతుంది పాలిచ్చే పశువులు. అదే యంగ్ యానిమల్స్ ఏదైతే పడ్డలు అయితే వాటికైతే మాత్రం తీవ్రమైన అసౌకర్యం గురవుతాయి.
1: మరి వ్యాధి నిర్ధారణ అనేది ఎలా చేస్తారండి ఇక్కడ?
0: వ్యాధి నిర్ధారణ మనం ఇందాక గొంతుబాపు వ్యాధి చెప్పినట్లనే ఇది వ్యాధి నుంచి కూడా మనం ఏదైతే మనం వ్యాధితో బాధపడిన పశువులని ఆరోగ్యం ఉన్న పశువులని వేరు చేసి వాటి నుంచి రక్తం సేకరణ చేసి ఆ రక్త పరీక్ష ద్వారా మనం వ్యాధి నిర్ధారణ చేయొచ్చు. అదేవిధంగా చనిపోయిన కళేబరాన్ని ఏదైతే ఉందో వాటన్నిటి పోస్ట్ మార్టం పరీక్ష ద్వారా ఆ అంతర అవయవాలు ఇంటర్నల్ ఆర్గాన్స్ ఉంటాం మనం ఏంటి లివరు, కిడ్నీ, అదేవిధంగా ఊపిరితిత్తులు వీటిల్లో రక్తస్రావాలు విపరీతంగా ఉంటుంది అన్నమాట. అదేవిధంగా మనం ఇంతక మనం అనుకున్న కండరాలు వాసి ఉన్న చోట క్రిపిటేటింగ్ సౌండ్స్ ఏదైతే కరకర అనే శబ్దం వస్తుందో ఆ ప్రాంతంలో కూడా మనం కండర భాగాన్ని కానీ వైద్యశాలకు పరీక్షించినట్లయితే ఆ రోగ నిర్ధారణ మనం చేసుకోవచ్చు.
1: మరి దీనికి చికిత్స ఏంటండి?
0: మన జబ్బవాపు కూడా గొంతువాపు మాదిరిగానే చికిత్స కూడా దీనికి ఏదైతే వ్యాధి సోకిన పశువులు ఇమీడియట్ గా అంటే దగ్గరలో ఉన్న పశువైద్యం సంప్రదించి కొద్ది గంటలలో కానీ మనం వైద్యం చేసినట్లయితే ఈ పశువులను కూడా మనం అవి ప్రాణాలను కాపాడుకోవచ్చు. యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ పెన్సిలిన్ గ్రూపు, అదేవిధంగా సల్ఫానమైడ్ అని చెప్పేసి యాంటీబయాటిక్స్, దాంతోపాటు యాంటీపైరెటిక్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతుంది కాబట్టి ఆ ఏదైతే జ్వరానికి తగ్గించే ఏదైతే పారాసెటమాల్, కొన్ని అనాల్జిక్స్ ఇంజెక్షన్స్, ఇంకా మేత నీళ్లు తీసుకునే పరిస్థితి ఉంటే సెలైన్స్ ద్వారా మనం చేసి కొంత మనం ప్రాణాలు కాపాడవచ్చు. అయితే ఇది వెంటనే మనం పశు వైద్యం సంప్రదించాలి. రోజు గడిస్తే మాత్రం ఈ యొక్క వ్యాధిని నుంచి మనం పశువులను కాపాడుకోవడం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి.
1: మరి అసలు ఈ వ్యాధి పశువుల్లో రాకుండా ఈ జబ్బవాపు వ్యాధి రాకుండా నివారణ చర్యలు ఏమైనా ఉన్నాయంటారా?
0: ఖచ్చితంగా ఉండి ప్రభుత్వం వారు ఈ యొక్క జబ్బవాపు వ్యాధి నివారణ కార్యక్రమాన్ని ముమ్మరంగా ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నెలాఖరులో మే మొదటి వారంలో రైతుల్లో పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు, ముఖ్యంగా మనకి రైతు చైతన్య యాత్రలు అని చెప్పేసి మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారితో అనుసంధానంగా తిరుగుతూ గ్రామ గ్రామాలలో ప్రతి మంది రైతులందరినీ కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళ అవగాహన సదస్సులు క్రియేట్ చేసి అక్కడ మనం టీకాల కార్యక్రమం ఇప్పిస్తున్నాం. రైతు చైతన్య యాత్రలతో పాటు ఇంకా కొత్త కార్యక్రమం ఈ మధ్య సాగుకు సమాయత అని చెప్పేసి అగ్రికల్చర్ వాళ్ళు కూడా ఒక కార్యక్రమం టేకప్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు పశుసంవర్ధక శాఖ సిబ్బంది కూడా వాళ్ళతో మిళితమై ఆయా గ్రామాలకు సందర్శించి రైతుల్లో అవగాహన కల్పించి మే నెలాఖరిలో లోపల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అన్నింటినీ ఏదైతే గతంలో ఆ వ్యాధి సోకిన గ్రామాలను గుర్తించి మనం విరివిగా ప్రభుత్వం ఉచితంగా టీకాల కార్యక్రమం చేయబోతుంది.
1: ఇంకొకటి, మనం పశువుల్లో సహజంగా చూసే వ్యాధి ఆంత్రాక్స్, అదే దమ్ము రోగం అంటూ ఉంటారు కదండి, అది ఎటువంటి పశువుల్లో వస్తుంది, దానికి కారణాలు ఏంటి?
0: దమ్ము రోగం ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధుల్లో చాలా అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అంటువ్యాధి. ఈ మధ్యకాలంలో మనం విశాఖపట్నం ఆ ఏరియాలో ఏజెన్సీ ప్రాంతాల్లో మనం ఆంత్రాక్స్ వ్యాధితో చాలా మంది గిరిజనులు బాధపడుతున్న సందర్భాలు చూసాం. ఎందుకంటే ఈ వ్యాధి ఆ ఏదైతే చనిపోయిన పశువుల యొక్క మృత కళేబరాన్ని కొంతమంది తెలియక తినడం వల్ల, లేదు ఆ చర్మాన్ని ఒలుచుకోవడం వల్ల చనిపోయిన కళేబరాన్ని పూడ్చకుండా అది ఇన్ప్రాపర్ డిస్పోజల్ చేయడం వల్ల ఈ వ్యాధి ఆ మనుషులకు వచ్చే అవకాశం ఉంది. చాలా ప్రాణాంతక వ్యాధి, జూనోటిక్ వ్యాధి అంటారు దీన్ని. ఈ వ్యాధి బ్యాసిల్లస్ యాంత్రాసిస్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి ఈ పశువులకి ఆ కలుషితమైన నీరు అదేవిధంగా గాలి ద్వారా సోకుతుంది అన్నమాట.
1: ఏ వయసు ఉన్న పశువులు ఎక్కువగా దీన్ని గమనిస్తుంటాం?
0: ఇది దొమ్ము రోగం అనేది మనకి లార్జ్ యానిమల్స్ విషయాన్ని తీసుకొస్తే నల్ల పశువుల్లో అంటే గేదెల్లో, ఆవుల్లో, గొర్రెల్లో, మేకలలో అన్నిట్లో వస్తుంది వ్యాధి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్తో నిమిత్తం లేకుండా అన్ని రకాల వయసు ఉన్న పశువుల్లో ఎక్కువగా ఈ వ్యాధి మనం గమనించడం జరుగుతుంది.
1: మరి యాంత్రాక్స్ వ్యాధి సోకినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయండి?
0: యాంత్రాక్స్ వ్యాధి సోకినప్పుడు లక్షణాలు మనకి గతంలో చెప్పుకున్న జబ్బవాపు గొంతువాపు వ్యాధిలాగా ఒకటి రెండు రోజులతో బాధపడుతూ ఉన్న సందర్భాలు ఉండవు. ఇందులో ఆరోగ్యంగా ఉన్న పశువు సడన్ గా చనిపోతుంది అన్నమాట. చనిపోతుంది, అది ఎలాంటి లక్షణాలు కూడా దీనికి బయటికి కనపడవు. మనం చూసేదల్లా ఆ చనిపోయిన మృత కళేబరాన్ని పరిశీలించినట్లయితే ఆ నోటి నుంచి, ముక్కు నుండి, అదేవిధంగా మల ద్వారం నుంచి మనం గడ్డగట్ట రక్తం గమనిస్తాం. మనం రక్తపు జార్లు కారుతా ఉంటాయన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకొక విషయం ఏంటంటే దీన్ని దొమ్మవాపు వ్యాధితో చనిపోతుందో ఆ యొక్క యాంత్రాక్స్ వ్యాధి చనిపోతుందో ఆ పశువుని శవ పరీక్ష చేయకూడదు. శవ పరీక్ష చేసినట్లయితే ఆ దానికి సంబంధించిన ఏదైతే వ్యాధికారిక క్రిములు ఆ ప్రదేశంలో 25 నుంచి 35 సంవత్సరాల పాటు మనము వ్యాప్తి చెందిన వాళ్ళు అవుతాం.
1: అది మరి వ్యాధి కనిపించగానే చనిపోతాయని చెప్తున్నారు కదా, మరి దీనికి చికిత్స అనేది ఉండదండి?
0: చికిత్స అనేది దీనికి చాలా అరుదుగా ఉంటుంది. ఎందుకంటే

0: ఆ వ్యాధి కనపడిన లక్షణాలు దగ్గర నుంచి పశువు చనిపోవడానికి కొన్ని గంటల వ్యవధి కూడా ఉండదు. ఒకటి లేక 2 గంటల వ్యవధిలోనే చనిపోతుంది. కాబట్టి ముందస్తు చికిత్స కన్నా కూడా మన నివారణే ఇక్కడ మనం దృష్టి పెట్టుకోవాలి.
1: నివారించాలి,
0: నివారణ మనం ఈ మే నెలాఖరులో కానీ మే మొదటి వారంలో కానీ ప్రభుత్వం వారు ఉచితంగా మనం యాంత్రాక్స్ 4 వ్యాక్సిన్ అని చెప్పేసి వ్యాక్సిన్ సప్లై చేస్తారు. అది అన్ని పశు వైద్యశాలల్లో కూడా మనకి అందుబాటులో ఉంటుంది. అది కాకపోతే వ్యాక్సిన్ ఏంటంటే మనం ఆరోగ్యంగా పశువులు చేయకూడదు. ఇది ఏదైతే గతంలో వ్యాధి సంభవించిందో ప్రదేశంలో మాత్రమే ఈ వ్యాధిని మనం ఈ టీకాల కార్యక్రమం చేయాలన్నమాట. ఎందుకంటే ఇది లైవ్ వ్యాక్సిన్ కాబట్టి వ్యాధి సోకిన ప్రదేశంలో మాత్రం ఈ వ్యాక్సిన్ చేయకూడదు. అదే మన గొంతు వాపు వ్యాధి, జబ్బు వాపు వ్యాధిని వ్యాధి సోకిన ప్రదేశాల్లో కూడా చేయవచ్చు. ఇది వ్యాధి సోకి నిర్ధారణ అయిన తర్వాత ఆ గ్రామంలో మాత్రమే చేయాలి.
1: ఇంకొకటి ప్రాణాంతకమైన వ్యాధి గాలికుంటి వ్యాధి కదండి పశువుల్లో. ఈ గాలికుంటి వ్యాధి సోకినప్పుడు పశువుల లక్షణాలు అవి ఎలా ఉంటాయండి?
0: గాలికుంటి వ్యాధి, దీన్ని ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అంటారు. ఈ వ్యాధి ఇంతకు మనం చెప్పుకున్నట్లు మనం బ్యాక్టీరియా కాకుండా ఇది వైరస్ వల్ల వస్తుందన్నమాట. ఇది సాధారణంగా సంవత్సరంలో 2 సార్లు ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా పశువుల్లో చాలా ఉత్పాదక శక్తి చాలా తగ్గిపోతుంది. ఇది గొంతు వాపు వ్యాధి, జబ్బ వాపు వ్యాధి, దుమ్మ వాపు వ్యాధి లాగా ప్రాణాంతక వ్యాధి కాకపోయినప్పటికీ ఆ రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దెబ్బతీస్తుంది అన్నమాట.
1: పాల దిగుబడి మీద ప్రభావం చూపిస్తుంది,
0: ఉత్పాదకత శక్తి చాలా తగ్గిస్తుంది అన్నమాట పాల దిగుబడి. అదే పనిచేసే పశువులు మనకు ఎద్దులు కానీ దున్నలు కానీ వీటిల్లో అయితే వాటి యొక్క శక్తి పనిచేసే శక్తి సామర్థ్యం అన్నమాట. ఇది అత్యంత ప్రమాదకర వ్యాధి, అంటే ఆర్థిక పరంగా మాత్రం బాగా
1: రైతులకి. ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుందండి గాలికుంటి వ్యాధి?
0: ఈ వ్యాధి కలుషితమైన నీరు, అదే విధంగా గాలి, వ్యాధిగ్రస్త పశువుల ద్వారా ఆరోగ్యంగా ఉన్న పశువులకు సోకుతుంది అన్నమాట.
1: మరి వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి?
0: వ్యాధి లక్షణాలు పరిశీలించినట్లయితే మనకి వ్యాధి సోకిన పశువులు తీవ్రమైన జ్వరంతో బాధపడుతుంటాయి. 104-105 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. అదే విధంగా నోటిలో పుండ్లు ఏర్పడతాయి, పెదాల మీద నోటిలో పుండ్లు ఏర్పడతాయి, కాలు గిట్టలు పగిలి గిట్టలు నడవలేని స్థితిలో ఉంటాయి. ఈ వ్యాధి ఫిబ్రవరి మార్చి మాసాల్లో వచ్చినట్లయితే అప్పుడు కొంత టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, వేసవికాలం కాబట్టి వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుంది. అదే మనం ఆగస్టు సెప్టెంబర్ మాసాలు వచ్చినట్లయితే మనకి వర్షాలు బాగా ఎక్కువ ఉంటాయి, పడి ఉంటాయి కాబట్టి ఆ గిట్టలు పగిలి నడవలేని స్థితిలో ఉండి పశువు చాలా క్షీణ స్థితి, మనం సరైన వైద్యంగా చేయలేని పరిస్థితిలో ఉన్నట్లయితే అది చనిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. పాల ఉత్పత్తి బాగా గణనీయంగా తగ్గిపోతుంది. ఒకసారి గాలికుంటి వ్యాధి సోకిన పశువు తన జీవిత కాలంలో 25% పాల ఉత్పత్తి కోల్పోతుంది. అంటే ఉదాహరణ గానీ మనం గానీ ఒక ఈత గానీ 1500 లీటర్ల పాల ఉత్పత్తి గానీ ఇచ్చే ఒక ఆవు గాని గేదె గాని ఏదైతే గాలికుంటి వ్యాధి తగిలిన తర్వాత అది మరలా కోలుకున్నప్పటికీ కూడా పాల ఉత్పత్తిలో గణనీయంగా అంటే 200-300 లీటర్ల పాల ఉత్పత్తి తగ్గిపోతుంది అన్నమాట. సరాసరి ఒక ఆవు ఒక గేదె దాని జీవిత కాలంలో 10 ఈతలు ఇంటుంది అన్నమాట. 10 ఈతలలో 300 × 10 లెక్కేసుకున్నట్లేదు మనం, 3000 లీటర్ల పాల ఉత్పత్తి తగ్గిపోతుంది అన్నమాట
1: ఈ గాలికుంటి వ్యాధి సోకటం వల్ల.
0: ఆ విధంగా రైతుకి ఆర్థికంగా నష్టం కలుగుతుంది అన్నమాట.
1: మరి దీనికి చికిత్స ఏంటండి?
0: వ్యాధి సోకిన పశువులను మనం ఆరోగ్యంగా పశువుల నుంచి వేరు చేయాలి. ఏంటంటే ఇది అంటువ్యాధి కాబట్టి వైరస్, పైగా వైరస్ నోటే ఉంటే సొంగబడుతుంది, ఆ వ్యాధి సోకిన లక్షణాలు, జ్వరం ఉంటుంది, కాలు గిట్టలు వగులుతాయి. సో అందువల్ల వ్యాధి నుంచి ఏదైతే వ్యాధి సోకిన పశువులు ఆరోగ్యమైన పశువులను సెపరేట్ చేసి వాటికి మనం కానీ యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్, అదేవిధంగా జ్వరానికి సంబంధించిన ఇంజెక్షన్స్, మేత సరిగా మేలేని పరిస్థితిలో ఉంటే సెలైన్స్ పంపించడం, ఏంటంటే నోట్లో పుళ్ళు పడి ఉంటాయి కాబట్టి ఆహారం తీసుకోలేని పరిస్థితులు ఉంటాయి కాబట్టి రాగి జావ లేదా అంబలి మెత్తటి ఆహారం మనకు సుబాబుల్ లాంటి మెత్తటి ఆహారం కానీ అందించినట్లయితే స్లోగా అది కోరుకుంటుంది.
1: మరి వ్యాధి రాకుండా ఎటువంటి నివారణ పద్ధతులు ఉన్నాయంటారు?
0: వ్యాధి రాకుండా నివారణ పద్ధతులు ప్రభుత్వ వారు పెద్ద ఎత్తున జాతీయ గాలికుంటి వ్యాధి నివారణ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం వారు, రాష్ట్ర ప్రభుత్వం వారు సంయుక్తంగా మనం ప్రతి 6 నెలలకు ఒకసారి మనుషుల్లో కానీ మనకి ఏదైతే పల్స్ పోలియో కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకుపోతున్నారో అదే విధంగా మనకి ఈ యొక్క వ్యాధిని నిర్మూలించడానికి అని చెప్పేసి సంవత్సరానికి 2 పర్యాయాలు ఉచితంగా మనం ఆయా గ్రామాలలో ముందుగా మన ప్రణాళిక ప్రకారం పశువుజ సిబ్బంది వెళ్లి అన్ని గ్రామాలలో అన్ని పశువులకు 100% ఈ వ్యాధి నివారణకు టీకాలు వేయడం కార్యక్రమం చేపడుతున్నాము. గత 5 సంవత్సరాలు చేస్తూనే ఉన్నాము. ఈ మధ్యన ప్రభుత్వ వారు గాలికుంటి వ్యాధిని ఆంధ్రప్రదేశ్ నుంచి నిర్మూలించామని చెప్పేసి ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. బయట నుంచి పశువులు వస్తాయి కాబట్టి రైతులు అందరూ బయట రాష్ట్రం నుంచి లేదా ఒక జిల్లా నుంచి లేదు కొనుక్కునే అవకాశాలు ఎక్కువ ఉండే కాబట్టి ఈ యొక్క గాలికుంటి వ్యాధి నిరోధన టీకాల కార్యక్రమాన్ని ఇంకా ప్రభుత్వం వారు ఇంకా 2-3 సంవత్సరాల పాటు కంటిన్యూ చేయడానికి కృతజ్ఞంగా ఉన్నారు. ప్రతి పశువు వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి ఉచితంగా ఈ యొక్క టీకాని ఇస్తారన్నమాట.
1: ఇంకొక ప్రాణాంతకమైన వ్యాధి మనం పశువుల్లో తరచుగా చూసే చిటుక రోగం అంటూ ఉంటారు కదండి, ఈ చిటుక రోగం గురించి చెప్తారా?
0: ఎందుకంటే మనకి ఇప్పటి వరకు ఏంటంటే పెద్ద పశువుల్లో మనం గొంతు వాపు వ్యాధి, జబ్బ వాపు వ్యాధి, గాలికుంటు వ్యాధి, దొమ్మ రోగం గురించి మాట్లాడుకున్నాం. అదే చిన్న పశువులు, ముఖ్యంగా గొర్రెలు మేకల విషయానికి చెప్పి, గొర్రెలు మనకి సంఖ్యాపరంగా మనకి ఆంధ్రప్రదేశ్లో గొర్రెలు ఎక్కువ ఉన్నాయి మేకలతో పోల్చుకుంటే. తొలకరి వర్షాలు పడే ముందు గొర్రెల్లో వచ్చే వ్యాధులు ప్రమాదకంగా వ్యాధి ఈ చిటుక వ్యాధి. చిటుక వ్యాధికి ఆయా ప్రాంతాలు ఆయా వ్యవహారిక భాషల్లో ప్రకారం రకరకాలుగా పిలుస్తుంటారు. మనకి కొన్ని ఏరియాలో గడ్డి రోగం అంటారు, కొన్ని పాటు రోగం అని కూడా పిలుస్తారు, కొన్ని చోట్ల నెత్తి పిడుగు అని ఉంటారు. చిటుక వ్యాధి అని కొన్ని ఏరియాలు ఉంటాయి కామన్. అంటే చిటుక వేసే లోపల చనిపోతుంది, ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేకుండా చిటుక వేసే తినందువల్ల చిటుక వ్యాధి అని చెప్పేసి అంటారు. వైద్య పరిభాషలో మనకి దాన్ని ఈటీఆర్ అని చెప్పి అంటారు అన్నమాట.
1: ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుందండి?
0: ముఖ్యంగా ఈ వ్యాధి మనకి, ఈ వ్యాధికారక క్రిమి వచ్చేసి మనకి క్లాస్ట్రీడియం పర్ఫెంజెనిస్ అనే బ్యాక్టీరియా వలన, ఇది దీనికి స్పోర్స్ అంటారన్నమాట. ఈ స్పోర్స్ అన్ని కూడా మనకు ఏదైతే మనం మే లోపల మనకి ఏప్రిల్ మే జూన్ మాసాలలో మనకి ఎక్కువగా వర్షపాతం తక్కువగా ఉంటుంది, వర్షభావ పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ వ్యాధికారక క్రిములు ఆ యొక్క ఫ్యాక్చర్స్ ఏదైతే మనకు పశుగ్రాసాలు ఉంటాయి కదా మనకి పచ్చికబయళ్లలో అవన్నీ కూడా నిద్రావస్థలో ఉంటాయి స్పోర్స్. ఒక్కసారి మనకు కానీ ఈ వర్షాకాలంలో వర్షాలు పడిన తర్వాత, తొలకల్లో వర్షాలు పడిన తర్వాత ఆ పచ్చికంతా కూడా బాగా మొలిసి బాగా దట్టంగా మనకి ఈ పశువులు మేయడానికి అనుకూలంగా బాగా మేత వస్తుంది అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే గొర్రెలు అర్ధాకలితో ఉండటం వల్ల ఒక్కసారిగా ఆ యొక్క మేత చూసేటప్పటికి అలవాటు పడేటప్పటికి ఈ స్పోర్ట్స్ అన్ని కూడా యాక్టివేట్ అయ్యి శరీరంలో ప్రవేశిస్తాయి.
1: అధిక మొత్తంలో మేతను తీసుకోవడం
0: తీసుకోవడం దాన్ని ఓవర్ ఈటింగ్ డిసీజ్ అని కూడా అంటారు. దీన్ని ఓవర్ ఈటింగ్ డిసీజ్, అధిక మొత్తంలో మేత తీసుకోవడం వల్ల ఈ స్పోర్ట్స్ లోపల యాక్టివేట్ అయ్యి లోపల విష పదార్థం తయారవుతుంది. దాన్ని ఎప్సిలాన్ అని చెప్పి టాక్సిన్స్ అంటారు అనమాట. ఆ విష పదార్థం తయారై వితిన్ అవర్స్ లోనే ఆ గొర్రె ఎలాంటి వ్యాధి లక్షణాలు సోకకుండా, లక్షణాలు చూపించకుండా చనిపోయే ప్రమాదం ఉంది. చనిపోయే ముందు ఆ వ్యాధి సోకిన గొర్రె మనకి పటపట పళ్ళు కొరుకుతూ వనకటం, మూర్చ వ్యాధి లాగా ఉండటం, పొట్ట మీద కాళ్ళు కొట్టుకోవటం, ఆ కండరాలు బిగుసుకొని ఉండటం, ఇలాంటి లక్షణాలతో చనిపోతుంది.
1: దీన్ని ఎలా నిర్ధారించవచ్చు అంటారు?
0: ఈ గొర్రెల్లో ముఖ్యంగా ఇదేంటంటే, ఇది యుక్త వయసులో ఉన్న గొర్రెలు ఇది బాగా వస్తుంది. ఆ రైతు కూడా అర్థం కాదు, ఒక గొర్రె పెంపకదారుకి 50 గొర్రెలు ఉన్నట్టే ఆ 50 గొర్రెల్లో వల్ల అత్యంత ఆరోగ్యంగా ఉన్న గొర్రె, బాగా బలిష్టంగా ఉన్న గొర్రెలోని ఈ వ్యాధి వస్తుందన్నమాట. ఎందుకంటే ఈ యొక్క ఈ బ్యాక్టీరియల్ స్పోర్స్ అందులోనే మనకి ఎక్కువగా ఏదైతే ఆరోగ్యంగా బాగా బలంగా ఉన్న వాటికో వాటిని సోకే అవకాశం ఉందన్నమాట.
1: చికిత్స ఏంటండి?
0: చికిత్స వ్యాధి సోకిన గొర్రెలు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మంద నుంచి వేరు చేసి ఆ యొక్క వాటన్నిటికీ కూడా మనం సెపరేట్ గా వైద్యం చేయాలి. వైద్యం చేసే భాగంలో మనకి వాటన్నిటికీ అనారోగ్యంగా ఏదైతే మనకి అంటే 1-2 గంటల లోపల చనిపోతాయి కాబట్టి అనారోగ్యంగా ఉన్న పశువులు మనం గుర్తించడం కష్టం అవుతుంది ఇక్కడ. ఎందుకంటే వ్యవధి మనకి వైద్యం చేసే టైం కూడా మనకు అంత వ్యవధి కూడా ఉండదు కాబట్టి ఒకవేళ
1: అవకాశం
0: ఉంటే వాటన్నిటి కూడా యాంటీబయాటిక్ మనకు సల్ఫానమైడ్, అదే ఎండ్రోఫ్లాక్సోసిన్, పెన్సిలిన్ గ్రూప్, సిప్రోఫ్లాక్సిన్ అని చెప్పేసి యాంటీబయాటిక్ పౌడర్లు దొరుకుతున్నాయి. ప్రతి పశు వైద్యశాలలో విరివిగా ఉండి అన్ని కూడా ఉచితంగా సప్లై చేస్తాం మనం. వాటి అన్నిటి కానీ ఏదైతే వ్యాధి సోకిన పశువులన్నిటిగా ఇచ్చినట్లయితే మనం కొంతవరకు మనం ఆ పశువులు మరణానికి, ఎందుకంటే మరణాల శాతం తక్కువగా ఉంటుంది ఇందులో. ప్రతి 100 గొర్రెలు 5-10% మాత్రం మరణాలు ఉంటాయి.
1: మరి అసలు ఈ వ్యాధి రాకుండా ఎటువంటి నివారణ చర్యలు చేపట్టచ్చు అంటారు?
0: వ్యాధి రాకుండా మనకు నివారణ చర్యల భాగంగా మనం ప్రభుత్వం వారు ఉచితంగా టీకాల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం చేపడుతున్నాము. అన్ని గొర్రెలు ఏదైతే మనకి గొర్రెల సంఖ్య ఉందంటే 100%కి 100% గొర్రెలు అన్నిటికీ కూడా ప్రతి గొర్రెకి కూడా 2వ వారం కానీ 3వ వారం కానీ పెద్ద ఎత్తున ముందు వాళ్ళందరూ కూడా గొర్రెల పెంపకదారులందరూ కూడా తెలియజేసి, గొర్రెలు ఏంటంటే మనకి ఏప్రిల్ మే మాసాల్లో మేత తక్కువగా ఉంటుంది కాబట్టి అవి ఎక్కువగా వలసపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ రైతుల సమాచారం సేకరించుకొని గొర్రెలు అన్నిటికీ కూడా ముందస్తుగా మనం టీకాల కార్యక్రమాన్ని ఇస్తున్నాం. అది 6 నెలల వయసు ఉన్న గొర్రె దగ్గర నుంచి 3 సంవత్సరాల వయసు ఉన్న వాటి అన్నిటికీ కూడా మనం ఈ యొక్క గొర్రెల వ్యాధి నిరోధక టీకాలు చేస్తాము. ఆ టీకాలు చేసిన 15 రోజుల తర్వాత మరలా మనం బూస్టర్ డోస్ ఇవ్వాలి దానికి.
1: అంటే 15 రోజులకు 2వసారి
0: ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి ప్రతి సంవత్సరం ఒకసారి మనం ఈ యొక్క అంటే యాన్యువల్ అంటే
1: టీకాల
0: కార్యక్రమాన్ని మనం చేయాలి. చేసినట్లయితే ఈ గొర్రెలన్నింటిలో కూడా ఈ చిటుక వ్యాధి రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే చిటుక వ్యాధి వచ్చిన పశువులకి మన చిటుక వ్యాధి ఏదైతే వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం చేస్తామో వాటన్నిటికీ కూడా మనం ముందుగా నట్టల నివారణ మందులు తాపించుకోవాలి. ఎందుకంటే అప్పటికే అర్ధాకలితో ఉంటాయి కాబట్టి ఏప్రిల్ మే మాసాలు వర్షాభావ పరిస్థితులు, వర్షాలు ఉండవు, మేత ఉండదు,

0: అలాంటి పరిస్థితుల్లో వాటికి ఏంటంటే కడుపులో వివిధ రకాలమైన పురుగులు ఉంటాయి మనకి, ఆ నట్టలు ఉంటాయి, నట్టల మందులు తాగించుకున్న తర్వాత మనం కానీ టీకాల కార్యక్రమం చేసినట్టయితే చాలా ఎఫెక్టివ్ గా బాగా పనిచేస్తుంది, దాని యొక్క టీకా యొక్క ఎఫిషియన్సీ కూడా బాగుంటుంది.
1: నమస్కారం అండి. తొలకరలో పశువులలో వచ్చే వ్యాధులు, ఈ అంశం గురించి డాక్టర్ బి బసవ శంకర్ రావు గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో తర్వాత విత్తన కొనుగోళ్లు, విత్తన శుద్ధి, సంభాషణ వింటారు.

0: ఆధునిక వ్యవసాయ సాగు విధానంలో మనకి వివిధ పంటల్లో మంచి దిగుబడి సాధించాలంటే మేలైన రకాలు, వాటికి నాణ్యమైన విత్తనాలు వాడుకోవాల్సిందమ్మాయి. మేలైన రకాలు అధిక దిగుబడినివ్వడంతో పాటు చీడపీడల్ని తట్టుకునే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటాయి. మనకి చెప్తూ ఉంటారు కదా, విత్తు కొద్ది పంట అని చెప్పి. కాబట్టి పంట దిగుబడి అనేది నాణ్యమైన విత్తనం మీదే ఆధారపడి ఉంటుంది.
1: మరైతే మంచి విత్తన లక్షణాలు ఏంటంటావు?
0: మంచి విత్తన లక్షణాలంటే చిన్నమ్మాయి, జన్యు స్వచ్ఛత 100% ఉండాలి. ధృవీకరించిన విత్తనాల్లో 98% జన్యు స్వచ్ఛత ఉండాలి. విత్తనానికి మంచి రంగు, పరిమాణం, ఒకే ఆకారాన్ని కూడా కలిగి ఉండాలి. తేమ 13% ఉండాలి. మొలక శాతం వరి, జొన్న ఇట్లాంటి పంటల్లో 80%, పప్పుధాన్యాల్లో అయితే 75% వరకు ఉండాలి. నాణ్యమైన విత్తనాన్ని, ముఖ్యంగా వరిని, ప్రతి రైతు కూడా తనకి తానే స్వయంగా తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకోలేని పక్షంలో రైతులు కొనుగోలు చేసుకోవాలి. కొనుగోలు చేసేటప్పుడు వివిధ పంటల్లో అధిక దిగుబడినిచ్చి చీడపీడల్ని తట్టుకునే నాణ్యమైన రకాలని ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న రకాలని కొనుగోలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందమ్మాయి.
1: మరి విత్తనాల కొనుగోలులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: విత్తన కొనుగోళ్ల జాగ్రత్తలంటే చిన్నమ్మాయి, ఒకే విత్తనాన్ని పదే పదే వాడడం వల్ల జన్యు స్వచ్ఛత తగ్గి దిగుబడులు తగ్గుతాయి. కాబట్టి తప్పనిసరిగా 3 ఏళ్లకోసారి విత్తనాన్ని మార్చి ధృవీకరించిన విత్తనాన్ని వాడుకోవాలి. ధృవీకరించిన విత్తనాన్ని కొనుగోలు చేసేటప్పుడు విత్తనం మీద నీలిరంగు ట్యాగ్ ని మనం గమనించాల్సిందమ్మాయి. అలాగే మొలక శాతం, పంటకాలం, జన్యు స్వచ్ఛత వంటి వివరాల గురించి తెలుసుకోవాలి. ఈ విత్తనాలకి సంబంధించిన నాణ్యత ప్రభుత్వం తరపున విత్తన ధృవీకరణ సంస్థతో ధృవీకరించి ఉంటాయన్నమాట. ఇక విత్తనం కొనేటప్పుడు దాని మీద లాట్ నెంబరు, గడువు తేదీ అనేది తప్పనిసరిగా చూసి కొనుగోలు చేసుకోవాలి. విత్తనం కొనే సంచి మీద మొలక శాతం పరీక్షించిన తేదీ లేదా నెల ఉంటాయి. 8 నెలలు దాటినట్లయితే మొలక శాతం అనేది దెబ్బతింటుంది. కాబట్టి ఖచ్చితంగా గడువు తేదీ అనేది తప్పనిసరిగా చూసుకోవాలి రైతులందరూ కూడా. ఇక విత్తనాన్ని విత్తనాభివృద్ది సంస్థ లేదా లైసెన్స్ పొందిన డీలర్ దగ్గర నుంచి మాత్రమే కొనుగోలు చేయాల్సిందమ్మాయి. విత్తనం కొనేటప్పుడు బిల్లుని తప్పనిసరిగా తీసుకోవాలి. విత్తనం కొన్న తర్వాత చిన్న రంధ్రం ద్వారా కొన్ని విత్తనాలను తీసి మొలక శాతాన్ని మనం కూడా మళ్లీ పరీక్షించుకోవచ్చు. కొన్ని పంటల్లో రైతులు విత్తనాలను ప్రతి సంవత్సరం కొనాల్సిన అవసరం ఉండదు. వరి, కంది, పెసర, మినుము ఇలాంటి పంటల్లో ఫౌండేషన్ విత్తనాన్ని వ్యవసాయ శాఖ ద్వారా తీసుకుని లేదా వ్యవసాయ పరిశోధనా స్థానాల నుంచి కొనుగోలు చేసి పంట పూత కాయదశల్లో మంచి కంకులు, కాయలు కలిగినటువంటి మొక్కల్ని ఎంపిక చేసుకుని వాటిని వేరుగా భద్రపరుచుకుని విత్తనాన్ని మనమే తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న విత్తనం వాడేటప్పుడు తప్పనిసరిగా విత్తన శుద్ది చేసుకోవాల్సిందమ్మాయి.
1: ఈ విత్తన శుద్దితో ఏమైనా లాభాలు ఉంటాయా?
0: విత్తన శుద్దితో లాభాలు గురించి గనక మనం చూసినట్లయితే, విత్తన శుద్దిని చేసుకోవడం వల్ల విత్తనం ద్వారా భూమి ద్వారా సంక్రమించే చీడపీడల్ని మనం నివారించుకోవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన నారు, మంచి ఆరోగ్యకరమైన పంట కూడా విత్తన శుద్ది చేసుకోవడం వల్ల లభిస్తుంది. పంట మొలకెత్తిన తర్వాత పైరు మీద పిచికారీ ఆవశ్యకత కూడా తగ్గుతుంది చిన్నమ్మాయి. ఇక మందులు పిచికారీ తగ్గడం వల్ల మందుల అవశేషాలు, పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతాయి కదా మరి. అలాగే పురుగు మందులు, తెగుళ్ల మందుల ఖర్చులు కూడా మనకి ఇక్కడ తగ్గుతాయన్నమాట. విత్తన శుద్ది వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ కూడా రైతులు విత్తన శుద్ది గురించి పట్టించుకోకపోవడం వల్ల విత్తనం మీద లేదా విత్తనం లోపలి భాగాల్లో నిద్రావస్థలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు పంట విత్తనప్పుడు ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి అయి పంటకి నష్టాన్ని కలుగజేస్తున్నాయి. ఒకవేళ మంచి విత్తనం విత్తనప్పటికీ నేలలో ఉండే శిలీంధ్రాలు విత్తన వెంటనే విత్తనాల్ని ఆశించి మొలక శాతాన్ని కూడా తగ్గిస్తూ ఉంటాయి. కాబట్టి నేల విత్తనాల ద్వారా సంక్రమించే తెగుళ్లని, తొలిదశలో ఆశించే రసం పిలిచే పురుగుల్ని అరికట్టాలంటే విత్తన శుద్ది చాలా మంచి పరిష్కారం అన్నమాట.
1: అంటే మరి వివిధ పంటల్లో విత్తన శుద్ది ఎలా చేసుకోవాలి? ఏ పంటల్లో ఎలా చేసుకుంటే మంచిదంటావు?
0: వివిధ పంటల్లో రకరకాలుగా విత్తన శుద్ది చేసుకోవాల్సిందమ్మే. ఇప్పుడు వరి తీసుకున్నాం అనుకో, వరి విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్ల నివారణకి 1 కిలో విత్తనానికి 2.5 గ్రాముల కార్బనిజం లేదా మ్యాంకోజెబ్ లేదా క్యాప్టాన్ లేదా థైరం ఈ మందుల్లో ఏదో ఒకటి కలిపి 24 గంటల తర్వాత మెట్ట నారుమడిలో విత్తుకోవాలి. ఇక దంప నారుమడికైతే 1 గ్రాము కార్బనిజాన్ని 1 లీటర్ నీటిలో కలిపి 24 గంటలు విత్తనాన్ని నానపెట్టి మండెకట్టి మొలకొచ్చిన తర్వాత నారుమడిలో చల్లుకోవాల్సిందమ్మాయి. ఇక మొక్కజొన్న, జొన్న, సజ్జ ఇటువంటి పంటల్లో అయితే కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం లేదా మ్యాంకోజెబ్ మందును పట్టించి 12 గంటల తర్వాత విత్తడం వల్ల మొక్కజొన్నలో కాండం మసి తెగులు, జొన్న, సజ్జల్లో బంక కాటుక తెగుళ్లని అరికట్టారు.

0: పెట్టుకోవచ్చనమాట. ఇక కంది, శనగ ఇట్లాంటి పంటల్లో విత్తన శుద్ధిని గనక మనం చూసుకున్నట్లయితే, క్యాప్టాన్ లేదా థైరం 3 గ్రాములు లేదా కార్బండిజం 2.5 గ్రాము కిలో విత్తనానికి చెప్పన పట్టించి ఆరబెట్టి 24 గంటల తర్వాత ట్రైకోడెర్మా విరిడి 4 నుంచి 8 గ్రాములు కిలో విత్తనానికి పట్టించాలి. విత్తే రోజు రైజోబియం కల్చర్ ని కూడా విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినమే. ఈ కందిని గాని శనగని గాని మనం విత్తుకునేటప్పుడు ఏంటంటే, మొదట కార్బండిజంతో శుద్ది చేసి 24 గంటల తర్వాత ట్రైకోడెర్మాతో శుద్ది చేసి ఆ తర్వాత రైజోబియంతో శుద్ది చేసుకోవాలన్నమాట. ఇక పెసర మినుము పంటల్లో విత్తన శుద్ధిని గనక మనం చూస్తే, కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం లేదా క్యాప్టన్ పట్టించి తర్వాత 30 గ్రాముల కార్బోసల్ఫాన్ మందుతో విత్తన శుద్ది చేసినట్లయితే తొలి దశలో వచ్చే రసం పీల్చే పురుగులు తెగుళ్లు కూడా నివారించుకోవచ్చు. విత్తన శుద్ది తర్వాత విత్తే రోజున రైజోబియం కల్చర్ ని మనం పట్టించి విత్తుకోవాలి. అలాగే వేరుశనగ విషయానికి వచ్చినట్లయితే, కాండం కుళ్ళు, మొదలు కుళ్ళు, తెగుళ్లు కిలో విత్తనానికి 3 గ్రాముల మ్యాంకోజెబ్ లేదా 4 గ్రాముల ట్రైకోడెర్మా విరిడితో విత్తన శుద్ది చేసుకున్నట్లయితే నివారించుకోవచ్చు. వేరుపురుగు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 6.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిపాస్ లేదా 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రెట్ కలిపి శుద్ది చేసి 30 నిమిషాలు ఆరిపెట్టిన తర్వాత విత్తుకోవాలి.
1: సరే అమ్ముడు, అయితే ఉంటా మరి.
2: మీరింతవరకు విత్తన కొనుగోళ్లు, విత్తన శుద్ధి సంభాషణ విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రతరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమాన్ని వింటారు. కార్యక్రమంలో ముందుగా సఖీ ఈ చిత్రానికి ఎస్పి చరణ్ నవీన్ ఆలపించిన గీతం. గీత రచన వేటూరి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇంగ్లండ్లో జరుగుతున్న ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచ కప్ 2026 ఆటపై వ్యాఖ్యానాన్ని వింటున్నారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: నాకు 3,000 ఇవ్వండి.
2: ఎందుకురా?
1: నా పాకెట్ మనీ.
2: అరే ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
1: నాన్న బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు హానండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
2: అరేవా, నాకు కూడా నేర్పించి నీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు.
1: మరి మీ మొబైల్ ఇవ్వండి.
2: ఇదిగో
3: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
4: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
1: ఎందుకురా?

ఆకాశవాణి మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
1: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. 2026 సంవత్సరంలో సగం గడిచిపోతోంది. ఈ 6 నెలల్లో మన్ కీ బాత్లో మన దేశ ప్రజలు సాధించిన ఎన్నో విజయాల గురించి మనం చర్చించుకున్నాం. జూన్ నెలలో కూడా మన దేశం కొన్ని మైలురాళ్లను సాధించింది. అవి ప్రతి పౌరుడికి గర్వకారణాలు. ఈ విజయాలు దేశ భద్రత, స్వావలంబనకు సంబంధించినవి. కోల్కతాలో జరిగిన ఒక నావికాదళ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం నాకు ఇటీవల లభించింది. అక్కడ ఐఎన్ఎస్ దూనాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై నౌకల్ని భారత నావికాదళంలోకి చేర్చారు. ఈ నౌకల రూపకల్పన నుండి తయారీదాకా ప్రతి పని స్వదేశీయులే చేశారు. మిత్రులారా, దేశం విమానయాన రంగంలో ఒక పెద్ద విజయాన్ని జూన్ నెలలోనే సాధించింది. స్వదేశీ తయారీ విమానం C-295. ఈ విమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలాంటి 40 విమానాల్ని భారతదేశంలోనే తయారు చేస్తున్నారు. ఇది MSME ఏరోస్పేస్ రంగానికి ఒక కొత్త బలాన్ని ఇస్తోంది. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. ఆత్మనిర్భర్ భారత్ కోసం సంకల్పం కూడా ఎంతో బలపడుతున్నది. ఈ నెలలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ని కూడా విజయవంతంగా పరీక్షించింది. దీన్ని DRDO ప్రయోగశాలలు, భారతీయ పారిశ్రామిక భాగస్వామ్య సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అంటే ఈరోజు మన భారతదేశం సముద్రం నుంచి ఆకాశం దాకా మరింత సురక్షితంగా, స్వావలంబన కలిగిన దేశంగా మారుతోంది. మిత్రులారా, భారతదేశ ప్రయత్నాల్లో యావత్ ప్రపంచం పాలుపంచుకున్న మరో కార్యక్రమం కూడా జూన్లోనే జరిగింది. ఆ కార్యక్రమమే అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈసారి ప్రపంచవ్యాప్తంగా 2500కు పైగా ప్రదేశాల్లో వివిధ యోగా కార్యక్రమాలు జరిగాయి. మన దేశంలోని వివిధ ప్రదేశాల్లో జరిగిన యోగా కార్యక్రమాల్లో కోట్లాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ నెలలో అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో ప్రత్యేకమైంది. భారతదేశం 102 స్వర్ణ పథకాలతో మొత్తం 114 పథకాల్ని గెలుచుకుంది. ఈ ఛాంపియన్షిప్లో పథకాల పట్టికలో మన భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది. మిత్రులారా, ఈ ఛాంపియన్షిప్లో విజేతలైన క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మిత్రులారా, ఏ దేశానికైనా ప్రజలే ఆత్మ. ఆ దేశ ప్రజలు ఒక సంకల్పం తీసుకున్నప్పుడు ఏ శక్తి వారిని ఆ లక్ష్యం నుంచి నిరోధించలేదు. దేశ నిర్మాణంలో ప్రజాభాగస్వామ్యం అనే ఈ శక్తి భారతదేశానికి ఒక గొప్ప ఆస్తి. ఈ ప్రజాభాగస్వామ్యం ఎన్నోసార్లు మన అనుభవంలోకి వస్తున్నది. మిత్రులారా, పశ్చిమాసియాలో నెలకొని యుద్ధ పరిస్థితి దృష్ట్యా నేను దేశ ప్రజలకు కొన్ని విజ్ఞప్తులు చేశాను. సాధ్యమైనంత వరకు కొంతకాలం పాటు బంగారం కొనడం మానేయాలి అని కోరాను. ప్రజలు విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్లటం మానుకోవాలి అని సూచించాను. కార్ పూలింగ్ను ప్రోత్సహించాలి అని కూడా నేను విజ్ఞప్తి చేశాను ప్రజలందరితో. రైతులు రసాయన రహిత వ్యవసాయాన్ని అవలంబించాలని, తమ పొలాల్ని కాపాడుకోవాలని, సాధ్యమైనంత మేరకు సహజ ఎరువుల్ని మాత్రమే ఉపయోగించాలి అని నేను కోరాను. మిత్రులారా, నా విజ్ఞప్తికి మద్దతివ్వటమే కాదు, అన్ని విధాలుగా సహకరించిన దేశంలోని ప్రతి పౌరునికి నేను ఎంతో కృతజ్ఞుణ్ణి. చాలా కుటుంబాలు తమ అనుభవాల్ని పంచుకుంటూ నాకు సందేశాలు పంపాయి. ఈసారి తమ ఇంట్లో వివాహాలకు బంగారం కొనకూడదు అని చాలా కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. అవసరమైతే వాళ్ళు పాత బంగారాన్ని పునర్వినియోగం చేసి కొత్త ఆభరణాలను తయారు చేస్తారు. ఈసారి విదేశీ ప్రయాణాల్ని తాము ఎలా వాయిదా వేసుకున్నామో కూడా చాలామంది సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మిత్రులారా, కారు పూలింగ్ గురించి కూడా ప్రజలు అనేక అనుభవాల్ని పంచుకున్నారు. ప్రతిరోజు తమ సొంత వాహనాల్లో ఒకే దిశలో ప్రయాణించేవారు ఇప్పుడు కలిసి ప్రయాణించేస్తున్నారు. వీలైనప్పుడల్లా ప్రజలు బస్సులు మెట్రోలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల పెట్రోలు డీజిలు ఆదా అవుతున్నాయి. అదేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సహజ ఎరువుల వినియోగం కూడా ఎంతో పెరిగినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మిత్రులారా, భారతీయులందరూ ఈ ప్రపంచ సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ ప్రజాభాగస్వామ్య శక్తి మనల్ని బలోపేతం చేసి విజయం సాధించేలా చేస్తుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, మన దేశంలో పుట్టినరోజులు, పెళ్లిళ్ళు కేవలం కుటుంబ వేడుకలు మాత్రమే కాకుండా

యావత్ సమాజానికి ఉత్సవాలు కూడా. ప్రతి కుటుంబం తమ సంతోషాన్ని పక్కవారితో పంచుకోవాలి అని కోరుకుంటుంది. అతిథులకు బహుమతులు కూడా ఇస్తాం కదా. మిత్రులారా, మహారాష్ట్రలోని నాందేళ్లో ఒక కుటుంబం తమ సంతోషాన్ని పంచుకోవటానికి చేసిన పని ఒక అద్భుతంగా మనకు ఆదర్శంగా దర్శనమిస్తోంది. అది పేట్కర్ కుటుంబం. నాందేళ్లోని బహదూర్పురా గ్రామంలో నివసిస్తుంది. సంతోషాన్ని పంచుకోవాలి అంటే కష్టకాలంలో ఊరి ప్రజలకు అండగా నిలిచే కానుకను ఇవ్వాలి అని ఆ కుటుంబం నిర్ణయించుకుంది. తమ ఇంట్లో జరిగిన ఒక పెళ్లి సందర్భంగా ఆ కుటుంబం గ్రామంలోని సుమారు 3,500 మందికి ప్రమాద బీమా ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరికి 100,000 రూపాయల బీమా కవరేజీ అందించారు. ఈ నిర్ణయం, ఈ చొరవ వెనుక ఉన్న భావన ఎంత హృద్యంగా ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడటం, కష్టాల్ని ఎదుర్కోవటాన్ని ఆ కుటుంబం చూసింది. అలాంటి సమయంలో చిన్న సహాయం కూడా గొప్ప అండగా నిలుస్తుంది కదా. మిత్రులారా, ప్రభుత్వం దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు భద్రతా కవచాన్ని అందిస్తోంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో, అంటే సంవత్సరానికి కేవలం 20 రూపాయల ప్రీమియంతో మాత్రమే 2,00,000 రూపాయల దాకా ప్రమాద బీమా లభిస్తుంది. ఇప్పటిదాకా 58 కోట్లకు పైగా ప్రజలు ఈ పథకంలో చేరారు. వీళ్లలో దాదాపు 28 కోట్ల మంది మన మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెలు, మహిళలు. ఆ తల్లులందరికీ నా నమస్కారాలు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు ఇప్పటిదాకా 3,700 కోట్ల రూపాయలకు పైగా సహాయాన్ని అందుకున్నాయి. మిత్రులారా, ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా యోజన PMJJBY ఇది కూడా చాలా ముఖ్యమైంది. ఈ పథకం ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు విషాదకరంగా మనకు దూరమైన సందర్భంలో వారి కుటుంబానికి 2,00,000 రూపాయల బీమా కవరేజీ అందిస్తుంది. దీని వార్షిక ప్రీమియం కేవలం 436 రూపాయలు మాత్రమే, అంటే రోజుకు కేవలం 1.5 రూపాయలు మాత్రమే. ఇప్పటిదాకా 27 కోట్ల మందికి పైగా ఈ పథకంలో చేరారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా దాదాపు 11,00,000 కుటుంబాలు దాదాపు 22,000 కోట్ల రూపాయల సహాయాన్ని అందుకున్నాయి. ఈ గణాంకాలు చాలా ముఖ్యమైనవి. ఈ గణాంకాల వెనుక తమ సొంత గాథలతో కూడిన లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. ఒకచోట ఒక తల్లి తన పిల్లల చదువుల్ని కొనసాగించేందుకు సహాయం పొందింది. ఇంకోచోట ఇంకో భార్య ఇంటి బాధ్యతల్ని నిర్వహించటంలో సహకారం పొందింది. మిత్రులారా, కొన్నిసార్లు ఒక చిన్న మొత్తంతో, ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత ఆరంభమవుతుంది. ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పుకు దారితీస్తుంది. మీరందరూ ఈ పథకాల గురించిన సమాచారాన్ని మీ కుటుంబాలతో పంచుకోవాలి అన్నది నా కోరిక. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్లో మనం ఇప్పుడు 1,000 ఏళ్ల పురాతనమైన మానవ సమాజంలో 1,000 సంవత్సరాలుగా లోతుగా పాతుకుపోయిన ఒక అంశాన్ని గురించి ముచ్చటించుకుందాం. ఈ అంశం మూఢనమ్మకానికి సంబంధించింది. మూఢనమ్మకం అంటే తరచుగా కేవలం ఒక అపోహ. అపోహగా మాత్రమే ఉండదు, కొన్నిసార్లు ఆ అపోహ భయాన్ని సృష్టించవచ్చు కూడా. భయం మనసును ఆవరిస్తే ఒక వ్యక్తి నిజాన్ని చూడటం మానేస్తాడు. మూఢనమ్మకంలో కూరుకుపోయిన ప్రజలు తరికించకుండా, నిజాన్ని తెలుసుకోకుండా చాలా హాని కలిగించే నిర్ణయాలు తీసుకోవడం కూడా ఆరంభించవచ్చు. అదే సమయంలో సమాజంలో విజ్ఞాన శాస్త్రం, అనుభవం, తర్కం ఆధారంగా ఆ నమ్మకాల్ని సవాల్ చేసేవారు కూడా ఉన్నారు. మూఢనమ్మకం నుంచి విశ్వాసానికి సాగే ఈ ప్రయాణం అంత సులభం కాదు మిత్రులారా. ఈరోజు నేను అలాంటి ఒక విజయవంతమైన ప్రయాణాన్ని గురించి మీతో చెప్పాలి అనుకుంటున్నాను. మిత్రులారా, అస్సాంలో
ఒక పక్షి కనిపిస్తుంది. ఆ పక్షి పేరు హర్గిలా. హర్గిలా ఒక అరుదైన పక్షి. ప్రకృతిని శుభ్రంగా ఉంచటంలో ఈ హర్గిలా అనే పక్షి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే చాలా కాలం పాటు అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ హర్గిలా పక్షిని అశుభంగా భావించేవారు. ప్రజలు తమ చుట్టూ దీన్ని చూడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. కొన్నిసార్లు హర్గిలాలు గూళ్ళు కట్టుకునే చెట్లను కూడా నరికేశారు. ఒక్కసారి ఊహించండి మిత్రులారా, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచే హర్గిలా పక్షే ప్రజల అనవసరపు భయానికి బలైపోయింది. ఈ సమయంలో జీవశాస్త్రవేత్త పూర్ణిమాదేవి బర్మన్ దీన్ని చూశారు. ప్రజల మనస్సుల్లో పాతుకుపోయిన అపోహల్ని దూరం చేయాలి అని గట్టిగా సంకల్పించుకున్నారు. మహిళలతో మాట్లాడారు. ఆ పక్షి గురించి శాస్త్రీయంగా వివరించారు. క్రమంగా మహిళలు కూడా ఈ ఉద్యమంలో చేరడం ఆరంభించారు. ఒక పెద్ద మార్పు మొదలైంది మిత్రులారా. ఒకప్పుడు అశుభమైనదిగా భావించి తరిమివేసిన ఆ పక్షి ఇప్పుడు ఆ గ్రామాలకు ఒక గుర్తింపుగా మారింది. హరిగిలాను కాపాడటానికి వేలాది మంది గ్రామీణ మహిళలు ముందుకొచ్చారు. ఈరోజు ఆ మహిళల్ని హరిగిలా సైన్యం అని పిలుస్తున్నారు ఎంతో గౌరవంగా. ఈ మహిళలు సమాజంతో పోరాడారు, సమాజానికి అవగాహన కల్పించారు, మూఢ నమ్మకాల్ని దూరం చేసేందుకు రేయింబవళ్లు శ్రమించారు. సరైన సమాచారం వ్యాప్తి చెందినప్పుడు తరతరాలుగా పాతుకుపోయిన ఆలోచన విధానం కూడా మారుతుంది అని నిరూపణే ఈ సంఘటన. మిత్రులారా, నేనెప్పుడూ చెబుతూ ఉంటాను, ఎవరైతే క్రీడాంశాల్లో ఉత్సాహంగా పాల్గొంటారో వారు అన్ని రంగాల్లోనూ ముందుంటారు అని. ఈరోజు దేశంలో ఇలా రకరకాల ఆటలు క్రీడాంశాల్లో పాల్గొంటూ అభివృద్ధి చెందుతూ ఉన్న యువత సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తోంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది యువత ఈ క్రీడారంగాన్ని వృత్తిగా ఎంచుకుంటున్న సంగతి మనం స్పష్టంగా చూస్తున్నాం. నాగాలాండ్లో రెండు చాలా ఆసక్తిదాయకమైన అంశాలు నా దృష్టికొచ్చాయి. వాటిలో మొదటిది నాగాలాండ్ బేబీ లీగ్. బేబీ లీగ్ ఈ పేరు వింటే ఇది చాలా చిన్నపిల్లల కోసం ఉండే ఒక సాధారణ లీగ్ అనిపించవచ్చు, కానీ అది నిజం కాదు. ఇది 5 ఏళ్ల నుంచి 10-12 ఏళ్ల వయస్సున్న చిన్ని పువ్వుల్లాంటి చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఒక అసాధారణమైన లీగ్. ఫుట్బాల్ ఆడే పిల్లల వేగం ప్రతిభలకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది. అంతేకాదు, వారిని గుర్తించేలా చేస్తుంది. నాగాలాండ్లో వీలైనంతమంది ఎక్కువ మంది పిల్లల్ని ఫుట్బాల్తో అనుసంధానించేందుకు ఈ నాగాలాండ్ బేబీ లీగ్ ఆరంభించబడింది. 5 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న అబ్బాయిలు అమ్మాయిలు ఇందులో పాల్గొంటున్నారు. ఈ లీగ్ ఇప్పుడు 3 ఏళ్లు పూర్తి చేసుకుంది. పిల్లల మనసుల మీద ఇది చాలా సానుకూల ప్రభావాన్ని చూపింది. మిత్రులారా, నాగాలాండ్లోనే మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. దాని పేరు నాగాలాండ్ ఉమెన్ ఫుట్సల్ లీగ్. బహుశా ఫుట్సల్ అనే పేరు మీకు కొత్తగా ఉంది కదూ. ఫుట్సల్ని ఇండోర్ ఫుట్బాల్ అని కూడా అంటారు. ఒక జట్టులో కేవలం 5 ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. దీని ఆట స్థలం కూడా ఫుట్బాల్ మైదానం కంటే చాలా చిన్నగా ఉంటుంది. ఈ ఫుట్సల్లో ప్రత్యేకత ఏమిటంటే ఇది ఆడుతున్న క్రీడాకారులు నిర్ణయాలు తీసుకోవటంలో చాలా వేగంగా ఉండాలి. అంటే సాంకేతికత నైపుణ్యాల్ని ఉత్తమంగా అప్పటికప్పుడు ఉపయోగించుకుంటూ ఆడాలి. నాగాలాండ్ మహిళల ఫుట్సల్ లీగ్ మన అమ్మాయిలకి వారి ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక గొప్ప అవకాశం. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన నాగాలాండ్ ప్రజల్ని నేను ఎంతగానో అభినందిస్తున్నాను. ఇలాంటి ప్రయత్నాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా స్ఫూర్తినిస్తాయి కదా. అందుకని ఇతరులు కూడా ప్రయత్నం చేయాలి అని నా కోరిక. మిత్రులారా, ఇది సాంకేతిక యుగం. ప్రతిరోజు కొత్త పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. AI ఆవిష్కరణలు కొత్త కొత్తగా ఆవిర్భవిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఒక కీలకమైన ప్రశ్న, మనం మన సృజనాత్మకతను ఎలా కాపాడుకోవాలి? కొత్త సాంకేతికతతో
మనల్ని మనం

అనుసంధానించుకుంటూనే మన మూలాల్ని కాపాడుకుంటూ ఎలా ముందుకు నడవాలి? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు అద్భుతమైన సమాధానం ఇస్తోంది నలంద విశ్వవిద్యాలయం. మన వేల సంవత్సరాల పురాతన నలంద విశ్వవిద్యాలయం ఇప్పుడు భారత భవిష్యత్తును ఒక కొత్త అవతారంలో తీర్చిదిద్దుతోంది. 2 ఏళ్ల క్రితం నలంద విశ్వవిద్యాలయం కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించే అవకాశం నాకు లభించింది. నలంద విశ్వవిద్యాలయం మన ప్రాచీన సంప్రదాయమైన శాస్త్రార్థ అనే సంప్రదాయానికి మళ్లీ ప్రాణం పోసింది. శాస్త్రార్థం అనేది కేవలం ఒకరి అభిప్రాయాల్ని వ్యక్తపరిచే మాధ్యమం మాత్రమే కాదు, అది ఒక చర్చ, ఒక సంప్రదింపుల క్రమబద్ధమైన ప్రక్రియ, తర్కంతో సాగే అభిప్రాయ వ్యక్తీకరణ, వాస్తవాలతో వ్యక్తపరచటం అనేది ఈ శాస్త్రార్థంలో చాలా ముఖ్యం. దీనిలో తప్పక ప్రావీణ్యం సంపాదించాలి. శాస్త్రార్థ ప్రక్రియలో ఇతరుల అభిప్రాయాల్ని ఓపికగా వినాలి, అర్థం చేసుకోవాలి. అదే మనకు నేర్పుతుంది ఈ ప్రక్రియ. నలంద విశ్వవిద్యాలయం శాస్త్రార్థ అనే ఈ ప్రాచీన సంప్రదాయాన్ని పునరుద్ధరించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. విశ్వవిద్యాలయం దీన్ని తమ స్నాతకోత్సవంలో కూడా భాగంగా చేసింది. ఇందులో పాల్గొన్న విద్యార్థుల్లో దాదాపు సగం మంది ఇతర దేశాలకు చెందినవారే. ఒక ప్రాచీన సంప్రదాయాన్ని ఆధునిక కాలంతో అనుసంధానించే ఈ ప్రయత్నం ఎంతో ప్రశంసనీయం కదా. ఈ విషయంలో నేను నలంద యూనివర్సిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, యువతను వారి వారి మూలాలతో అనుసంధానం చేస్తూనే నూతన సాంకేతికతలకు సిద్ధం చేయటం అనేది ఒక అద్భుత ప్రయత్నం. ఇప్పుడు ఆ మంచి ప్రయత్నమే జరుగుతోంది ఢిల్లీలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో. ఈ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ విషయాలుగా బీటెక్ కోర్సు ఆరంభమైంది. ఆధునిక సాంకేతికతను భారతదేశ సాంప్రదాయిక జ్ఞానంతో అనుసంధానించే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది భారతీయ భాషల కోసం కొత్త AI సాధనాలను అభివృద్ధి చేసేందుకు సహాయంగా ఉంటుంది. మన ప్రాచీన గ్రంథాల్ని, తాళపత్రాల్ని డిజిటల్గా భద్రపరిచే కృషి కూడా ఊపందుకుంటుంది. ఈ రంగంలో కృషి చేస్తోన్న కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి నా శుభాకాంక్షలు. మిత్రులారా, నేడు మన భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, మన సంగీతం, మన ఆధ్యాత్మికతల్ని నేర్చుకుంటూ స్వీకరిస్తున్నారు కూడా. భారతదేశానికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది కరేబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశం. అక్కడ భారతీయుల సంఖ్య సుమారు 100, బహుశా అంతకంటే తక్కువే కావచ్చు. అయినప్పటికీ డొమినికన్ రిపబ్లిక్లో భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోంది. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు వ్యక్తులు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందాన్ని బ్రహ్మకమల్ డొమినికానా అని పిలుస్తారు. ఈ బ్రహ్మకమల్ డొమినికానా బృందంలోని సభ్యులందరూ కలిసి వేద సాహిత్యాన్ని అధ్యయనం చేస్తారు. వేద మంత్రాల్ని ఉచ్చరించటం కూడా నేర్చుకుంటున్నారు. వారికి ఎలాంటి అధికారిక శిక్షణ అందలేదు, కానీ ఆడియో రికార్డింగ్లు వినటం ద్వారా వేద మంత్రాల్ని ఎలా సరిగ్గా ఉచ్చరించాలో నేర్చుకుని దాన్ని పాటిస్తున్నారు కూడా. ఈరోజు వారు అనేక మంత్రాల్ని చక్కగా జపించగలుగుతున్నారు కూడా. వీటిల్లో పురుష సూక్తం, స్త్రీ సూక్తం, శ్రీరుద్రం, దుర్గా సూక్తం, దేవీ మహాత్మ్యం ఇవన్నీ ఉన్నాయి. భారతదేశానికి ఎంతో దూరంగా నివసిస్తూ కూడా మన సంప్రదాయాల్ని నేర్చుకోవటానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఎంత స్ఫూర్తిదాయక మిత్రులారా. బ్రహ్మకమల్ డొమినికానా సభ్యులందరి ప్రయత్నాలకు నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్న వారందరినీ నేను ప్రశంసిస్తున్నాను మనస్ఫూర్తిగా.

నా ప్రియమైన దేశప్రజలారా, మేఘాలయ మేఘాలకు, అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి. మేఘాలయ రాష్ట్రాన్ని సందర్శించిన ఎవరైనా అక్కడి ప్రజల ఆప్యాయతను చాలా కాలం పాటు గుర్తుంచుకుంటారు. కానీ మేఘాలయకు మరొక ప్రత్యేక లక్షణం ఉంది. దాని గురించి నేనీరోజు మన్ కీ బాత్లో మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అదే మేఘాలయలో ఉన్న రూట్ బ్రిడ్జ్. మార్గం చూపించే రూట్ కాదు మిత్రులారా, ఇది చెట్ల వేర్ల రూట్. ఈ వేర్ల వంతెనల కథ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఈ వంతెనలు కొన్ని రోజుల్లోనో కొన్ని ఏళ్లలోనో నిర్మితం కావు. అవి అభివృద్ధి చెందటానికి దశాబ్దాలు పట్టొచ్చు. రబ్బరు చెట్ల వేర్లు క్రమంగా వాగుల్ని దాటుతూ వంతెనల రూపం పొందుతాయి. కాలక్రమేణా ఆ వేర్లు ఒక బలమైన వంతెనలుగా ఏర్పడతాయి. ఈ వంతెనలకు మరో ప్రత్యేక లక్షణం కూడా ఉంది. అవి సజీవ వంతెనలు. కాలం గడిచే కొద్దీ అవి మరింత బలపడతాయి. అవి మేఘాలయ ప్రజల సృజనాత్మకతను స్పష్టంగా ప్రతిబింబిస్తూ ఉంటాయి. సంవత్సరాల ఓర్పును, ప్రకృతి పట్ల ప్రగాఢమైన గౌరవాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రకృతి సహకారంతో మానవులు ఎలాంటి అద్భుతమైన విషయాల్ని సృష్టించగలరో ఈ మేఘాలయలోని సజీవ వంతెనలు నిరూపిస్తూ ఉన్నాయి. అవి మన దేశానికి, ఈ భూమికి ఒక గొప్ప వారసత్వ సంపద. మేఘాలయ వేర్ల వంతెనల్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల నెట్వర్క్లో ఉంచేందుకు మన దేశం ఇప్పుడు దరఖాస్తు చేసింది. మిత్రులారా, వాతావరణ మార్పుల కారణంగా ఈ వేర్ల వంతెనలు అనేక సవాళ్లు కూడా ఎదుర్కొంటూ ఉన్నాయి. అలాంటి సమయంలో మేఘాలయ ప్రజలు ఈ సహజ వారసత్వాన్ని పరిరక్షించే బాధ్యతను ఎంత పవిత్రంగా స్వీకరించారో. గతంలో ఇలాంటి వంతెనల సంఖ్య నిర్ధారించేందుకు కూడా చాలా కష్టంగా ఉండేది. కానీ స్థానిక ప్రజలందరూ ముందుకు వచ్చి స్వయంగా లెక్కించడం ఆరంభించారు. ఈ వంతెనల నిర్వహణ బాధ్యతను సమూహాలుగా చేపట్టారు కూడా. ఇప్పుడు స్థానిక ప్రజలు 120కి పైగా వేర్ల వంతెనల్ని సంరక్షిస్తున్నారు. కొన్ని బృందాలు ప్రతి ఏటా ఈ వంతెనల పరిస్థితిని తనిఖీ చేస్తాయి. కొందరు చుట్టుపక్కల ప్రాంతాన్ని బలోపేతం చేసేందుకు నర్సరీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా వాటి సంరక్షణ కోసం ఒక సంపూర్ణ జీవావరణ వ్యవస్థే రూపొందింది. మీరు గమనించే ఉంటారు, ఈ సంవత్సరం హైలీవార్ గారికి పద్మ పురస్కారం లభించింది. హైలీవార్ గారు తన జీవితంలోని 50 ఏళ్లకు పైగా ఈ వేర్ల వంతెనల సంరక్షణ కోసమే అంకితం చేశారు. వారి అంకితభావం మనందరికీ స్ఫూర్తిదాయకం. మిత్రులారా, మీరు ఎప్పుడైనా మేఘాలయ వెళ్ళి ఈ వేర్ల వంతెనల్ని గనుక చూసి ఉంటే దయచేసి వాటి ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవటం మర్చిపోకండి. ఈ ఫోటోలు మేఘాలయ విశిష్ట వారసత్వాన్ని గురించి తెలుసుకోవటానికి అందరికీ ప్రేరణగా నిలుస్తాయి కదా. నా ప్రియమైన దేశవాసులారా, మన గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి, మన నగరాలు అందంగా కనిపించాలి అని మనమందరం కోరుకుంటాం. కానీ మన చుట్టూ పేరుకుపోయే చెత్తను ఎవరు శుభ్రం చేయాలి? ఈ విషయాన్ని మాత్రం అరుదుగా ఆలోచిస్తాం. చాలామంది ఇది మరొకరి బాధ్యత, వారే శుభ్రం చేస్తారు అనుకుంటారు. కానీ మనలో కొందరు తమ ఆలోచనలతో, ఆచరణతో మనకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్లోని రాజగఢ్ జిల్లా బ్యావరాకు చెందిన కొందరు సోదరీమణుల గురించి తెలుసుకునే అవకాశం నాకు దొరికింది. వాళ్ళు తమ చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల్ని తొలగించాలి అని గట్టిగా సంకల్పించారు. వేరే వాళ్ళెవరైనా మార్పు తీసుకొస్తారేమో అని ఎదురూ చూడలేదు, ఆశించలేదు కూడా. వాళ్లే స్వయంగా నగరం నలుమూలలు తిరిగారు. ప్లాస్టిక్ వ్యర్థాల్ని, ఖాళీ సీసాల్ని సేకరించటం ఆరంభించారు. క్రమంగా ఈ ప్రయత్నం పురోగమించింది. ఆ తర్వాత ఆ ప్లాస్టిక్ని ఎకోబ్రిక్స్గా మార్చటం ఆరంభించారు. ఈరోజు ఈ ఎకోబ్రిక్స్ బహిరంగ ప్రదేశాల్ని సుందరంగా మలచేందుకు ఉపయోగిస్తున్నారు. రాజగఢ్లో గత కొన్ని నెలల్లో 100లాది కిలోల ప్లాస్టిక్ని రీసైకిల్ చేసి మెరుగైన ఉపయోగంలోకి తెచ్చారు. ఇంకో మాటగా చెప్పాలి అంటే,

0: ఒకప్పుడు నగరాన్ని కలుషితం చేసిన ప్లాస్టికే ఇప్పుడు నగర సౌందర్యానికి దోహదపడేలా చేశారు అక్కడి సోదరిమణులు. పేవరా సోదరిమణులందరికీ, ఈ ప్రచారంలో పాల్గొన్న సహచరులకు నేను నా అభినందనలు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఒక చాలా ప్రత్యేకమైన అంశం మీద దృష్టి కేంద్రీకరించాలి అని సూచిస్తూ చాలామంది నాకు లేఖలు రాశారు. అది గణేష్ ఉత్సవానికి సంబంధించిన అంశం. గణేష్ ఉత్సవానికి ఇంకా చాలా సమయం ఉండొచ్చు, కానీ ఈ అంశం మీద ఇప్పుడే మనం దృష్టి కేంద్రీకరించాలి అని వారి కోరిక. వాస్తవానికి గణేష్ విగ్రహాల తయారీ పని చాలా ముందుగానే ఆరంభమవుతుంది. విగ్రహాలు తయారు చేసేవారు, విగ్రహాల వ్యాపారంలో నిమగ్నమై ఉన్నవారు ఇప్పటి నుంచే ఎంతో చురుగ్గా ఉంటారు ఆ పనిలో. అందువల్ల మీ అందరికీ నాదో విజ్ఞప్తి, దయచేసి మీ ఇల్లు, మీ సమాజం లేదా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన గణపతి బప్పా విగ్రహం మన దేశపు మట్టితో మన తయారీదారులు అంటే స్థానిక కళాకారులు రూపొందించినవే అని నిర్ధారించుకోండి. గణేష్ విగ్రహాలు తయారు చేసేవారు మట్టి విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలి అని నేను కోరుతున్నాను. అలాగే విగ్రహాలు కొనుగోలు చేసేవారు కూడా ఆ విగ్రహం దేంతో తయారు చేయబడింది, ఏ దేశంలో తయారు చేశారో బాగా తనిఖీ చేయాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాల్ని నివారించాలి. మిత్రులారా, పూజ చేసిన తర్వాత మట్టి విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోతాయని మీకు తెలుసు. ఈ మట్టి విగ్రహాలు మన నదుల్ని, చెరువుల్ని, పర్యావరణాన్ని కాపాడుతాయి. దీనివల్ల మన విశ్వాసం చెక్కు చెదరకుండా ఉంటుంది. ప్రకృతి పట్ల మన బాధ్యత కూడా నెరవేరుతుంది. మనం స్థానిక కళాకారుల నుంచి విగ్రహాలు కొనుగోలు చేసినప్పుడు స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుంటాం కూడా. ఈసారి గణేష్ ఉత్సవంలోనూ, ఇలాంటి ప్రతి పండుగలోనూ మనం ఇలాంటి అంశాల మీద లోతైన దృష్టి పెట్టాలి. మిత్రులారా, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి చర్యలు ఆచరణ రూపంలో మీరు తీసుకువస్తారు అని నా ప్రగాఢ విశ్వాసం. మిత్రులారా, మన దేశపు గొప్ప బలం మన ప్రజల్లోనే ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్న చిన్న చిన్న ప్రయత్నాలు, పెద్ద ప్రయత్నాలు మనకెంతో స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాయి. మనసులో దృఢ సంకల్పం, సమాజ సహకారం ఉంటే ఎలాంటి పెద్ద మార్పైనా సాధ్యం అని నిరూపిస్తున్నాయి ఈ ప్రయత్నాలు. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల గురించి నాకు తెలియచేస్తూ ఉండండి. మీ ఆలోచనలు, మీ సూచనలు నాకు పంపుతూ ఉండండి. బహుశా మీ సమీపంలోని ఒక చిన్న చొరవ అంటే అతి చిన్న ప్రయత్నం కూడా యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలవచ్చు. మనం వచ్చే నెలలో మళ్ళీ కలుసుకుందాం. మన దేశ ప్రజలు చేస్తున్న కొన్ని కొత్త ప్రయత్నాల గురించి చర్చించుకుందాం. అప్పటిదాకా మీరు, మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి. మరో ముఖ్య విషయం, నీటి సంరక్షణ అనేది తప్పనిసరి. మనం వర్షంలోని ప్రతి నీటి చుక్కను ఆదా చేయాలి. వర్షాన్ని పట్టుకోండి, క్యాచ్ ది రెయిన్. ఈ ప్రచారం ఏమాత్రం సడలడానికి వీల్లేదు, మీరు అనుమతించకూడదు అసలు. నా ప్రత్యేక అభ్యర్థన ఏమిటి అంటే, మనం అందరం కలిసి వర్షపు నీటి ప్రతి చుక్కను ఆదా చేద్దాం. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరు ఇంతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై తీసుకునే చర్యలు సమానత్వం, బాధ్యత, న్యాయబద్దంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పీఎం ఫ్యామిలీ కేర్ ట్రాకర్ పైలట్ ప్రాజెక్టును కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. వికసిత భారత్ స్వప్నాన్ని సాకారం చేయటంలో గ్రామాలు కీలక పాత్ర పోషించనున్నాయని కేంద్ర మంత్రి

0: శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. రాగల 3-4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, మధ్యప్రదేశ్లో విస్తరించనున్నాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై తీసుకునే చర్యలు ఎల్లప్పుడూ సమానత్వం, బాధ్యత, న్యాయబద్దతతో కూడి ఉండాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సీషెల్స్ పర్యటనలో భాగంగా ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి ఆయన ఈరోజు మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా సాగే అభివృద్ది అందరినీ కలుపుకుని పోయేలా ఉండాలని, అలాగే అంతర్జాతీయ సంస్థలు నేటి ఆధునిక వాస్తవాలకు అద్దం పట్టేలా రూపాంతరం చెందాలని భారత, సీషెల్స్ రెండు దేశాలు బలంగా ఆకాంక్షిస్తున్నాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సీషెల్స్ దేశానికి ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని, హిందూ మహాసముద్రం భారత్, సీషెల్స్ దేశాలను అనుసంధానిస్తోందని పేర్కొంటూ,
1: are the most impacted by climate change. Its effects are already visible on our coastlines, in the marine ecosystem, in weather patterns, and in our communities. We both firmly believe that those who have contributed the least to climate change should not bear the greatest burden of its consequences. Climate action must be guided by fairness, responsibility and equity.
0: సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన మొట్టమొదటి భారత ప్రధానమంత్రిగా ఈ గౌరవం దక్కడం తన అదృష్టమని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు తనకు సీషెల్స్ దేశపు అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ అవార్డును ప్రదానం చేసినందుకు ఆ దేశ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మనీకి, అక్కడి ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. సీషెల్స్ రాజధాని విక్టోరియాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆ దేశ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మనీ మధ్య నేడు ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. అంతకుముందు ప్రధాని మోదీకి స్టేట్ హౌస్లో అధ్యక్షుడు హెర్మనీ సమక్షంలో సైనిక దళాలు ఘనంగా గార్డ్ ఆఫ్ ఆనర్ సమర్పించాయి. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించేలా వ్యవసాయం, ఆర్థిక రంగం, అంతరిక్షం, ఆరోగ్య రంగాల్లో పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ది, హరిత వృద్ధి రంగాల్లో ప్రధాని మోదీ కనబరిచిన నాయకత్వానికి గుర్తింపుగా సీషెల్స్ దేశపు అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ అవార్డును నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి పాత్రికేయుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ పురస్కారం 140 కోట్ల మంది భారత ప్రజలకు దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నారు. హిందూ మహాసముద్రం భద్రత, సుస్థిరత ఉమ్మడి బాధ్యత అని, ఇరు దేశాల రవాణా, డిజిటల్ కనెక్టివిటీని మరింత పెంచుతామని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు అత్యంత సమగ్రంగా భవిష్యత్ ప్రణాళికలతో సాగాయని సీషెల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మనీ తెలిపారు. గుజరాత్లోని గాంధీనగర్లో పీఎం ఫ్యామిలీ కేర్ ట్రాకర్ పైలట్ ప్రాజెక్టును కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. గర్భం దాల్చిన సమయం నుంచి బిడ్డకు 18 ఏళ్లు వచ్చే వరకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్తో అనుసంధానించిన ఒక ప్రత్యేక ఐడీ ద్వారా లబ్దిదారుల పూర్తి సమాచారాన్ని ఈ సమగ్ర డిజిటల్ ప్లాట్ఫామ్ ట్రాక్ చేయనుంది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో దేశంలో ఆరోగ్య రంగం ఊహించని రీతిలో పురోగమించిందని కొనియాడారు. గ్రామాల అభివృద్ది ద్వారానే వికసిత్ భారత్ 2047 లక్ష్యం సాధ్యమవుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ కార్మికులకు జీవనోపాధి, భద్రత కల్పిస్తూనే గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామీణాభివృద్దిని మరింత వేగవంతం చేసేందుకు వికసిత్ భారత్ గ్రామీణ పథకం కింద రాష్ట్రాల వాటాతో కలిపి 1.51 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులను కేటాయించినట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారతదేశ రక్షణ, విమానయాన రంగాల్లో స్వయం సమృద్ది సాధిస్తూ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచికలో ప్రధానమంత్రి ఈరోజు పలు విషయాలపై మాట్లాడారు. భారత్లోనే తయారైన C-295 రవాణా విమానం తొలి విమాన ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుందని ప్రధానమంత్రి వెల్లడించారు. ఇటీవలే కోల్కతాలో జరిగిన నౌకాదళ కార్యక్రమంలో పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపుదిద్దుకు

0: ఉన్న ఐఎన్ఎస్ దురగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రయ్ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టామని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 2500 కంటే ఎక్కువ ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు జరిగాయని మోదీ తెలిపారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ద వాతావరణం నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు తగ్గించాలని, విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని తాను కోరానన్నారు. తన విజ్ఞప్తికి దేశ ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని, అందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: ఘర్ కే వివాహ్ మే ఇస్ బార్ సోనా నహీ ఖరీదేంగే, జరూరత్ పడి తో పురానే సోనే కో రీసైకిల్ కర్కే నయే గహనే బనా లేంగే. లోగ్ హర్ సంభవ్ బస్ ఆర్ మెట్రో కా ఉపయోగ్ కర్ రహే హై, ఇస్సే పెట్రోల్ ఆర్ డీజల్ కీ బచత్ హో రహీ హై. ముజే ఇస్ బాత్ కీ ఖుషీ హై, ఇస్ గ్లోబల్ క్రైసిస్ కా హమ్ భారతీయ మిల్కర్ ముకాబలా కర్ రహే హై. జన్ భాగ్య

0: తారిగా గుర్తించిందంటూ సామాజిక మాధ్యమాలు, కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న కథనాలను కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, అది పూర్తిగా సత్యదూరమని స్పష్టం చేసింది. దేశ రక్షణ కోసం పోరాడిన ఆ వీర జవాన్లకు దేశం ఎప్పుడూ సముచిత గౌరవాన్ని అందించిందని రక్షణ శాఖ తెలిపింది. గత ఏడాది 11 నిర్వహించిన సమావేశంలోనే అప్పటి మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఈ 6 అమరవీరులకు నివాళులర్పించారని గుర్తు చేసింది. ఇంగ్లాండ్లోని లార్డ్స్ వేదికగా ఆస్టేలియా, భారత్ మహిళా జట్ల మధ్య జరుగుతున్న T20 క్రికెట్ ప్రపంచకప్లో టాస్ గెలిచిన భారత జట్టు 20 4 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. అలాగే ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్ మైదానం వేదికగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరి T20 క్రికెట్ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు 155 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 7 పూర్తయ్యేసరికి 4 వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది. వాతావరణం. రాగల 3-4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, మధ్యప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోని మిగిలిన ప్రాంతాలతో పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాలకు ఋతుపవనాలు మరింత ముందుకు సాగనున్నట్టు పేర్కొంది. రాగల 2 రోజుల పాటు తెలంగాణ, కర్ణాటక, కొంకణ్, గోవా, ఒడిశా, విదర్భ, ఛత్తీస్గఢ్, బీహార్, తమిళనాడు, పుదుచ్చేరి, కారేకాల్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై తీసుకునే చర్యలు సమానత్వం, బాధ్యత, న్యాయబద్దంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పీఎం ఫ్యామిలీ కేర్ ట్రాకర్ పైలట్ ప్రాజెక్టును కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: And the Australians, you would have noticed ki jis tarah se line and length, and they're using the pace of the ball.
2: Bhakti Geetam entaru.

0: దేశభక్తి గీతం విన్నారు.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తా ప్రసారం, వార్తల అనంతరం క్రికెట్ వ్యాఖ్యానాన్ని రేడియో సెటిల్పై వినవచ్చు.

తగ్గడా

ధాతృ కట్టుకు దగిన ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ

ధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా క

ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా ఘింతాధా

0: శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ అప్న మృదంగం లై విన్యాసం కా సమాపన్ సంకీర్ణ చాపు తాళ్ సే కర్ రహా హై.
1: శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ కంక్లూడ్స్ హిస్ లయ విన్యాసం ఆన్ మృదంగం విత్ సంకీర్ణ చాపు తాళం.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొద్ది క్షణాల్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: केसरीवाल ने आज कहा कि दूसरों पर उंगली उठाने के बजाय पाकिस्तान को आत्मनिरीक्षण करना चाहिए और अपने क्षेत्र में मौजूद आतंकी ढांचे के खिलाफ ठोस कार्रवाई करनी चाहिए। उन्होंने कहा कि पाकिस्तान को आतंकवाद को अपनी राज्य नीति के साधन के रूप में इस्तेमाल करने की प्रवृत्ति से छुटकारा पाना चाहिए। पाकिस्तान के कराची में सिंध रेंजर्स के कंपाउंड पर आतंकवादियों के एक बड़े हमले में पैरामिलिट्री फोर्स के जवान मारे गए थे। महिला 2020 क्रिकेट विश्व कप में लंदन के लॉर्ड्स मैदान में ऑस्ट्रेलिया ने भारत को 6 विकेट से हरा दिया है। भारत के 171 रन के लक्ष्य को ऑस्ट्रेलिया ने 19 ओवर में 4 विकेट खोकर हासिल कर लिया। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: This is Akashvani, the news read by Amrit Bhushan. Prime Minister Narendra Modi today said India envisions an Indian Ocean where maritime security is ensured alongside economic prosperity and where partnership is based not on size but on mutual respect and trust. He said India's vision is to make the Indian Ocean an ocean of opportunity.
2: Meri Seychelles ki yatra ka sandesh spasht hai. Bharat aise Hind Mahasagar ki kalpana karta hai jahan samudri suraksha ke saath आर्थिक समृद्धि भी बढ़े, जहां हमारी साझेदारी आकार नहीं आपसी सम्मान और विश्वास पर आधारित हो और जहां हम हर देश के पास पास नहीं साथ साथ चलें। Our vision is to make Indian Ocean into an ocean of opportunity.
1: Mr. Modi was addressing the joint press meet after delegation-level talks with Seychelles President Patrick Hermini in Victoria. During the meeting, the two leaders reviewed the full spectrum of bilateral cooperation and exchanged views on regional and international issues of mutual interest. The two countries exchanged several agreements in a range of fields, including agriculture, finance, space and health. On the occasion, Prime Minister Modi was conferred with the Guardian of the Blue Horizon, Seychelles' highest distinction for leadership in environmental conservation and sustainable development. The Seychelles President conferred the prestigious honour on Prime Minister Modi. Prime Minister Modi dedicated the honour to all the countries who are committed to environmental conservation and fighting climate change. Later in the day, Prime Minister Modi addressed the National Assembly of Seychelles. Speaking on the occasion, the Prime Minister said that India's vision is captured in the idea of Mahasagar, which recognises that our futures are interconnected and interdependent. On the sidelines of the Seychelles visit, Prime Minister Narendra Modi met Mauritius Prime Minister Dr. Navin Chandra Ramgoolam today. The two leaders discussed the ongoing cooperation between India and Mauritius. They further reviewed the progress made in the implementation of the special economic package extended by India. Prime Minister Modi underscored the importance attached by India to the development and progress of Mauritius, noting that the ongoing bilateral projects will contribute to Mauritius' healthcare, connectivity, sustainable development and blue economy. India today categorically rejected allegations made by Pakistan regarding the recent incident in Karachi and termed them as baseless. In response to media queries, External Affairs Ministry spokesperson Randhir Jaiswal said that instead of pointing fingers at others, Pakistan should look inwards and take credible action against the terror infrastructure on its territory. He said Pakistan should rid itself of its proclivity to rely on terrorism as an instrument of state policy. Union Home and Cooperation Minister Amit Shah today launched the pilot project of PM Family Care Tracker at Gandhinagar in Gujarat. The integrated digital platform will track the health, nutrition and education of beneficiaries from pregnancy until the age of 18 using a unique ID linked to birth registration number or ABHA ID. The Anti-Corruption Branch, ACB, Delhi has arrested the then-Director General Health Services, DGHS, Dr. Vatsala Agarwal and Deputy Controller of Accounts in the Central Procurement Agency, CPA, Neeraj Chopra, in the case related to alleged large-scale irregularities in procurement of medicines, surgical consumables and medical equipment. Health and Family Welfare Minister Jagat Prakash Nadda will launch the Samagra Shishu Bal Swasthya Karyakram, SSBSK, during the 16th conference of the Central Council of Health and Family Welfare in New Delhi tomorrow. The Ministry of Health and Family Welfare said that it will carry forward the vision of Pehle Teen Saal Sampurna Dekhbhal, recognizing the critical importance of the first 3 years of life for child survival, growth, nutrition and early brain development. In the ICC Women's T20 World Cup, Australia defeated India by 6 wickets in their final Group A match at Lord's, London. Earlier, opted to bat first, India posted 170 runs, losing 4 wickets in the stipulated 20 overs. In reply, Australia scored 172 runs for 4 wickets in 19 overs. And that is the end of this news bulletin.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 7:15 ప్రసారమయ్యే ఉదయ రేకులు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, శ్లోక విశ్లేషణ, సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ శ్రీ చుండూరు మాణిక్యారావు. 8:30 శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ, రచన డి ప్రతిమ. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎం సుధాకర్ గారి గానం వింటారు. 1:30 వనితావాణి, స్వయం ఉపాధిగా మహిళలు రాణించాలంటే అంశంపై శ్రీమతి కె పద్మజరాణి గారితో పరిచయ కార్యక్రమం. అనంతరం అల్పాహారం యొక్క ప్రాముఖ్యత. 6:30 పల్లెసీమలు గ్రామీణుల కార్యక్రమంలో కుటుంబ ఆరోగ్యానికి పెరట్లో కూరగాయల పెంపకం, ఈ అంశం గురించి డాక్టర్ జి క్రాంతిరేఖ గారితో పరిచయ కార్యక్రమం. 7:15 వ్యవసాయ పాఠశాల, శనగ సాగుకు ముందు ఖరీఫ్లో చిరుధాన్యాల సాగు, నిర్వహణ గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సివి చంద్రమోహన్ రెడ్డి గారు. 7:45 వికసిత్ భారత్, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 8:00 ఇంటి నెంబరు నాటిక వింటారు, రచన శ్రీ ఎస్ఏఎల్ పాపారావు. 9:30 గజ్రా హిందీ కార్యక్రమం. 10:00 శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో సెమ్మాన్ గుడి ఆర్ శ్రీనివాస్ అయ్యంగారి గానం. ఇవి రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆశయ శుద్ధి లేని జీవితం చుక్కాను లేని నావు వంటిది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:12. ఈనాటి ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై మొదటి ప్రసారం ప్రారంభం. అప్పటి వరకు ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. నమస్కారం.